శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.8 MHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 20 రోజు, క్రీస్తుశకం 2026 మే నెల 8వ తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5:59. శుభోదయం.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం శ్రీలే వింటారు.

భక్తిరంజన కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ మహాలక్ష్మీదేవి అష్టకం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు నాట్య కళం వింటారు.

మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో నాట్యకళం విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి కార్యక్రమంలో ఆలోచన దృష్టి గురించి జనాబ్ ఎస్కే సుభాన్ గారి వివరణ వింటారు.
1: తుల్ కితాబి వల్లజి ఉంజిలా ఇలైకా మీర్ రబ్బికల్ అహహు వా లాకిన్న అహ్ సరన్నాసి లా యూమినున్ రా అను ఈ సూరాలో పఠింపబడు వాక్యములన్నీయు దైవదత్త గ్రంథమగు ఖురానులోనివి. ఓ ప్రవక్త, నీకు పంపబడిన గ్రంథము దేవుని వద్ద నుండి వచ్చినది, ఇది సత్యమైనది, అందు ఎట్టి సందేహము లేదు, అందరూ విశ్వసింపదగినది, కానీ ఎక్కువమంది విశ్వసించుట లేదు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయము. చెప్పబడిన సూరాలో అల్లా గురించి చెప్పబడుచున్నది. ఆకాశాన్ని మనం చూస్తున్నాము, ఇది మనపైనే నిలిచి ఉన్నది, దానికి స్తంభములు లేవు, అల్లా శక్తి వలననే అది నిలిచి ఉన్నది. ఎవడు ఆకాశమును స్తంభము లేకుండా నిలవబెట్టి అందు సూర్యచంద్రులను తమ తమ పనులందు నియమించి లోకమును నడుపుచున్నాడో అతడే దేవుడు. సూర్యుడు ఒక సంవత్సరంలోను, చంద్రుడు ఒక నెలలోనూ తమ తమ ప్రయాణము పూర్తి చేయును, ఇట్లు ప్రళయం వరకు జరుగును. ఈ విధంగా వివరింపబడిన మహావస్తువులను సృష్టించిన దేవుడు మానవులను మరలా సజీవులుగా చేయగలడు. ఇది ఏమి దేవునికి పెద్ద కష్టము కాజాలదు. కావున అతని శక్తి సూచనలను చూచి మానవులు తాము దేవుని తప్పక దర్శించుము అని నమ్మవలెను. పఠింపబడిన సూరాలో భూమిని గురించి చెప్పబడుచున్నది. అల్లా భూమిని పరిచి అది కదలక నిలిచి ఉండుటకు అందు పర్వతములను కల్పించెను. నేలలు అనేక వ్యత్యాసములతో కలిగి ఉన్నవి. ఒక రకమైన భూమి పైరు పంటలకు తగినది గాను, మరొక రకమైన భూమి పైరు పంటలకు పనికిరానిది గాను ఉంటుంది. అందు నదులు ప్రవహించుచున్నవి. పంటలకు, వృక్షములకు, తోటలకు ఒకే నీరు లభించుచున్నను. పలు విధములైన రుచులు, రంగురంగులు గల ఫలములు, పువ్వులు, ధాన్యాలు పండుచున్నవి. రాత్రి పగళ్ళు వచ్చుచు పోవుచున్నవి. వీటిని గమనించు ప్రజలకు దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు తెలియగలవు. సృష్టికర్త లేకయే లోకము తనంతట తానే స్వభావమును బట్టి అయినచో భూమి నుండి ఏ పలు విధములైన ఫలములు, పువ్వులు ఒకే నీటి వలన ఏ విధంగా కలుగుచున్నవి, ఏ విధంగా అనేక రకరకాల రుచులు గల ఫలములు కలిగి ఉన్నవి. స్వాభావికంగా అయినచో ఒకే విధమైన ఫలములు, పువ్వులు, రుచులు కలగవలేను కదా. ఆ విధంగా కాకుండా పలు రకాలుగా ఆగుటకు కారణమేమి అని ఆలోచన దృష్టితో చూసినట్లయితే సృష్టికర్త ఒకడున్నాడు కాబట్టి ఈ విధంగా జరుగుచున్నదని రుజువవుచున్నది. ఈ రంగుల ప్రపంచమే శాశ్వతమని, ఇదే స్వర్గమని తలంచి అవిశ్వాసులు దుష్టకార్యాలను సాగిస్తూ తమ మనుగడను

0: సాగించువారికి పరలోకంలో శిక్షకు గురుగాక తప్పదని అల్లా ఖురానులో హెచ్చరించాడు. అపారకు ఉపాసీలుడు పరమ కరుణామయుడు అయిన అల్లాహ్ను తమ దుష్ట కార్యాలను క్షమించమని దుఃఖమయమోముతో వేడుకుంటే క్షమించేవాడు, కరుణించేవాడు, స్వర్గప్రాప్తి కలిగించేవాడు అల్లాహ్. ఇకలోకంలో సృష్టించబడినవి అన్నీ ఎవరి కోసము, ఎవరి వల్ల ఇవి సాధ్యము అని ఒకసారి మానవులందరూ ఆలోచించారు.
1: మీరు ఇంతవరకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ఆలోచన దృష్టి గురించి జనాబ్ ఎస్కే సుభాన్ గారి వివరణ విన్నారు. ఇంతటితో ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమం సమాప్తం.

అంచు అనుకూలం. ఇక నేలల విషయానికి వచ్చినట్లయితే, వర్షాధారం కింద నల్లరేగడి భూములు, నీటి వసతి క్రింద గరపనేలలు, ఎర్రనేలలు మరియు ఇతర తేలికపాటి భూములు అనుకూలం. నీరు నిలబడే లోతట్టు ప్రాంతాలు, అధిక ఆమ్ల క్షార లక్షణాలు గల భూములు పనికిరావు. విత్తే కాల విషయానికి వచ్చినట్లయితే, అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు, నీటి సదుపాయం ఉన్న చోట నవంబరు నెలాఖరు వరకు విత్తుకోవచ్చు. ఈ ధనియాలలో రకాలు సింధు, సాధన, స్వాతి, సుధ, ఏపీహెచ్ఎం, ధనియా 1 ఇవి రకాలు. పంటకాలం విషయంలో సింధు రకం వచ్చేసి 100 నుంచి 105 రోజులు, దిగుబడి క్వింటాలకు ఎకరాకు 4 నుంచి 5 క్వింటాల వరకు ఉంటుంది. గుణగణాల విషయానికి వచ్చినట్లయితే, ఎక్కువ సుగంధ తైలం కలిగి ఉండి గింజ నాణ్యతతో ఉంటుంది. సాధన రకము 105 నుంచి 110 రోజుల పంటకాలము, దిగుబడి క్వింటాలు ఎకరాకు 4 నుంచి 6 వరకు వస్తుంది. కొత్తిమీర గింజకు పనికొచ్చే అధిక దిగుబడినిచ్చే రకం ఇది. తర్వాత స్వాతి రకం 80 నుంచి 85 రోజుల పంటకాలం, 3 నుంచి 4 క్వింటాల దిగుబడి వస్తుంది ఎకరాకు. తేమను నిల్వ ఉంచుకునే శక్తి తక్కువగా ఉండే నేలలకు అనుకూలమైన స్వల్పకాలిక రకం ఇది. ఆలస్యంగా విత్తుకోవడానికి అనుకూలమైనది. తర్వాత సుధ, ఈ రకం వచ్చేసి పంటకాలం 100 రోజులు, దిగుబడి క్వింటాలకు ఎకరాకు 5 నుంచి 6.5 క్వింటాల వరకు వస్తుంది. అధిక సుగంధ తైలము కలిగిన అధిక దిగుబడినిచ్చే 2006 విడుదలైన కొత్త రకం ఇది. తర్వాత ఏపీహెచ్ఎం ధనియా 1 85 నుంచి 90 రోజుల పంటకాలం, దిగుబడి వచ్చేసి క్వింటాకు ఎకరాకు 6 నుంచి 6.5 వరకు ఉంటుంది. గింజలు ఆకర్షణీయంగా మంచి సువాసన కలిగి అధిక దిగుబడినిచ్చే 2010 విడుదలైన రకం ఇది. ఇవి కాక నీటి వసతి ఉన్న తేలికపాటి భూములకు DH5 రకం అనువైనది. కొత్తిమీర కొరకు ధనియాలను ఆకు కోసం సంవత్సరమంతా సాగు చేసుకోవచ్చు. అయితే వేసవిలో కొత్తిమీర కొరకు చెట్టు నీడలో కానీ, తాటాకు పందిరి కింద కానీ, షేడ్ నెట్ కింద కానీ నీటి వసతి గల ప్రాంతంలో సాగు చేసుకోవచ్చు. ఈ యొక్క ధనియాల పంట సాగుకు సంబంధించి నేల తయారీ విత్తటం విషయానికి వచ్చినట్లయితే, మెత్తటి పదును వచ్చే వరకు 3 నుంచి 4 సార్లు దుక్కి దున్నాలి. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 లోపు నేలలోని తేమను బట్టి విత్తుకోవాలి. సాలుకు సాలుకు 30 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు 10 సెంటీమీటర్లు ఎడం ఉండేటట్లు గొర్రుతో విత్తుకోవాలి. విత్తనాలను బద్దలు చేసి విత్తితే విత్తనం ఆదా అవటమే కాకుండా మొలక కూడా 2-3 రోజులు ముందుగానే వస్తుంది. విత్తే ముందు 5-6 గంటల సేపు నానబెట్టి ఆరనిచ్చి విత్తినట్లయితే విత్తనం త్వరగా మొలుస్తుంది. ఎకరానికి 6 కిలోల విత్తనం అవసరమవుతుంది. విత్తే ముందు అజోస్పైరిల్లం ఎకరానికి 600 గ్రాముల చొప్పున మోతాదు విత్తనానికి కలిపి శుద్ధి చేసినట్లయితే దిగుబడి 10 నుంచి 15% పెరుగుతుంది. ఇదే మోతాదుతో సుడామోనస్తో కూడా విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఎండు తెగులు ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో ధనియాల సాగు చేయకూడదు. తప్పనిసరిగా చేయవలసి వస్తే 2-3 సంవత్సరాలు పంట మార్పిడి చేసి ఉండాలి. వేసవిలో లోతు దుక్కి దున్నుకోవడం వలన తెగులును కలుగజేసే శిలీంధ్రాన్ని నేలలో అదుపు చేయవచ్చు. అలాగే 1 గ్రాము కార్బడిజంతో 1 కిలో విత్తనాన్ని విత్తన శుద్ధి చేయడం ద్వారా కూడా తెగులు రాకుండా కాపాడవచ్చు. బయోఫెర్టిలైజర్ మరియు శిలీంధ్ర నాశినులతో విత్తన శుద్ధి చేయవలసినప్పుడు శిలీంధ్ర నాశినితో 2-3 రోజుల ముందు విత్తన శుద్ధి చేయాలి. బయోఫెర్టిలైజర్తో మాత్రం విత్తే ముందు విత్తన శుద్ధి చేయాలి. ఎరువుల అంతరకృషి విషయానికి వచ్చినట్లయితే, వర్షాధారం క్రింద నల్లరేగడి నేలల్లో ఆఖరు దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 40 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 27 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను దుక్కిలో వేయాలి. నీటిపారుదల క్రింద తేలికపాటి నేలల్లో ముందుగా చెప్పిన మోతాదుతో పాటు విత్తిన 30 రోజులకు 12 కిలోల యూరియా, 8 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను పైపాటుగా వేసుకోవాలి. విత్తిన వెంటనే పెండిమెథాలిన్, బరువైన నేలల్లో అయితే ఎకరానికి 1.3 లీటర్లు, తేలిక నీళ్ళల్లో అయితే 1 లీటరు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకొని మొదటి నెల వరకు

0: కలుపు నివారణ చేసుకోవచ్చు. విత్తనం మొలకెత్తటం పూర్తి అయిన తరువాత ఒకసారి, 35 నుంచి 40 రోజులకు రెండవసారి గొర్రుతో అంతర కృషి చేస్తే మంచిది. అంతర పంటల విషయానికి వచ్చినట్లయితే ధనియాలతో పాటు ఆవాలు, కుసుమలు, శనగలు మిశ్రమ పంటగా వేసుకోవచ్చు. నీటి వసతి ఉన్న చోట విత్తిన 45 రోజులకు ఒకసారి, 60 రోజులకు మరోసారి స్ప్రింక్లర్ లేదా రెయిన్ గన్ ద్వారా నీరందించడం ద్వారా 25 నుంచి 30% అధిక దిగుబడి పొందటానికి వీలవుతుంది. ఇక సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే ముందుగా పురుగులు, ఇందులో పేనుబంక, ఎర్రనల్లి, తామర పురుగులు, పొగాకు లద్దె పురుగు ఇలాంటివి ఉన్నాయి. ముఖ్యంగా పేనుబంక విషయానికి వచ్చినట్లయితే ఆకులు పూత నుండి రసాన్ని పీల్చి గింజలు ఏర్పడకుండా చేస్తాయి. దీని నివారణకు లీటరు నీటిలో మెథైల్ డెమిటాన్ 2.0 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2.0 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి. ఎర్రనల్లి విషయానికి వచ్చినట్లయితే ఆకుల అడుగు భాగాన గుంపులుగా చేరి రసాన్ని పీలుస్తాయి. నివారణకు గాను లీటరు నీటికి నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు కలిపి పిచికారీ చేసుకోవాలి. తామర పురుగులు ఆకులను పూతను గీకి రసాన్ని పీల్చి నష్టపరుస్తాయి. నివారణకు లీటరు నీటికి ఫిఫ్రానిల్ 2 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2.0 మిల్లీలీటర్లు లేదా మిథైల్ డెమిటాన్ 2.0 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. తర్వాత పొగాకు లద్దె పురుగు. పిల్ల పురుగులు ఆకులను పూతను గింజలను తిని నష్టాన్ని కలుగజేస్తాయి. నివారణకు గాను లీటరు నీటికి ఎసిఫేట్ 1 గ్రాము కలిపి పిచికారీ చేస్తే సరిపోతుంది. ఇక తెగుళ్ల విషయానికి వచ్చినట్లయితే బూడిద తెగులు, ఎండు తెగులు ముఖ్యంగా ధనియాల సాగుకు నష్టం కలుగజేస్తుంటాయి. ఈ యొక్క బూడిద తెగులు ఆకుల అడుగున చిన్న చిన్న బూడిద రంగు మచ్చలేర్పడి పైభాగానికి కాండానికి వ్యాపిస్తాయి. నివారణకు లీటరు నీటికి 1 గ్రాము కార్బనిజం కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఎండు తెగులు విషయానికి వచ్చినట్లయితే ఇది ఫ్యూరేజియం ఆక్సిస్పోరం అనే శిలీంధ్రం వలన ఆశిస్తుంది. నివారణకు ముందుగా తెలిపిన విధంగా విత్తన శుద్ధితో పాటు పంట మార్పిడి చేస్తే మంచిది. ఇక గింజ నలుపు తిరుగుట. ఇది సమస్యగా ఉన్నప్పుడు మాంకోజబ్బు 3 గ్రాములు 1 లీటరు నీటికి కలిపి పూత నుంచి గింజ పట్టే దశలలో 2 సార్లు పిచికారీ చేయాలి. విత్తనం నిల్వ చేయటం విషయానికి వచ్చినట్లయితే నిల్వ ఉంచిన సంచులపై మలాథియాన్ చల్లటం, విత్తనాన్ని అప్పుడప్పుడు ఎండబెట్టడం ద్వారా గింజను నిల్వలో ఆశించే పురుగుల నుంచి రక్షించుకోవచ్చు. ఈ యొక్క ధనియాల సాగులో ఇంకా ముఖ్యాంశాలు ఏంటంటే నిర్దేశించిన మోతాదుకు మించి విత్తనాన్ని వాడకూడదు, సాధన సింధు రకాలను త్వరగా బెట్టకు వచ్చే నేలలో వర్షాధారంగా సాగు చేయకూడదు, పైరు పూర్తి పూత మీద ఉన్నప్పుడు గంధకం అంటే ఎర్రనల్లి బూడిద తెగులు నివారణకు పొడి చల్లకూడదు, పైరు కోసిన తర్వాత 2 నుంచి 3 రోజుల కంటే ఎక్కువగా పొలంలో ఎండబెట్టకూడదు, పంట మార్పిడి అవలంబించాల్సి ఉంటుంది, గొర్రు గుంటుకలతో 2 సార్లు అంతర కృషి చేసినట్లయితే పంట బెట్టను తట్టుకుంటుంది, పూతకు ముందు గింజ ఎదిగే సమయంలో ఫ్యానోఫిక్స్ 2.5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకొని అధిక దిగుబడిని పొందవచ్చు.
1: మీరింతవరకు చేను ముచ్చట్లు కార్యక్రమంలో ధనియాల సాగు వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:40 కు వస్తోంది. ప్రకటన అనంతరం ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి లేవింటారు.

0: పత్రాని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు జరిగే కలెక్టర్ల సదస్సులో పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో ఈరోజు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖకు సంబంధించిన సమగ్ర డాష్బోర్డును త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వెలిగొండ ప్రాజెక్ట్ వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు ఈరోజు కొనసాగనుంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. రెండవ రోజు సమావేశంలో వేసవి ప్రణాళికలు, సంక్షేమం, రెవెన్యూ, విద్య, నైపుణ్యాభివృద్ది, శాంతి భద్రతలు వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. నిన్న మొదటి రోజు సమావేశంలో పలువురు కలెక్టర్లు తమ జిల్లాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా విశాఖ రైల్వే జోన్పై ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: లక్ష కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు, రైల్వే జోన్ కూడా క్లియర్ అయింది. విశాఖపట్నం రైల్వే జోన్ కేంద్రంతో కోఆర్డినేట్ చేసి ప్రారంభమైంది. తొందరలో పర్మనెంట్ బిల్డింగ్ వస్తుంది. డైనమిక్ గా కూడా తయారు చేసే బాధ్యత తీసుకొస్తున్నాం. ఆల్ కలెక్టర్స్ అక్కడ నుంచి శ్రీకాకుళం నుంచి, ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు డబుల్ లేన్ అంటే 4 లేన్ ట్రాక్ రావాలి. 4 లేన్ ట్రాక్ వచ్చినప్పుడు రైల్వే స్టేషన్స్, రైల్వే ల్యాండ్, పోర్ట్స్, రోడ్ ఇవన్నీ అనుసంధానం చేసి ఎకనామిక్ యాక్టివిటీ, ఎకనామిక్ టౌన్షిప్స్ క్రియేట్ చేసే పరిస్థితి రావాలి. దీన్ని మీరు ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
0: ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు నగరానికి చెందిన శ్రీ నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం ప్రాజెక్టుకు రాష్ట ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ విధానంలో ఆధునిక సదుపాయాలతో అభివృద్ది చేయనున్నట్లు వెల్లడించారు. గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఈ ఆడిటోరియం పనులను ఏడాదిలోపే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే గుంటూరు నగరానికి సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలకు ఒక ప్రధాన వేదికగా నిలుస్తుందని తెలిపారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్తో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్దికి డబుల్ ఇంజన్ ప్రభుత్వం అవసరమని ఆయన అన్నారు. సభా ప్రాంగణం నుంచే తెలంగాణ వ్యాప్తంగా పలు అభివృద్ది పనులను ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
2: నరేంద్ర మోడీ గారు ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ కు వస్తా ఉన్నారు. అనేక రకాల అభివృద్ది కార్యక్రమాలు, జైరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, వరంగల్ లో ప్రధాన మంత్రి మెగా టెక్స్టైల్ కాకతీయ పార్క్ కావచ్చు, జాతీయ రహదారులు కానీ, రైల్వేకి సంబంధించినటువంటి నెట్వర్క్ పెంచేటువంటి కార్యక్రమాలకు అన్నిటి కూడా, వరంగల్ లో నిర్మిస్తున్నటువంటి రైల్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కానీ, హైదరాబాద్ లో నిర్మాణం జరుగుతున్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ కొన్ని భూమి పూజ చేయబోతా ఉన్నారు, కొన్ని అంకితం చేయబోతా ఉన్నారు.

0: కార్యక్రమాలకు అన్నిటి కూడా వరంగల్ లో నిర్మిస్తున్నటువంటి రైల్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ గాని, హైదరాబాద్ లో నిర్మాణం జరుగుతున్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గాని కొన్ని భూమిపూజ చేయబోతా ఉన్నారు, కొన్ని అంకితం చేయబోతా ఉన్నారు.
1: ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖకు సంబంధించిన అన్ని అంశాల కోసం సమగ్ర డాష్బోర్డును త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యకు సంబంధించిన కీలక పనితీరు సూచికలతో డాష్బోర్డును రూపొందించినట్లు వెల్లడించారు. విద్యార్థుల హాజరు, డ్రాపౌట్లు, మధ్యాహ్న భోజన పథకం వంటి పలు అంశాలను ఇందులో పొందుపరిచామని తెలిపారు. ఫలితాలను మెరుగుపరచడంలో ఈ వ్యవస్థ కలెక్టర్లకు ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు వెలుగొండ ప్రాజెక్టు అత్యంత కీలకమని, దీనిని వేగంగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మార్కాపురం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు సొరంగాల్లో జరుగుతున్న పనులను మంత్రి నిన్న స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సొరంగాల్లో లైనింగ్, బెంచింగ్ తదితర పనులను తనిఖీ చేసిన మంత్రి అక్కడ పనిచేస్తున్న కార్మికులు, అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను వారికి వివరించి సిబ్బందిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు సమయం గడిపినట్లు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఈరోజు పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. కొడంగల్లోని శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. అలాగే 110 కోట్ల రూపాయలతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులు, 2 కోట్ల రూపాయలతో కోస్గిలోని వేణుగోపాలస్వామి ఆలయం అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అదేవిధంగా 250 కోట్ల వ్యయంతో 430 పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూసేకరణకు సంబంధించిన అపరిష్కృత సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అదనపు అధికారులను నియమించిందని రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ కమిషనర్ విజయ రామరాజు తెలిపారు. గుంటూరు జిల్లా రాయపూడి గ్రామంలో 43.82 ఎకరాల భూసేకరణ అంశంపై నిర్వహించిన గ్రామ సభలో రైతులతో ఆయన నిన్న సమావేశమై చర్చించారు. భూసేకరణకు సంబంధించిన అభ్యంతరాలను స్వీకరించి రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విజయ రామరాజు పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: మొదటి విడతగా రాయపూడి గ్రామంలో గ్రామసభ కండక్ట్ చేయడం జరిగింది. ల్యాండ్ ఎక్విజిషన్ పరంగా ఏవైతే నోటిఫికేషన్లు భూములు ఉన్నాయో అవి ప్రజలకు తెలియచేయడం కోసం ఈ రైతుల్ని ఇప్పుడు కూడా మీరు ఏవైనా ల్యాండ్ పూలింగ్ కి వీలుగా ముందుకొస్తే గనక ల్యాండ్ పూలింగ్ ఇంకా తీసుకుంటాము. ప్రజలందరూ కూడా వాళ్ళు ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మా దృష్టి తీసుకురావడం జరిగింది. మూడు అంశాలు కూడా పూలంకషంగా రైతులకు ఏవైతే ఎఫెక్ట్ అవుతాయో అన్ని అంశాలు కూడా తెలియజేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ఈ నెల అంతా కూడా మేము ప్రతి గ్రామానికి సంబంధించిన గ్రామసభ కండక్ట్ చేయడం జరుగుతుంది.
1: ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వరదలు, భూకంపాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలకు గురైన ప్రజలకు సహాయం అందజేయటం, వారి ప్రాణాలను కాపాడటానికి రెడ్ క్రాస్ సంస్థలు చేస్తున్న కృషిని గుర్తించడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. 1948 నుండి ప్రతి ఏటా మే 8వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. మొదటి నోబెల్ శాంతి పురస్కార గ్రహీత, రెడ్ క్రాస్ సంస్థను ప్రారంభించిన జీన్ హెన్రీ డ్యునాంట్ స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో 1828 మే 8వ తేదీన జన్మించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఏటా మే 8వ తేదీన ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ, నైరుతి గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో మరో 2 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు, రేపు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
3: మరియు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల

0: వేగంతో వీచే అవకాశం ఉంది.
1: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు జరిగే కలెక్టర్ల సదస్సులో పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో ఈరోజు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖకు సంబంధించిన సమగ్ర డాష్బోర్డును త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రము. ప్రసార విశేషాలు. ఈరోజు మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రభాత ప్రసారంలో ఇప్పుడు చెప్పబోయే ప్రసార విశేషాల అనంతరం 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం. ఇక 7:30 ఉదయ కిరణాల కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ విశేషాలు. అనంతరం మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు. పఠనం శ్రీమతి కె శైలజ. ఈ కార్యక్రమం అనంతరం 7:40 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో మరి మంచి మంచి సాంగ్స్ ఈనాటి భావలహరి కార్యక్రమంలో మీకోసం

ఈ కార్యక్రమం అనంతరం 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:30 హలో ఎఫ్ఎంలో శ్రోతలు ఫోన్ ద్వారా కొన్ని సినిమా పాటలు వింటారు. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర అభిప్రాయ మాలిక వింటారు. అనంతరం లలిత గీతాలు ప్రసారమవుతాయి. ఇక ఈ పగలు 10:00 మధ్యాహ్నం 12:40 1:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే వింటారు. ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. ఇక 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఇక ఈ సాయంత్రం 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇక ఈ సాయంత్రం 6:30 ప్రసార విశేషాలు. ఈరోజు సాయంత్రము, రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు వింటారు. అనంతరం 6:35 ఆరోగ్య సలహాలు శీర్షికన కంటి శుక్లాలు నివారణ చర్యలు, నేత్ర వైద్యులు డాక్టర్ ఫణీంద్రారెడ్డి గారితో పరిచయం వింటారు. అనంతరం వెన్నెముక సమస్యలు, ఆయుర్వేద చికిత్స, ఆయుర్వేద వైద్యులు.

డాక్టర్ తాజుద్దీన్ ఉల్ హక్ గారితో పరిచయం, మొదలైన అంశాలు ప్రసారమవుతాయి. ఇక ఈ రాత్రి 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. ఏడుంబావుకు కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమంలో చిరుధాన్యాలు రైతుకు భరోసా పంట గురించి దర్శి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ టి మానస గారితో పరిచయం ప్రసారమవుతుంది. రాత్రి 7:40 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 8:00 యువవాణి యువజన కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట తెలుసుకుందాం రండి మొదలైన అంశాలుంటాయి. ఇక ఈ రాత్రి 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:40 చిత్రమంజరిలో సినిమా పాటలు వింటారు. ఇక రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:00 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 9:30 పాటకు వేళ్ళాయిరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్ని పాటలు వింటారు. రాత్రి 10:00 జానపద రంజని కార్యక్రమంలో పల్నాటి చరిత్ర నుంచి బాలచంద్రుడి యుద్ధరంగం పల్నాటి జోడు కథ వింటారు. ఇక 10:30 ఆపాత మధురాలు వింటారు. ఇక రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 11:10 ప్రసారాలు సమాప్తం. ఇవి ఈరోజు మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. మీరు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:07. కార్యక్రమంలో ఇప్పుడు ఒక దేశభక్తి గీతం బృందగానం వింటారు.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసనసభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈరోజు శాసనసభాపక్ష నేత నెలకొంటారు. ప్రపంచ సప్లై చైన్ వ్యవస్థలో భారత్ వియత్నాం దేశాలు కలిసి కీలక పాత్ర పోషించగలవని వియత్నాం అధ్యక్షుడు తోలాం చెప్పారు. మన దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు బఫర్ స్థాయికి 3 రెట్లు పెరిగి 604 లక్షల టన్నులకు చేరుకున్నాయని ప్రభుత్వం తెలియజేసింది. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 9 పరుగుల తేడాతో ఓడించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు కోల్కతా చేరుకుంటారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో నిర్వహించే సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు పార్టీ శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకుంటారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి ఈరోజు శాసనసభను రద్దు చేశారు. గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ జయంతి రోజైన మే 9వ తేదీ ఈరోజు రాష్ట కొత్త ముఖ్యమంత్రి మంత్రుల మండలి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన కోల్కతాలో జరిగే సమావేశంలో భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్ష నాయకుడి ఎన్నిక జరుగుతుంది. ఈ సమావేశానికి నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలందరూ హాజరవుతారు. మరోవైపు కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి అవసరమైన పరిపాలనాపరమైన సమావేశాలను నిర్వహించారు, భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ సీనియర్ నాయకులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. మారుతున్న ప్రపంచ క్రమంలో ప్రపంచ సరఫరా చైన్లో భారత్ వియత్నాంలో కీలక పాత్ర పోషించేందుకు గొప్ప అవకాశం ఉందని వియత్నాం అధ్యక్షుడు తోలాం చెప్పారు. ముంబైలో జరిగిన భారత్ వియత్నాం బిజినెస్ ఫోరం సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు ఒక సవాలుగా ఉన్నప్పటికీ భారత్ వియత్నాంల మధ్య సహకారాన్ని సరికొత్త స్థాయికి తీసుకువెళ్లడానికి ఇదొక సువర్ణ అవకాశమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ, భారత్ వియత్నాం వంటి దేశాలకు చెందిన సాంకేతిక ఉత్పాదక రంగాల్లోని వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, నిపుణులు ఆసియా భవిష్యత్తును నిర్దేశిస్తారని అన్నారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, ఆవిష్కరణలు, పరిశోధన, స్టార్టప్ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై భారత్ వియత్నాం దేశాలు చర్చించాయి. కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తన వియత్నాం ప్రతినిధి డాక్టర్ వు హైక్వాన్తో నిన్న న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ చర్చల సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్లు, సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్లు, ఇన్నోవేషన్, ఎకోసిస్టమ్స్, టెక్నాలజీ బదిలీ కార్యక్రమాలపై ఇరుపక్షాలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి. విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిశ్రీ నిన్న అబుదాబిలో భారత్, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల మధ్య జరిగిన త్రైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంతర్జాతీయ సహకార శాఖ సహాయ మంత్రి, భారత ప్రత్యేక రాయబారి రీమాల్ హషిమి, అలాగే ఫ్రాన్స్, యూరప్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నత కార్యదర్శి మార్టిన్ బ్రైన్స్ కూడా పాల్గొన్నారు. 3 దేశాలు తమ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని, స్పష్టమైన కాలపరిమితులతో కూడిన రోడ్ మ్యాప్పై కలిసి పనిచేయాలని అంగీకరించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో ప్రభుత్వ ఆహార ధాన్యాల నిల్వలు 604 లక్షల టన్నులకు పైగా చేరుకున్నాయని, ఇది తప్పని

తప్పనిసరిగా ఉండవలసిన బఫర్ స్టాక్ కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు, ప్రజా పంపిణీ వ్యవస్థకు అంతరాయం లేకుండా సరఫరా చేసేందుకు గోధుమలు, బియ్యం పటిష్టమైన నిల్వలున్నాయని ఆయన ఒక సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. సేకరణ, విజయవంతమైన పంట దిగుబడి, రైతులకు నిరంతరం మద్దతు వంటివి ఆహార భద్రత, రైతు సంక్షేమం పట్ల భారతదేశ నిబద్ధతను మరింత బలోపేతం చేస్తున్నాయని ప్రహ్లాద్ జోషి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ఆహార భద్రత వ్యవస్థ బలంగా ఎదుగుతోందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. 2015లో వేలం విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 101 వేలం వేయని ఖనిజ బ్లాక్లను విజయవంతంగా అమల్లోకి తీసుకురావడంతో భారత ఖనిజ రంగం ఒక మైలురాయిని అధిగమించింది. ఖనిజ వనరులను వేలం వేయడమే కాకుండా వాటిని సకాలంలో ఉత్పత్తి దశకు చేర్చడంపై కూడా తాము నిరంతరం దృష్టి సారించామని, ఈ బ్లాకుల నిర్వహణ నిరూపిస్తోందని గనుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. దేశీయంగా ఖనిజ ఉత్పత్తిని పెంపొందించడంలోనూ, ప్రధాన పరిశ్రమలకు ముడిసరుకు భద్రతను బలోపేతం చేయడంలోనూ, దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడంలో, మొత్తం ఆర్థిక వృద్ధికి తోడ్పడడంలో అర్థవంతమైన పాత్ర పోషిస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆకాశవాణి కేంద్రాల నుంచి వాకథాన్లు, మ్యారథాన్లు నిర్వహిస్తున్నారు. 1936లో ప్రారంభించిన ఆకాశవాణి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తోంది. న్యూఢిల్లీలోని ఆకాశవాణి భవన్లో ప్రధాన కేంద్ర కార్యాలయం కలిగిన ఆకాశవాణి ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్గా ప్రారంభమైంది. ఈ సంస్థకు గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ ఆకాశవాణిగా నామకరణం చేశారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చేనాటికి ఆకాశవాణి నెట్వర్క్లో కేవలం 6 స్టేషన్లు ఉండేవి. 1957లో వివిధ భారతి సర్వీస్ ప్రారంభమైంది. హైదరాబాద్ రాష్ట్రంలో 1932లో నిజాం స్థాపించిన డెక్కన్ రేడియోను అనంతరం ఆకాశవాణిలో విలీనం చేశారు. ఆకాశవాణి ప్రధాన కార్యక్రమ శ్రవంతితో పాటు వార్తా సేవా విభాగం, విదేశీ ప్రసారాల విభాగం, ఎఫ్ఎం స్టేషన్లు మొదలైన వాటి ద్వారా 24 గంటల పాటు ప్రసారాలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 480 రేడియో స్టేషన్లు, 600కు పైగా ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లు, మీడియం షార్ట్వేవ్ ట్రాన్స్మిటర్లు కలిగిన ఆకాశవాణిలో 45కు పైగా ప్రాంతీయ వార్తా విభాగాలున్నాయి. 23 భాషలు, 179 మాండలికాల్లో ప్రసారాలు జరుపుతూ జనాభాలో 99.19% ప్రసారాలను అందుబాటులో ఉంచే ఆకాశవాణి ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్గా ఘనత సాధించింది. ఆకాశవాణి వార్తా సేవా విభాగం ద్వారా రోజు 447 న్యూస్ బులెటిన్లు ప్రసారమవుతాయి. ఆకాశవాణి, దూరదర్శన్, ప్రసార భారతి ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఈరోజు వాకథాన్లోనూ మ్యారథాన్లోనూ పాల్గొంటున్నారు. సౌదీ అరేబియా తమ దేశంలోని సైనిక స్థావరాలకు, గగనతలానికి అమెరికా సైన్యం ప్రవేశాన్ని నిలిపివేసింది. దీనివల్ల హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకలకు రక్షణ కల్పించాలనే తన ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా వదులుకోవాల్సి వచ్చిందని అమెరికా ధృవీకరించింది. గల్ఫ్ ప్రాంతంలో వాషింగ్టన్ వ్యూహానికి ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. కీలక ప్రాంతీయ మిత్రదేశం ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని పిలిచే ఈ ఆపరేషను అది పుంజుకోకముందే సమర్థవంతంగా అడ్డుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తన దృష్టిని దౌత్యం వైపు మళ్లించారు. ఇరాన్తో ఇటీవల జరిగిన చర్చలు ఎంతో సమర్థవంతంగా జరిగాయని, శాశ్వత ఒప్పందం కుదుర్చుకోవడం సాధ్యమేనని ఆయన పేర్కొన్నారు. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈవేళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఈరోజు ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్, తీర ప్రాంత కర్ణాటక, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. పాకిస్తాన్తో జరిగిన ఘర్షణలో భారత్ 4 రఫేల్ యుద్ధ విమానాలు కోల్పోయిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్తున్నట్లుగా డిజిటల్ పద్ధతిలో మార్పు చేసిన ఒక వీడియోను అసత్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు చెందిన ఫ్యాక్ట్ చెక్ యూనిట్ సోషల్ మీడియా

0: పోస్టర్ స్పందిస్తూ ఈ వీడియోను కృత్రిమ మేధస్సు ద్వారా రూపొందించారని, ఇది డీప్ ఫేక్ వీడియో అని తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేందుకు పాకిస్తాన్ ప్రచార ఖాతాలు దీన్ని ప్రసారం చేస్తున్నాయని స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి లక్నోలోని ఏకానా స్టేడియంలో వర్షం కారణంగా కుదించిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై లక్నో సూపర్ జయింట్స్ జట్టు డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్లో ఈరోజు బీజేపీ శాసనసభ్యులు శాసనసభ పక్ష నాయకుడిని ఎన్నుకుంటారు. మన దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు బఫర్ స్థాయికి 3 రెట్లు పెరిగాయని ప్రభుత్వం తెలియజేసింది. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న లక్నో సూపర్ జయింట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 9 పరుగుల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఉదయ కిరణాలు

0: ఈనాటి ఉదయకినాల కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ విశేషాలు, ఇంకా మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ, ధారావాహిక మొదలైన అంశాలుంటాయి. ముందుగా నేటి మాట శీర్షికన ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ విశేషాలు వింటారు. ప్రతి సంవత్సరము మే 8వ తేదీన, అంటే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. నోబెల్ పురస్కార గ్రహీత, అంతర్జాతీయ రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడు జాన్ హెన్రీ డూన్ హంట్ జయంతి రోజున ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మరి యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు బాధితులను ఆదుకొని ఆసరాగా నిలవడం కోసం ప్రత్యేకంగా రెడ్ క్రాస్ సొసైటీ అనే సేవా సంస్థ ఏర్పాటైంది. అంతర్జాతీయ కమిషన్ శాంతికి ప్రధాన సహకారిగా రెడ్ క్రాస్ను ప్రవేశపెట్టింది. వివిధ సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది వాలంటీర్లు, ఇంకా అనేక స్వచ్ఛంద సంస్థలు సహాయం చేస్తున్నాయి. అలాంటి వారందరి గౌరవార్థంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1934వ సంవత్సరంలో టోక్యోలో జరిగిన 15వ అంతర్జాతీయ సదస్సులో రెడ్ క్రాస్ ట్రూస్ సూత్రాలను ఆమోదించి వాటిని ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు వర్తించేలా అమలు చేశారు. అంతర్జాతీయ రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడు జాన్ హెన్రీ డూన్ హంట్ జయంతిని ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవంగా జరుపుకునే ప్రతిపాదన 1948వ సంవత్సరం మే 8వ తేదీన ఆమోదించారు. మరి 1984లో అధికారికంగా ప్రపంచ రెడ్ క్రాస్ రెడ్ క్రెసెంట్ దినోత్సవంగా మార్చారు. మరి ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ వాలంటీర్లు స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రోత్సహించడానికి అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ దాని సభ్యులు ఈ దినోత్సవ సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తారు. మనం కూడా తోటివారికి వీలైనంత సహాయం చేద్దాం. మీరింతవరకు నేటి మాట శీర్షికన ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ విశేషాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: ముఖాన మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బబ్బలా
3: సై బాల్,
2: నడువుల తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి

0: ఏప్రిల్ 16 నుండి 30 వరకు, మే 1 నుంచి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.
1: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.

0: टेलीलॉ ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు మహాత్ముని మార్గం, మహాత్మా గాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు. పఠనం శ్రీమతి కె. శైలజ

చంపారణ్ రాజర్షి జనకుని భూమి చంపారణ్ మామిడి తోటలు ఉన్నట్లే నీలిమందు ఉత్పత్తి చేస్తూ ఉండేవారు. చంపారణ్ రైతులు తమ భూమిలో 3/20 భాగంలో తప్పనిసరిగా తమ తెల్ల యజమాని కోసం నీలిమందు చట్టరీత్యా ఉత్పత్తి చేయవలసి వచ్చేది. దీన్ని తిన్కటియా రివాజు అని అనేవారు. 20 గుంటలు, 5 మూరల 4 అంగుళాల భూమి, అక్కడ 1 ఎకరం. అందులో 3 కుంటల్లో నీలిమందు ఉత్పత్తి చేయటాన్ని తిన్కటియా రివాజు అని అనేవారు. అక్కడికి వెళ్ళకపూర్వం నాకు చంపారణ్ అనే పేరు కూడా తెలియదు. అక్కడ నీలిమందు ఉత్పత్తి అవుతుందని కూడా నాకు తెలియదు. నీలిమందు బిళ్ళలు చూచాను, కానీ అవి చంపారణ్లో ఉత్పత్తి చేయబడతాయని, అందువల్ల అక్కడి రైతులు విపరీతంగా నష్టపడుతున్నారని నాకు తెలియదు. రాజకుమార్ శుక్లా చంపారణ్కు చెందినటువంటి రైతు. ఆయన దానివల్ల బాధపడుతూ ఉన్నాడు. అయితే ఆ నీలి మచ్చను రైతులందరి హృదయాల నుంచి తొలగించి వేయాలని అగ్ని నన్ను పట్టుకున్నాడు. అగ్ని అతని హృదయంలో రగులుకుంది. లక్నో కాంగ్రెస్కు నేను వెళ్లాను. అక్కడ ఆ రైతు నన్ను పట్టుకున్నాడు. వకీలు బాబు నీకు అన్ని విషయాలు చెప్తారు, మీరు ఒకసారి చంపారణ్ రండి అని ఆహ్వానించారు. వకీలు అంటే చంపారణ్లో గల నా అనుంగు అనుచరుడు, బీహార్లో సేవాజీవులకు ప్రాణం వంటివాడనగు బ్రజ కిషోర్ బాబు. రాజకుమార్ శుక్లా ఆయనను నా డేరాకు తీసుకుని వచ్చాడు. ఆయన నల్లని జుబ్బా, ఫ్యాంటు మొదలగు వాటిని ధరించి ఉన్నాడు. చూడగానే ఆయన ప్రభావం నా మీద పడలేదు. అమాయకులైన రైతులను పీల్చే వకీలు అయి ఉంటాడని అప్పుడు అనిపించింది. నేను చంపారణ్ కథ ఆయన నోట కొద్దిగా విన్నాను. నా సహజ పద్ధతిలో స్వయంగా చూడందే నేను నిర్ణయం ప్రకటించను. మీరు కాంగ్రెస్లో ఈ విషయం మీద మాట్లాడండి, ప్రస్తుతం నన్ను వదలండి అని అన్నాను. రాజకుమార్ శుక్లాకు కాంగ్రెస్తో అవసరం ఎలాగూ ఉంది. చంపారణ్ పరిస్థితిని గురించి మహాసభలో వ్రజకిషోర్ బాబు ప్రసంగించారు. అందులో సానుభూతి తీర్మానం కూడా ప్యాస్ అయింది. రాజకుమార్ శుక్లాకు సంతోషం కలిగింది, కానీ తృప్తి కలగలేదు. నాకు చంపారణ్ రైతుల కష్టాలు స్వయంగా చూపించాలని భావించాడు. నా యాత్రలో భాగంగా చంపారణ్ చేరుస్తాను, 1-2 రోజులు అక్కడ ఉంటాను అని చెప్పాను. ఒక్కరోజు చాలు, ఒక్కసారి మీ కళ్ళతో అక్కడి రైతుల కడగండ్లు చూడండి అని శుక్లా అన్నాడు. నేను లక్నో నుంచి కాన్పూర్ వెళ్లాను. అక్కడికి కూడా రాజకుమార్ శుక్లా వచ్చాడు. అక్కడికి చంపారణ్ బాగా దగ్గర, ఇప్పుడే వచ్చి అక్కడ 1 రోజు ఉండండి అన్నాడు. ఇప్పుడు నన్ను మన్నించండి, నేను తప్పక వస్తాను, మాట ఇస్తున్నాను అని ఇంకా ఎక్కువగా పట్టుబట్టాను. నేను ఆశ్రమం చేరుకున్నాను. రాజకుమార్ శుక్లా అక్కడికి కూడా వచ్చాడు. ఎప్పుడు వచ్చేది నిర్ణయించండి అని అన్నాడు. మీరు

రండి, నేను ఫలానా తేదీన కలకత్తా వస్తాను, అక్కడికి వచ్చి నన్ను తీసుకువెళ్ళండి అని చెప్పాను. అక్కడ ఎవరి దగ్గర ఉండాలో, ఎవరిని చూడాలో, ఏం చేయాలో కూడా నాకు తెలియదు. కలకత్తాలో భూపేన్ బాబు గారింట్లో బస చేద్దామని వెళ్ళాను. అక్కడ రాజకుమార్ శుక్లా ప్రత్యక్షమయ్యాడు. చదువురాని అమాయకంగా ఉన్న ఈ పల్లెటూరు రైతు తన నిర్ణయాత్మక శక్తి ద్వారా నా హృదయం జయించాడు. 1917 ప్రారంభంలో మేమిద్దరము కలకత్తా నుంచి బయలుదేరాం. మా ఇద్దరి జోడ ఒకటిగా ఉన్నది. ఇద్దరం రైతుల్లా ఉన్నాం. రాజకుమార్ వెళదామన్న రైల్లో ఇద్దరం జొరబడ్డాం. ఉదయం పాట్నా స్టేషన్లో దిగాం. ఇది నా మొదటి పాట్నా యాత్ర. తిన్నగా ఎవరి ఇంటికైనా వెళ్ళి బస చేద్దామంటే నాకు తెలిసిన వారు అక్కడెవరూ లేరు. రాజకుమార్ శుక్లా చదువురాని రైతే, ఆయనకు తెలిసిన వారు అక్కడ ఉంటారనే అనుకున్నాను. రైల్లో ఆయనను కొంచెం ఎక్కువగా తెలుసుకునే అవకాశం నాకు చిక్కింది. పాట్నాలో ఆయన రహస్యం బయటపడింది. రాజకుమార్ పూర్తిగా అమాయకుడు. ఆయన తన మిత్రుడు భావించిన వకీలు నిజానికి ఆయన మిత్రుడు కాదు. రాజకుమార్ శుక్లా ఆయనను ఆశ్రయించుకుని ఉన్నాడని తేలింది. కక్షిదారులకు, రైతులకు, వకీళ్లకు ఉండే సంబంధం వర్ష ఋతువుల్లో గంగానది ప్రవాహం వంటిది కదా. నన్ను ఆయన తిన్నగా రాజేన్ బాబు గారింటికి తీసుకువెళ్లాడు. రాజేన్ బాబు పూరీ నగరమో లేక మరో చోటుకో వెళ్లాడు. వారి బంగ్లాలో ఇద్దరు నౌకర్లు ఉన్నారు. తినటానికి నా దగ్గర కొంత ఆహార పదార్థం ఉంది. ఖర్జూరం అవసరమైంది. పాపం రాజకుమార్ శుక్లా బజార్కు వెళ్లి తెచ్చిపెట్టాడు. బీహార్లో అంటరాంతనం అపరిమితంగా ఉంది. నా బాల్టీ అందలి నీటి బొట్లు పడితే మైల పడతామని అక్కడి నౌకర్లు భావించారు. నా కులం ఏమిటో ఆ నౌకర్లకు తెలియదు. రాజకుమార్ లోపలి పాయఖానా దొడ్డి ఉపయోగించమని నాకు చెప్పాడు. కానీ నౌకరు బయట ఉన్న పాయఖానా దొడ్డిని బ్రేల్తో చూపించాడు. నాకు బాధ కలగలేదు, కోపం రాలేదు. ఇలాంటి అనుభవాలు చాలా కలిగినందున నేను రాటుదేలిపోయాను. నౌకరు తన కర్తవ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు. రాజేంద్రబాబు ఏడ నా కర్తవ్యాన్ని అతడు పాలిస్తూ ఉన్నాడు. అంతే, ఇట్టి వినోదం కలిగించే అనుభవాల వల్ల రాజకుమార్ శుక్లా ఏడ నాకు గల గౌరవం పెరిగింది. వారిని గురించిన జ్ఞాపకం కూడా బాగా పెరిగింది. పాట్నా నుంచి ఇక పగ్గాలు నా చేతికి తీసుకున్నాను. మౌలానా మజహరుల్ హక్ మరియు నేను లండన్లో కలిసి ఉన్నాం. తర్వాత మేము 1915 బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ ఎందు కలుసుకున్నాం. అప్పుడు ఆయన ముస్లిం లీగ్ అధ్యక్షుడు. పాత పరిచయాన్ని తిరగవేసి, మీరు పాట్నా వచ్చినప్పుడు మా ఇంటికి దయచేయండి అని చెప్పాడు. ఆహ్వానాన్ని పురస్కరించుకుని నా రాకు కారణం చెప్తూ వారికి జాబు రాశాను. వెంటనే ఆయన కారు తీసుకుని వచ్చి తన ఇంటికి రమ్మని పట్టుపట్టారు. ఆయనకు ధన్యవాదాలు తెలిపి నేను ఫలానా చోటుకు వెళ్ళాలి, ఇప్పుడు ఏ రైలు ఉంటే దానిలో నన్ను ఎక్కించండి అని అన్నాను. రైల్వే గైడ్ చూస్తే నాకేమీ బోధపడలేదు. రాజకుమార్ శుక్లాతో మాట్లాడి, మీరు ముందు ముజఫర్పూర్ వెళ్ళాలి అని చెప్పి ఆ రోజు సాయంత్రం ముజఫర్పూర్కు వెళ్లే రైలు ఎక్కించారు. ఆచార్య కృపలాని అప్పుడు ముజఫర్పూర్లో ఉన్నారు. వారిని నేను ఎరుగుదును. నేను హైదరాబాద్ వెళ్లినప్పుడు వారి త్యాగనిరతి, వారి జీవనము, వారి డబ్బుతో అక్కడ నడుస్తూ ఉన్న ఆశ్రమము మొదలగు వాటిని గురించి డాక్టర్ చౌదరామ్ గారి ముఖత వినియున్నాను. ఆయన ముజఫర్పూర్ కాలేజీలో ప్రొఫెసర్గా ఉన్నారు. ప్రస్తుతం ఆ పని కూడా మానుకున్నారు. నేను వారికి తంతి పంపాను. రైలు ముజఫర్పూర్కు అర్ధరాత్రి చేరింది. ఆయన తన శిష్యమండలితో రైలు స్టేషన్లో సిద్ధంగా ఉన్నారు. ఆయనకు అక్కడ ఇల్లు లేదు. ప్రొఫెసర్ మల్కానీ గారి ఇంట్లో ఉంటున్నారు. నన్ను వారింటికి తీసుకుని వెళ్లారు. ఆనాటి పరిస్థితుల దృష్ట్యా గవర్నమెంట్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న వ్యక్తి నా వంటి వాణ్ణి తన గృహంలో ఉండనీయడం గొప్ప విశేషమే. కృపలాని బీహార్ స్థితిని గురించి, ముఖ్యంగా తిరుహుత్ ప్రాంతపు దీనగాథను గురించి చెప్పారు. నేను పూనుకోబోతున్న పని ఎంత కష్టమైనదో కూడా చెప్పారు. కృపలాని బీహార్తో మంచి సంబంధం పెట్టుకున్నారు. నేను వచ్చిన పని గురించి వారు కొందరికి చెప్పి ఉంచారు. ప్రొద్దున్నే కొందరు వకీళ్లు వచ్చి నన్ను కలిశారు. వారిలో రామనవమి ప్రసాద్ నాకు జ్ఞాపకం ఉన్నారు. ఆయన నన్ను ఆకర్షించారు. మీరు వచ్చిన పని ఇక్కడ ఉంటే కాదు, నా వంటి వారి దగ్గర మీరుండాలి. గయాబాబు ఇక్కడ పేరుగల వకీలు. వారి పక్షాన వారింటికి రమ్మని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. మేమంతా గవర్నమెంట్కు భయపడే వాళ్లమే. అయినా చేతనైనంత సహాయం మీకు చేస్తాం. రాజకుమార్ శుక్లా చెప్పిన మాటలు చాలా వరకు నిజమే. అయితే మా నాయకుడు ఇవాళ ఇక్కడ లేడు. బాబు బ్రజకిషోర్ మరియు బాబు రాజేంద్ర ప్రసాద్కు తంతి పంపాము. వాళ్ళిద్దరూ వస్తారు. మీకు విషయమంతా చెప్తారు, సాయం చేస్తారు. దయ ఉంచి మీరు గయాబాబు గారింటికి బయలుదేరండి అని అన్నారు. ఈ మాటలు విని నేను మెత్తపడ్డాను. నేను బస చేస్తే గయాబాబు గారికి ఇబ్బంది కలుగుతుందేమోనని సంకోచం.

ప్రయత్నించాను. కానీ గయాబాబు సంకోచించవద్దని నాకు చెప్పారు. నేను గయాబాబు గారింటికి వెళ్లాను. వారు, వారి కుటుంబంలోని వారు నన్ను ప్రేమ జల్లులతో తడిపివేశారు. వ్రజకిషోర్ బాబు దర్భంగా నుండి వచ్చారు. రాజేంద్ర బాబు పూరి నుండి వచ్చారు. లక్నోలో నేను చూచిన వ్రజకిషోర్ బాబు సామాన్యుడు కాదని తేలింది. బీహార్ ప్రజల ముందే సహజ వినమ్రత, సాదాతనము, మంచి మనస్సు, అసాధారణమైన శ్రద్ధ వారిలో చూచి నా హృదయం ఆనందంతో నిండిపోయింది. బీహార్ వకీళ్లు వారేడ చూపించిన ఆదరం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఆ మండలి సభ్యులకు నాకు మధ్య ఏర్పడ్డ ప్రేమబంధం జీవితాంతం విడిపోకుండా నిలిచిపోయింది. వ్రజకిషోర్ బాబు అక్కడి విషయాలన్నీ నాకు వివరంగా చెప్పారు. ఆయన బీదరైతుల పక్షాన కోర్టుల్లో వాదిస్తున్నారని, 2-3 కేసులు అట్టివి నడుస్తున్నాయని, ఆ కేసుల్లో వాదిస్తున్నారని, ఆ కేసుల్లో వాదించి వ్యక్తిగతంగా కొంత ఊరట చెందుతూ ఉన్నారని తెలుసుకున్నారు. అప్పుడప్పుడు అందులో ఓడిపోతూ ఉంటారట. అమాయకులైన రైతుల దగ్గర సొమ్ము తీసుకుంటూ ఉంటారట. త్యాగులే అయినా వ్రజకిషోర్ బాబు, రాజేంద్ర ప్రసాదులు కక్షిదారులకు రైతుల దగ్గర ధనం తీసుకుంటూ ఉంటారని, అందుకు సంకోచించరని తెలిసింది. వృత్తిపరంగా డబ్బు తీసుకోకపోతే మా ఇంటి ఖర్చులకు డబ్బు ఎలా వస్తుందని వారి తర్కం. అట్టి డబ్బుతోనే సమాజ సేవ కూడా చేయగలుగుతున్నామని చెప్పారు. వారికి లభించే సొమ్ముకు బెంగాల్, బీహార్కు చెందిన మిగతా బారిస్టర్లకు లభించే సొమ్ముకు గల ఊహకైనా అందని వ్యత్యాసాన్ని అంకెల రూపంలో తెలుసుకుని నివ్వెరపోయాను. బాబుగారికి మేము ఒపీనియన్, అభిప్రాయం కోసం 10,000 ఇచ్చాం అని జనం చెప్తూ ఉంటే ఆశ్చర్యం వేసింది. 1,000కి తక్కువ మాట నాకు వినపడలేదు. ఈ విషయంలో నేను తీయగా ఆ మిత్రమండలిని మందలించాను. ఓర్పుతో నా మందలింపును వారు సహించారు. విపరీతార్థాలు తీయలేదు. అంతా విన్న తర్వాత ఇక ఇట్టి కేసులు మనం విరమించుకోవాలి. ఈ విధమైన కేసుల వల్ల ప్రయోజనం శూన్యం. అణగారిపోయి భయభ్రాంతులై ఉన్న రైతు సోదరుల్ని కచేరీల చుట్టూ తిప్పితే లాభం లేదు. అది సరైన చికిత్స కాదు. వాళ్లకు గల భయాన్ని పోగొట్టాలి. అదే సరైన చికిత్స. తిన్కఠియా రివాజు రద్దు కావాలి. అప్పటి వరకు మనం విశ్రమించకూడదు. 2 రోజుల్లో సాధ్యమైనంతగా చూచి తెలుసుకుందామని వచ్చాను. అయితే ఈ పనికి 2 సంవత్సరాలు పట్టవచ్చని తోస్తోంది. అంత సమయం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. ఇందుకు ఏం చేయాలో నిర్ణయిస్తాను. కానీ మీ సాయం మాత్రం కావాలి అని స్పష్టంగా చెప్పాను. వ్రజకిషోర్ బాబు అసలు విషయం అర్థం చేసుకున్నారు. అయితే నాతోనూ మిగతా వారితోనూ తర్కం చేయసాగారు. నా మాటల్లో గర్భితమయ్యున్న భావాన్ని గురించి ప్రశ్నించారు. మీ అభిప్రాయంలో వకీళ్లు చేయాల్సిన త్యాగం ఏమిటి? ఎంతవరకు, ఎంతమంది వకీళ్లు కావాలి? కొద్దిమంది కొద్దికాలం పనిచేస్తే సరిపోతుందా లేదా? మొదలగు ప్రశ్నలు వేశారు. మీరంతా ఎంత త్యాగం చేస్తారో చెప్పండి అని ఆయన మిగతా వకీళ్లను అడిగారు. ఈ విధంగా చర్చ సాగించి చివరికి మేము ఇంతమందిమి మీరు అప్పగించిన పని చేయటానికి సిద్ధంగా ఉన్నాము. వీరిలో ఎవరిని మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు మీ దగ్గరకు వస్తాం. జైలుకు వెళ్లాలంటే మరి అది మాకు కొత్త. అందుకు అవసరమైన శక్తి చేకూర్చుకునేందుకు ప్రయత్నిస్తాం అని తమ నిర్ణయాన్ని ఆయన ప్రకటించారు. నేను రైతుల పరిస్థితిని పరీక్షించాలి. నీలిమందు కొఠార్ల యజమానులకు, తెల్లధరలకు వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణల్లో ఎంత నిజం ఉందో తెలుసుకోవాలి. ఆ విషయమై వేలాది రైతుల్ని కలవాలి. వారిని కలుసుకుంటే ముందు నీలిమందు కొఠారుల యజమానుల్ని కలిసి వాళ్లు చెప్పేది కూడా వినాలి. కమిషనర్ను కూడా కలవాలి అని చెప్పి నేను పని ప్రారంభించాను. తెల్లధొరలకు, కమిషనర్కు జాబులు రాశాను. యజమానుల సంఘ కార్యదర్శి ఒకడు ఉన్నాడు. వెళ్లి కలిశాను. నీవు పరదేశివి. మాకు, రైతులకు మధ్య నీవు కల్పించుకోవద్దు. ఏమైనా చెప్పదలుచుకుంటే లిఖితపూర్వకంగా రాసి పంపు అని ఆయన అన్నారు. ఆయన మాటలకు వినమ్రంగా జవాబిస్తూ, నేను పరదేశిని. కానీ రైతులు కోరినందువల్ల వారి ఈ వ్యవహారం క్షుణ్ణంగా తెలుసుకునే అధికారం నాకు ఉన్నది అని చెప్పాను. కమిషనర్ను కలిశాను. ఆయన నన్ను చూడగానే మండిపడ్డాడు, బెదిరించాడు. తిరహత్ నుండి తిరుగుముఖం పట్టమని చెప్పివేశాడు. అనుచరులకు ఈ విషయమంతా చెప్పి ఇక వ్యవహారం తీవ్ర రూపం తాలుస్తుంది. రైతుల పరిస్థితుల్ని పరీక్షించేందుకు ప్రభుత్వం నన్ను వెళ్లనీయదు. నేను ఊహించిన దానికంటే ముందే నేను జైలుకు వెళ్లక తప్పదు. మోతీహారీలో గాని లేక అవకాశం దొరికితే బేతియాలో గాని నేను అరెస్టు కావటం మంచిది. నేను త్వరగా అక్కడికి చేరుకోవాలి అని అన్నాను. చంపారణ్ తిరహుత్ కమిషనరీ ఎందలి ఒక జిల్లా. దానికి మోతీహరి ప్రధాన కేంద్రం. బేతియాకు దగ్గరలో రాజకుమార్ శుక్లా గారి ఇల్లు ఉంది. అక్కడి కొఠార్లకు సంబంధించిన రైతులు కడు నిరుపేదలు. వారి పరిస్థితుల్ని చూపించాలని శుక్లాకు ఆరాటం ఎక్కువగా ఉంది. నేనక్కడికి వెళ్లి వారిని చూడాలి అని

ప్రకటించాను. వెంటనే అనుచరులనందరినీ కూడా వెంటబెట్టుకుని మోతీహారీకి బయలుదేరాను. మోతీహారీలో గోరఖ్బాబు ఆశ్రయం. వారిల్లు సత్రంగా మారిపోయింది. మేము వారింటినంతటిని ఆక్రమించాం. మేము చేరిన నాడే అక్కడికి దగ్గరలో 5 మైళ్ల దూరాన ఉన్న గ్రామంలో ఒక రైతు మీద దుర్మార్గం జరిగిందనే వార్త మాకు అందింది. అతన్ని చూచేందుకు ధరణీధర బాబు అనే వకీలును వెంటబెట్టుకుని నేను ఉదయాన్నే వెళ్లాలని నిర్ణయించాను. ఆ ప్రకారం ఏనుగు మీద ఎక్కి మేము ఆ గ్రామానికి బయలుదేరాం. గుజరాత్లో ఎడ్లబండిని ఉపయోగించిన విధంగా చంపారణ్లో ఏనుగుల్ని ఉపయోగిస్తారు. సగం దూరం చేరామో లేదో, ఇంతలో పోలీస్ సూపరింటెండెంట్ దూత అక్కడికి వచ్చి, "సూపరింటెండెంట్ గారు మీకు సలాం చేయమన్నారు" అని అన్నాడు. వెంటనే విషయం గ్రహించాను. ధరణీధర బాబును ముందుకు వెళ్లమని చెప్పి వార్తాహరునితో పాటు అతను తెచ్చిన కిరాయి బండి ఎక్కాను. అతడు చంపారణ్ వదిలి వెళ్లమని నోటీసు నాకు ఇచ్చి కాగితం చూసి సంతకం చేయమని అన్నాడు. నేను చంపారణ్ వదిలి వెళ్లను, నేను ఇక్కడి పరిస్థితుల్ని పరీక్షించాల్సి ఉంది అని సమాధానం రాసి అతనికి ఇచ్చాను. మరుసటి రోజున చంపారణ్ వదిలి వెళ్లనందువల్ల కోర్టులో హాజరు కమ్మని సమను నాకు అందింది. ఆ రాత్రంతా మేలుకొని నేను రాయవలసిన జాబులన్నీ రాశాను. అవసరమైన సూచనలన్నీ రాసి బ్రజకిషోర్ బాబు గారికి ఇచ్చాను. కోర్టు వాళ్లు సమను పంపారని వార్త క్షణంలో జనానికి తెలిసిపోయింది. మోతీహారీలో ఎన్నడూ కనీవిని ఎరుగని ఘట్టం జరిగిందని ప్రజలు గోలపెట్టారు. గోరఖ్బాబు గారి ఇంటి దగ్గర, కోర్టు దగ్గర గుంపులుగా జనం చేరారు. అదృష్టవశాత్తు ఆ రాత్రే పనులన్నీ పూర్తి చేయటం వల్ల ఆ జనాన్ని శాంతింపచేసేందుకు నాకు అవకాశం చిక్కింది. నా అనుచరుల వల్ల కలిగే ఉపయోగమేమిటో నాకు బోధపడింది. వాళ్లు జనాన్ని వరుసగా నిలబెట్టడం ప్రారంభించారు. కోర్టులో ఎక్కడికి వెళితే అక్కడ నా వెంట ఒకటే జనం. కలెక్టరు, మేజిస్ట్రేటు, సూపరింటెండెంట్తో కూడా నాకు సంబంధం ఏర్పడింది. గవర్నమెంట్ వారి నోటీసుల్ని వ్యతిరేకించే అవకాశం ఉన్నా నేను అలా చేయకుండా ఆ నోటీసులన్నింటినీ ఒప్పుకున్నాను. అధికారులతో ఎంతో మంచిగా వ్యవహరించాను. దానితో వారందరికీ నా విషయమై భయం పోయింది. వారిని వ్యతిరేకించినా మంచిగానే వ్యతిరేకిస్తానని వాళ్లకు బోధపడింది. నన్ను అదుపులో పెట్టడానికి బదులు జనాన్ని అదుపులో పెట్టడానికి నా అనుచరులకు సంతోషంతో వాళ్లు సహకరించటం ప్రారంభించారు. దానితోపాటు తమ అధికార ప్రాబల్యం ఆనాటితో తగ్గిపోయిందని వాళ్లు గ్రహించారు. ప్రజలు ఆ క్షణం గవర్నమెంట్ అధికారుల దండన, శిక్షల భయం మర్చిపోయి తమ కొత్త మిత్రుని అడగల ప్రేమ యొక్క ఆధిపత్యానికి లోబడిపోయారని అందరికీ స్పష్టంగా తెలిసిపోయింది. నిజానికి చంపారణ్లో నన్ను ఎవ్వరూ ఎరుగరు. రైతులు నిరక్షరాస్యులు. చంపారణ్ గంగానదికి ఆవలి ఒడ్డున హిమాలయ పర్వత చర్యల్లో నేపాల్కు దగ్గరగా ఉన్న ప్రాంతం. అంటే అది ఒక కొత్త ప్రపంచమన్నమాట. అక్కడ కాంగ్రెస్ అంటే ఏమిటో ఎవ్వరికీ తెలియదు. కాంగ్రెస్ మెంబర్ ఒక్కడు కూడా అక్కడ లేడు. కొందరి పేర్లు వినపడ్డా వారు భయంతో నక్కి కూర్చున్నారు. కాంగ్రెస్ పేరు తెలియకపోయినా ఈనాడు కాంగ్రెస్ జరిగినంత పని అయింది. అనేక మంది సేవకులు కాంగ్రెస్లో చేరినట్లయింది. అక్కడ కాంగ్రెస్ ప్రారంభమైందని అనిపించింది. అనుచరులతో సంప్రదించిన పిమ్మట కాంగ్రెస్ పేరిట ఏ పని చేయకూడదని నిర్ణయించాం. పేరుతో అవసరం లేదు, పని ముఖ్యమని భావించాం. మాటలు కాదు, చేతలు ముఖ్యమని నిర్ణయించాం. కాంగ్రెస్ పేరు ఎవ్వరికీ ఇష్టం కాలేదు. ఈ పరిగణాలో కాంగ్రెస్ అంటే ప్లీడర్ల వాద ప్రతివాదాలు, చట్ట సంబంధమైన చిద్రాలతో తలపడటము అని ప్రచారమైంది. కాంగ్రెస్ అంటే బాంబులని, మాటలేగాని చేతలు లేనిదని, ఇక్కడి గవర్నమెంటు మరియు దానికి దన్నుగా నిలబడి ఉన్నదని తెల్లదొరల అభిప్రాయం. అట్టి కాంగ్రెస్ కు ఇక్కడి కాంగ్రెస్ కు తేడా ఉన్నదని మేము రుజువు చేయవలసిన అవసరం ఏర్పడింది. అందువల్ల కాంగ్రెస్ ఊసే ఎత్తకుండా పనిచేయాలని భావించాం. కాంగ్రెస్ పేరుతో కాకుండా దాని లక్ష్యాలను ప్రజలు తెలుసుకుంటే చాలునని నిర్ణయానికి వచ్చాం. అందువల్ల మేము కాంగ్రెస్ పేరిట రహస్యంగా గాని బహిరంగంగా గాని ఏ పని చేయలేదు. రాజకుమార్ శుక్లాకు వేలాది జనంతో కలిసిపోయే శక్తి లేదు. రాజకీయంగా అక్కడ ఇంతవరకు ఎవ్వరూ పనిచేసి ఉండలేదు. చంపారణ్ బయట గల ప్రపంచాన్ని ఆయన ఎరుగరు. అయితే మా ఇరువురి కలయిక పాతమిత్రుల కలయికగా పరిణమించింది. ఆ రూపంలో నేను దేవుణ్ణి, అహింసను, సత్యాన్ని దర్శించాను. ఇది అక్షరాల నిజం. ఈ విషయమై నాకు గల అధికారం ఏమిటి అని ఆలోచిస్తే ప్రేమ తప్ప వేరే ఏమీ లేదని, ప్రేమ అహింసలయడ నాకు గల నిశ్చలమైన శ్రద్ధ తప్ప మరేమీ లేదని తేలింది. చంపారణ్లో జరిగిన ఈ వ్యవహారం నా జీవితంలో మరచిపోవటానికి వీలులేనిది. అది నాకు, రైతులకు ఉత్సవ దినం. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నా మీద కేసు నడవబోతోంది. వాస్తవానికి ఆ కేసు నా మీద కాక ప్రభుత్వం మీదనే నడవ

మీరు ఇంతవరకు ఉదయ కిరణాల కార్యక్రమంలో మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు. పఠనం శ్రీమతి కె. శైలజ. కార్యక్రమంలో ఇప్పుడొక సినీ భక్తి గీతం వింటారు.

ఆకాశవాణి మార్కప్రం కేంద్రం భావలహరి మృదుమధుర గీత మందిరి కార్యక్రమంలో ఈరోజు వినబోతున్న పాట ముందుగా అమరం చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి రమ్య బెహరా కలిసి పాడిన పాట.

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. అలాగే టూ వీలర్ మీద వెళ్ళేవారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. కారులో వెళ్ళేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. మరి అలాగే మూల మలుపుల వద్ద రోడ్డు మలుపు తిరిగేటప్పుడు మరి పోలీసు వారు ఏర్పాటు చేసిన అద్దాన్ని చూసి నెమ్మదిగా వెళ్ళాలి. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా బ్లాక్ స్పాట్స్ మరియు ప్రమాదకర ప్రాంతాల్లో కాన్విక్స్ మీటర్స్ అంటే కుంభాకార దర్పణాలు కూడా ఏర్పాటు చేశారు. మరి కోడళ్ల వద్ద ఇతర వైపుల నుంచి వచ్చే వాహనాలను అద్దంలో గమనించండి. ఎదురుగా వచ్చే వాహనాలను కూడా కుంభాకార దర్పణంలో ముందుగానే గుర్తించి ప్రమాదాలను నివారించాలి. ప్రమాదకర ప్రాంతాల్లో వేగాన్ని తగ్గించి సురక్షితంగా ప్రయాణించినట్లయితే మనం అనుకున్న గమ్యస్థానాన్ని చేరుతాం. కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న సాంగ్ భీష్మ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి పాడిన పాట.

0: है तो टेली लॉ के ऐप वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ April 16 నుండి 30 వరకు, May 1 నుంచి May 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
4: మీరు వింటున్నారు 101.5 MHz మార్కప్ ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో ఛాంపియన్ చిత్రం కోసం రామ్ మిర్యాల్ పాడిన పాట

మీరు వింటున్నారు 101.5 MHz మార్క ప్రమాకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా భావలహరి మృదుమధుర గీత మంత్రి కార్యక్రమంలో. మరి దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతల వేడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మార్కాపురం, ఒంగోలు జిల్లాల్లో గడిచిన 10 రోజులుగా ప్రతిరోజు 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. వడదెబ్బకు గురి కాకుండా స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు ఉదయం 11 దాటిన తర్వాత బయటకు రాకుండా ఉంటే మంచిది. వీలైనంత వరకు మరి ఎక్కువగా నీళ్లు తీసుకోవాలి. అలాగే బయటికి రావాల్సి వస్తే గొడుగు లేదా టోపీని ఉపయోగించుకోవాలి. ఇలాంటి స్వీయ రక్షణ చర్యలు చేపట్టకపోతే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. కార్యక్రమంలో వినబోతున్న పాట కోర్టు చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, సమీర భరద్వాజ కలిసి పాడిన పాట.

మీరు వింటున్నారు 101.5 మెగాహెర్ట్జ్ మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా భావలహరి మృదుమధుర గీత మంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు హాయ్ నానా చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి సీతారా కృష్ణకుమార్ పాడిన పాట.

మీరు వింటున్నారు 101.8 MHz మార్కప్పురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా భావలహరి మృదుమధుర గీతమందిర కార్యక్రమంలో సార్ చిత్రం కోసం జీవి ప్రకాష్ కుమార్ స్వరకల్పనలో శ్వేతమోహన్ పాడిన పాట

0: to elect legislative leader today. Deadlock continues in Tamil Nadu over government formation as MLAs of VCK, CPI and CPIM to meet on lending support. President of Vietnam, Tho Lam, emphasizes India-Vietnam role in global supply chain at Business Forum in Mumbai. Commerce Minister Piyush Goyal reviews initiatives to strengthen India's position in global agriculture landscape. Saudi Arabia suspends US military access to its bases in airspace. And in IPL cricket, Lucknow Super Giants beat Royal Challengers Bengaluru by 9 runs using DLS method at the Ikana Stadium. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి
2: విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్పై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. దేశాభివృద్ధిలో రైల్వేలు వెన్నెముక వంటివి. ఒక దేశ ఆర్థిక సామాజిక పురోగతిలో రైల్వేలు పోషించే పాత్ర అనన్యసామాన్యం. భారతదేశం వంటి సువిశాల దేశంలో వీటి ప్రాముఖ్యత మరింత ఎక్కువ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారతీయ రైల్వేలకు ప్రపంచస్థాయి ప్రమాణాలను కల్పించడానికి గత దశాబ్దకాలంగా భారీ సంస్కరణలు, ప్రాజెక్టులను చేపట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రైల్వే రంగానికి భారీగా నిధులు కేటాయించడంతో పాటు వందే భారత్, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా భారతీయ రైల్వేలను అభివృద్ది చెందిన దేశాల రైల్వే వ్యవస్థలతో పోటీ పడేలా తీర్చిదిద్దుతోంది. ఆంధ్రప్రదేశ్లో రైల్వేశాఖ పురోగతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి నిదర్శనంగా ఇటీవల విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు ఇటీవల గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అనేది 4 దశాబ్దాల కళ. రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గెజెట్ నోటిఫికేషన్తో ఎట్టకేలకు అది సాకారమైంది. జూన్ 1వ తేదీ నుంచి విశాఖపట్నం కేంద్రంగా విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లను కలుపుతూ పరిపాలనా పరంగా స్వతంత్రంగా పనిచేస్తుందని గెజెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది భారతదేశపు 18వ రైల్వే జోన్గా అవతరించింది. దక్షిణ కోస్తా జోన్ పేరుతో ఏర్పాటైన ఈ రైల్వే జోన్ కోసం ఉత్తరాంధ్ర ప్రజలు రాజకీయాలకు అతీతంగా పోరాటం చేశారు. ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ విశాఖపట్నం పర్యటన సందర్భంగా రాష్ట్రంలో రైల్వే పురోగతి, రైల్వే జోన్పై ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం 2026-27 రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు 10,134 కోట్ల రూపాయల భారీ నిధులను కేటాయించిందని చెప్పారు. జూన్ 1న ఈ రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ఈ జోన్ ఏర్పాటులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే డివిజన్లను పునర్వ్యవస్థీకరించారు. ఈ 3 డివిజన్లు సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే నుంచి విడిపోయి కొత్త జోన్లో చేరాయి. పాత వాల్తేరు డివిజన్ను రద్దు చేసి దానిని విభజించారు. ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న భాగాన్ని విశాఖపట్నం డివిజన్గా మార్చి దక్షిణ కోస్తా రైల్వే జోన్లో కలిపారు. ఒడిశా పరిధిలోని భాగాన్ని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్గా చేసి తూర్పు కోస్తా రైల్వే జోన్లో ఉంచారు. శాశ్వత భవనం పూర్తయ్యే వరకు విశాఖలోని VMRDA భవనంలో తాత్కాలికంగా జోనల్ కార్యాలయం పనిచేస్తోంది. సుమారు 700 మంది సిబ్బంది, 30 మందికి పైగా సీనియర్ అధికారులతో ఈ జోన్ కార్యకలాపాలు సాగనున్నాయి. కొత్తగా ఏర్పాటైన రాయగడ డివిజన్ పరిధిలో చేర్చిన కొత్త వలస, కిరెండూల్, కొరాపుట్, రాయగడ లైన్ నిర్వహణ పనులను విశాఖపట్నం డివిజన్ అధికారులే పర్యవేక్షిస్తారు. ఇప్పటి వరకు వాల్తేరు డివిజన్లో కొత్త వలస, కిరెండూల్ లైన్, కేకే లైన్ 442 కిలోమీటర్లు ఉండగా అందులో ఆంధ్రప్రదేశ్ పరిధిలోని కొత్త వలస, అరకు సెక్షన్ను విశాఖపట్నం డివిజన్లోకి తేవాలని రాష్ట ప్రభుత్వం కోరింది. రైల్వేశాఖ దీన్ని రాయగడ డివిజన్కు కేటాయించింది. కుర్దా రోడ్ డివిజన్లో ఉన్న పలాస, ఇచ్చాపురం సెక్షన్ విశాఖపట్నం డివిజన్లోకి మార్చాలని రాష్ట ప్రభుత్వం కోరగా రైల్వేశాఖ సమ్మతించింది. గుంతకల్లు డివిజన్కు చెందిన రాయచూరు, వాడి, గుంటూరు డివిజన్లో కొనసాగిన విష్ణుపురం, పగిడిపల్లి లైన్లను సికింద్రాబాద్ డివిజన్లోకి మార్చారు. వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస, ఇచ్చాపురం వంటి కీలక సెక్షన్లను విశాఖ డివిజన్లో విలీనం చేయడం ఉత్తరాంధ్ర రవాణా రంగ ముఖచిత్రాన్ని మారుస్తుంది. విశాఖ రైల్వే జోన్ కేవలం ఒక పరిపాలనా విభాగం మాత్రమే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధికి ఒక ఇంజిన్ వంటిది. దీని ద్వారా ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలకు రైల్వే అనుసంధానం

0: ఆదాయం, ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్పై వార్తా వ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం ఎం శాంతి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కొన్ని సినిమా పాటల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా శ్రోత ఎవరు చూద్దాం మరి. హలో,
2: హలో,
1: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నమస్తే సార్.
1: నమస్తే అండి, చెప్పండి, ఏం పేరు, మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
2: స్వామి.
1: ఏం పేరు? స్వామి. చెప్పండి స్వామి, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు?
2: మాకు ఈరోజు గంగోత్రి నుంచి పాట కావాలి.
1: గంగోత్రి. ఓకే స్వామి, అక్కడ ఎలా ఉంది వాతావరణం? మీకు చల్లగా ఉందా?
2: చల్లగానే ఉంది సార్.
1: చల్లగా ఉందా?
2: బాగా వాతావరణం చల్లగా ఉంది, వర్షాలు బాగా కొంచెం బాగా పడ్డాయి.
1: ఓకే, గంగోత్రి సినిమాలో ఏ పాట వేయమంటారు స్వామి?
2: నువ్వు అక్కడ ఉంటే నేను ఎక్కడ ఉంటాను చూడు.
1: ఓకే,
2: ఆ పాట ఏంటంటే సార్,
1: నువ్వు నేను కలిసి ఉంటేనే ఉండే పాట.
2: నువ్వు నేను కలిసి ఉంటాయి.
1: ఓకే స్వామి, వినండి, మీరు కొన్ని పాట వస్తుంది మరి. ధన్యవాదాలు.

0: హలో ఎఫ్ఎం కార్యక్రమంలో తరవస్త్రోత ఎవరో చూద్దాం మరి. హలో హలో
1: హలో
0: అమ్మా చెప్పండి, ఏం పేరు, మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు
1: సార్? మేము వాట్సాప్ నుంచి చేస్తున్నాం సార్.
0: చెప్పండి అమ్మా, ఏం పేరు మీ పేరు?
1: మా పేరు బ్రహ్మిణి సార్. బ్రహ్మిణి బ్రహ్మిణి.
0: ఓకే అండి, చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు?
1: పుష్ప టూలో నుంచి చేయండి సార్. మాకు మా
0: పుష్ప 2 చెప్పండి, అందులో ఏ పాట వేయమంటారు? ఆ పాట లేదమ్మా, ఆ పాట లేదమ్మా. అందులో ఫీలింగ్స్ కిసక్కు దమ్ముంటే పట్టుకోరా. సరే వినండి, వేస్తున్నాలండి.

0: హలో,
1: హలో
0: ఎవరు మాట్లాడుతున్నారండి? ఏం పేరు మీ పేరు?
1: ధనలక్ష్మి సార్, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి ధనలక్ష్మి గారు. చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి?
1: స్టూడెంట్ నెంబర్ 1లో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పాట సార్.
0: స్టూడెంట్ నెంబర్ 1.
1: ఇక్కడ మామూటాలో చింతు, రంగమ్మ, పుచ్చకాయల రావణమ్మ, దేవి, ఆశాబి, వీళ్ళందరూ హాయ్
0: ఆ
1: చెప్పండి సార్.
0: ఒక్క సాంగ్ లేదండి మా దగ్గర, మిగతా అన్నీ ఉన్నాయి. కాస్త నువ్వు నన్ను కూచిపూడికైనా, ఏ మట్టి చేసావో, ఆ ఒక్క సాంగ్ లేదండి మా దగ్గర. మరి అందులో ఇంకో మంచి పాఠం ఏమంటారా దాంట్లో?
1: ఏంటి
0: ఓకేనండి, ఓకేనండి.

0: హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి. ఏం పేరు మీ పేరు?
1: నా పేరు ఆవుల కోటేశ్వరరావు సార్. బాగున్నారా సార్?
0: బాగున్నాను చెప్పండి. కోటేశ్వరరావు గారు, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు?
1: తొలిముద్దు సినిమాలో సార్, తొలిముద్దు తొలిముద్దు తొలి ప్రేమ సరిహద్దు దాటింది గోరింక నేడనే పాట సార్, వినే శ్రోతలందరి కోసం.
0: ఓకే కోటేశ్వరరావు గారు.

0: కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి 30 వరకు, మే 1 నుంచి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్. వారేమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
0: హలో
4: సార్, గుడ్ మార్నింగ్ సార్.
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఏం పేరు మీ పేరు?
4: చిత్తూరు నుంచి నరేంద్ర రెడ్డి సార్. బాగున్నారు సార్?
0: బాగున్నాం నరేంద్ర రెడ్డి గారు. ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు?
4: సార్, లాయర్ విశ్వనాథ్.
0: లాయర్ విశ్వనాథ్?
4: అవును సార్.
0: చెప్పండి. ఎన్టీ రామారావు గారిది కదండి?
4: అవును సార్.
0: ఇందులో ఏ పాట వేయమంటారు?
4: పిలిచే పిలిచే అనురాగ అనే పాట సార్.
0: ఓకే అండి, మీరు కూడా పాట ప్రసారం చేస్తున్నాం, వినండి.
4: ధన్యవాదాలు సార్.
0: వెల్కమ్ అండి.

0: హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్. కొత్తపల్లి.
0: ఎవరండి?
1: కొత్తపల్లి.
0: కొత్తపల్లి నుంచి ఏం పేరమ్మా?
1: పోలమ్మ సార్.
0: పోలమ్మ, చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి ఈరోజు మీకు?
1: సార్ ఎలా అవతారం నుంచి పాట కావాలి సార్. అమ్మవారిది అవతారం.
0: అవతారమా? సినిమా పేరు అవతారం. ఇందులో ఏ పాట అండి?
1: దాంట్లో ఫస్ట్ పాట
0: అంటే సరే, కడుపు తీపని ఒక పాట ఉంది, మబ్బులు ఊరిగే. చెప్పండి, ఇందులో ఏ పాట వేయమంటారు మీకు?
1: ఫస్ట్ పాట వేరే వేరే పాట పెడతా. ఫస్ట్ పాటలోనే ఉంటుందా?
0: మాకున్న ఫస్ట్ పాట ఇదేనమ్మా. మీకు కావాల్సిన పాట చెప్పండి మీకు.
1: వేల వేల పాట వస్తాయి.
0: ఓకే, రైట్, అదే పాట వేస్తున్నాను, వినండి మరి.
1: థ్యాంక్ యూ సార్.
0: ఓకే.

0: మీరు వింటున్నారు 101.5 మెగాహెడ్స్ మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా. హలో ఎఫ్ఎంలో శ్రోతల ఫోన్ ద్వారా కోరుతున్న సినిమా పాటలు. సో మరి వేసవి కాలంలో పొలాల్లో పనిచేసే కూలీలు కానివ్వండి, రైతులు కానివ్వండి, తగిన జాగ్రత్తలు తీసుకోండి. 11 గంటలకల్లా పని ప్రదేశం నుంచి ఇంటికి వచ్చేయండి, ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మీరు అలాగే కంటిన్యూగా పనిచేస్తే వడదెబ్బ గురి అయ్యే ప్రమాదం ఉంటుంది. వడదెబ్బ ప్రాణాపాయ స్థితి కూడా తీసుకువెళ్తుంది, కాబట్టి జాగ్రత్తలన్నీ పాటించండి. తరచుగా మంచినీళ్ళు మజ్జిగ తీసుకోండి. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకొని వడదెబ్బ గురి కాకుండా స్వీయ రక్షణ చర్యలు చేపట్టి సంతోషంగా ఇంటికి చేరండి. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం సరిగ్గా 9:10. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారి

0: నుంచి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి 30 వరకు, మే 1 నుంచి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
4: కార్యక్రమంలో తర్వాత ఎవరో చూద్దాము మరి. హలో,
5: హలో, గుడ్ మార్నింగ్ సార్.
4: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి, ఏం పేరు?
5: వెంకటేశ్వర
4: గారు. ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు
5: సార్? ఈరోజు గుడి గంటలు సార్.
4: గుడి గంటలు?
5: అవును సార్.
4: చెప్పండి, ఇందులో ఏ పాట వేయమంటారు?
5: నీలి కన్నుల నీరల్లో అనే సాంగ్ సార్.
4: ఓకేనండి, పివి శ్రీనివాస్ గారు పాడారు.
5: అవును సార్, సుశీలమ్మ గారు, శ్రీనివాస్ గారు.
4: ఓకే వెంకటేశ్వర గారు, మీరు కోరిన పాట వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.

0: కార్యక్రమంలో తరాస్వాతి ఎవరో చూద్దాం మరి. హలో హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: ఈశ్వర యాదవ్, వైఎస్ఆర్ కడప జిల్లా తొండూరు మండలము కోరవాలి సార్.
0: చెప్పండి, ఈశ్వర యాదవ్ గారు ఏ సినిమా నుంచి పాడగాలి?
1: పాండవనవాసం నుంచి దుర్యోధని గర్వబంధం
0: అంటే స్టార్టింగ్ ఏముంటుందండి, చెప్పండి. అది
1: అదే పద్యాలు ఉన్నాయి అట్లా.
0: అంటే మీరు చెప్తే స్టార్టింగ్ చూస్తానంటే నాకు తెలియదు కదా.
1: స్టార్టింగ్ అంటే మీకు మీ దాంట్లో కంప్యూటర్ ఉంటుంది చూడ.
0: సరే, ఓకేనండి.
2: సర్వదా జయప్రదం కాదు నాయన, కాలం ఇప్పుడు మనది కాదు. మానవ శక్తి కంటే అతీతమైన మహాశక్తి ప్రభావంతో రాజే సేవకుడవుతాడు, సేవకుడే రాజవుతాడు. ఈ సత్యాన్ని గుర్తుంచుకోనాయన.
3: దుర్యోధన సార్వభౌమ ఆనాడు జ్యోత మందిరంలో ఆడదాని కన్నీటితో రాజ్యం సంపాదించుకున్నామని అపహసించావు. మరి ఈనాడు నీ అర్థాంగి భానుమతీదేవి కన్నీటితో నీవు నీ ప్రాణాలు దక్కించుకున్నావు సుమా. దయాదుల దయాభిక్షతో సంపాదించుకున్న నీ తుచ్చ ప్రాణాన్ని ఏం చేస్తావు? ఒడ్డి జ్యూతమాడుతావా? మరణించి మట్టి పాలు చేస్తావా? మా పరాక్రమం చూచి మత్సరించావు, మమ్మల్ని తుదముట్టించాలని ఎన్నో సార్లు ఎత్తునించావు, కాలకోటం తినిపించావు, గంగలో నెట్టించావు, రాక్షాగృహంలో పెట్టి దహించావు, మాయాద్యూతంలో మా రాజ్యశ్రీని హరించావు, మా జిల్లాలు ద్రౌపదిని సభ కీర్చి ఒలువలు ఊపించావు. నువ్వింతలింతలు చేసినా మన్నించి బాంధవ్యం పరిగణించి నిన్ను రక్షించిన మా అన్న ధర్మరాజు ఎంతటి ధర్మాత్ముడో గుర్తుంచుకో. అన్నగారి ధర్మమే అడుగడుగున అడ్డుపడకపోతే నీ శిరస్సు ఏనాడో నా గదాదండంతో చిన్న అభిన్నం చేసుకునేవాడిని. అరుగు తెచ్చుకున్న ప్రాణాలు అరచేతిలో ఉంచుకుని హస్తినాపురి చేరుకో.
2: సుయోధన, జరిగిన దుస్సంఘటన మర్చిపోనాయి. భీమసేన తమ్ముణ్ణి బంధవిముక్తుడిచ్చాడు.

0: అవమానం. వేటు తిని కాటున కై వేచి త్రాసుల వంటి దాయాదులచి బంధ విముక్త దురంత దుస్సహ మహా అవమానం, దుర్భర పరాభం. ఆహా, భూమి బ్రద్దలై ఈ పరాభవావనత మస్తకాన్ని ఎందుకు తనలో ఈ ముడుచుకో? ఈ మందవాక్యునకంతటి అదృష్టము కూడానా? జయించిన దానితో తృప్తి నందక దురభిమాన మాత్సర్య సంకల్పిత మానసుడనై ఈ ద్వైతవనానికి ఏల రావాలి? అవహేళన చేయవచ్చి అవమానము నేల పొందవలె. ఏం దురభిమాన దుర్యోధన, ఆ భీముని భీషణ వాక్కులు నీకు ప్రళయకాల పరివ్యాప్త మేఘగర్జనములై నిష్ఠురములైనవి కదూ. ఆ యుధిష్ఠిరుని ఉపశమన బోధలు నీ విధిత హృదయమును తుత్తులు చేయు మారణాఘాతములైనవి కదూ. చతుస్సముద్ర వేల అవలయుత ధరణి పట్టభద్రుడు, కౌరవ సామ్రాజ్య సింహాసనాధీశ్వరుడు, సుయోధన సార్వభౌముడు, ఏమైనది నీ అఖండ సామ్రాజ్య వైభవం? ఎక్కడ నీ హంసతూలికాతల్పం? వినిపించవే నీ సుప్రభాత గీతికలు? ఆక్రోశించున్నది ఆ కౌంతేయులు కాదు, అవమాన సంక్షుభిత హృదయుడవు నీవే. నీవే ఆ భాగ్యుడవు, అసమర్థుడవు. ఆపు నీ దుష్టలాపం, చివరకు నిన్ను నీవే నిందించుకునే దీనస్థితికి దిగదారితివా.
1: మీరు వింటున్నారు 101.5 మెగాహెర్ట్జ్ మార్కప్రమ ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా భావలహరి, క్షమించండి, హలో ఎఫ్ఎంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరుతున్న సినిమా పాటలు కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
2: ముఖాన్ మొటిమల
3: సైబాల్,
2: గజ్జా బొబ్బలా
3: సైబాల్,
2: నడుగుల తామరా
3: సైబాల్,
2: బురద పుల్లా
3: సైబాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: హలో,

0: అండి, ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి.
1: గుడ్ మార్నింగ్ సార్.
0: చెప్పండి, ఏం పేరు మీ పేరు?
1: నా పేరు రామయ్య సార్. నేను నంద్యాల జిల్లా మూడపల్లి నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి రామయ్య గారు, ఏ సినిమా నుంచి పాట కావాలి?
1: బావాలయంలో మీరు వినిపించిన పాట చాలా చాలా బాగుంది సార్. కొత్త పాట చేయాలి, మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ రామయ్య గారు.
1: ఆరు పాట అయితేనేమి, కోర్టు అయితేనేమి, అన్ని బాగున్నాయి.
0: ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చెప్పండి, ఈరోజు ఏ సినిమా?
1: బొబ్బిల్ సింహం సార్.
0: బొబ్బిల్ సింహం. చెప్పండి, ఇందులో ఏ పాట వేయమంటారు? బొబ్బిల్ సింహంలో ఓకే అండి, మీరు కోరిన పాట వస్తుంది. చెప్పండి.
1: బాధ్యాలు సుబ్బలక్ష్మి, లక్ష్మీ నరసింహ, సుజాత, సుహాసిని, సువర్ణ, ఆదిశేషయ్య, లక్ష్మీదేవి, అలాగే పోలే కోసం, సర్దార్ కోసం, మీ కోసం ఉంటున్న ప్రతి ఒక్కరి కోసం.
0: ఓకే అండి, ధన్యవాదాలు. మీరు కోరిన పాట వస్తుంది వినండి.

దండయ్యాల్సింది నాకు కాదు. నన్ను జైలు పాలు చేసి నా రాజకీయ జీవితానికి సమాధి కట్టిన ముఖ్యమంత్రి, దానికి పునాది వేసిన

0: విజయ రాఘవ భూపతి గారి శవాలకి.
1: వాళ్ళ తాత ముత్తాతలు తలపెట్టిన రిజర్వాయర్ కి బొబ్బిలిసీమ ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రి రేపే ప్రారంభోత్సవం చేయబోతున్నాడు.
0: అది రిజర్వాయర్ ప్రారంభోత్సవం.
2: హలో హలో,
3: వెరీ వెరీ గుడ్ మార్నింగ్.
2: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మీరు? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఇస్మాయిల్ గారు చెప్పండి. ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు? బాగున్నాం ఇస్మాయిల్ గారు, చెప్పండి. త్రిశూలం. ఓకే అండి, ఓకే ఓకే అండి. ఇస్మాయిల్ గారు మీరు కోరిన పాట వేస్తున్నాము. ఓకే, ధన్యవాదాలు ఇస్మాయిల్ గారు. వినండి, పాట వస్తుంది మరి. అలాగే అలాగే అలాగే అండి. ఓకే.

మీరు ఇంతవరకు హలో ఎఫ్ఎంలో శ్రోతల ఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మహిళా భారతి స్త్రీల కార్యక్రమం.

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర గురించి అభిప్రాయమాలిక లలితగీతాలు వింటారు. ముందుగా ఒక ప్రకటన వింటారు.
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి 30 వరకు, మే 1 నుంచి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
0: కార్యక్రమంలో ఇప్పుడు పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర అభిప్రాయాలకు వింటారు.
4: కొందరు పిల్లలు తల్లిదండ్రుల టీచర్ల మాటలు వినరే వినరు. ప్రతిదీ వాళ్ళు అనుకున్నట్లే జరగాలని పట్టుబడతారు. తనకు నచ్చంది ఏదైనా జరిగితే పెద్దగా అరుస్తారు. చేతిలో ఏది ఉంటే అవి విసిరేస్తుంటారు. ఈ అలవాటు మామూలుగా ఉంటే పర్వాలేదు, తీవ్రత పెరిగినా ఎక్కువ కాలం అలాగే ఉంటున్నా పిల్లల్లో మార్పు ఉన్నట్లు మనం గ్రహించాలి. 1.5 సంవత్సరం నుంచి మొదలై 4 ఏళ్ల వరకు అలాగే ఉండడం సర్వసాధారణమే. ఆ వయసు దాటాక కూడా ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే ఇప్పుడు చెప్పబోయే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు అల్లరికి కారణాలు ఏంటంటే, వాళ్ళకి కావాల్సింది దొరకనప్పుడు కోపం వస్తుంది. పిల్లలు తమకు నచ్చినట్లు ఉండాలనుకోవడం, వాళ్ళకి కావాల్సినవి సాధించుకునేందుకు అవసరమైన ప్రభావవంతమైన నైపుణ్యాలు లేకపోవడం, తల్లిదండ్రులను చూసి వాళ్ళు వ్యక్తీకరించే విధానం నుంచి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఇంకా మారం గోము చేసే పిల్లల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. పిల్లల ప్రవర్తన నియంత్రించాలి అనుకునే ముందు మన ప్రవర్తనను సరిచూసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు. తల్లిదండ్రులు కోపంగా అరుస్తూ మాట్లాడితే అదే వాళ్ళు చేస్తారు. అందుకని పిల్లలు కోపంగా ఉన్నప్పుడు మనం కూడా కోపంగా ప్రవర్తిస్తే పరిస్థితి దారుణంగా తయారవుతుంది. అందుకని వాళ్ళ కోపం తగ్గే వరకు మనం మాట్లాడకుండా ఉండాలి. పిల్లల ప్రవర్తన మనల్ని విపరీతంగా విసిగిస్తే కనుక మనం 10 నెంబర్లు లెక్క పెట్టుకోవాలి. ఆ తర్వాత పిల్లల విసుగుకి కారణాలు అన్వేషించాలి. అల్లరి చేస్తున్న పిల్లల దృష్టిని మార్చాలంటే వాళ్లకు పుస్తకం చదువుదామనో నడవడానికి వెళ్దామనో తీసుకువెళ్ళాలి. మన దృష్టిని వాళ్ళ వైపు తిప్పుకునేందుకు అల్లరి చేస్తున్నారనిపిస్తే కనుక పట్టించుకోవద్దు. అల్లరి తగ్గాక వాళ్ళపై దృష్టి పెట్టాలి. కొందరు పిల్లలు కోపంతో వాళ్ళని వాళ్లే లేదా పక్క వాళ్ళని గాయపరుస్తారు. అటువంటి పిల్లలకు వాళ్ళలోని కోపం సద్దుమణిగితేనే బయటకు పంపుతామని చెప్పాలి. వాళ్ళు పూర్తిగా శాంతించారో లేదో గమనించాలి. కొందరు పిల్లలు విసుగుతోనో కోపంతోనో ఏడుస్తారు. అటువంటి

0: అలాంటి పిల్లల్ని దగ్గరగా హత్తుకొని వాళ్ళంటే మనకెంత ఇష్టమో చెప్పాలి. వాళ్ళ ప్రవర్తన మార్చుకోమని చెప్పాలి. మన ఆలింగనం వాళ్ళకి ఊరట కలిగించాలి. స్నేహితులు, అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు, తల్లిదండ్రులు తోటి వాళ్ళతో ఎలా మెలగాలో నేర్పించాలి. అలాగే వాళ్ళకి ఏం కావాలో అడిగి తెలుసుకోవాలి. పిల్లలకేం కావాలో, వాళ్ళలోని భావాలను ఎలా వ్యక్తీకరించాలో నేర్పించాలి. వాళ్ళకి కావాల్సిన పని జరిగేందుకు ఎలా ఉంటే బాగుంటుందో చెప్పాలి. మనలో ప్రతి ఒక్కరికి కోపం ఉంటుంది, కాకపోతే దాన్ని సరైన సమయంలో వ్యక్తీకరించాలనే విషయాన్ని అర్థమయ్యేలా వివరించాలి. ఇది అందరికీ ఉండదు, ఇది పిల్లలు వ్యక్తీకరించలేరు కనుక తెలియ చెప్పాల్సిన తల్లిదండ్రుల బాధ్యత ఉంది. పిల్లల అల్లరి ముద్దుగా ఉందని చూసి చూడనట్టు వదిలేయొద్దు. మనం అలాగని చేశామంటే వాళ్ళు అల్లరికి అలవాటు పడిపోతారు, అల్లరి ఇంకా ఏకదాటిగా పెరిగిపోతుంది. పిల్లల అల్లరి వాళ్ళతో మనకున్న అనుబంధానికి ఆటంకం కలిగించకూడదు. అల్లరి నివారణ జరగడానికి తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. పిల్లలు మంచి పని చేసినప్పుడు దగ్గరగా హత్తుకొని మెచ్చుకోవాలి. ఉదాహరణకు, పిల్లలు తమ చెప్పుల్ని జాగ్రత్తగా చెప్పుల స్టాండ్లో ఉంచితే వావ్ భలే చేశావని మెచ్చుకోవాలి. పిల్లలు తమకు కావాల్సిన వాటిని అరిచి ఏడ్చి చెప్పడం ద్వారా కాకుండా అడిగి అడిగి తెలుసుకునే, అడిగి అడిగి తీసుకునే అలవాటు చేయాలి. నాకు ఫలానది కావాలని స్పష్టంగా అడగాలి. వాళ్ళెందుకు అలా ప్రవర్తిస్తున్నారో గుర్తించాలి. అదెలాగంటే పిల్లలకి ఆకలేసినప్పుడు, అలసిపోయినప్పుడు, లేదా కొన్నిసార్లు తల్లిదండ్రులు తమ పనుల్లో బిజీగా ఉన్నప్పుడు వాళ్ళ దృష్టిని తమ వైపుకు తిప్పుకునేందుకు పెంకెతనంలో ఉంటారు. ఇలాంటిది జరగకుండా ఉండాలంటే తల్లిదండ్రులు ఆఫీసు నుంచి ఇంటికి రాగానే ఇంటి పనుల్లో పడిపోకుండా ముందుగా పిల్లల్ని దగ్గరికి తీసి ప్రేమగా మాట్లాడి కొంత సమయాన్ని వాళ్ళతో గడపాలి. 3.5 సంవత్సరాల తర్వాత కూడా పిల్లల్లో విపరీతంగా అల్లరి చేయడం తగ్గకపోతే వెంటనే నిపుణుల్ని సంప్రదించాలి. అలాగే వాళ్ళని వాళ్ళు గాయపరుచుకునే ప్రవర్తన ఉన్నా, డిప్రెషన్లో ఉన్నట్టు అనిపించినా, ఇతరులను గాయపరుస్తున్నా, ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉన్నట్టు అనిపించినా తల్లిదండ్రులు నిపుణుల సలహా తీసుకోవాలి. చిన్నప్పుడే కాదు, కొద్దిగా పెరిగి పెద్దైన తర్వాత, అంటే కళాశాల స్థాయిలోకి వెళ్ళిన తర్వాత కొంతమందికి మార్పు రాదు. అలాంటి వారిని వయసు ప్రభావరీత్యా సందర్భానుసారంగా వారిని గనుక మనం మార్చగలిగినట్లయితే ఇటు కుటుంబానికి అటు దేశానికి ఒక మంచి పౌరులను ఇవ్వగలిగిన వారము అవుతాము. అలా సందర్భానుసారంగా ఎలాంటి మార్పును స్వాగతించాలో కొంతమంది తల్లుల ద్వారా తెలుసుకుందామా?
1: నా పేరు సునీత, మాది మార్కాపురం. మాకు ఒక బాబు ఉన్నాడు, ఆ బాబుకి 10 సంవత్సరాలు. మా ఇంట్లో మా అత్తగారు, మామగారు, తోడుకోడళ్ళు అందరూ చాలామంది ఉంటారు. మాది ఉమ్మడి కుటుంబము. మాది ఉమ్మడి కుటుంబం అయినందున మా బాబుకు అన్నీ దొరుకుతున్నాయి, మంచి చెడు అనే విశేషాలు, ప్రతిదీ పురాణాలు అన్నీ మా అత్తగారు అన్నీ వివరంగా చెప్తారు. మా బాబు అన్నీ బాగా తెలుసుకోగలుగుతున్నాడు. ఇంకా మా అత్తగారు వచ్చేసి కర్ణుడి గురించి, కర్ణుడు ఎలా దానంలో ఆయనకి ఎంత మంచి పేరుంది. బిడ్డకు తల్లి పాత్ర, తండ్రి పాత్ర రెండూ అవసరమే. అన్నిటికన్నా ఎక్కువగా తల్లి పాత్ర కావాలి. తండ్రి ఉదయాన్నే తన పనులు చూసుకొని తను ఆ వ్యాపార నిమిత్తం బయటకు వెళ్తారు, ఎప్పుడో సాయంత్రంగా అతను ఇంటికి వస్తారు. తర్వాత ఉదయం లేచిన కాడి నుంచి బాబు కావాల్సింది ప్రతి ఒక్కటి చూసుకోవాల్సింది తల్లి. ప్రతి ఒక్కటి తల్లి అన్ని దగ్గరుండి చూసుకోవాలి. ప్రతి ఒక్క విషయానికి మంచి చెడు అనేది, బాబుకు ఎటువంటి సహవాసాలు పడుతున్నాడు, అతను ఎలా ఉంటున్నాడు, బిహేవియర్ ఎలా ఉంది, బాబు ఎలా తిరుగుతున్నాడు అని అన్నీ తల్లే జాగ్రత్తగా చూసుకోవాలి. అవసరాన్ని తీరుస్తాడు తండ్రి.
2: నా పేరు గౌరీ, మాది మార్కాపురం. నాకు 2 పిల్లలు, ఒక పాప, ఒక బాబు. వాళ్ళు చిన్నపిల్లలు. పాపకేమో 6 ఏళ్ళు, బాబుకేమో 5 ఏళ్ళు. వాళ్ళని బాగా పెంచాలి. గాంధీ గారిలాగా నీతి, న్యాయం, మంచి విషయాలు అలాంటివి చాలా చెప్పి పిల్లల్ని బాగా పెంచాలి. గాంధీ గారు మనకి చాలా స్వతంత్రం తీసుకొచ్చారు, ఆయన చాలా మంచి పనులు చేశారని పిల్లలకి చెప్పాలి. ఎవరిని కూడా చిన్నతనంగా చూడకూడదు. సమాజంలో కులం, మతం అనే విభేదాలు ఏవి కూడా పిల్లలకి నేర్పించకూడదు. అందరం అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు అలా కలిసి ఉండాలా. ఎవరితో కూడా గొడవ పడకూడదు. తనకన్నా పెద్దవారిని ప్రేమించాలి, గౌరవించాలి. తనకన్నా చిన్నవారిని ప్రేమించాలి. పిల్లలకి ఇలాంటివి నేర్పించాలా. నేను నా బాబుని గాంధీ గారిలాగా పెంచుతాను.
3: నా పేరు లక్ష్మీదేవి అండి, మాది మార్కాపురం. నాకు 2 పిల్లలు, ఒక బాబు, ఒక పాప. బాబుకు 10 ఏళ్ళు, పాపకేమో 5 ఏళ్ళు. పిల్లల్ని బాగా పెంచాలండి. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి

0: పెంచాలి. వాళ్ళని పెంచే పోషణలో తండ్రి పాత్ర కంటే తల్లి పాత్రే పెద్ద గొప్పది. చిన్నప్పటి నుంచి పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలి. వాళ్ళ ఆరోగ్య విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లి పాలు ఆరోగ్యానికి మంచిది. పిల్లలు ఏదన్నా తప్పు చేస్తే తల్లిదండ్రులు మందలించాలి. అలా మందలించకపోతే వాళ్ళు ఆ తప్పుని అలాగే చేస్తూ ఉంటారు. ఆ తప్పు అనేదాన్ని పిల్లలకి తెలియచేయాలి. పిల్లల ఆరోగ్యం మన వంటింటి నుంచే మొదలవుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం, పండ్లు అలాంటివన్నీ అందించాలి పిల్లలకు. పిల్లలకు మంచి ప్రవర్తన మనం ఇంట్లో వాళ్ళని బట్టే వస్తుంది. పిల్లల ముందు మనం ఏది చేయకూడదు. పిల్లలు మనల్ని అనుసరించే చేస్తూ ఉంటారు కాబట్టి పిల్లలు స్కూల్కి పంపించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు చెప్పాలి. వాళ్ళకి గొడవలు పెట్టుకోకుండా చూడాలి. పిల్లలకు అందరినీ ప్రేమగా గౌరవించే విధంగా ఉంచాలి. మన ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. అప్పుడే అందరి ఆరోగ్యం బాగుంటుంది.
1: నా పేరు రేణుక. మాది మార్కాపురం. నాకు ఇద్దరు ఆడపిల్లలు. ఒక అమ్మాయికి 16 ఏళ్ళు, ఒక అమ్మాయికి 18 ఏళ్ళు. పెద్ద పాప ఫార్మసీ, చిన్నపాప ఇంటర్. ఇప్పుడున్న సమాజంలో ఆడపిల్లలు ఎంత ధైర్యంగా ఉండాలంటే ఎవరైనా దగ్గరకు వచ్చి ఏమైనా అనేలోపే వాళ్ళకి ఎదిరించేటట్టు ఉండాలి. సమాజంలో ఆడపిల్లని ఒక ఆట వస్తువుగా చూస్తున్నారు. కాబట్టి ఆడపిల్లల్ని అన్నిటికీ ఎదుర్కొనే విధంగా వాళ్ళకి ఇంటి దగ్గరే చెప్పి పంపించాలి. కాలేజ్ పిల్లలతో తల్లిదండ్రులు ఒక స్నేహితుల్లాగా ఉండాలి. అలా ఉంటేనే వాళ్ళు అక్కడ ఉండి ఎదుర్కొనే సమస్యల్ని మనకు చెప్తారు. అప్పుడు మనం వాళ్ళకి ఆ సమస్యను ఎలా సాల్వ్ చేసుకోవాలో చెప్తాము. ముఖ్యంగా ఆడపిల్లలు డ్రెస్ కూడా చాలా నీట్గా వెళ్ళాలి. అలా ఉంటేనే సమాజంలో ముందుకు మర్యాదగా ఉంటుంది. ఉపాధ్యాయులతో కానీ వాళ్లతో కూడా మంచిగా ప్రవర్తించాలి. ఉన్న ప్రజెంట్ అయితే కాలేజీలో పిల్లలకి ర్యాగింగ్ ఒక పెద్ద సమస్య అయిపోతుంది. దాన్ని ఆడపిల్లలు ఎలా ఎదుర్కోవాలో మనం ఇంటి దగ్గరే అన్నీ వాళ్ళకి ముందే చెప్పి పంపించాలి. అలా పిల్లలకి ముందే చెప్తే వాళ్ళకి ఆ నర్వస్ ఉండదు. వెళ్ళినప్పుడు ధైర్యంగా ఎదుర్కొంటారు. లేదా ఎవరికైనా రిపోర్ట్ చేయడానికి కూడా ధైర్యంగా ఉండాలి. ఉంటేనే ఈ సమాజంలో ఆడపిల్లలు బతకగలరు. లేకపోతే చాలా కష్టమవుతుంది. నేను అలాగే పెంచుతున్నాను పిల్లల్ని. మీరు కూడా అలాగే పెంచాలి ఆడపిల్లల్ని. ఈ రోజుల్లో ఆడపిల్ల ఒక శక్తిలాగా ఉండాలి, చిన్నగా ఉండకూడదు. అలా ఉంటేనే రేపు ఏదైనా సాధించగలమనే ధైర్యం ఉంటుంది, సాధిస్తారు తప్పకుండా.
2: నా పేరు శిరీష. మార్కాపురం. మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక 4th క్లాస్ చదువుతున్నారు, ఒక 2nd క్లాస్ చదువుతున్నారు. మాది ఉంబడి కుటుంబం అండి. మా అత్తగారు పిల్లలకి ఇలా నేర్చుకోవాలి, ఇలా నేర్చుకోకూడదు అని చెప్తూ ఉంటారు. కథలు, రామాయణం, మహాభారతం అన్నీ చెప్తూ ఉంటారు. పిల్లలు సక్రమంగా స్కూల్కి వెళ్ళాలి. మనం మంచి చెడులన్నీ నేర్పించాలి పిల్లలకి. ఇప్పటి నుంచి నేర్పిస్తేనే పెద్దగా అయ్యేసరికి పద్ధతిగా పెరుగుతారు. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని తల్లిదండ్రులు కూడా చెప్పాలి. తల్లిదండ్రులకి ఎంత జాగ్రత్తగా పిల్లల్ని నేర్పిస్తారో అలాగే పెరుగుతారు పిల్లలు. పెద్దగా అయ్యేసరికి ఎక్కువ తల్లి పాత్ర ఉంటుంది పిల్లల దగ్గర. జాగ్రత్త తీసుకోవాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు తండ్రి మటుకు ఉదయం వెళ్తారు. వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు. ఆహార విషయాలలో తల్లి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తుంది. వంట చేయడంలో నీట్గా ఉండడము, ఆహారం అన్ని మంచి పోషణ ఫుడ్ పెట్టడము, పిల్లలు బాగా పెరుగుదల చేయడము, ఇలాంటివన్నీ తల్లి ఎక్కువ పాత్ర వహిస్తుంది. మంచి వాతావరణము, వంటగది శుభ్రంగా చేసుకోవడము, ఇలాంటివన్నీ తల్లి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తుందండి.
3: నా పేరు మాధవి. మాది మార్కాపురం. నాకు 2 పిల్లలు. నాకు 1 బాబు, 1 పాప. 2 పిల్లల్ని పెంచడం అంటే ఈ రోజుల్లో చాలా గొప్ప విషయం. ఆ పిల్లల్ని ఎలా పెంచడం అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకు అంటే పిల్లల్ని ఎప్పుడు కూడా బాగా అరవడము, కోప్పడము అలా చేస్తే వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. ఆ పిల్లల్ని మనం ఎంతో ప్రేమతో కొంచెం మందలించినట్లుగా ఉండాలి. వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి. అలాంటప్పుడు వాళ్ళు అన్నీ తెలుసుకోగలుగుతారు. ఫస్ట్ అది నేర్పించాలి పిల్లలకి. ఆ తర్వాత వచ్చేసి ఇలా నేర్పించడం వల్ల పిల్లలు ఇంకా ఎక్కువగా ఆలోచించడం అలా చేస్తారు. లేదా మనం గట్టిగా అరిచామనుకోండి, అప్పుడే ఆగిపోతారు పిల్లలు. అలా చేయడం వలన ఒక వివేకానందుడు చూడండి, దేశానికి ఎంతో సేవ చేశారు. అలాంటి వ్యక్తి లేదా రామకృష్ణ పరమహంస అలాంటి వాళ్ళ నీతి బోధనలు అలాంటివన్నీ వినిపిస్తూ చేస్తూ ఉంటే మన పిల్లలు వాళ్ళే తెలుసుకోగలుగుతారు. ఎక్కడ తప్పు చేస్తున్నారో కూడా అర్థమవుతుంది. వాళ్ళు ఎలా సమాజానికి సేవ చేశారో తెలుసుకొని కనీసం వింటూ ఉంటే అలాంటి అవగాహన అనేది వస్తూ ఉంటుంది పిల్లలకి. ఒక సైంటిస్టే కానివ్వండి లేదా పెద్ద వాళ్ళు కానివ్వండి, ఒక చిన్నపిల్లవాడి నుంచే తయారవుతారు.
4: నా పేరు ఉషా. మాది మార్కాపురం. నాకు 2 పిల్లలు. మా అమ్మ నాన్న నాకు మొదటి నుంచే ఇచ్చే గుణం నేర్పించారు. పిల్లలు ఏదైనా తెలుసుకోవాలంటే మొదట వాళ్ళకి వాళ్ళ ఇల్లే పాఠశాల అవుతుంది, తల్లే మొదటి గురువు అవుతుంది. ఎందుకు అంటే తల్లిని బట్టే పిల్లలు, చెట్టుని బట్టే కాయలు అనేది ఊరకపోయింది కాదు. మన పెద్దలు మనకు మొదటి నుంచి మనకు అన్నీ ఇచ్చారు. మనకు సమాజం ఏం చేసింది అని ప్రశ్నిస్తున్నాం. మనం ఏం చేసాం సమాజానికి అనేది తెలుసుకోవాలి ముందు. ఎప్పుడో ఇచ్చేశారు మన పూర్వీకులు మనకు ఆస్తిని. ఏ విధంగాను అంటే రామాయణ, మహాభారతాలు ఇవన్నీ మన పూర్వీకులు మనకిచ్చిన ఆస్తి. రామాయణాన్ని తీసుకుంటే రాములు వారు మనకేమిచ్చారు అనుకుంటున్నారు? మంచి

0: పాలన, ఆయన ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, తండ్రి మాట జవదాటిని ఒక వ్యక్తిగాను, ఏకపత్ని వ్రతుడిగాను రాజ్యాన్ని ఎలా సమయస్ఫూర్తితో ఎలా పరిపాలించాలో మనకు ఆయన ద్వారా తెలుస్తుంది. కర్ణుడు ఆడిన మాట తప్పకుండా ఎలా ఉండాలో తెలుస్తుంది. మనకు ఆరోగ్యవంతమైన సమాజం కావాలంటే ముందు ఆరోగ్యవంతమైన ఇంటి వాతావరణం ఏర్పడాలి. దానికి తల్లిదండ్రుల పాత్ర, ఇద్దరి పాత్ర ఉంటుంది. తల్లి ఎంతగానో ఎన్నో నేర్పించాలని ఎంతో ప్రయత్నిస్తుంది. మొదట ఒక బాలికగా, తర్వాత ఒక యువతిగా, తర్వాత ఒక భార్యగా, తర్వాత పిల్లలకి తల్లిగా. తల్లిగానే నేనేం చెయ్యాలా, నా పిల్లల్ని ఎలా పెంచాలా, ఎంత మంచి పౌరుడిగా పౌరురాలిగా చెయ్యాలా, ఎలాంటి మంచి పనులు చేయాలా, ఎవరికి ఎటువంటివి చేయాలా, ఎటువంటివి చేయకూడదా అని నేర్పేది తల్లే. మ్యాథ్స్ టీచర్ అంటే పిల్లలకి మొదటగా గణితం నేర్పించేది తల్లే. ఒక 2 రూపాయలు ఇచ్చి కొనుక్కొని రమ్మని పంపిస్తే అక్కడే వాళ్ళకి మొదటిగా మ్యాథ్స్ అనేది అలవాటు పడుతుంది. ఎక్కడో స్కూల్కి వెళ్తే కాదు. కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరి పాత్ర పిల్లల్లో ఉంటుంది. ఒకటే ఉంది మన సమాజంలో, చిన్న వయసులో ఒక కూలివాళ్లా పెంచాలంట, పసిపిల్లలుగా ఉన్నప్పుడు దేవుళ్లా పెంచాలంట పిల్లల్ని, వయసు వచ్చాక ఒక స్నేహితుళ్లా పెంచాలంట. ఒక వయసు వస్తే స్నేహితుళ్ళ పెరిగితే స్కూల్లో ఏం జరిగినాయి, ఫ్రెండ్స్ దగ్గర ఎటువంటి అరమికలు లేకుండా ఫ్రీగా మాట్లాడతారు. అదే ఒక తల్లితో తండ్రితో మాట్లాడాలంటే అమ్మ వాళ్ళు మమ్మల్ని అరుస్తారేమో, మమ్మల్ని ఏమైనా అంటారేమో అన్న విషయంతో వాళ్ళు ఏది పంచుకోలేకపోతున్నారు. అదే స్నేహితుడితో ఇది చెప్పొచ్చు ఇది చెప్ప, ఎందుకంటే వాడు మనల్ని ఏమి అనడు, వాడు ఒక మన ఫ్రెండ్ కాబట్టి వాడితో ఏదైనా ఫ్రీగా స్వేచ్ఛగా మాట్లాడు. అలాంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేయాలి. నువ్వు ఏం కాదు నాన్న చెప్పేసి ఫ్రెండ్లా ఉండేయాలి, ఫోన్ చేస్తూ ఉండాలి తరచూ. ఫ్రెండే కాదు ఫోన్ చేస్తే, తల్లిదండ్రులు కూడా ఫోన్ చేయొచ్చు, ఫోన్ ఇవ్వచ్చు, ఇవ్వాలి, వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి. అలాగనే హద్దు ఏర్పాటు చేయాలి. మన డ్రెస్ని బట్టే, మన మెయింటెనెన్స్ని బట్టే పిల్లలు కూడా ఉంటారు. వల్గర్గా పోతూ ఒక రకంగా పోతూ ఉంటే పిల్లలు చూడు ఎలా ఉన్నారో అనిపించుకోకూడదు, నీట్గా వెళ్ళాలి. అప్పుడే మనల్ని గౌరవిస్తారు. ఎవరా ఈ పిల్లలు అనేటట్టు ఉండాలి, కానీ ఎవరు ఈ పిల్లలు ఇట్లా ఉన్నారేంది అనేటట్టు ఉండకూడదు. పలానా వాళ్ళ తల్లిదండ్రులు అనిపించుకునేటట్టు ఉండాలి పిల్లలు.
1: నా పేరు ఎన్లీనా మార్కపురము. నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, నేను ఒక టీచర్గా పనిచేస్తున్నాను. ప్రతి తల్లిదండ్రి పిల్లల్ని ఎలా పెంచాలి అనే విషయంలో కొన్ని ప్రత్యేక పద్ధతులు, క్రమశిక్షణ పాటిస్తుంటారు. మరి అవన్నీ పాటిస్తే మనం పిల్లల్ని మంచి పౌరులుగా దేశానికి అందిస్తున్నామా అనేది మనం తెలుసుకుందాం. పిల్లలకి తల్లి మొట్టమొదటి గురువు, ఇల్లే తొలిబడి. కాబట్టి ఏ గుణాలైనా తల్లిదండ్రుల నుండే అలవాటవుతాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటే పిల్లవాడు కూడా ఒక మంచి వ్యక్తిగా నైతిక విలువలతో పెరిగి దేశానికైతేనేమి, సమాజానికైతేనేమి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొని వస్తాడు. అతి గారాభము, అతి క్రమశిక్షణ పిల్లలకు చేటు కలిగిస్తుందని నా అభిప్రాయం. చిన్నతనం నుంచే మనము మంచి అలవాట్లతో పిల్లవాడిని పెంచినప్పుడు, పెద్దవాడైనప్పుడు కూడా వాడు అదే దారిలో నడుస్తూ 10 మందిని కూడా తన మార్గంలో, అంటే మంచి మార్గంలో నడిపిస్తాడు అని చెప్పవచ్చు. తర్వాత బైబిల్లో కూడా ఒక వాక్యం ఉందమ్మా, అదేంటంటే బాలుడు నడవవలసిన త్రోవలో వాడిని నడిపిస్తే పెద్దవాడైనా కూడా ఆ త్రోవలోనే వాడు ఉంటాడు, తొలగిపోడు అని చెప్పబడింది. అదే విషయాన్ని నేను నమ్ముతానమ్మా. తర్వాత ఏంటంటే చిన్నపిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చేసే అల్లరి చూడడానికి మనకు బాగా ముచ్చటగా ఉంటుంది. అయితే అదే పిల్లలు కాస్త పెద్దయ్యాక అల్లరి చేస్తున్నప్పుడు మనకు విసుగొస్తుంది. కాబట్టి అతి గారాభము పిల్లల ప్రవర్తనను పక్కదారికో నడిపిస్తుంది. నేను ఏదడిగినా మా అమ్మ తెస్తుంది, మా నాన్న తెస్తాడు అనే భావన పిల్లల్లో వస్తే వారిని మార్చడం మన తరమే కాదు. అందుకే చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు కాస్త సంయమనంతో వ్యవహరించాలి, అంటే కోపడకుండా, కఠినంగా ఉండకుండా వాళ్ళకు సర్ది చెప్పాలి. చిన్నప్పటి నుంచి మంచి చెడు విచక్షణ అనేది నేర్పాల్సింది ముఖ్యంగా తల్లిదండ్రులే, తల్లిదండ్రుల తర్వాతనే గురువు. తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్తుండడం కూడా పిల్లల మీద ఒక తీవ్రమైన ప్రభావం చూపుతుందమ్మా. ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను నేను అనే భావన, అమ్మా నాన్నలు నన్ను వదిలేసి వెళ్ళారనే భావన వాళ్ళు కలుగుతుంది. అయితే మనము ఉద్యోగాలను వదులుకోలేము కదా, భవిష్యత్తు కోసమే మనము ఉద్యోగాలు చేస్తున్నాం కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇంట్లో ఉన్న ఆ కాస్త సమయంలో పిల్లలతో మనము ఎక్కువ గడపాలి. తర్వాత వారాంతపు సెలవు దినాలు వచ్చినప్పుడు సరదాగా పిల్లలను ఎక్కడికైనా తీసుకెళ్తే వారికి ఎంతో ఆనందము, ఊరట కలుగుతుంది. తల్లిదండ్రులతో నేను గడిపాననే సంతోషం వాళ్ళు పొందుతారన్నమాట. తర్వాత పిల్లలు ఎక్కువసేపు మూడీగా ఉన్నా, కోపంగా ఉన్నా ఎందుకు అలా ఉన్నారనే తెలుసుకునే ప్రయత్నం

0: కూడా మనం చేయాలి. ఇంట్లోనే అలా ఉంటున్నారా లేక బయట వ్యక్తులతో కూడా అలాగే ఉంటున్నారా అనే విషయం మనము గమనించాలి. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే, మన బిడ్డతో పాటు మనం కూడా మంచి గుణాలు కలిగి ఉంటే అప్పుడే వాడు కూడా దేశానికి ఉపయోగపడతాడు, పురోగతి దిశలో సాగుతుందని నా అభిప్రాయం.
1: రాజేశ్వరి, మార్కాపురం, హౌస్ వైఫ్. పిల్లలని ఒక స్నేహపూరిత వాతావరణంలో పెంచాలి. చదువుతో పాటు క్రమశిక్షణ, ఆప్యాయత, అనురాగం, అనుబంధపు విలువలను రామాయణం, మహాభారతం, భాగవతం వంటి

0: పిల్లలని ఒక స్నేహపూరిత వాతావరణంలో పెంచాలి. చదువుతో పాటు క్రమశిక్షణ, ఆప్యాయత, అనురాగం, అనుబంధపు విలువలను రామాయణం, మహాభారతం, భాగవతం వంటి ఇతిహాసాలను కథల రూపంలో చెప్పించడం ద్వారా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి. పిల్లలకి మహాభారతం, భాగవతం అలాంటివి నేర్పించడం వల్ల పెద్దలను గౌరవించడము, నీతి వాక్యాలు తెలియడము, స్నేహపూరితముగా ఉండడము, పెద్దలను గౌరవించడము, పిల్లలతో ఎలా మెలగాలి ఏంటి అనే అంశాలని, నైతిక విలువలని పిల్లలకి మనం కల్పించిన వాళ్ళం అవుతాము. పౌరునిగా, పౌరునిరాలుగా నిచ్చెనలు వేయడానికి అవకాశం ఉంటుంది. మా ఇంట్లో ప్రతి నెల బాలభారతం, పిల్లల మాసపత్రికలను తెప్పిస్తాము. అలాగే దినపత్రికల్ని, బాలల కథలను చదివిస్తాము. పిల్లల్ని ఎక్కువగా చదువు చదువు అనే ఒత్తిడి చేయకూడదు. వారు ఆనందంగా, ఆహ్లాదంగా, ఆరోగ్యంగా జీవించాలన్నదే తల్లిదండ్రుల ఆశయం. అందుకు ఇంట్లో తల్లిదండ్రులు, నేను, మా వారు, మా అత్తమామల కృషి చాలా ఉన్నది. పిల్లల ముందు తల్లిదండ్రులు గొడవ పడడం వలన పిల్లల హృదయాలు గాయపడతాయి. అందువలన ప్రతి తల్లిదండ్రులు పిల్లల ముందు కానీ వెనుక కానీ గొడవ పడకూడదు. తల్లిదండ్రులు తెలుసుకోవాలి. నా విన్నపం, పిల్లలు తప్పు చేసినప్పుడు, తల్లి ఖండిస్తున్నప్పుడు తండ్రి సపోర్ట్ చేయకూడదు. అలా సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళ తప్పు ఇంకా ఎక్కువగా చేయడానికి ప్రేరణ కల్పించిన వాళ్ళం అవుతాం. మొదటగా మనము మన పిల్లల్ని కళాశాలలో చేర్చేటప్పుడు ఆత్మవిశ్వాసం కల్పించి ధైర్యం చెప్పాలి. ఇబ్బంది కలిగించే ఏ విషయమైనా మాకు చెప్పమని చెప్పాలి. అలాగే వారి తరగతి సీనియర్, జూనియర్ విద్యార్థులను పరిచయం చేసుకొని స్నేహపూరిత వాతావరణం కల్పించుకోవాలి. ఆటలు ఆడించడం వలన గెలుపు ఓటమిలను సమానంగా స్వీకరించే సామర్థ్యం వస్తుంది. వీలుంటే తప్పనిసరిగా కరాటే నేర్పించడం వలన వారు తమను తాము రక్షించుకునే సామర్థ్యం కలుగుతుంది. కళాశాలలో మొదటి రోజే ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సబ్ ఇన్స్పెక్టర్, ఒక ఎమ్మెల్యే వంటి వారితో ర్యాగింగ్ అనార్థాలను చేస్తే వేసే శిక్షల గురించి చెప్పించాలి. అలాగే పర్యవేక్షణ ఉండాలన్నది నా అభిప్రాయం.
1: కే రాధండి, నేను ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తుంటాను. మాది మార్కాపురం అండి, మార్కాపురం మండలం. పిల్లలు చిన్న వయసు కాదు, 15 సంవత్సరాలు, అంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళని ఇంటర్మీడియట్ చేర్చేటప్పుడు తల్లిదండ్రుల యొక్క పాత్ర చాలా ఉంటుంది. తల్లిదండ్రులు తనకంటే మంచి భవిష్యత్తు కావాలని పిల్లల్ని కోరుకుంటారు. పిల్లల్ని తనకున్న ఆర్థిక స్తోమతను బట్టి వివిధ విద్యాలయాల్లో చేర్పిస్తారు. చేర్పించిన తర్వాత ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి ఇతరులతోటి, అంటే ముఖ్యంగా సమాజంలో ఉన్న సర్కమ్స్టెన్సెస్, ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది. ఇప్పుడు ఫోన్ ఉంది, ఫోన్ యూజ్ అండ్ మిస్ యూజ్ చేసుకోవచ్చు, మిస్యూజ్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళ ఏజ్ ఎఫెక్ట్ ఏంటంటే మిస్యూజ్కే వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. వాళ్ళు ఒకవేళ హాస్టల్లో చేరినప్పటికీ, మనం తరచుగా ఎంత బిజీగా డ్యూటీలో చేస్తున్నప్పటికీ తల్లిదండ్రుల రోజులు వాళ్ళతోటి ఒకసారి మాట్లాడటం, వాళ్ళ యొక్క విశేషాలు మొత్తం కనుక్కోవాలి. ఆరోగ్యం కానీ, విద్యాపరంగా కానీ మొత్తం వాళ్ళని కనుక్కోవాలి. వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా వాళ్ళని మనసు నొప్పించాడు చెప్పకూడదు. ఏ విషయమైనా తప్పు, ఏదో ఒకటి ప్రాబ్లం అనేది, ఒక సమస్య వాళ్ళకు వస్తుంది అని అనుకున్నప్పుడు తల్లిదండ్రులు ఆ ప్రాబ్లం వల్ల వాళ్ళు ఎలా సఫర్ అవుతారు అని ముందుగా వాళ్ళకన్నీ విషయాలు చెప్పాలి. అమ్మా ఇది ఇట్లా ఉంటే ఇట్లా. ఫస్ట్ వాళ్ళ యొక్క వేషధారణ బాగుండాలి, అవసరమైన చోటే మాట్లాడాలి, చక్కగా బాడీ లాంగ్వేజ్ కూడా కరెక్ట్గా ఉండాలి. వాళ్ళ ఆఫీసుల దగ్గరికి వాళ్ళు ఎవరిని చూస్తారు, లెక్చరర్స్, వాళ్ళకి లేడీస్ అంటే లేడీస్ హాస్టల్లో కోఎడ్యుకేషన్లోనే కొద్దిగా చాలా కష్టంగా ఉంటుంది. పిల్లలు మనం సబ్జెక్టు పరంగా తప్ప మిగతా విషయాల్లో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కానీ పిల్లలు ఏంటంటే చాలా తెలివిగా, చదువు మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉన్నామో, చదువుకుంటే ఒక స్త్రీకి శీలము గొప్పది అనేది వాళ్ళకి తల్లి తెలియచేయాలి. తర్వాత ఈ స్టడీస్ ఇవన్నీ జరుగుతున్న తర్వాత పిల్లలు ఇట్లా హాలిడేస్కి వచ్చేప్పుడు కానీ, వెళ్ళేటప్పుడు కానీ అక్కడ వాళ్ళ వార్డినర్ ఉంటారు, ఆ వార్డినర్ తోటి మంచి డీలింగ్ పెట్టుకోవాలి. అంటే పిల్లలు ఎట్లా ఉన్నారు, ఎవరితోటి ఎవరితోటి స్నేహం చేస్తున్నారు, అట్లా అన్ని విశేషాలు తెలుసుకోవాలి. ఇప్పుడు పిల్లలు కాలేజీకి వెళ్ళేటప్పుడు బాయ్స్ ఉంటారు, పక్కన గర్ల్స్ ఉంటారు. ఆ బాయ్స్ తోటి ఎలా బిహేవ్ చేయాలి, ఈ గర్ల్స్లో కూడా కొంచెం వాళ్ళ బిహేవియర్ని బట్టి కూడా మనం వాళ్ళని ఫాలో అవ్వాలి. అందరి పిల్లలు ఒకేలాగా ఉండరు. ఫస్ట్ ఏంటంటే మనం మంచి ప్రవర్తన బాగుంటే వాళ్ళకి ఉదాహరణగా ఉంటాం మనం. కొందరు ఆడపిల్లలు అలా ఉండరు. ఇప్పుడు ఏంటంటే స్నేహం చేసేటప్పుడు, ఇప్పుడు మన యొక్క ఈ కట్టుదిట్టమైన ఇంట్లో ఈ తల్లి ఇవన్నీ చెప్తుంటే, అవన్నీ వీళ్ళు ఆచరిస్తుంటే, ఈమెంది పెద్దరికంగా ఉంది ఇవని చెప్పి వాళ్ళు కొంచెం దూరంగా ఉంటారు. ఫస్ట్లో దూరంగానే ఉంటారు, తర్వాత వాళ్ళకి ఏదైనా చిన్న ప్రాబ్లం ఏదైనా వచ్చినా కూడా, అబ్బా మన నా ఫ్రెండ్ చెప్పింది నేను ఫాలో కాలేకపోయినాయని అప్పుడైనా వాళ్ళు చేరువ అవుతారు. కానీ కొంత టైం పడుతుంది, ఆ టైం కోసం మనం వెయిట్ చేయాల్సిందే.
2: నా పేరు అంజన.

0: నేను ఇంటి గృహిణిని, నాకు ఇద్దరు పిల్లలు. మార్కాపురం నుంచి మాట్లాడుతున్నాను నేను. పిల్లల పెంపకం గురించి చెప్పాలంటే మెయిన్ తల్లిదండ్రుల పాత్ర ఎక్కువ చూపించాలి వాళ్ళ మీద. వాళ్ళు ప్రవర్తన తల్లిదండ్రుల ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. మనము ఉదయం లేచినప్పటి నుంచి మన ప్రవర్తనను వాళ్ళు గమనిస్తూ ఉంటారు. కాబట్టి మన ప్రవర్తనని మనం ముందు మెయిన్ మార్చుకోవాలి. దాని గుణంగా పిల్లలు ప్రవర్తన ఆధారపడి ఉంటుందని నా ఉద్దేశం. ఇంటి విషయంలో, పిల్లల గురించి విషయంలో మాత్రం ఎక్కువ తల్లి పాత్ర ఎక్కువగా ఉంటుందండి. తండ్రి పాత్ర అంటే తండ్రి ఉద్యోగ నిమిత్తం, ఇంటి ఖర్చుల నిమిత్తం తను ఉద్యోగానికి వెళ్ళిపోతారు ఉదయం లేచి. ఉదయం లేచిన కాడ నుంచి తల్లి పిల్లలు ఇద్దరు సంభావించుకుంటుంటారు కాబట్టి తల్లి పాత్ర ఎక్కువ ఉంటుంది. తండ్రి వాళ్ళకు అవసరమైన నిమిత్తాలు కొన్ని వరకు తెచ్చిస్తుంటారు తప్ప ప్రతి దాంట్లో తండ్రితో సంభావించరు. తల్లి అయితే ఫస్ట్ నుంచి ఉదయం లేచిన కాడ నుంచి పిల్లల్ని లేపడము, వాళ్ళని రెడీ చేయడము, టిఫిను అన్నీ తల్లే ఎక్కువ సిద్ధం చేస్తుంది. స్కూల్కి రెడీ చేయడము, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కువ ఉదయం నుంచి సాయంత్రం వరకు తల్లి పాత్ర ఎక్కువ కనిపిస్తుంది. తండ్రిది చాలా తక్కువ పాత్ర. తండ్రితో కొంతసేపు వాళ్ళు మాట్లాడేంతవరకే తండ్రి పాత్ర ఉంటుంది. వాళ్ళ ఫీజులు వాటి వరకు తండ్రి చూసుకుంటాడని ఉద్దేశం. మనం ఎలా ఇతరులతో ఎలా మాట్లాడుతున్నాము, ఎలా మన ప్రవర్తన అనేది వాళ్ళు గ్రహిస్తూ వాళ్ళు మనలాగా తయారవుతుంటారు. మనం ముందు జాగ్రత్తగా మాట్లాడాలి. మన నుంచి పిల్లలు చాలా నేర్చుకుంటారు. వాళ్ళకి మనము ఇలా చేయాలి, ఇలా చేస్తే మంచిది, దానాలు చేయాలి, పేరెంట్స్తో ఇలా మాట్లాడాలి, ఉపాధ్యాయులతో ఇలా మాట్లాడాలి, పెద్దవాళ్ళ నానమ్మ అమ్మమ్మలతో ఇలా మాట్లాడాలి, మన పక్కకు వెళ్ళినప్పుడు వాళ్ళని నొప్పించకుండా మాట్లాడాలి, అలాంటి ధోరణి మనం చెప్తూ ఉండాలి. దాని ద్వారా వాళ్ళకి చాలా వరకు అలవాటు అవుతుంటుంది. ఈ చెడు ప్రభావం అనేది స్నేహితుల వల్ల, బయటికి వెళ్ళిపోతే బయటి తోటి వాళ్ళతో మాట్లాడి అవి వాళ్ళు బాగా నేర్చుకుంటున్నారు. అలా కాకుండా ఇలా చేయండి, ఇలా చేయండి అనేది మనం చెప్తూ ఉంటే బాగుంటుంది. పిల్లలు గోల చేస్తుంటారు, అల్లరి చేస్తుంటారు, అది సహజము. దాన్ని హద్దు మీరకుండా చూసుకోవాలి. హద్దు మీరిన తర్వాత మనం పిల్లల్ని సపోర్ట్ చేయకూడదు. మన పిల్లల తప్పు ఎంత ఉంది అని మనం గ్రహించి ఇలా చేయకూడదు కా అని అలా చెప్పాలి. కానీ మా పిల్లలు ఏం చేయలేదు, మా పిల్లలు బాగా చేశారు, అతందే తప్పు, ఎదుట అతంది అని మనం పిల్లల్ని వెనక వేసుకొని రాకూడదు. అలా వేస్తే వాళ్ళకి మాకు మమ్మ సపోర్ట్ ఉంది, ఏమనరు, నేనే చేసిన అనే మనస్తత్వంకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఈ చిన్న అంశం దగ్గర నుంచే పునాది వేసుకుంటుందని నా ఉద్దేశము. పిల్లల్ని మాత్రం తప్పు అయితే ఇది నీదే తప్పు, మనం అలా చేయకూడదు, ఇలా చేయాలి అంతే తప్ప మనం చేసింది మనం నాది నిజము, నేను కరెక్టే చేశాననేది అనకూడదు అని చెప్పాలని నా ఉద్దేశం. ఇంటి వాతావరణానికి వస్తే అండి, పిల్లలు చాలా గోల్ చేస్తుంటారు ఇంట్లో. అసలు మనం ఒకసారికి 4 సార్లు చెప్తుంటాము చేయమాకండి, చేయమాకండి అని. ఇంకా తర్వాత ఇంకా తల్లికి కోపం వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఎందుకు ఇన్నిసార్లు చెప్పినా మీరు చెయ్యరు అని తల్లి అరుస్తున్నప్పుడు తండ్రి వచ్చి ఎందుకు నువ్వు అలా అరుస్తావు పిల్లల్ని, అరవ మాకు అని తండ్రి సపోర్ట్ చేయకూడదు.
1: మీరు ఇంతవరకు మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర అభిప్రాయ మాలిక విన్నారు. ఇంతటితో ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం సమాప్తం.

పథకాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. దేశంలో సామాజిక భద్రత అనేది ప్రతి పౌరుడి ఆర్థిక సామాజిక రక్షణకు కీలకమైన అంశం. ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు అనుకోని ప్రమాదాలు, అనారోగ్యం, వృద్ధాప్యం వంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు

0: సామాజిక భద్రత కల్పించే పథకాలు అవసరం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు బీమా పింఛన్ పథకాలను ప్రవేశపెట్టింది. వాటిలో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన ముఖ్యమైనవి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015 మే 9 ఈ పథకాలను ప్రారంభించారు. దేశంలో సామాజిక భద్రతను విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన PMJJBY, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన PMSBY, అటల్ పెన్షన్ యోజన APY పథకాలు 2026తో 11 విజయవంతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకుని కోట్లాది భారతీయుల జీవితాల్లో ఆర్థిక భద్రతకు బలమైన ఆధారంగా నిలిచాయి. భారతదేశంలో సామాజిక భద్రత రంగంలో గత 11 సంవత్సరాల్లో ఒక విశేషమైన మార్పు చోటు చేసుకుంది. ఒకప్పుడు బీమా, పింఛన్ వంటి ఆర్థిక రక్షణ వ్యవస్థలు చాలా మందికి అందుబాటులో లేకపోయేవి. కానీ 2015 మే 9 ప్రారంభమైన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన PMJJBY, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన PMSBY, అటల్ పెన్షన్ యోజన APY పథకాలు ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేశాయి. ఈ మూడు పథకాలు ప్రారంభమైన 11 సంవత్సరాల్లోనే 92 కోట్లకు పైగా నమోదులు సాధించడం సామాజిక భద్రత విస్తరణలో ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది. ఈ మూడు జనసురక్ష పథకాలు దేశంలోని పేదలు, అసంఘటిత రంగ కార్మికులు, తక్కువ ఆదాయ వర్గాలకు సులభంగా అందుబాటులో ఉండేలా రూపొందించబడ్డాయి. అప్పటి నుంచి ఇవి కేవలం పథకాలుగానే కాకుండా కోట్లాది కుటుంబాలకు అనూహ్య పరిస్థితుల్లో ఆర్థిక రక్షణగా మారాయి.
1: గరీబో కో సహారా నహీ చాహియే. హమే హమారీ సోచ బదల్నీ హోగీ, హమారే కార్యకలాప బదల్నే హోంగే, హమారే తౌర్ తరీకే బదల్నే హోంగే. గరీబో కో సహారా నహీ చాహియే, గరీబో కో శక్తి చాహియే.
0: ప్రమాదాలు, ఆకస్మిక మరణాలు, వృద్ధాప్యంలో ఆదాయ లోటు వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు ఈ పథకాలు ఒక సమగ్ర భద్రతా వ్యవస్థగా పనిచేస్తున్నాయి. సామాజిక భద్రత వల్ల వ్యక్తి అనిశ్చితి తగ్గుతుంది. ప్రమాదం, మరణం లేదా వృద్ధాప్యంలో ఆదాయం లేకపోయినా కనీస జీవన ప్రమాణాలను కొనసాగించేందుకు ఇది సహాయపడుతుంది. ఇది కేవలం వ్యక్తిగత రక్షణ మాత్రమే కాకుండా దేశ ఆర్థిక స్థిరత్వానికి కూడా దోహదం చేస్తుంది. ప్రజలకు భద్రత ఉంటే వారు ధైర్యంగా పనిచేస్తారు, పొదుపు పెంచుతారు, తద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడుతారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మూడు పథకాలపై మాట్లాడుతూ భారతదేశంలో సామాజిక భద్రతను ప్రతి ఇంటికి తీసుకువెళ్లే దిశగా కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. 2014లో ప్రారంభమైన జాతీయ ఆర్థిక సార్వజనీనత కార్యక్రమంలో భాగంగా ఈ పథకాలు ప్రవేశపెట్టబడ్డాయని ఆమె గుర్తు చేస్తూ, ప్రతి పౌరుడికి బ్యాంకింగ్ సేవలు, బీమా, పింఛన్ వంటి ప్రాథమిక ఆర్థిక సదుపాయాలను అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అనూహ్య ముప్పులు, నష్టాలు, ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల్లో ఈ పథకాలు ప్రజలకు భరోసా కల్పిస్తున్నాయని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యంగా అణగారిన వర్గాల ప్రజలకు ఆర్థిక సేవల ప్రాప్యత పెంచడం ద్వారా వారి జీవితాల్లో స్థిరత్వం తీసుకురావడమే ఈ పథకాల లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఈ మూడు జనసురక్ష పథకాల గురించి వివరంగా తెలుసుకుందాం. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన భారతదేశంలో సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో జీవ బీమా రక్షణను అందించేందుకు రూపొందించబడిన ఒక ముఖ్యమైన సామాజిక భద్రతా పథకం. ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసేవారు, తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు మరియు బ్యాంకింగ్ సౌకర్యాలు ఉన్న ప్రతి పౌరుడికి ఆర్థిక రక్షణ కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. ఈ పథకం ప్రకారం 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు ఇందులో చేరవచ్చు. ఒకసారి చేరిన తర్వాత వార్షిక ప్రీమియం చాలా తక్కువగా ఉండటం దీని ప్రత్యేకత. ఈ ప్రీమియం నేరుగా బ్యాంకు ఖాతా నుండి ఆటోమేటిక్గా డెబిట్ అవుతుంది. పథకంలో చేరిన వ్యక్తి ఏ కారణంతోనైనా మరణిస్తే వారి నామినీకి 2 లక్షల రూపాయలు బీమా మొత్తం అందుతుంది. ఈ పథకం యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటంటే ఇది తక్కువ ఆదాయం గల కుటుంబాలకు కూడా జీవన బీమాను అందుబాటులోకి తీసుకురావడం. అనుకోని పరిస్థితుల్లో కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను కాపాడుతుంది. అదనంగా బ్యాంకు ఖాతాతో అనుసంధానం ఉండటం వల్ల పారదర్శకత సౌలభ్యం పెరుగుతుంది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 21,500 కోట్ల రూపాయలకు పైగా క్లెయిమ్స్ చెల్లించబడ్డాయి. ఇది పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు అత్యంత కీలకమైన ఆర్థిక రక్షణగా నిలుస్తోంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన భారతదేశంలో సాధారణ ప్రజలకు తక్కువ ప్రీమియంతో ప్రమాద బీమా రక్షణను అందించేందుకు రూపొందించబడిన ఒక ముఖ్యమైన సామాజిక భద్రతా పథకం. ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు, తక్కువ ఆదాయం కలిగిన ప్రజలు, ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న వర్గాలకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఈ పథకంలో 18 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల

0: లో చేరవచ్చు. సంవత్సరానికి చాలా తక్కువ ప్రీమియం చెల్లించడం ద్వారా ప్రమాద బీమా రక్షణ పొందవచ్చు. ప్రీమియం మొత్తం నేరుగా బ్యాంకు ఖాతా నుండి ఆటోమేటిక్గా డెబిట్ అవుతుంది, కాబట్టి చెల్లింపులో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ పథకం కింద ప్రమాదవశాత్తు మరణం లేదా పూర్తి శాశ్వత వికలాంగత కలిగితే 2 లక్షల వరకు బీమా పరిహారం అందుతుంది. ఇది ఒక వ్యక్తి మాత్రమే కాకుండా అతని కుటుంబానికి కూడా ఆర్థిక భరోసాను కల్పిస్తుంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన యొక్క ముఖ్య లక్ష్యం ప్రమాదాల వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని తగ్గించడం. గ్రామీణ ప్రాంతాలు, చిన్నపాటి ఉద్యోగాలు చేసేవారు, కూలీలు వంటి వర్గాలకు ఇది ఎంతో సహాయకరంగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో అధిక రక్షణ అందించడం దీని ప్రధాన ప్రత్యేకత. ఈ పథకం కేవలం ప్రమాదాలకు మాత్రమే వర్తిస్తుంది. సహజ మరణం లేదా అనారోగ్య కారణాలతో జరిగే మరణాలకు ఈ బీమా వర్తించదు. అయినప్పటికీ రోజువారీ జీవితంలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే పరిస్థితుల్లో ఈ పథకం ఒక ముఖ్యమైన భద్రతా కవచంగా ఉంటుంది. ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 2016-17లో 3277 క్లెయిమ్స్ నమోదయ్యాయి. కానీ 2025-26 నాటికి ఈ సంఖ్య 1,76,859కి పెరిగింది. మొత్తం క్లెయిమ్ చెల్లింపులు 3,537 కోట్ల రూపాయలకు చేరాయి. గత 5 సంవత్సరాల్లో ఈ పథకం నమోదు 2.5 రెట్లు పెరగడం గమనార్హం. అటల్ పెన్షన్ యోజన దేశంలో వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతను కల్పించేందుకు రూపొందించబడిన ఒక ముఖ్యమైన సామాజిక భద్రతా పథకం. దీని ద్వారా ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు, రోజువారీ కూలీలు, చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారు వృద్ధాప్యంలో ఆదాయం లేక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఇది ఒక భరోసా కల్పించే పథకం. ఈ పథకంలో 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు చేరవచ్చు. ఇందులో చేరిన తర్వాత వ్యక్తి ప్రతి నెల లేదా త్రైమాసికం, అర్ధవార్షికంగా ఒక నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించాలి. ఈ చందా వ్యక్తి వయసు, అతను కోరుకునే పింఛన్ మొత్తంపై ఆధారపడి ఉంటుంది. 60 సంవత్సరాల వయసు పూర్తి అయిన తర్వాత సభ్యుడికి నెలకు 1,000 నుండి 5,000 రూపాయల వరకు స్థిరమైన పింఛన్ అందుతుంది. ఈ పథకంలో ప్రత్యేకమైన అంశం ఏమిటంటే సభ్యుడు మరణించిన తర్వాత కూడా అతని జీవిత భాగస్వామికి పెన్షన్ కొనసాగుతుంది. ఇద్దరూ మరణించిన తర్వాత చందా మొత్తాన్ని నామినీకి తిరిగి చెల్లిస్తారు. ఈ విధంగా అటల్ పెన్షన్ యోజన కుటుంబానికి దీర్ఘకాలిక ఆర్థిక రక్షణను అందిస్తుందని, బ్యాంకు ఖాతాతో అనుసంధానం ఉండటం వల్ల చందా చెల్లింపులు సులభంగా జరుగుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు.
1: आपने कभी कल्पना की थी कि हमारे देश का किसान 60 साल के बाद उसको पेंशन मिल सकती है? घर काम करने वाली महिला 60 साल के बाद उसको पेंशन मिल सकती है? भाइयों बहनों, अगर आप 20 साल की उम्र के हैं, 25 साल की उम्र के हैं, 30 साल की उम्र के हैं और अभी से आप पैसा जमा कराना चालू करोगे, जितना जमा कराओगे उसके अनुपात में 60 साल की उम्र होने के बाद आपको पेंशन मिलना शुरू हो जाएगा. सरकार उसमें पैसे डालेगी और आपको कभी बुढ़ापे में किसी के पास हाथ फहराने की नौबत नहीं आएगी. आपका बुढ़ापा भी सीख जाए और आप जो पैसा जमा कराएंगे आपके स्वर्गवास के बाद वो पेंशन आपकी पत्नी को मिलेगा. आपकी पत्नी के स्वर्गवास के बाद वो पैसा जितना है करीब करीब 8 लाख रुपया आपके बच्चों को वापस दिया जाएगा. आप कल्पना कर सकते हैं एक एक जीवन सुरक्षित बनाने के लिए किस प्रकार से काम किया जाता है. इन काम को लेकर के हम चले हैं.
0: ఈ 3 పథకాలు దేశవ్యాప్తంగా విశేష స్పందనను పొందాయి. గణాంకాలు ఈ పథకాల విజయాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 57.11 కోట్ల మంది నమోదు కాగా, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద 26.31 కోట్ల మంది చేరారు. అలాగే అటల్ పెన్షన్ యోజన కింద 8.71 కోట్ల మంది నమోదయ్యారు. ఈ సంఖ్యలు చూసినప్పుడు ఇవి ప్రపంచంలోని అనేక పెద్ద దేశాల జనాభా కంటే ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇవి కేవలం సంఖ్యలుగానే కాకుండా దేశవ్యాప్తంగా ఆర్థిక భద్రతపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహనను కూడా సూచిస్తున్నాయి. బీమా క్లెయిమ్ల పరిష్కారంలో కూడా ఈ పథకాలు గణనీయమైన ప్రగతి సాధించాయి. క్లెయిమ్ ప్రక్రియను సరళీకరించడం వల్ల లబ్ధిదారులకు త్వరితగతిన సహాయం అందుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ పథకాలలో మహిళలు మరియు గ్రామీణ ప్రజల భాగస్వామ్యం కూడా గణనీయంగా ఉంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో 72% మంది గ్రామీణ ప్రాంతాల వారు కాగా, 50% మహిళలు ఉన్నారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో 74% గ్రామీణ ప్రజలు, 53% మహిళలు ఉన్నారు. అటల్ పెన్షన్ యోజనలో 48.76% లబ్ధిదారులు మహిళలు, అంటే 4.25 కోట్ల మంది మహిళలు ఈ పథకంలో చేరారు. ఈ పథకాల అమలులో గ్రామీణ ప్రాంతాలకు ప్రత్యేక ప్రాధాన్యత

0: ఎం ఇవ్వబడుతోంది. పంచాయతీ స్థాయిలో నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి అర్హుడికి ఈ పథకాల ప్రయోజనాలు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. క్షేత్రస్థాయి సిబ్బంది, బ్యాంకులు ఈ పథకాల విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ పథకాల పరిధిని మరింత విస్తరించి ఇంకా ఎక్కువ మంది ప్రజలను ఆర్థిక భద్రతా వలయంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ మూడు సామాజిక భద్రత పథకాలు భారతదేశంలో ఆర్థిక సమగ్రతను పెంపొందించడంలో, పేద మధ్యతరగతి ప్రజలకు రక్షణ కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. తక్కువ ప్రీమియంతో అధిక ప్రయోజనాలు అందించే ఈ పథకాలు భవిష్యత్తులో కూడా కోట్లాది కుటుంబాలకు ఆర్థిక భద్రతను అందిస్తూ దేశ అభివృద్ధికి తోడ్పడనున్నాయి. దేశంలో సామాజిక భద్రత వ్యవస్థను బలపరచడంలో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన మరియు అటల్ పెన్షన్ యోజన వంటి పథకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి తక్కువ వ్యయంతో సాధారణ ప్రజలకు జీవన బీమా, ప్రమాద బీమా మరియు వృద్ధాప్య పింఛన్ వంటి మౌలిక రక్షణను అందిస్తున్నాయి. ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులకు ఇవి ఒక భరోసా కలిగించే భద్రతా కవచంగా నిలుస్తున్నాయి. ఈ పథకాల ద్వారా వ్యక్తిగత స్థాయిలో ఆర్థిక భద్రత పెరగడం మాత్రమే కాకుండా సమాజంలో సమానత్వం మరియు స్థిరత్వం కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రతి పౌరుడు ఈ పథకాల ప్రాముఖ్యతను అర్థం చేసుకుని వాటిలో భాగస్వామి కావడం ద్వారా తన కుటుంబ భవిష్యత్తును సురక్షితం చేసుకోవడం అవసరం. సామాజిక భద్రత బీమా, పింఛన్ల పథకాలపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయీ అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా దేవదాసు ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన ఆరుద్ర, సంగీతం రమేష్ నాయుడు. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు కాకినాడ జిల్లా దుర్గడ నుంచి మాణిక్యాలరావు, సత్యవతి. వీరి కొరకుపై ఈ పాట.

ఎద్దు మైదారం శ్రోతలు బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, వీరు కోరుతున్నారు 16 ఏళ్ల వయసు ఈ చిత్రానికి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన వేటూరి.

తర్వాత వనస్థలిపురం శ్రోతలు

రాజు, రేణుకా, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృప వీరు కోరుతున్నారు. పులి బెబ్బులి ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. వేటూరి గీతానికి రాజన్ నాగేంద్ర సంగీతం.

మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం కందళ్లపల్లి గ్రామం నుంచి హరిబాబు కుటుంబ సభ్యులు వీరు కోరుతున్నారు. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఈ చిత్రానికి. చక్రీ పాడిన పాట గీత రచన సాయి శ్రీహర్ష.

ఈ వేసవికాలంలో పాటించవలసిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజురోజుకీ తీవ్రమవుతున్న ఈ వేసవి వడగాలుల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. తప్పనిసరి పరిస్థితులలోనే బయటకు వెళ్లడం మంచిది. ఒకవేళ బయటకు వెళ్లవలసి వస్తే గొడుగు, టోపీ ఇలాంటివి తీసుకుని వెళ్లాలి. చెవుల్లోకి వేడిగాలులు వెళ్లకుండా దూది పెట్టుకోవాలి. ద్విచక్రవాహన

0: ద్వీపంపై వెళ్లేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారికి వేడిగాలులు తగిలే ప్రమాదం ఎక్కువ కనుక ద్విచక్ర వాహనాన్ని తక్కువగా ఉపయోగించడం మంచిది. మధ్యాహ్నం వేళ ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు వెళ్లవద్దు. ఇక తీసుకునే ఆహారం సాత్వికంగా ఉండాలి. అంటే తేలికగా జీర్ణమయ్యే ఆహారమే తీసుకోవాలి. మసాలాలు, వేపుడు కూరలు, నూనెలో వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు మజ్జిగ, బార్లీ నీళ్లు, రాగిజావ, సబ్జా నీళ్లు, కొబ్బరి నీళ్లు ఇలాంటివి ఆరారా తాగుతూ ఉండాలి. మంచినీళ్లు కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందవచ్చు.
1: కార్యక్రమంలో తరువాత పశ్చిమ గోదావరి జిల్లా సరిపల్లి శ్రోత రాచర్ల సుబ్రహ్మణ్యం వీరి కోరికపై మూగ మనసులు ఈ చిత్రానికి జమునారాయణ పాడిన పాట, గీత రచన ఆత్రేయ.

తర్వాత పెడన రామలక్ష్మి కాలనీ శ్రోతలు నరసన్న శివగంగ వీరు కోరుతున్నారు కూలీ నెంబర్ 1 ఈ చిత్రానికి చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

తర్వాత గజిని ఈ చిత్రానికి కార్తీక్ పాడిన పాట వినబోతున్నారు. గీత రచన వేటూరి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోత విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్. వీరి కోరికపై ఈ పాట.

తర్వాత నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుంచి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ వీరి కోరికపై తాండ్ర పాపారాయుడు ఈ చిత్రానికి పి సుశీల, కేజే యేసుదాస్ పాడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి.

తరువాత మీరు వినబోతున్న పాట వాన. ఈ చిత్రానికి కార్తీక్ గానం చేశారు, గీత రచన సిరివెన్నెల. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోత విశాఖపట్నం నుంచి లక్ష్మీ విశాల్. వీరి కోరికపై ఈ పాట.

తరువాత మీరు వినబోతున్న పాట వాన. ఈ చిత్రానికి కార్తీక్ గానం చేశారు, గీత రచన సిరివెన్నెల. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోత విశాఖపట్నం నుంచి లక్ష్మీ విశాల్. వీరి కోరికపై ఈ పాట.

కల్పన. ఈ చిత్రానికి పి సుశీల జి ఆనంద్ పాడిన పాట వినబోతున్నారు. గీత రచన వేటూరి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోత భట్టిప్రోలు నుంచి మురళి, వీరి కోరికపై ఈ పాట.

0: వెలువలైన ది సొగసు తొలివేకువని మనసు. మీరింత వరకు రాబోయే అతిథి ఈ కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తర్వాత కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం, ఈనాటి కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్దభాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ప్రముఖ సినీ గాయని పి సుశీల గారితో పరిచయం వింటారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
1: సుశీల్ గారు నమస్కారం.
2: నమస్కారం.
1: కొన్ని వేల పాటలు సినీ రంగంలో పాడి సినిమాలకు నేపథ్యగానం అందించిన మీరు, గాయనిగా మీ చలనచిత్ర రంగ ప్రవేశం ఎలా జరిగింది, ఏ సంవత్సరం జరిగింది తెలియజేయండి.
2: గాయనిగా 1951 సంవత్సరంలో నేను మొట్టమొదటిసారిగా కన్నతల్లి చిత్రంలో పాడాను. ఏం రాజా గారితో ఎందుకు పిలిచావెందుకు అని ఒక పాట పాడాను. దానికి ముందు బాలానందం ప్రోగ్రాంలో మద్రాసులో రేడియో అన్నయ్య, న్యాపతి రాఘవరావు గారు, అక్కయ్య అన్నయ్య అంటారు, వారి దాంట్లో నేను వచ్చి పాడుతుండేదాన్ని. సినిమా పాటలు అంటే అంతకుముందు నాకు తెలుసు అనుకోండి, క్లాసికల్ అని నేర్చుకున్నాను, కానీ సినిమా పాటలు అంటే ఇష్టం కాబట్టి సినిమా పాటలు పాడుతుండే.

0: దాన్ని. అట్లాగా వారి దగ్గర పాడుతున్నప్పుడు వారికేమో ప్రకాష్ రావు గారు, ప్రకాష్ స్టూడియోస్ ఓనర్, ఆయనేమో కవర్ పెట్టించారు, ఎవరైనా కొత్త ప్లేబ్యాక్ సింగర్స్ ఉంటే పంపించండి వాయిస్ టెస్టింగ్ అని. అప్పుడు వచ్చి 4-5 పంపించారు నన్ను, ఇంకో ఎవరెవరు పేర్లు నాకు తెలియవంతగా, వాళ్ళందరినీ పంపించారు పెండియాల నాగేశ్వరరావు గారి దగ్గర. ఎందుకంటే అప్పుడు పిల్లలు సబ్జెక్ట్ తీస్తున్నారు వాళ్ళు, అంచేత పిల్లలు కావాల్సి వచ్చింది. పిల్లలు పెడితే బాగుంటుంది, వాయిస్ కొంచెం చిన్న లేతగా ఉంటుంది, పిల్లలకి పాడచ్చు అని చెప్పి పంపించమంటే న్యాపతి రాఘవరావు గారు ప్రకాష్ స్టూడియోకి మమ్మల్ని అందరిని పంపించారు. అప్పుడు పెండియాల నాగేశ్వరరావు గారు నా వాయిస్ విని వచ్చిన వాళ్ళందరిలో కంటే ఎంఐ వాయిస్ బాగుంది అని చెప్పి సెలెక్ట్ చేశారు. అట్లాగా నేను సినిమా రంగంలో మొట్టమొదట ప్రవేశించాను.
1: సినిమాల్లో ప్రవేశించకముందు మీ సంగీతాభ్యాసం గురించి తెలియజేయండి.
0: అంటే మా ఫాదర్ బాగా వీణ వాయిస్తారు, పాడతారు, ఆయనే మొట్టమొదటి నుంచి నాకు సరిగమ పదని నేర్పింది ఆయనే. చిన్న వయసులో స్కూల్ డ్రామాల్లో 8వ సంవత్సరంలో నేను స్కూల్లో డ్రామాలు ఉండేవి, అప్పుడు నా చేత అన్ని ఈ పాడే రోల్స్ సక్కుబాయ్ కానీ ఇంకా చాలా మర్చిపోయింది చిన్న వయసు. అప్పుడు అందులో కూడా పాడే రోల్ నారదుడు అలాంటి రోల్స్ ఇచ్చేవారు నాకు. అట్లా అట్లా ఎక్కువ లైట్ మ్యూజిక్కే చిన్నప్పటి నుంచి నాకు అది అలవాటు అయిపోయింది. తర్వాత క్లాసికల్ నేర్చుకోవాలి అని చెప్పి ఫాదరు, చాలామంది గురువులు ఉన్నారు చెప్పాలంటే పెద్దలు ఇష్ట, అట్లా అట్లా చేరి క్లాసికల్ కచేరీలు చేస్తుండేదని. విజయవాడ రేడియో స్టేషన్లో కూడా క్లాసికల్ నేను కొన్ని రోజులు పాడాను, 1/2 అవర్ ప్రోగ్రామ్. అట్లా పాడి మెడ్రాస్కి వెళ్ళిన తర్వాత మెడ్రాస్కేమో ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను, మెడ్రాస్లో పాడొచ్చు క్లాసికల్ అని. అక్కడ కూడా పాడాను 2-3 సార్లు, 1/2 అవర్ ప్రోగ్రామ్ పాడాను క్లాసికల్. తర్వాత ఈ సినిమాలో వచ్చిన తర్వాత క్లాసికల్కి కొంచెం తగ్గించాను.
1: ద్వారం వెంకటస్వామి నాయుడు గారితో మీ జ్ఞాపకాలు?
0: ఎందుకంటే ద్వారం వెంకటస్వామి నాయుడు గారి దగ్గర నేనేం నేర్చుకోలేదు, కానీ వైలను కొన్ని రోజులు కాలేజీకి వెళ్ళి నేర్చుకున్నాను. వైలన్ చాలా బాగా సౌండ్ వస్తుంది, అమ్మాయి చాలా బాగా వాయిస్తుంది. ఇందులోనే అన్నిట్లోనే సగం సగం, ఇందులోనే ఈ 46 ఏళ్ళగా ఫిల్మ్ ఇండస్ట్రీలో దీనికోసం నన్ను పుట్టించాడు భగవంతుడు అని అనుకుంటున్నాను.
1: ఎవరైనా ఆర్టిస్టు ఆ రంగంలో గుర్తింపు పొందడానికి కొన్ని పరీక్షలకు నిలబడి నెగ్గాల్సి ఉంటుంది, అలా మీ ఫిల్మ్ కెరీర్లో టర్నింగ్ పాయింట్ ఏదంటారు?
0: టర్నింగ్ పాయింట్ అంటే మీరు ఏ విధంగా అడుగుతున్నారో నాకు తెలియట్లేదు.
1: అంటే అంత ప్రాచుర్యంలోకి రాకముందర ఒక పాట బాగా హిట్ అవుతుంది కదా, అట్లా హిట్ అయిన తర్వాత బాగా రికగ్నిషన్ నుంచి సుశీల్ గారు కావాలి, సుశీల్ గారు కావాలంటుంటారు, అలా ఎప్పటి నుంచి మీరు బాగా ఫైల్?
0: తెలుగు వాళ్ళ యొక్క అసమర్థత అని చెప్తున్నాను. తమిళ్లో పాపులర్ అయిన తర్వాత తెలుగు వాళ్ళకి వెనకబడతారు, అదొక్కటే మనకి. నేను మొట్టమొదట నేను తమిళ్లోనే ఎక్కువ పాపులర్ అయ్యాను. తర్వాత ఓహో మన పిల్ల, మన ఆడపిల్ల, మన ఆడపడుచు ఇక్కడ తెలుగులో ఉంది చెప్పి తర్వాత నాకు చాలామంది తెలుగు పాటలు ఇచ్చారు. కానీ అన్నపూర్ణ పిక్చర్స్ వాళ్ళు మాత్రం మొదటి నుంచి నాకు దొంగరాముళ్ళంచి వాళ్ళు చాలా నాకు మంచి మంచి పాటలు ఇచ్చి నేను ఇంకా ఫేమస్ అవ్వకముందే చాలా పాటలు ఇచ్చారు. తర్వాత నేను బాగా తమిళ్లో బాగా ఫేమస్ అయ్యాను. అంతే దాని తర్వాత మిగతా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైనా సరే తమిళ్ ప్రొడ్యూసర్ ముందు ఏవిఎం వాళ్ళే నాకు ముందు ఛాన్స్ ఇచ్చారు. ఏవిఎంలో నేను పర్మనెంట్గా 53 నుంచి 57 దాకా పర్మనెంట్ ఆర్టిస్ట్ కింద ఉన్నాను. పర్మనెంట్ ఆర్టిస్ట్ ఉన్న తర్వాత అక్కడ వాళ్ళు బాగా ట్రైన్ ఇప్పించారు, తమిళ్ కూడా నేర్చుకోవడం అంత నేర్పించారు అక్కడ. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఇంత చెయ్యాలని నేను అప్పుడప్పుడు బాధపడుతుంటాను. తెలుగు వాళ్ళు అయి ఉండి కూడా, ఒక తెలుగు ఆడపడుచు అయి ఉండి కూడా ఇప్పుడు గుర్తిస్తున్నారు.
1: ఆకాశవాణితో మీ అనుబంధం ఎలాంటి?
0: ఇందాక చెప్పాను కదండి, ఆకాశవాణియే నాకు ఇంత అవకాశం కలిగించిందని. ఈ అవకాశం అంటే నేను వెళ్ళి అక్కడ పాడటం నుంచి నాకు ఆ న్యాపతి రాఘవరావు గారు, అన్నయ్య, అక్కయ్య వాళ్ళిద్దరూ నన్ను పిక్చర్లో పాడితే బాగుంటుంది అని చెప్పి నన్ను తీసుకువెళ్ళి అక్కడ చేశారు. ఆల్ ఇండియా రేడియో వాళ్ళకి ఎప్పుడు నేను నా కృతజ్ఞత తెలుపుకుంటాను.
1: అమర గాయకునిగా అపారమైన గౌరవంతో మనం అందరం గౌరవించే ఘంటసాల గారితో మీ జ్ఞాపకాలు ఏమిటి?
0: జ్ఞాపకాలంటే లవకుశ నా చేతి పాడించారు. ముఖ్యంగా చెప్పాలంటే పాటలు ఎన్నో పాడుతూ ఉంటాం, దానికి చెప్పుకోకర్లేదు. కానీ ఈ లవకుశ అన్నది నాకు కానీ లీల గారికి కానీ ఘంటసాల గారికి కానీ మంచి పేరు తెచ్చి, ప్రఖ్యాతులు తెచ్చి, ఇప్పటికి కూడా రామసుగుణధామ అంటే ఆ రాముడు, ఆ సీతాదేవి అలా కనపడతారు, అలాంటి మ్యూజిక్ ఆయన దానికోసమే పుట్టారేమో ఘంటసాల గారు. దానికి ఎక్స్ప్రెషన్ ఇలా పాడాలమ్మా ఇలా.

0: అవన్నీ ఘనసాల్ గారితో పాడడం అదొక చాలా గొప్ప అండి. ఎందుకంటే మిగతా ఆర్టిస్టులకు కూడా ఆయన చెప్పేవారు, ఇలా పాడమ్మా ఇలా పాడమ్మా, తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు. అది చాలా నాకు తిరుమల మందిర సుందర, అది కూడా ముందు నేనే పాడాను, తర్వాత ఆయన ట్రాక్ పాడేశారు, నేను వెళ్ళే లోపల ఆయన పాడేశారు. ఆయన పాడేసిన తర్వాత అమ్మ నేను పాడేశాను నువ్వు పాడేసి అని చెప్పి అక్కడ కూర్చొని ఆయన పాడింది విని అట్లాగే పాడాను. తర్వాత పిక్చర్లో రెండు పెట్టుకున్నారు ఆయనకి. పాపం ఘనసాల్ గారు కూడా చాలా ఇష్టం ఆ పాట. అదే ఆర్టిస్ట్తో కలిసి పాడినప్పుడు వారే చెప్పేవారు, ఇలా పాడమ్మా ఇలా పాడమ్మా, ఊహల గుసగుసలాడే ఉందని. అది నేను మామూలుగా పాడతాను, ఆయన అలా కాదమ్మా ఇలా పాడాలి, ఊహలు గుసగుసలాడే, అలా మామూలుగా పాడేదాన్ని ఆయన కొంచెం చెప్పి.
1: ఊహలు గుసగుసలాడే నా హృదయము గుసలాడే ప్రియా.

0: ప్రముఖ హిందీ గాయని లతా మంగేష్కర్ గారు, మీరు మంచి మిత్రులను వింటుంటాం, మీ మైత్రి బంధం ఎలాంటిది?
1: మిత్రులంటే చిన్నప్పటి నుంచి నాకు అంటే చాలా వాట్ల మీరు చదివే ఉంటారు, మానసిక గురు ఆవిడ లతా మంగేష్కర్ అంటే నాకు ప్రాణం. చిన్నప్పటి నుంచి ఆవిడ పాటలు విని విని విని విని ఆ స్టైల్లోనే నేను అలా పాడుతూ ఇంత బాగా పాడగలుస్తున్నానంటే ఆవిడ యొక్క రేసెస్ నా మీద పడ్డాయి అనుకుంటాను. లేకపోతే ఆవిడ నార్త్ ఇండియాలో పుడితే నేను సౌత్ ఇండియాలో పుట్టాను, అంతే డిఫరెన్స్. కానీ ఇంకో మరొకటి అనుకోను, తర్వాత ఆవిడ మీద ఎప్పుడు నాకు ఒక గురుభావం ఉంటుంది.
0: తెలుగు, తమిళ, కన్నడ భాషలు కాకుండా ఇతరమైన భాషల్లో ఏ భాషల్లో పాడారమ్మా మీరు పాటలు?
1: అన్ని భాషలు చెప్పుకోవడానికి చెప్పచ్చండి, పెద్ద లిస్ట్ ఉంది. కానీ ఎక్కువ నాలుగు భాషలే పాడాను, అది అన్ని భాషల్లోనూ పాడాను. ఒకటో ఆరో ఆరో ఏదో చెప్పుకోవటానికి 12, 13, 14 లాంగ్వేజెస్ పాడచ్చు. కానీ కరెక్ట్గా పాడాలంటే కన్నడ, మలయాళం, తెలుగు, తమిళం, హిందీలో కూడా కొంచెం పాడాను. అంతకంటే చెప్పాలంటే ఉంది లిస్ట్, అన్ని పాటలు అంటే పాడేమే అని ఒక సంతోషం. బెంగాలీ కూడా పాడాను, కానీ ఆ బెంగాలీ ఎక్కడ పాడాను, ఆల్ ఇండియా రేడియో మెడ్రాస్లో పాడాను.
0: బెంగాలీ పాట మీరు పాడింది ఒక్క పాట గుర్తుంటే అనగలరా?
1: ఉంటే నేను చెప్పలేదు, అది మాత్రం మీరు అడగద్దు, నాకు గుర్తులేదు. నేను పీపీ శ్రీనివాస్ గారు పాడాం అనుకుంటాను, నాకు గుర్తులేదు, సారీ.
0: సినిమాల్లో చిన్నపిల్లల పాత్రలకి గాత్రధారం చేస్తున్నారు, పెద్దల పాత్రకి గాత్రధారం చేస్తున్నారు, ఈ వైవిధ్యాన్ని మీ గాత్రంలో మీరు ఎలా తీసుకురాగలుగుతున్నారు నేపథ్య గాయనిగా?
1: అది అందరూ అడిగిన ప్రశ్నేనండి, కానీ నాకేమి డిఫరెన్స్ తెలియటం లేదు.

0: చేయించండి. ఎందుకంటే మామూలుగా వాళ్ళు పాట చెప్తారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు వీళ్ళ వాళ్ళు ట్యూన్ చేసుకుంటారు, లిరిక్ చూస్తారు, పిల్లకి ఎలా పాడాలో వాళ్లే నిర్ణయించుకుంటారు. ఆ ట్యూన్కి తగినట్టుగా మనం పాడితే, ఆ పిక్చర్లో ఇప్పుడు ప్రహ్లాదుడికి పాడాను, నేను గొంతుకు మార్చలేదు, అప్పుడు నా వయసు కూడా చాలా చిన్న వయసు. ప్రహ్లాదుడికి పాడినప్పుడు మందార మకరంద, ఆ పిల్ల 6 ఏళ్ల పిల్ల, నేను చూస్తే 18-20 ఏళ్ల పిల్లది, ఎలా పా కుదిరింది అని చేత మనం ఆ మ్యూజిక్ డైరెక్టర్కే వదిలేయాలి. ఇప్పుడు లవకుశలో పాడాను, మీ ఇద్దరు వాయిస్లు మార్చలేదు లీలగారు, నేను వింటుంటే లీలగారి వాయిస్ మిస్ అమ్మలో ఎలాగుందో లవకుశలో కూడా అట్లాగే ఉంటుంది లీలగారి వాయిస్. అంచేత దానికోసం మార్చి ప్రత్యేకంగా ఏమి పాడవలసింది నాకు తెలియలేదు.
1: యుగుల గీతం పాడేటప్పుడు వాయిస్ రేంజ్ బ్యాలెన్సింగ్ కానీ, అంటే పాట రేంజ్ని బట్టి వాయిస్ను మలుచుకోవటం కానీ, ఎక్స్ప్రెషన్ ఇచ్చుకోవటం కానీ అందులో
0: అది తప్పకుండా చేయాలండి. ఇద్దరు సింగర్స్ పాడినప్పుడు డామినేట్ చేయకూడదు, ఇంకో సింగర్ని ఈ సింగరు డామినేట్ చేయకూడదు. ఆయన ఎలా పాడతారో దానికి తగినట్టుగా మనం రిప్లైగా పాడితేనే, లేకపోతే అతను పాడుతున్నాడు కదా చిచ్చి అతని కంటే బాగా పాడదాం, ముందుకొచ్చి గట్టిగా మైకులు దూరి పాడి అతని కంటే చిచ్చిచ్చి అనిపించకుండా అతనితో కలిపి కరెక్ట్గా ఆయన ఎలా పాడుతున్నారో దాని సంగతులు ఒకటి రెండు వేస్తే మ్యూజిక్ డైరెక్టర్ సంతోషిస్తారు అంతే తప్ప నేను పైన కరెక్ట్గా పాడాలి అని చెప్పి డామినేట్ చేయకూడదు. ఎప్పుడు ఒక ఇద్దరు సింగర్స్ ఉన్నారంటే ఇద్దరు సరిగ్గా పాడాలి.
1: మీరు విదేశీ పర్యటన చేసి అనేక కచేరీలు విదేశాలు కూడా ఇచ్చారు కదా, అక్కడ మీ అనుభూతి ఏమిటి?
0: అక్కడ కూడా ఇదే, మరి జనం చాలా సంతోషించి సుశీల్ గారు ఇన్నాళ్ళకి చూసాం, మిమ్మల్ని ఇన్నాళ్ళకి చూసాం, మేము చూడాం అనుకో, ఇన్నాళ్ళు మేము చూస్తాం అనుకోలేదు అని వాళ్ళు చాలా సంతోషించి చాలా బాగా.
1: లలిత సంగీతం కానీ సినిమా సంగీతం కానీ పాడటానికి శాస్త్రీయ సంగీత అధ్యయనం ఎంతవరకు దోహదం చేస్తుంటారు?
0: ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉందండి. ఎందుకంటే కొంతమంది అంటారు క్లాసికల్ ఏం నేర్చుకోకర్లేదు పాడేయచ్చు అని, క్లాసికల్ నేర్చుకుంటే మంచిదని కొంతమంది అంటారు. ఎందుకంటే క్లాసికల్ కొంచెం బేసిక్గా తెలిస్తే ఏం పాడుతున్నామో అర్థం అవుతుంది. మాకేం అక్కర్లేదు, మేము బాగానే పాడతాం, ఏది చెప్పినా పాడతాం అని సరిగా పద సరీ రే రే గా గా గా అని పాడేస్తారు. కానీ దాని యొక్క బేస్ ఇల్లు కడతాము, దానికి బేస్మెంట్ లేకపోతే ఇల్లు ఏం నడుస్తుంది, ఏం నిలబడుతుందండి? ఆ స్ట్రాంగ్ బేస్మెంట్ లేకపోతే ఏ విద్య కూడా రాణించదండి, అది నా ఉద్దేశం అండి. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఈ మాటకి పాటకి పొందు లేదు, మాట చూడండి వేరేగా వస్తుంది, ఎవరు మాట్లాడుతున్నారో తెలీదు. పాడేటప్పుడు దానికి ఆ రేంజ్ ఆ శృతిని బట్టి మనం ఆ టోన్ అప్ చేసుకోవాలి. ఇప్పుడు దానికి వేరే ఉంటుంది, ఈ మాటకి పాటకి డిఫరెన్స్ ఉంటుంది. నాకు మిగతా వాళ్ళకేమో నాకు తెలియదు, నాకు వరకు మాట్లాడేటప్పుడు ఒకలాగా ఉంటుంది, పాడేటప్పుడు ఇంకొకలాగా ఉంటుంది.

0: ఇటీవలి సంగీత ధోరణులపై మీ అభిప్రాయం చెప్పండి అమ్మా. ఫిలిం సంగీత పరిణామం కానీ
1: అభిప్రాయం ఏం లేదండి, ఇది ప్రవాహం అండి. అంటే మొదట క్లాసికల్, మా చిన్నప్పుడు పక్కా క్లాసికల్, క్లాసికలే హిందీ పాటలు, హిందీ పాటలు కానీ తెలుగు పాటలు కానీ హిందీ ట్యూన్స్ లో కట్టేవారు. తర్వాత క్లాసికల్లోనే పాటలు వచ్చేవి, రాజ్ కుమారి వీళ్ళంత పాత, ఎంకే చారబుతారు వాళ్ళందరూ సినిమా పాటలు పాడారు కదండి, అంత క్లాసికలే, క్లాసికలే సినిమా పాటలు. అట్లా రాను రాను రాను రాను అలా తగ్గిపోయింది కదా, ఇప్పుడు లైట్ అయిపోయింది కదా, ఇంకా లైట్ అయిపోయి గాల్లో తేలుతుంది.
0: మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎన్నో భక్తి గీతాల క్యాసెట్లు ఇవ్వటం జరిగింది, మీ యొక్క ఆధ్యాత్మిక చింతన గురించి తెలియజేస్తారా?
1: చెప్పడం తెలియట్లేదు, ఏదో డివోషనల్ లేదు.

0: మరి ఏదో ఒకటి పని జరుగుతూ ఉండాలి కదండి. సినిమా పాటలైనా పాడాలి, ఇటు డివోషనల్ అయినా పాడాలి, ఇటు కచేరీలైనా చేయాలి. ఎందుకంటే ఈ గాత్రం ఉత్తరే ఉండదు కదా, ఏదో ఒకటి వాగుతూ ఉండాలి. అంచేత భక్తి డివోషనల్ సాంగ్స్ అయినా డివోషనల్గానే పాడాలి. ఎందుకంటే ఆ గాత్రానికి అలా మ్యాచ్ అయింది కాబట్టి నేను చెప్తున్నాను. ఎంతోమంది భక్తి గీతాలు పాడతారు, భక్తి ఏంది, ఎందుకు రాదు అందులో?
1: ప్రతి వ్యక్తి వెనక ఒక స్త్రీ ఉంటుంది అంటూ ఉంటారు, అలాగే మీ వెనక మీ వారు కూడా ప్రోత్సహించి డెఫినెట్ గా ఉండి ఉంటారు.
0: ఆయన నుంచేనండి ఇప్పుడు ఇలా నిలబడ్డాను, లేకపోతే నేను లేనండి. మాకు ఆయన అంతలా గాజు బీరువాలో పెట్టినట్టు పెట్టి ఎలాగ కాపాడారు నా వాయిస్ని. అందుకే నేను ఇప్పుడు ఇంకా ఇలా నిలబడ్డానంటే ఆయన చేసిన కృషి. ఎంతో సాక్రిఫైస్ చేయాలి జీవితంలో పైకి రావాలంటే, జీవితం ఎంతో సాక్రిఫైస్ చేయాలి. అలాంటిదే నా హస్బెండ్ సాక్రిఫైస్ చేసి నన్ను దేశానికి ఒక పెద్ద గాయనిగా అందించారు. మా ఫాదర్ అందించడం కాదు, ముఖ్యంగా నా హస్బెండ్ ఇదంతా అందించారు, అది నేను చాలా గర్విస్తున్నాను.
1: గాత్ర సౌలభ్యం కోసం, గాత్ర రక్షణ కోసం మీరు ఏమన్నా ప్రత్యేకమైన జాగ్రత్తలు
0: అంతా డాక్టర్ గారే, నా హస్బెండ్ డాక్టర్ కాబట్టి ఆయన ఏది ఎప్పుడు గొంతుకి ఏది వచ్చినా కూడా వెంటనే మందులు అవి ఇచ్చి అలా జాగ్రత్తగా చాలా కాపాడేవారు.
1: ఇన్ని వేళ్ల పాటలు పాడి అపారమైన ఖ్యాతిని సంపాదించుకుని మీరు సంగీత దర్శకత్వం వైపు దృష్టిని సారించలేదా మీరు ఇంతవరకు?
0: సంగీత దర్శకత్వం ఇంతవరకు చేయలేదండి, అలాంటి ఉద్దేశం లేదు. ఇచ్చిన పాటలన్నీ హాయిగా పాడుకొని వింటే ప్రొడ్యూసర్కి ఎన్ని 100 ట్యూన్స్ ఇచ్చినా ఆయనకి నచ్చవు. ఎందుకంటే మన ఇచ్చిన ట్యూన్ ఆయన నచ్చితే మ్యూజిక్ డైరెక్షన్ చేయొచ్చు, మేము ఇదే ఇస్తున్నాం మీరు పెట్టుకోండి మీ ఇష్టం అని చెప్తే ఆయన ఓకే అంటే నేను సంగీతం దర్శకత్వం చేయడానికి రెడీ. ఆయనకి 50 ట్యూన్లు 60 ట్యూన్లు పాడేటప్పటికి మాకు శక్తి అయిపోతుంది. అంచేత ఇప్పటికే 46 ఏళ్ళుగా నేను ఫీల్డ్లో ఉన్నాను. అంచేత ఇంకా మీదట మనకి దర్శకత్వం అది కాకుండా హాయిగా భక్తి రసంగా డివోషనల్ అన్ని పాడుకొని
1: రోజుకి 5 నుంచి 15 వరకు పాటలు పాడుతూ ఉంటారు అనుకోండి, పాడుతున్నారు మరి ఈ పాటలే కాకుండా ప్రత్యేకంగా
0: 5 నుంచి 15 దాకా నేను ఎప్పుడు పాడలేదండి. ఎందుకంటే ముందు రికార్డింగ్స్ ఫుల్ డే ఉంటుంది, 9 to 1, 2 to 9 అని కాల్ షీట్ వేసేవారు ఊరికే పేరుకి. అదో అయ్యేటప్పుడు ఫస్ట్ కాల్ షీట్ అయ్యేటప్పటికే 4 o'clock అయ్యేది. ఇదివరకు అంతకుముందు ఎన్నో ఎన్నో రిహార్సల్స్ ఆఫీసులో 10 రిహార్సల్స్ ఉంటుంది, 10 రోజులు రిహార్సల్స్ ఉంటుంది. తర్వాత రికార్డింగ్కి వెళ్తాం, ఆ రికార్డింగ్ ఎన్నో టేకులు పాడి పాడి ఒకళ్ళు మిస్టేక్ చేసినా మళ్ళీ పాడుతూనే ఉండాలి. అట్లా పాడి తర్వాత ఒక సాంగ్ అయ్యేటప్పటికే 4 అవుతుంది, 4 గంటలు మళ్ళీ ఇంటికి వచ్చి భోజనం చేసి మళ్ళీ 5-6 గంటలకు వెళ్తే రాత్రి 12 1 గంటో వాళ్ళ ఇష్టం అలాగా. అంచేత ఇప్పుడు ట్రాక్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఒక 8 సాంగ్స్ ఒకసారి పాడాను, 10 సాంగ్స్ పాడాను, అట్లా పాడాను. అంటే అప్పుడు కూడా బిజీగా ఉన్నప్పుడు రోజుకి 4 పాటలు పాడేదాన్ని.
1: రోజు స్టూడియోలో పాడుతున్నప్పుడు
0: 7 to 9 ఒక కాల్ షీట్ పాడేదాన్ని, 9 to 2 పాడేదాన్ని, మళ్ళీ 4 to 7 పాడేదాన్ని, 7 to 11 అలా పాడేదాన్ని, 4 కాల్ షీట్లు పాడేదాన్ని.
1: గాత్రానికి ఈ సాధన సరిపోతుందమ్మా లేకపోతే ప్రత్యేకంగా తంబురా తీసుకుని?
0: ఎలా పాడుతూ ఉంటే ఇంకా 24 గంటలు పాటే. అంచేత ఒక సెటప్ అయిపోయింది వాయిస్ దాకా.
1: మీ కమనీయమైన గాత్రంతో ఒక పాట వినిపించండి.

0: అరే అంటే స్క్రిప్ట్ ఉంటే కానీ ట్యూన్ వస్తుంది కానీ స్క్రిప్ట్ ఎదురుకుండా కనబడుతుండాలి.
1: తెనాలి రామకృష్ణ.
0: ఇది తెనాలి రామకృష్ణలో హరి రిహార్సల్.

గుర్తులేదు, సారీ. ఏ ప్రపంచంలో ఏ మూలక వెళ్ళినా అక్కడ అందరూ చాలా మంది శ్రోతలు ఉన్నారు, అంచేత ఇంత బాగా ఆదరిస్తున్నారు. ఇంకా పాడండి, సినిమాల్లో ఎందుకు మానేస్తారు అంటారు. వాళ్ళు ఇస్తే పాడతానండి అన్నాను. శ్రోతలు ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట, ఏమండి మీరు మానేశారా, మీరుగా మానేశారా, వాళ్ళుగా ఇవ్వలేదా? ఏ కొత్త కొత్త సింగర్స్ వస్తున్నారు, మరి మేము ఇన్నాళ్ళు పాడాం కదా, వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వనివ్వండి. వస్తే ఇస్తే పాడతాను, వాళ్ళు వచ్చి ఇస్తే పాడతాను అని చెప్పాను. కానీ నేను పాడను, నేను మానేయదలుచుకున్నా. పోనేయండి, మొత్తం ఆల్ ఇండియా రేడియో ద్వారాగా, ఆల్ ఇండియా రేడియో ద్వారాగా నేను వెళ్ళాను సినిమా లైన్లోకి, ఆల్ ఇండియా రేడియో ద్వారాగా నేను

0: నేను మళ్ళీ చెప్తున్నాను, డివోషనల్ అండ్ కచేరీస్ చేస్తాను. పిక్చర్ సాంగ్స్ మంచివి వాళ్ళు ఇస్తే పాడతాను, లేకపోతే ఎండ్ పాట.
1: సంగీత లలిత సంగీత శిక్షణ కోసం మీ యొక్క అపారమైన అనుభవాన్ని అందజేయడం, తర్వాత తరాలకు అందజేయడం కోసం మీరు ఏమైనా ఒక సంగీత శిక్షణ ఆలయాన్ని ఏమైనా ఏర్పాటు చేయడానికి ఏమైనా?
0: ఇది శిక్షణ కాదండి, లలిత సంగీతం. ఇప్పుడు భరతనాట్యం ఉందంటే గురువు గారు చెప్పినట్టు మర్చిపోయి క్లాసికల్ అంటే చెప్పినట్టు నేర్చుకుంటారు. ఈ లలిత సంగీతం, లలిత సంగీతం పాడిన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలంటే అది ఆ రికార్డ్ వేసుకొని నేర్చుకుంటే చాలండి. శ్రోతలకి నేను విన్నవించుకుంటున్నాను. నమస్కారం.

మీరింతవరకు ప్రముఖ సినీ గాయని పి సుశీల గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సుశీల గారు పాడిన సినీ గీతాలు విందాం. ఆత్మీయులు చిత్రం నుంచి డాక్టర్ సి నారాయణరెడ్డి రచన ఈ పాట.

మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ సినీ గాయని పి సుశీల గారితో పరిచయం విన్నారు. ఇంకా సుశీల గారు పాడిన సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమ పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పుడు వింటారు.

0: ఈ వేసవి కాలంలో పాటించవలసిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజురోజుకి తీవ్రమవుతున్న ఈ వేసవి వడగాలుల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. తప్పనిసరి పరిస్థితులలోనే బయటకు వెళ్లడం మంచిది. ఒకవేళ బయటకు వెళ్లవలసి వస్తే గొడుగు, టోపీ ఇలాంటివి తీసుకుని వెళ్లాలి. చెవుల్లోకి వేడిగాలులు వెళ్లకుండా దూది పెట్టుకోవాలి. ద్విచక్ర వాహనంపై వెళ్లేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారికి వేడిగాలులు తగిలే ప్రమాదం ఎక్కువ కనుక ద్విచక్ర వాహనాన్ని తక్కువగా ఉపయోగించడం మంచిది. మధ్యాహ్నం వేళ ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు వెళ్లవద్దు. ఇక తీసుకునే ఆహారం సాత్వికంగా ఉండాలి. అంటే తేలికగా జీర్ణమయ్యే ఆహారమే తీసుకోవాలి. మసాలాలు, వేపుడు కూరలు, నూనెలో వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు మజ్జిగ, బార్లీ నీళ్లు, రాగిజావ, సబ్జా నీళ్లు, కొబ్బరి నీళ్లు ఇలాంటివి ఆరారా తాగుతూ ఉండాలి. మంచినీళ్లు కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందవచ్చు.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట నూతన మోహన్ పాడిన ఓ బేబీ చిత్రం నుంచి.

0: మీరింతవరకు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కావస్తోంది. తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: సమయం 12:30 దాటి 6 సెకండ్లైంది. ఇక తెలుగులో జాతీయ స్థాయిలో వార్తలు విందాం.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసనసభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈరోజు శాసనసభ పక్ష నేతలు ఎన్నుకుంటారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మూల స్తంభంగా మన దేశం ఎదుగుతోందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ఢిల్లీలో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు పార్టీ శాసనసభ పక్ష నాయకుడిని ఎన్నుకోనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈ ఎన్నిక జరుగుతుంది. ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చంద్రన్ మాఝీ సహ పరిశీలకుడుగా ఉంటారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి నిన్న శాసనసభను రద్దు చేశారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి అయిన రేపు రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి మంత్రిమండలి ప్రమాణ స్వీకారం చేస్తారు. బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు ఎన్నిక కోసం జరిగే సమావేశానికి నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలందరూ హాజరవుతారు. మరోవైపు కోల్కతాలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్, బీజేపీ సీనియర్ నాయకులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో జాప్యం జరుగుతుండటంతో రాష్ట్ర

0: రాజకీయ పరిస్థితులు వేడెక్కాయి. మెజారిటీ నిరూపించుకోవడానికి అవసరమైన 118ని చేరుకోవడానికి ముమ్మరంగా చర్చలు సాగుతున్నాయి. కొత్తగా ఎన్నికైన తమ పార్టీ ఎమ్మెల్యేలతో డిఎంకే అన్నాడీఎంకే నిన్న శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించాయి. పుదుచ్చేరిలో జరిగిన అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇడప్పడి పళనిస్వామిని నేతగా ఎన్నుకున్నారు. ఇక అత్యంత భారీ మెజారిటీ కలిగిన ఏకైక పెద్ద పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో విసికే, సిపిఐ, సిపిఎం పార్టీలకు చెందిన నూతన ఎమ్మెల్యేల కీలక సమావేశం ఈరోజు జరిగింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ చైర్మన్ డాక్టర్ ఎంజే ఖాన్తో సమావేశం జరిపారు. సోషల్ మీడియాలో ఈ విషయం తెలియచేస్తూ పీయూష్ గోయల్ మన రైతుల జీవన ప్రమాణాలను మరింతగా మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తాము చర్చించినట్లు చెప్పారు. ప్రపంచ వ్యవసాయ రంగంలో భారతదేశం స్థానాన్ని బలోపేతం చేయడం, ఆఫ్రికా ప్రాంతంతో సహకారాన్ని మరింత విస్తృతం చేయడం, వ్యవసాయ రంగంలో భారతదేశానికి ఉన్న నైపుణ్యాన్ని పంచుకోవడం వంటి అంశాలు ఈ చర్చల్లో ప్రధానంగా చోటు చేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మూల స్తంభంగా మన దేశం ఎదుగుతోందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. అంతర్జాతీయ శ్రేయస్సులో దేశం పోషిస్తున్న కీలక పాత్రను ఆయన వివరించారు. సురీనామ్ పర్యటనలో ఉన్న డాక్టర్ జయశంకర్ అక్కడ వివిధ వర్గాల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రభావం ఎంతలా ఉందో వివరిస్తూ ఈ ఏడాది అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ అంచనా వేసిన ప్రపంచ ఆర్థిక వృద్ధిలో భారతదేశం వాటా 17% ఉందని జయశంకర్ గణాంకాలతో సహా పేర్కొన్నారు.
1: India contributes to the 17% of the total global growth. We help to de-risk the international economy. We help to give more possibilities. We are creating more options. We are today negotiating and concluding more free trade agreements for countries to avail of it. And along with that, we are trying to create a global footprint so that our impact on the international economy and the de-risking of the world is as impactful, as far-reaching as possible.
0: వలసల విషయంలో భారతదేశం విధానం ప్రధానంగా వలస వచ్చిన వారి రక్షణ, వలస జీవన చక్రం అంతటా సమగ్రమైన పాలన అందించడం, బలమైన అంతర్జాతీయ సహకారం అనే ప్రాథమిక సూత్రాలపై ఆధారపడి ఉంటుందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ పేర్కొన్నారు. న్యూయార్క్లోని యునైటెడ్ నేషన్స్ భారత శాశ్వత మిషన్లో జరిగిన 2వ అంతర్జాతీయ వలస సమీక్షా వేదిక ప్రతినిధి బృందాల అధిపతులను ఉద్దేశించి ఆయన ఈరోజు ప్రసంగించారు. భారతదేశం వలసలకు సంబంధించి ఇప్పటికే 23 దేశాలతో సమగ్ర ద్వైపాక్షిక మొబిలిటీ ఒప్పందాలు, అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుందని, మరిన్ని దేశాలతో ఈ ప్రక్రియ కొనసాగుతుందని కీర్తివర్ధన్ సింగ్ వివరించారు.
2: Our approach to migration governance is anchored in a holistic and pragmatic framework guided by the core operational principles of protection of migrants, comprehensive governance across the migration life cycle, and strong international cooperation. India has concluded comprehensive bilateral mobility agreements and MOUs with 23 countries and is pursuing several more to create sustainable pathways for fair and ethical mobility. This is the key to ensure migrant welfare through safe and regular migration pathways.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో ప్రభుత్వ ఆహార ధాన్యాల నిల్వలు 604 లక్షల టన్నులకు పైగా చేరుకున్నాయని, ఇది తప్పనిసరిగా ఉండవలసిన బఫర్ స్టాక్ కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు ప్రజా పంపిణీ వ్యవస్థకు అంతరాయం లేకుండా సరఫరా చేయడానికి గోధుమలు, బియ్యం పటిష్టమైన స్థాయిలో నిల్వ ఉన్నాయని సోషల్ మీడియాలో ఆయన తెలియజేశారు. పంట దిగుబడులు పెరగడం, రైతులకు నిరంతర మద్దతు వంటివి ఆహార భద్రత, రైతు సంక్షేమం మొదలైన వాటి పట్ల భారత్ నిబద్ధతను బలోపేతం చేస్తున్నాయని జోషి చెప్పారు. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆకాశవాణి కేంద్రాల నుంచి వాకథాన్లు, మ్యారథాన్లు నిర్వహించారు. ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్గా ప్రారంభమైన సంస్థకి గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ ఆకాశవాణిగా నామకరణం చేశారు. 1947లో స్వాతంత్రం వచ్చేనాటికి ఆకాశవాణి నెట్వర్క్లో కేవలం 6 స్టేషన్లు ఉండేవి. 1957లో వివిధ భారతి సర్వీస్ ప్రారంభమైంది. హైదరాబాద్ రాష్ట్రంలో 1932లో నిజాం స్థాపించిన డక్కన్ రేడియోను అనంతరం ఆకాశవాణిలో విలీనం చేశారు. ఆకాశవాణి ప్రధాన

కార్యక్రమ శ్రవంతితో పాటు వార్తా సేవా విభాగం, విదేశీ ప్రసారాల విభాగం, ఎఫ్ఎం స్టేషన్లు మొదలైన వాటి ద్వారా 24 గంటల పాటు ప్రసారాలను అందిస్తుంది. దేశవ్యాప్తంగా 520 స్టేషన్లు, 600కు పైగా ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లు, మీడియం షార్ట్వేవ్ ట్రాన్స్మిటర్లు కలిగిన ఆకాశవాణిలో 47కు పైగా ప్రాంతీయ వార్తా విభాగాలున్నాయి. 23 భాషలు, 179 మాండలికాల్లో ప్రసారాలు జరుపుతూ జనాభాలో 99.19% ప్రసారాలను అందుబాటులో ఉంచే ఆకాశవాణి ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్గా ఘనత సాధించింది. ఆకాశవాణి వార్తా సేవా విభాగం ద్వారా రోజు 647 న్యూస్ బులెటిన్లు ప్రసారమవుతాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ భారత వైమానిక దళం కలిసి నిన్న ఒడిషా తీరంలో టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ ఆగ్మెంటేషన్ తార ఆయుధ వ్యవస్థ తొలి వైమానిక పరీక్షను విజయవంతంగా నిర్వహించాయి. తార అనేది ఒక మాడ్యులర్ రేంజ్ ఎక్స్టెన్షన్ కిట్ అని, ఇది నిర్దేశిత లక్ష్యాలపై ప్రయోగించని ఆయుధాలను ఖచ్చితమైన లక్ష్యాన్ని ఛేదించే ప్రిసెషన్ గైడెడ్ ఆయుధాలుగా మార్చే మొట్టమొదటి స్వదేశీ గైడెడ్ వెపన్ సిస్టమ్ అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. హైదరాబాద్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఇతర డిఆర్డీఓ ప్రయోగశాలలతో కలిసి తారాను రూపకల్పన చేసి అభివృద్ధి చేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. చైనాలోని హునాన్ ప్రావిన్స్లో ఒక బాణసంచ కర్మాగారంలో జరిగిన పేలుల్లో మరణించిన వారి సంఖ్య 37కి చేరుకుంది. ఒక వ్యక్తి ఆచూకీ తెలియరలేదు. రాష్ట్ర రాజధాని చాంగ్షక్ సమీపంలోని లియూయాంగ్ నగరంలో ఒక బాణసంచ కర్మాగారంలో సోమవారం నాడు ఈ పేలుడు సంభవించింది. ప్రమాదంలో 51 మంది గాయపడ్డారు. వారిలో 5 పరిస్థితి విషమంగా ఉంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి లక్నోలోని ఏకానా స్టేడియంలో వర్షం కారణంగా కుదించిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై లక్నో సూపర్ జైంట్స్ డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 9 తేడాతో విజయం సాధించింది. ఈరోజు ఢిల్లీలో నరుణ్ జెండీ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్తో కలపడుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసనసభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈరోజు శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం ముమ్మరంగా చర్చలు సాగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మూల స్తంభంగా మన దేశం ఎదుగుతోందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ఢిల్లీలో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం లలిత సంగీత కార్యక్రమంలో ముందుగా శ్రీమతి అరుంధతి సర్కార్, కుమారి మండపాక శారద, శ్రీ ఎంఎల్ నరసింహం గారు గానం చేసిన జయదేవ అష్టపదులు వింటారు.

మీరింతవరకు శ్రీమతి అరుంధతి సర్కార్, కుమారి మండపాక శారద, శ్రీ ఎంఎల్ నరసింహం గారు గానం చేసిన జయదేవ అష్టపదులు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మల్లిక్ గారు గానం చేసిన అన్నమయ్య కీర్తనలు వింటారు.

మీరింతవరకు మల్లిక్ గారు గానం చేసిన అన్నమయ్య కీర్తనలు విన్నారు. ఈనాటి లలిత సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రగీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా ఎంఎం కీరవాణి బృందం పాడిన అల్లుడు గారు వచ్చారు చిత్రం నుంచి. ఈ పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 1:20 కావస్తోంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ సేవలను అందించడంలో ఫైళ్ల పరిష్కారం కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు జూన్1 నుంచి ప్రారంభం కానున్నాయని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ వెల్లడించారు. ప్రపంచ తలసేమియా వ్యాధి అవగాహనా దినాన్ని ఈరోజు పాటిస్తున్నారు. వార్తల వివరాలు. ప్రభుత్వ సేవలను వేగంగా అందించడంలో ఫైళ్ల పరిష్కారం కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతున్న 2వ రోజు కలెక్టర్ల సదస్సులో ఫైళ్ల క్లియరెన్స్, డేటా లేక్ అంశాలపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి మండల స్థాయి వరకు ఫైళ్ల పరిష్కారంలో వేగం పెంచాలని, ఈ ఫైలింగ్ వ్యవస్థను పూర్తిస్థాయిలో అమలు చేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కలెక్టర్లు కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచిస్తూ,
1: we are monitoring, everybody should have a clarity. ee clarity lo files disposal is one, their government decision making delay kaakunda undadaniki adi enta fast ga manam cheyagaligithe anta faster meer ede speed of governance antunnamo or speed of doing business ka add chestundi. ఆల్ కలెక్టర్స్ మేము జిల్లాలో ఉండే అడ్మినిస్ట్రేషన్ మీరు గ్యారప్ చేయడం, మీకు యాక్సెస్ ఉంది కాబట్టి ఎవరైతే ఇది ఉన్నారో ఒకసారి యూ కెన్ కాల్ దెమ్, హ్యావ్ ఎ డిస్కషన్ అండ్ స్ట్రీమ్లైన్.
0: తిరుపతిలో జరుగుతున్న తాతయ్యగుంట గంగమ్మ జాతరలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు పాల్గొన్నారు. గంగమ్మ ఆలయంకు చేరుకున్న మంత్రి జాతర సందర్భంగా అమ్మవారికి సారెను సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి పనిచేస్తోందని తెలిపారు. సంస్కృతి

0: సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా తిరుపతి గంగమ్మ జాతర నిలుస్తోందని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదయశాఖ అన్ని సౌకర్యాలు కల్పించిందని మంత్రి తెలిపారు. ప్రజలకు ఇచ్చిన సంక్షేమం హామీలను ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తుందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం శివనాథ్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ నగరంలో డ్రైనేజీ ఇబ్బందులు, కొండ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడలో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, వాటిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని శివనాథ్ తెలిపారు. రాష్ట రవాణా రంగానికి కీలకమైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నట్లు విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు. విశాఖపట్నంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ రైల్వే జోన్కు గెజిట్ నోటిఫికేషన్ రావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. రైల్వే జోన్తో పాటు విశాఖ డివిజన్ ఏర్పాటు కూడా రాష్ట అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. రాష్ట్రంలో మౌలిక వస్తుల అభివృద్ధి కొనసాగుతోందని శ్రీభరత్ తెలియజేస్తూ,
1: జోన్ విభజన అనేది చాలా టెక్నికల్ మ్యాటర్. ఒక జోన్ ఎండ్ అయి ఇంకో జోన్ స్టార్ట్ అయినప్పుడు రైల్వే కంట్రోల్స్, సేఫ్టీ ఫీచర్స్, కమ్యూనికేషన్, హ్యాండ్ ఓవర్ ప్రాసెస్ ఇదంతా చాలా జాగ్రత్తగా జరగకపోతే రేపు ఏ రైలు ప్రమాదం జరిగినా మళ్ళీ ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చారు. ఫస్ట్ జిఎంని అపాయింట్ చేశారు, దాని తర్వాత పిహెచ్ఓడిస్ ని అపాయింట్ చేశారు, దాని తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ అవడానికి అపాయింట్ అవడానికి అప్లికేషన్స్ కోసం పిలిచారు. ఎంత ఎస్టాబ్లిష్మెంట్ ఇది ఒక ప్రాసెస్.
0: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం నిర్వహించిన అభిషేక సేవలో జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సింహ, రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వేర్వేరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అగ్ని ప్రమాదాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కలిగి ఉండాలని ఒంగోలు అగ్నిమాపక శాఖ అధికారి చంద్రమౌళి సూచించారు. ప్రకాశం జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాద భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్నిమాపక పరికరాల వినియోగంపై సిబ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం చంద్రమౌళి మాట్లాడుతూ వేసవికాలంలో జనసమ్మర్ద ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు నివారించేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తలసేమియా వ్యాధి అవగాహనా దినాన్ని ఈరోజు పాటిస్తున్నారు. తల్లిదండ్రుల్లోని జన్యుపరమైన లోపాల వల్ల పిల్లల్లో కలిగే రక్తహీనత వ్యాధిని తలసేమియా అంటారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లల్లో రక్తహీనతను ఎదుర్కోవడం ప్రధాన సమస్య. తలసేమియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచడం, బాధితులకు మద్దతు ఇవ్వడం, ఈ జన్యుపరమైన రుగ్మతకు నివారణ చర్యలను ప్రోత్సహించడం వంటి అంశాల పట్ల అవగాహన కల్పించేందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు ఈరోజు తలసేమియా నివారణ దినంగా పాటిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో రెడ్క్రాస్ సంస్థ వైద్య సేవలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తోందని అల్లూరు సీతారామరాజు జిల్లా సంయుక్త కలెక్టర్ తిరుమణి శ్రీపూజ పేర్కొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం జి ముంచింగిపుట్టు గ్రామంలో ఇండియన్ రెడ్క్రాస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహించారు. రెడ్క్రాస్ వ్యవస్థాపకులు హెన్రీ డ్యునాంట్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామాల్లో వైద్య సేవలు అందించేందుకు మీ ఇంటికి మీ డాక్టర్ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: రెడ్ క్రాస్ డేని పురస్కరించుకుని హెన్రీ డ్యునాంట్ గారి జన్మదిన రోజు మనం చేసుకుంటున్నాము. దానిలో భాగంగా మనం ఇక్కడ ముంచింపుట్టు గ్రామంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మీ ఇంటికి మీ డాక్టర్ ప్రోగ్రామ్ గురించి అవగాహన కల్పించి ఇక్కడ టీమ్ తో సహా ఇక్కడ అటెండ్ అయ్యారు. అనీమియా మనకి ఏజెన్సీలో క్రానిక్ కాబట్టి, అలానే అది మెటర్నల్ మార్టాలిటీ రేట్, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ కాబట్టి దానికోసం కూడా అవగాహన కల్పించాము. అలానే రెడ్ క్రాస్ చేస్తున్న గుడ్ ప్రోగ్రామ్స్ గురించి చెప్పి బ్లడ్ డొనేషన్ కోసం కూడా అందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళని కూడా ఎంకరేజ్.

0: చేయడం జరిగింది.
1: ఖరీఫ్ పంట కాలానికి సంబంధించి రైతులకు విత్తనాలు, ఎరువుల పంపిణీ కోసం ప్రణాళికలు సిద్ధం చేశామని శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు వైవి మురళీకృష్ణ తెలిపారు. శ్రీకాకుళంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఈ ఏడాది ఖరీఫ్లో జిల్లాలో 176,000 హెక్టార్లలో వరి సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. వరితో పాటు ఇతర పంటలను మరో 25,000 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల కొనుగోలుకు 4,84,00,000 మంజూరైనట్లు వెల్లడించారు. అలాగే పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా జిల్లాలోని గ్రామాల్లో రైతులకు యూరియా వినియోగం, ఆధునిక సాగు పద్ధతులు, అధిక దిగుబడులు ఇచ్చే పంటలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు బాలసౌరి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి నిన్న ప్రారంభించారు. పెదకళ్లేపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన 3 సీసీ రోడ్లను ప్రారంభించారు. అలాగే 91 లక్షల రూపాయల వ్యయంతో మోపిదేవి నుంచి వెంకటాపురం వరకు చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఎంపీ లాడ్స్ నిధుల నుంచి 1 కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ పనులను ప్రారంభించారు. అనంతరం బాలసౌరి మాట్లాడుతూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు కోల్కతా పర్యటనకు వెళ్లనున్నారు. పశ్చిమ బెంగాల్లో నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ సేవలను వేగంగా అందించడంలో ఫైళ్ల పరిష్కారం కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు జూన్1 నుంచి ప్రారంభం కానున్నాయని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ವನಿತಾ ವಾಣಿ.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
3: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జే నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
5: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమాల్లో పిల్లల్లో నైతిక విలువలు విశ్లేషణ శ్రీమతి గంటి రాజేశ్వరి గారు అందించే వివరాలు వినండి.
6: పిల్లల్లో నైతిక విలువలు విశ్లేషణ. నిరంతరం ప్రవహించే నదిలాంటి కాల ప్రయాణంలో మనుషుల ప్రవర్తన, బాధ్యతలు, నైతికత కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. ఒకప్పటి విలువలు ఇప్పుడు పనికిరానివిగా, విలువలు లేనివిగా మారిపోవచ్చు. అయితే మానవత్వాన్ని నిలబెట్టే మూలస్తంభాలైన నైతిక విలువలు మాత్రం ఎప్పటికీ అజరామరమైనవి. మానవ జీవితానికి పునాది బాల్యం అయితే ఆ బాల్యానికి వెన్నెముక లాంటివి నైతిక విలువలు. ముఖ్యంగా ఈ మాట నేటి బాలలకు అక్షర సత్యం. నైతికత అంటే కేవలం తప్పు ఒప్పుల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడం మాత్రమే కాదు, సమాజంలో ఒక బాధ్యతాయుతమైన ఉత్తమ పౌరుడిగా ఎలా మెలగాలో తెలిపే ఒక ఉన్నత జీవన విధానం. మారుతున్న కాలంతో

పాటు మనిషి, మనిషి యొక్క అలవాట్లు, వాటితో పాటు నైతిక విలువల యొక్క ప్రమాణాలు లేదా కొలతలు కూడా మారుతున్నాయి. నిజాయితీ, క్షమాగుణం, పెద్దల పట్ల గౌరవం, తోటివారితో స్నేహంగా మెలగడం, అసూయాద్వేషాలు లేకుండా ఉండడం, అవసరమైన వారికి సాయం అందించడం, కలిగిన దాన్ని నలుగురితో పంచుకోవడం, మృదు మధురంగా మాట్లాడడం, జాలి, దయా, కరుణ వంటి లక్షణాలు పెంపొందించుకోవడం, ఇవన్నీ ఉన్నతమైన విలువలే. ఇలాంటి విలువలతో పెరిగిన పిల్లలు ఎదిగిన తర్వాత మంచి సమాజానికి వెన్నెముకలవుతారు. ఇటువంటి సుగుణాలన్నీ నైతిక విలువల కిందకే వస్తాయి. ఏ మనిషి అయినా కుటుంబం పట్ల, సమాజం పట్ల బాధ్యతాయుతమైన ప్రవర్తనతో మెలిగినట్లయితే అటువంటి కుటుంబము, అలాంటి మనుషులు ఉన్న సమాజము ఉన్నతమైన విలువలతో అలరారుతాయి. అలాంటి నైతిక విలువలు బాల్యం నుండే అలవాటు కావాలి. పిల్లలలో చిన్నతనం నుంచే నైతిక విలువలను పెంచడము వారి సంపూర్ణ వికాసానికి, మంచి వ్యక్తిత్వ రూపకల్పనకు ఎంతో ముఖ్యం. ఈ విలువలు పిల్లలకు తప్పు ఒప్పుల మధ్య తేడాను అర్థం చేసుకోవడానికి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మరియు సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి సహాయపడతాయి. మనస్తత్వ నిపుణుల అభిప్రాయం ప్రకారం పిల్లల వ్యక్తిత్వం రూపొందడంలో కొంత పాత్ర జన్యువులది కాగా, మిగిలినది తల్లిదండ్రుల పెంపకము, సమాజాన్ని వారు చూస్తున్న తీరుపై ఆధారపడి ఉంటుంది. ఒకప్పుడు పిల్లల పెంపకం ఒక కుటుంబానికో తల్లిదండ్రులకో మాత్రమే పరిమితం కాలేదు. అదొక సామాజిక బాధ్యతగా ఉండేది. కుటుంబంలోని పెద్దవారిని అనుసరిస్తూ కొంత, పాఠశాలలో ఉపాధ్యాయుల నుండి, పాఠ్యపుస్తకాల నుండి కొంత, చుట్టూ ఉండే సమాజం నుండి మరికొంత నేర్చుకోవడం ద్వారా వారికంటూ ఒక వ్యక్తిత్వం ఏర్పడేది. కాలక్రమంలో ఈ వాతావరణం పూర్తిగా మారిపోయింది. పిల్లలకు తొలిబడి వారి ఇల్లే. పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో తాతయ్యలు, నానమ్మలు పిల్లలకు రామాయణం, మహాభారతం, పంచతంత్ర కథలు ద్వారా పరోక్షంగా నైతికతను నూరిపోసేవారు. అలాంటి కథలు చెప్పడం రాని పెద్దవారు తన అనుభవసారాన్ని సందర్భానుసారంగా సామెతలుగానో, జాతీయాలుగానో, సూక్తులుగానో చెబుతూ ఉండేవారు. ఉదాహరణకు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, నిజం నిలకడ మీద తెలుస్తుంది, కష్టే ఫలి, పరుగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు, కలిమిలేములు కావడి కుండలు, రెక్కాడితే కాని డొక్కాడదు, అప్పు చేసి పప్పు కూడు తిన్నట్లు, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు, ఇలాంటి మాటలు పెద్దల ద్వారా వింటూ వారు పెద్దవారుగా మారే క్రమంలో వాటి అర్థాలను గ్రహించి మంచి చెడులను వేరుజు వేసుకోగలిగేవారు. ఇప్పుడు చిన్న కుటుంబాలు కారణంగా ఆ అవకాశం సన్నగిల్లింది. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలకు వెళ్లడం, ఉరుకుల పరుగుల జీవితం, దీనితో పిల్లలతో గడిపే సమయం తగ్గిపోయింది. వారికి ఇవ్వలేకపోతున్న సమయాన్ని డబ్బు రూపంలోనో, వస్తువుల రూపంలోనో ఇచ్చి సంతృప్తి చెందుతున్నారు. దీనివల్ల పిల్లలు అనారోగ్యకరమైన అలవాట్ల బారిన పడ్డము లేదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్లతో సమయం గడుపుతూ ఒంటరితనానికి అలవాటు పడి మానవ సంబంధాల విలువను గ్రహించలేకపోతున్నారు. మరొక పక్క, మారిన సమాజ తీరు ప్రకారం పక్కవాడికి సహాయం చేయడం కంటే పక్కవాడిని తోసేసి అయినా సరే తాను ముందుకు వెళ్ళాలి అనే అనారోగ్యకరమైన పోటీతత్వాన్ని తల్లిదండ్రులు మొదలుకొని సమాజం మొత్తం పిల్లల నెత్తిన రుద్దుతోంది. ఇక్కడే నైతికతకు పెద్ద దెబ్బ తగులుతోంది. పిల్లలు ఇల్లు తర్వాత ఎక్కువ సమయం గడిపేది, నేర్చుకునేది పాఠశాలలోనే. కాబట్టి కొంతమేర నైతిక విలువలను నేర్పించే బాధ్యత బడిలోని ఉపాధ్యాయుల మీద కూడా ఉంది. పాఠశాలలో ఉదయం నిర్వహించే అసెంబ్లీ మొదలుకుని పాఠశాల సమయం పూర్తయ్యే వరకు పిల్లల ప్రవర్తనను దగ్గరగా పరిశీలించే వీలు ఉపాధ్యాయులకు ఉంటుంది. కాబట్టి వారిలో నైతిక విలువలను పెంపొందించడానికి విశేషమైన అవకాశం ఉపాధ్యాయులకు ఉంది. ఇదే సమయంలో మనం ఆలోచించాల్సిన మరొక తీవ్రమైన సమస్య ఏమిటంటే, పిల్లలు చదువుల యంత్రాలుగా మారిపోతున్న ఈ రోజుల్లో వారిని కేవలం సబ్జెక్టులకే పరిమితం చేయడం, ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మార్కులు, ర్యాంకులు, పాఠ్యపుస్తకాలు, ఇదే నేటి పిల్లల దినచర్య. ఆడుకోవడానికి సమయం లేదు, ఆలోచించడానికి అవకాశం లేదు, కేవలం సబ్జెక్టులకే పరిమితం కావడం వల్ల పిల్లలు యాంత్రికంగా తయారవుతున్నారు. వారిలో సృజనాత్మకత నశిస్తోంది. సమాజంలో ఎలా మెలగాలి, కష్టమొస్తే ఎలా ఎదుర్కోవాలి అనే జీవన నైపుణ్యాలు వారికి తెలియడం లేదు. చిన్న అపజయం ఎదురైనా మానసిక కుంగుబాటుకు లోనవుతున్నారు. తోటివారితో కలిసి పనిచేసే తత్వం లోపిస్తోంది. ప్రస్తుత రోజుల్లో సాంకేతికత, సోషల్ మీడియా మరియు డిజిటల్ మీడియా ప్రభావం అందరిపైనా చాలా ఎక్కువగా ఉంది. నేటి పిల్లలు డిజిటల్ నేటివ్స్. స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ లేకుండా వారికి ప్రపంచం గడవదు. ఇది వారిలో అపారమైన జ్ఞానాన్ని పెంచుతుంది.

ఉన్నప్పటికీ నైతిక విలువల పరంగా తీవ్రమైన సవాళ్లను విసురుతోంది. ఒంటరిగా ఉండడం లేదా చాలా కొద్ది మందిని మాత్రమే తమ వారిగా భావించడం, ఎదుటివారు చెప్పిన దానికంటే గూగుల్ లేదా స్మార్ట్ ఫోన్ చెప్పిన దానికే ఎక్కువ విలువ ఇవ్వడం నేటి పిల్లల తీరుగా మారింది. ఈ క్రమంలో వారు వర్చువల్ రియాలిటీలో బందీలు అయిపోతున్నారు. తోటి పిల్లలతో మైదానాల్లో ఆడుకుంటేనే ఓటమిని అంగీకరించడము, కలుపుగోలుతనము అలాంటివి అలవడతాయి. కానీ ఆన్లైన్ గేమ్స్, సోషల్ మీడియా వల్ల పిల్లలు వాస్తవ ప్రపంచానికి దూరమవుతున్నారు. సోషల్ మీడియా మాయాజాలంలో చిక్కుకుని వాటిలో ఇతరుల కృత్రిమ జీవితాలను చూసి పిల్లలు ఆకర్షితులవుతున్నారు. లైక్లు, కామెంట్లు కోసం దేనికైనా తెగించే స్థాయికి వెళ్తున్నారు. దీనివల్ల వారిలో సహనం నశించి క్షణికానందం కోసం వెంపర్లాడుతున్నారు. ఆన్లైన్ వేదికలపై సైబర్ బుల్లియింగ్ విపరీతంగా పెరిగింది. దీనివల్ల పిల్లల్లో ఇతరుల పట్ల సానుభూతి నశించి క్రూరత్వం పెరుగుతోంది. ఇక నేటి సమాజంలో పిల్లల ప్రవర్తనను అత్యంత తీవ్రతంగా ప్రభావితం చేస్తున్న మరో అంశం సినిమాలు. ఒకప్పుడు సినిమాలు సమాజానికి అద్దం పట్టేవి, వినోదంతో పాటు విజ్ఞానాన్ని, సందేశాన్ని ఇచ్చేవి. కానీ నేటి సినిమాల్లో పరిస్థితులు మారిపోయాయి. హీరో అంటే 10 మందిని కొట్టేవాడు, రక్తం చిందించేవాడు అనే తప్పుడు సంకేతాలు పిల్లల మెదడులోకి బలంగా వెళ్తున్నాయి. తెరపై కత్తి పట్టుకుని నరికే సన్నివేశాలను కీర్తిస్తూ చూపించడం వల్ల పిల్లల లేత మనసులపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతోంది. కోపం వస్తే దాడి చేయవచ్చు, సమస్యలను హింస ద్వారా పరిష్కరించుకోవచ్చు అనే తప్పుడు దృక్పథం వారిలో నాటుకుపోతోంది. హింసాత్మక కంటెంట్, అసభ్యకరమైన పదజాలం పిల్లల మానసిక వికాసాన్ని దెబ్బతీస్తున్నాయి. వారిలో సహనం నశించిపోయి ఆవేశం, అగ్రెసివ్ ప్రవర్తన పెరుగుతోంది. అందుకే పిల్లలు స్క్రీన్ల ముందు ఎంత సమయం గడుపుతున్నారు, ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు అనే విషయంలో తల్లిదండ్రులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. మరి ఇటువంటి సమయంలో పిల్లలకు తప్పనిసరిగా నేర్పించాల్సిన ముఖ్యమైన నైతిక విలువల్ని మనం మరవకూడదు. శాంతియుత సమాజం ఏర్పడాలంటే పిల్లలు సంతోషంగా, దయగల పెద్దలుగా ఎదిగేందుకు పిల్లలకు తప్పనిసరిగా నేర్పించాల్సిన కొన్ని ముఖ్యమైన నైతిక విలువలు ఉన్నాయి. అవి నిజాయితీ, ఎల్లప్పుడూ నిజం చెప్పడం, నమ్మకంగా ఉండడం అనేది చిన్నతనం నుండే వారికి అలవాటు చేయాలి. సత్యం చెప్పడానికి ధైర్యం కావాలి. ఈ నిజాయితీ అనేది పిల్లలు పెద్దయ్యాక ఎదురయ్యే సవాళ్లను సులభంగా ఎదుర్కోవడానికి కవచంలా పనిచేస్తుంది. గౌరవం, పెద్దలను గౌరవించడం ఎంత ముఖ్యమో, భేదాలు లేకుండా తోటివారిని, ఇతరుల అభిప్రాయాలను సమానంగా గౌరవించడం కూడా అంతే ముఖ్యం. అదేవిధంగా కృతజ్ఞత, ఉన్నదానితో సంతృప్తి చెందడం, సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు తెలపడం వంటివి పిల్లలను ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన మనుషులుగా తీర్చిదిద్దుతాయి. సహనభూతి మరియు దయ, ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం, ఇతరుల స్థానంలో నిలబడి తాను ఆలోచించడం వంటి గుణాలు పిల్లలను మరింత స్నేహపూర్వకంగా ఉండేలా చేస్తాయి. బాధ్యతలను పంచుకోవడం, తమ పనులను తామే చేసుకోవడం, తప్పులను ఒప్పుకోవడం, అలాగే తమ వస్తువులను, ఆహారాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల అంతులేని ఆనందం కలుగుతుందని వారికి తెలియజెప్పాలి. సమానత్వం మరియు అంగీకారం, లింగ కుల మత విచక్షణ లేకుండా అందరినీ సమానంగా చూడడం, అలాగే విజయాలను పంచుకోవడంతో పాటు ఓటమిని కూడా హుందాగా అంగీకరించే మనస్తత్వాన్ని పెంచాలి. పర్యావరణ స్పృహ, మనుషుల పట్ల మాత్రమే కాక మనం జీవిస్తున్న ప్రకృతి పట్ల కూడా బాధ్యతగా ఉండడం నేర్పాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచడం, నీరు కరెంటు వృధా చేయకుండా ఉండడం, చెట్లను పెంచడం, మూగజీవాల పట్ల దయ చూపించడం కూడా ఒక గొప్ప నైతిక విలువే. మరి ఈ విలువలను ఎలా పెంపొందించాలి అంటే, సోషల్ మీడియాకు, టెక్నాలజీకి బానిసలవుతున్న ఈ పిల్లలకు కోపంతోనో, శిక్షలతోనో నైతికతను నేర్పలేము. దానికి ఎంతో ఓపిక, వ్యూహం కావాలి. పిల్లలు మనం చెప్పేది వినరు, మనం చేసేదే చూసి నేర్చుకుంటారు. ఇంట్లో తల్లిదండ్రులు ఫోన్ పక్కన పెట్టి పుస్తకాలు చదవడం, ఇతరులతో మర్యాదగా మాట్లాడడం, ఉమ్మడి సమయాన్ని గడపడం చేస్తే పిల్లలు అదే అనుకరిస్తారు. ఇది చెయ్యొద్దు అని ఆజ్ఞాపించడం కంటే ఎందుకు చేయకూడదో విశ్లేషణాత్మకంగా వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ఉదాహరణకు, సోషల్ మీడియాలో ఒకరిని కించపరిస్తే వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో పిల్లలకు వివరించాలి. ఎదుగుతున్న వయసులో పిల్లల మీద తల్లిదండ్రుల కంటే వాళ్ళ స్నేహితుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తప్పు అని తెలిసినప్పుడు తోటి పిల్లలు బలవంత పెట్టినా సరే ధైర్యంగా నో చెప్పగలిగే ఆత్మవిశ్వాసాన్ని పిల్లల్లో నింపాలి. ఫోన్ వాడద్దు అని చెప్పడం ఇప్పటి పరిస్థితుల్లో ఆచరణ సాధ్యం కాని విషయం. కాబట్టి ఇంటర్నెట్ ద్వారా మంచి స్ఫూర్తిదాయకమైన కథలు, గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చూసేలా వారిని ప్రోత్సహించాలి. వారాంతాల్లో పిల్లలను అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు లేదా

0: పల్లెటూళ్లకు తీసుకువెళ్లి అక్కడ పరిస్థితులను చూపించడం వల్ల వారిలో జాలి, దయా, కృతజ్ఞతాభావం దానంతా అవే మొలకెత్తుతాయి. మన తెలుగు నీతి పద్యాలు, శతక పద్యాలు గొప్పవారి సూక్తులను పాఠ్యాంశాల భాగాలుగా చేయడం, పాఠశాలలో నైతిక విలువలు పెంపొందించే దిశగా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అవసరం. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అందించే సాయం గురించి తరగతి గదిలో చర్చించాలి. పిల్లల్లో సునిశితత్వం, సున్నితత్వం పెంచేవి యాంత్రిక జీవనానికి విరుగుడు లలిత కళలు, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, నాటకం, వాద్య పరికరాలు వాయించడం. ఇవన్నీ కేవలం వ్యాపకాలు కావు, మనిషిని మనిషిగా ఉంచే సాధనాలు. లలిత కళలు నేర్చుకోవడం వల్ల పిల్లల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. చదువుల వల్ల వచ్చే ఒత్తిడిని సంగీతము లేదా చిత్రలేఖనం చిట్టికలో దూరం చేస్తాయి. ఒక నృత్య భంగిమపై పట్టు సాధించాలన్నా, ఒక చిత్రం గీయాలన్నా ఎంతో ఓపిక, ఏకాగ్రత అవసరం. ఈ లక్షణాలు వారి చదువుకు కూడా పరోక్షంగా ఎంతో సహాయపడతాయి. తమ మనసులోని భావాలను, ఆనందాన్ని, బాధను పదాల్లో చెప్పలేనప్పుడు కళల ద్వారా వ్యక్తపరుస్తారు. ఇది వారికి అద్భుతమైన భావోద్వేగ వ్యక్తీకరణ అవుతుంది. బడిలో చదివిన చదువు, ఫార్ములాలు రేపు ఉద్యోగం వచ్చాక మర్చిపోవచ్చేమో, కానీ నేర్చుకున్న సంగీతము, ప్రాణం పెట్టి గీసిన చిత్రలేఖనము జీవితాంతం వారితో ఉండిపోతాయి. ఏకాంతంలో వారికి అండగా నడిచే గొప్ప స్నేహితులవి. సమాజం ఎంత ఆధునికత వైపు పరుగులు తీసినా, సాంకేతికత ఎంత పురోగతి సాధించినా, మనిషి మనిషిగా నిలబట్టేవి నైతిక విలువలు మాత్రమే. సోషల్ మీడియా మరియు డిజిటల్ యుగంలో పిల్లలు దారి తప్పకుండా ఉండాలంటే అది పాఠశాలల బాధ్యత మాత్రమే కాక ఇంట్లో తల్లిదండ్రుల పాత్ర కూడా అందులో అత్యంత కీలకం. నైతికత అనేది ఒక రోజులో నేర్పే పాఠం కాదు, అది ప్రతి క్షణం జీవితంలో ఆచరించి చూపించాల్సిన ఒక నిరంతర ప్రక్రియ. పిల్లలకు ఆశలు సంపాదించి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ సమాజాన్ని ప్రేమించే హృదయాన్ని, కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసే గుణాన్ని, నిజాయితీగా బతికే వ్యక్తిత్వాన్ని ఇస్తే అవే వారికి జీవితాంతం రక్షిస్తాయి. రేపటి ఆశాకిరణాలైన పిల్లలను ఒక బలమైన, ఉన్నతమైన నైతిక పునాదిపై నిలబెట్టడం మనందరి బాధ్యత. పిల్లల్ని పెంచడం అంటే కేవలం వారికి తిండి పెట్టడమో, మంచి బట్టలు కొనిపెట్టడమో, ఖరీదైన బడుల్లో చదివించడం మాత్రమే కాదు, వారి మనసు అనే సారవంతమైన నేలలో నైతిక విలువలు అనే విత్తనాలు నాటాలి, లలిత కళలు అనే నీరు పోసి పోషించాలి, సినిమాలు, చెడు సహవాసాలు అనే కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు ఏరివేయాలి. మన పిల్లలు కేవలం ర్యాంకులు సాధించే యంత్రాలుగా కాకుండా సహానుభూతి, నిజాయితీ, దయ ఉన్న గొప్ప మనుషులుగా ఎదిగినప్పుడే మనం వారికిచ్చే నిజమైన ఆస్తి అది. మన కుటుంబాలు, మన సమాజం రేపటి తరంలో ఉన్నతమైన విలువలతో కొనసాగాలంటే దానికి నాంది ఈరోజు పిల్లలకు మనం అందించే నైతిక విలువలే అని గ్రహించి ఒక మంచి సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి.
1: కార్యక్రమంలో మీరింతవరకు పిల్లల్లో నైతిక విలువలు విశ్లేషణ గంటి రాజేశ్వరి గారు అందించిన వివరాలు మీరింతవరకు విన్నారు.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

కార్యక్రమంలో మీరింతవరకు లలిత గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సహజ వనరులలో ముఖ్యమైన నీటి వినియోగం గురించి కొన్ని విశేషాలు వింటారు. ప్రపంచంలో మానవ మనుగడకు అత్యంత ముఖ్యమైనది నీరు. ఈ నీటిని మనం సక్రమంగా అంటే కావలసినంత వరకు మాత్రమే ఉపయోగిస్తే భవిష్యత్తులో నీటి కొరత సమస్యను కొంతవరకు అధిగమించవచ్చు. నీరు ఉంది కదా అని కొందరు ఇష్టారాజ్యంగా ఉపయోగిస్తుంటే లేనివారు ఎన్నో కష్టాలు పడుతూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికీ దేశంలోని మారుమూల ప్రాంతాలలో కనీసం తాగే నీటి కోసం కొన్ని మైళ్లు నడిచి ఒక బిందె నీళ్లు తెచ్చుకుంటున్నారు అంటే అతిశయోక్తి కాదేమో. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న మొత్తం నీటిలో కేవలం 3% మాత్రమే తాగటానికి పనికొస్తుంది. కాబట్టి నీటి పరిరక్షణ అనేది ఎంతో అవసరమైనది. నీటిని మనం కేవలం తాగటానికి మాత్రమే కాదు, నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అనేక రకాల అవసరాలకు, కార్యకలాపాలకు కూడా నీటిని ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి సహజ వనరులలో ఒకటైన నీటిని వృధా కాకుండా చూసుకోవటం అనేది మన ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలి. సురక్షితమైన నీటిని తాగటం వల్ల అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే మెరుగైన పారిశుద్ధ్యం, పరిశుభ్రతను సాధించవచ్చు. సరైన పారిశుద్ధ్యం లేకపోవటం, అపరిశుభ్రమైన నీరు తాగటం వల్ల ఏటా అనేక మంది అనేక రకాల వ్యాధుల బారిన పడి మరణిస్తున్నారనేది గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ సమస్యను ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలలో నీటి కొరత వేధిస్తోంది. దానివల్ల ఆయా దేశాలలో ఏటా వందలాది మంది పిల్లలు పలు వ్యాధులతో మరణిస్తున్నారని గణాంకాలు చెప్తున్నాయి. పర్యావరణ విధ్వంసం, వాతావరణ మార్పుల కారణంగా మంచినీటి కొరత ఏర్పడుతోందని, అందువల్ల వీలైనంత వరకు మంచినీటిని సక్రమంగా వినియోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నీటి కొరతని అధిగమించటానికి కొత్తగా బోర్లు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి. పశువుల కోసం నీటి గుంటలు ఏర్పాటు చేయాలి. అలాగే వాడుకలో ఉన్న నీటి టవర్లను మరమ్మతులు చేయించి పరిశుభ్రమైన నీరు ఉండేలా చూసుకోవాలి. నీటిని పొదుపుగా వాడటం అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా మనం గుర్తుంచుకోవాలి. ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఆచరిస్తూ పిల్లలకు నీటి పొదుపు గురించి

గురించి వివరంగా చెప్పాలి. పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ ప్రాథమిక అవసరంగా గుర్తించాలి. ఇది ప్రజల జీవన పరిస్థితులను, ప్రాణాలను రక్షించడంలో సహాయపడుతుంది. ఈ విశ్వంలో ఉన్న సమస్త జీవకోటికి నీరే ప్రాణాధారం. నీరు, పరిశుభ్రత, పచ్చదనం ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదం వెల్లువిరుస్తుంది. పల్లెకైనా నగరానికైనా నీటి వనరులు ఎంతో అవసరం. అభివృద్ధి విస్తరణకు నీరే ప్రధానం. ప్రపంచవ్యాప్తంగా జనాభా రానురాను పెరుగుతోంది. ఈ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీరు ఎక్కువ కావలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో జలవనరులను ప్రత్యేకంగా కాపాడుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. మనకు తెలిసి తెలియకుండానే నీటిని వృధా చేస్తూ ఉంటాము. పాత్రలు శుభ్రం చేసేటప్పుడు, పళ్ళు తోముకునేటప్పుడు, మగవారు షేవింగ్ చేసుకునేటప్పుడు, ఇలా చాలామంది ట్యాప్లను అలాగే వదిలేస్తూ ఉంటారు. అలాగే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా కొన్ని చోట్ల పల్లెల్లోనూ పట్టణాల్లో

0: ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. మనకు తెలిసి తెలియకుండానే నీటిని వృధా చేస్తూ ఉంటాము. పాత్రలు శుభ్రం చేసేటప్పుడు, పళ్ళు తోముకునేటప్పుడు, మగవారు షేవింగ్ చేసుకునేటప్పుడు, ఇలా చాలామంది ట్యాప్లను అలాగే వదిలేస్తూ ఉంటారు. అలాగే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా కొన్ని చోట్ల పల్లెల్లోనూ పట్టణాల్లోనూ రోడ్డు మీద ఏర్పాటు చేసిన ట్యాంకుల ద్వారా వచ్చే నీరు కూడా వృధాగా పోతుండటం మనం గమనిస్తూ ఉంటాం. అంతేకాక మనిళ్లలో కానీ, వీధుల్లో కానీ, ఎక్కడైనా కానీ ట్యాపుల నుంచి నీటి బొట్లు లీక్ అవుతూ ఉంటాయి. ఇలా ట్యాపుల నుంచి లీక్ అయ్యే ప్రతి నీటి బొట్టు సుమారుగా 1 సెకండ్కు 3 లీటర్ల నీటితో సమానమని మనందరికీ తెలిసిందే. ఉపయోగించినప్పుడు ట్యాప్ను కట్టేయడం నేర్చుకోవాలి. వేసవిలో తగినంత నీరు లభించక పశుపక్షాదులు కూడా విలవిల్లాడిపోవటం, చివరకు అవి నీటి కోసం అలమటించటం మనం చూస్తూనే ఉంటాం. నీటిని జాగ్రత్తగా పొదుపు చేయకపోతే రేపు భవిష్యత్ తరాలు ఈ నీటి ఇబ్బందిని ఎంతగానో ఎదుర్కోవాల్సిన స్థితి ఎదురవుతుంది అనటంలో సందేహం లేదు. అంతేకాక నీరు అందక మానవ మనుగడే ప్రశ్నార్థకరంగా మారే పరిస్థితులు కూడా ఎదురవ్వచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ బాధ్యతగా నిత్యవారి అవసరాలకు తగినంత నీటిని మాత్రమే ఉపయోగించాలి. నీటిని పొదుపుగా వాడకపోతే భవిష్యత్ తరాల్లో మానవ మనుగడే ప్రశ్నార్థకరంగా మారుతుందనేది సత్యం. మీరు ఇంతవరకు విశేషాలు విన్నారు.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు రేడియో సెట్లలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ మరియు డిటిహెచ్ ఛానల్లో మాత్రమే వినవచ్చు. గమనిక విన్నారు. టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఉదిత్ నారాయణ్ లతా మంగేష్కర్ పాడిన దిల్తో పాగల్ హై చిత్రం నుంచి

మీరు ఇంతవరకు విన్న ఈ పాట లక్కీ ఆలీ పాడిన కహో నా ప్యార్ హై చిత్రం నుంచి. కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట లతా మంగేష్కర్ పాడిన మైనే ప్యార్ కియా చిత్రం నుంచి.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: Yes, ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ ప్రశ్నల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మేము అడిగే క్విజ్ ప్రశ్నలకు మీరు సమాధానాలు పంపించవలసిన ఫోన్ నెంబర్ 0866-248-8812. మరి మొదలు పెట్టేద్దామా. మొదటి క్విజ్ ప్రశ్న, ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం ప్రతి సంవత్సరం 8 అంటే ఈరోజు నిర్వహిస్తారు, అది ఎవరి జయంతి రోజున నిర్వహిస్తారు? ఈ ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఎవరి జయంతి రోజున జరుపుకుంటారు? ఇది ప్రశ్న. మరి పంపించేయండి 0866-248-8812 ఈ నెంబర్కు మీ సమాధానాన్ని పంపించేయండి. ప్రశ్న మరొక్కసారి, ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఎవరి జయంతి రోజున జరుపుకుంటారు? ఇది ప్రశ్న. మరి మీ సమాధానాలు వచ్చేలోగా ఒక సినీ గీతం వినేద్దాం.

యువలయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అడిగిన మొదటి క్విజ్ ప్రశ్న, ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 8 నిర్వహిస్తారు, ఇది ఎవరి జయంతి రోజున నిర్వహిస్తారు? మరి ప్రశ్న ఇదండి. అందరి సమాధానాలు వచ్చేసాయి, వారి పేర్లను చూసేద్దాం. ముందుగా అయితే పంపించేశారు నెల్లూరు నుంచి శ్యామ్, రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. తర్వాత ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. ఇంకా వీరు నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి పంపించారు, మీరు ఆన్సర్ పంపించలేదండి. తర్వాత విజయ, కైలాష్, సాయి, శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతీనగర్, అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల నుంచి రామచంద్ర, సువర్ణ రైట్ ఆన్సర్ అండి. మానస, విజయలక్ష్మి, చీరాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి టైలర్ రమేష్ పంపించారు రైట్ ఆన్సర్. గాంధీ మార్కెట్ ఇంకోలు నుంచి హుస్సేన్ దాదా, అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్, రాజాసాబ్ కరీముల్లా, తయూబ్, వీరంతా ఇంకోలు నుంచి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా కడప నుంచి వినయ్ కుమార్, శ్రీదేవి, శైలజ, అపర్ణ, తులసి, వీరు కూడా రైట్ ఆన్సర్. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్ పంపారు. నాగేంద్రప్ప, ఉడేవు, మొలకలపూర్ తాలూకా కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ అండి. సుమతి, ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద రైట్ ఆన్సర్ పంపారు. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుత్తి నుంచి రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ, సౌమ్య, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతికా, సిరి, గహనా, స్నిగ్ధ, వీరంతా లక్కవరం ఏలూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్ పంపారు. అలాగే ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు, వీరు కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత దైదా భిక్షం వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్ అండి. విశాల నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంజిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. రాంబాబు, సుశీల, రాజా, నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. తర్వాత సహస్ర, సాత్విక, సువర్ణ, రామచంద్ర నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ పంపారు. బత్తిని రవికుమార్, వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్ అండి. మల్లికార్జున, అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ పంపారు. చంద్రశేఖర్, కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి రైట్ ఆన్సర్. రమేష్ దొంతి, ఇంకా గగన్ పెరుమాళ్ళ, వీరు అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. సుబ్రమణి, పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. చందలూరి విష్ణు, సాయి, మౌనిక, చరణ్య, కౌశిక్ పేర్నమిట్ట నుంచి రైట్ ఆన్సర్ అండి. లలితా మల్లిక్, సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపారు.

నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సీ, సియోన, నాగటిప్పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, వీరంతా కూడా రైట్ ఆన్సర్. నెల్లూరు నుంచి గణేష్, రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా నల్గొండ హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం రైట్ ఆన్సర్ పంపారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి రైట్ ఆన్సర్ అండి. నందకిషోర్ రెడ్డి, భారతి, ఓబుల్ రెడ్డి అనంతపూర్ నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపారు. ఎల్లా సుబ్బారావు ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. లతా సుహాస్ హోస్కోట నుంచి రైట్ ఆన్సర్ పంపారు. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, జానకి రాజు, వీరు కూడా రైట్ ఆన్సర్. బొడ్డు ఓంకార్ గౌరీ రామనగర్ వేటపాలెం నుంచి రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపిన్నేపాలెం నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. రాజేష్ బాబు, సత్య, జోషిత, జనిశ్రీ, పాలకొల్లు నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. ఇంకా ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి రైట్ ఆన్సర్ పంపారు. సిరిగిరి రామప్రసాద్ మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్ అండి. సాగి మౌనిక, సందీప్ వర్మ, సంజీరామ్, దుర్గా, బాచుపల్లి హైదరాబాద్ నుంచి, వీరు రైట్ ఆన్సర్. వీరా కనకారావు వీరభద్రపురం నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య, రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ బాషా, వారి కుటుంబ సభ్యులు. ఇంకా ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, నెల్లూరు నుంచి నెల్లూరు ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకీర్ భాయ్, మొహమ్మద్ రఫీ భాయ్, ఇస్మాయిల్ భాయ్, ఖాదర్ బాషా భాయ్, వీరంతా రైట్ ఆన్సర్ పంపించారండి. ఇంకా గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత రాధా ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం, తాడేపల్లి గూడెం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. బృందావనం పద్మశ్రీ, శ్యామ్, శశాంక్, అచ్యుత, శ్రీవత్స హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. మీరు ఆన్సర్ పంపించలేదండి. విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి మీరు. రవిరెడ్డి, మహేష్, మధు, మోహన్, ఆంటోనీ, వీరు కడప నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపారు. కందేరి గోపీనాథ్, సుధారాణి తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. కుంచి రామమూర్తి కుంచివానిపేట నుంచి రైట్ ఆన్సర్ పంపారు. శివశంకర్, సుజాత, నందకిషోర్, భాను ప్రకాష్, ఆశ, మీరు ఊరు పేరు పంపించలేదండి. మీరు ఆన్సర్ అయితే రైట్ ఆన్సర్ పంపించారు. ప్రశ్న మరొక్కసారి అని అడుగుతున్నారు. ప్రశ్న

ఏంటంటే ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం ఈరోజు, అది ఎవరి జయంతి రోజున జరుపుకుంటారు? ఇదండి ప్రశ్న. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మీ గారు, నరేంద్రరెడ్డి రామకృష్ణయ్య గారు, మస్తాన్ భాష బుచిరెడ్డిపాలెం నుంచి, రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య, గురుగుంట్ల ముంత నుంచి ముంతా పెద్దన్న, డోకుపర్తి శివప్రసాద్, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, తుమ్మలచెర్ల గోపినాథ్, బండారు శంకరయ్య, వీరంతా కూడా రైట్ ఆన్సర్ అండి. పాపిన్నేపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదెన్న రైట్ ఆన్సర్ పంపారు. అనంతపురం సాయినగర్ నుంచి బాబు రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. మరి అందరి సమాధానాలు వచ్చేసాయి. సరైన సమాధానం ఏంటంటే ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 8న నిర్వహిస్తారు. ఇది నోబెల్ పురస్కార గ్రహీత, అంతర్జాతీయ రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడు అయిన జాన్ హెన్రీ డూన్ హంట్ జయంతి రోజున జరుపుకుంటారు. మరి సరైన సమాధానాలు పంపిన మీ అందరికీ కూడా అభినందనలు. మరి తర్వాత క్విజ్ ప్రశ్న ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీ పితామహుడు అని ఎవరిని అంటారు? ప్లాస్టిక్ సర్జరీ పితామహుడు అని ఎవరిని అంటారు? మరి పంపించేయండి మీ సమాధానాలు 0866 248 8812. ప్లాస్టిక్ సర్జరీ పితామహుడు అని ఎవరిని అంటారు? మరి మీ సమాధానాలు వచ్చేలోగా ఒక సినీ గీతం వినేద్దాం.

యువలయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం అండి. ఈనాటి కార్యక్రమంలో అడిగిన రెండవ క్విజ్ ప్రశ్న, ప్లాస్టిక్ సర్జరీ పితామహుడు అని ఎవరిని అంటారు? దీనికి అందరూ సమాధానాలు పంపించేశారు. ముందుగా పంపించారు గాంధీ మార్కెట్ ఇంకోల నుంచి హుస్సేన్ దాదా అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్, రాజాసాబ్ కరీముల్లా, తయూబ్, వీరంతా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నెల్లూరు నుంచి శ్యామ్ పంపించారు, రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. అలాగే విశాల నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. భూమిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి రైట్ ఆన్సర్ పంపారు. నంద్యాల నుంచి రామచంద్ర సువర్ణ రైట్ ఆన్సర్ అండి. త్రిలోకు సహస్ర సాత్విక నంద్యాల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. రేణుకా గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్ అండి. రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్ అండి. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఇంకా నెల్లూరు నుంచి గణేష్, అలాగే సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, ఇంకా ఖమ్మం నుంచి రాధ, ఆ తర్వాత నేదునూరి కళ్యాణ్చారి రుత్విక్ శ్రీవైష్ణవ్ కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, వీరంతా కూడా రైట్ ఆన్సర్ అండి. అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, సిరిగిరి రామప్రసాద్ మార్కాపురం నుంచి, నాగేంద్రప్ప ఉడెవు మొలకల్పూర్ తాలూకా కర్ణాటక నుంచి, పిసినారిపేట గ్రామం నుంచి వీరమ్మ, లత, మహేశ్వరి, ఇంకా బొడ్డు ఓంకార్ గౌరీ రామనగర్ వేటపాలెం నుంచి, వీరంతా కూడా రైట్ ఆన్సర్ అండి. కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం, వీరు తాడేపల్లిగూడెం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మచారి, చిలకమర్రి ఉపేంద్రచారి తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. పాపిన్నేపాలెం నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య ఆదెన్న రైట్ ఆన్సర్. ఆర్ఎన్వీఎన్ మూర్తి శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ సౌమ్య, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతికా సిరి, గహన స్నిగ్ధ, లక్కవరం ఏలూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. లతా సుహాస్ హోస్కోట నుంచి రైట్ ఆన్సర్ పంపారు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి, రామకృష్ణయ్య గారు, నరేంద్రరెడ్డి, మస్తాన్ బాషా కార్పెంటర్ బుచిరెడ్డిపాలెం నుంచి, ముంతా పెద్దన్న గురుగుంట్ల ముంత నుంచి, రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య, ఇంకా సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప

డోకుపర్తి శివప్రసాద్, తుమ్మలచెర్ల గోపీనాథ్, బండారు శంకరయ్య వీరంతా సూర్యపల్లి నుంచి. రైట్ ఆన్సర్ పంపారండి అందరూ. రాంబాబు, సుశీల, రాజా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ అండి. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. రమేష్ దొంతి ఇంకా గగన్ పెరుమాళ్ళ అనంతపురం నుంచి వీరు రైట్ ఆన్సర్. వీరు బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్. బృందావనం పద్మశ్రీ శ్యామ్, పావని చిరంజీవి, సాయిరాం తనూజ, శ్రీవత్స హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి వీరంతా రైట్ ఆన్సర్ అండి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద వీరు కూడా రైట్ ఆన్సర్. నందకిషోర్ రెడ్డి, భారతి, ఓబుల్ రెడ్డి కడప జిల్లా ఇల్లూరు గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండి. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ పంపారు. కందేరి గోపీనాథ్ సుధారాణి తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ అండి. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్వలీ ఫాతిమా రైట్ ఆన్సర్ అండి. ఇంకా విజయ్ శేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఎల్లా సుబ్బారావు ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్. చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. విడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్ అండి. రాజేష్ బాబు, సత్య, జోషిత, జనిశ్రీ, పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి, యశోద, జానకి, రాజు రైట్ ఆన్సర్ అండి. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా సాగి మౌనిక, సందీప్ వర్మ, సంజయ్రామ్, దుర్గ, బాచుపల్లి హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా బుచిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ భాష వారి కుటుంబ సభ్యులు ఆళ్లగడ్డ పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, ఎస్ఎంఎస్ సర్దార్ భాయ్, జాకీర్ భాయ్, మొహమ్మద్ రఫీ భాయ్, ఇస్మాయిల్ భాయ్, కాదర్ భాషా భాయ్, వీరు మంగళంపూరి ప్రకాష్, వీరంతా కూడా రైట్ ఆన్సర్ పంపించారు. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. రఘువీర్ సింగ్, సుగుణాభాయి ఏలూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపిన్నెపాలెం నుంచి రైట్ ఆన్సర్ అండి. వీర కనకారావు వీరభద్రపురం నుంచి, ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. దైద భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్, సియోనా, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ పంపించారు రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ అండి. అశోక్, రమ్య, దినకర్, దేవాంశు, శ్రీకృష్ణ, ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ పంపించారండి. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. మంగళగిరి ఆత్మకూరు నుంచి ఆదిశేషు రైట్ ఆన్సర్ అండి. వినయ్, శ్రీదేవి, శైలజ, సృజన, స్వరూప కడప నుంచి వీరంతా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత రైట్ ఆన్సర్ అండి. రేడియోలో ప్రసారం

ఈరోజు 3 గంటల నుంచి 5 గంటల వరకు రేడియో ప్రసారాలు రావండి. మీరు యాప్లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్, ఇంకా డిటిహెచ్ ఛానల్లో వినాలండి. శుక్రవారం, ప్రతి శుక్రవారం 3 గంటల నుంచి 5 గంటల వరకు. ఇంకా ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకీర్ భాయ్, మహమ్మద్ రఫీ భాయ్, మంగళపూరి ప్రకాష్, ఖాదర్ భాషా భాయ్, ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్, కిరాణా షాప్ సుధాకర్ నెల్లూరు జిల్లా నుంచి, వీరంతా రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే బృందావనం పద్మశ్రీ, శ్యామ్, పావని, చిరంజీవి, సాయిరాం, తనూజ, శ్రీవత్స హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అనంతపూర్, సాయినగర్ నుంచి హరినాథ్ బాబు రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. సత్యనారాయణ, గంగాధర్, రాజేశ్వరి ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ పంపారు. తాళ్ళూరు శ్రీనివాస్ చక్రవర్తి, మాధవి ఎలమంచిల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకొక ప్రశ్న అడుగుతానండి. ఇంకా నందకిషోర్ రెడ్డి, భారతి, ఓబుల్ రెడ్డి కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం నుంచి రైట్ ఆన్సర్ అండి. మరి అందరి సమాధానాలు వచ్చేసాయి. దీనికి సరైన సమాధానం ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీ పితామహుడు అని సుశ్రుతుడిని అంటారు. వీరు ఆయుర్వేదానికి చెందిన శస్త్రచికిత్సకుడు. ప్రపంచంలోని ఇతర దేశాలేవి కళ్ళు తెరవకముందే భారతదేశంలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఎందరి ప్రాణాలను కాపాడిన అపర ధన్వంతరి అని వీరిని అంటారండి. మరి సరైన సమాధానాలు పంపిన మీ అందరికీ కూడా అభినందనలు. మరి తర్వాత ప్రశ్న, ఆకాశం వైపు నేరుగా చూడలేని జంతువు ఏది? ఆకాశం వైపు నేరుగా చూడలేని జంతువు ఏది? మీ సమాధానాలు పంపించేయండి. 0866 248 8812 ప్రశ్న మరొక్కసారి, ఆకాశం వైపు నేరుగా చూడలేని జంతువు ఏది? మరి మీ సమాధానాలు వచ్చేలోగా ఒక సినీ గీతం వినేద్దాం.

యువలయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అడిగిన మూడవ క్విజ్ ప్రశ్న, ఆకాశం వైపు నేరుగా చూడలేని జంతువు ఏది? ఇది ప్రశ్న. సమాధానాలు పంపించేశారు అందరూ, వీరి పేర్లను చూసేద్దాం. మరి ముందుగా అయితే పంపించారు వీరు నెల్లూరు నుంచి శ్యామ్, రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా గాంధీ మార్కెట్ ఇంకోల నుంచి హుస్సేన్ దాదా, అక్రమ్, అన్నారం, వినయ్ కుమార్, రాజాసాబ్, కరీముల్లా, తయూబ్, వీరంతా కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథ్పురం నుంచి రైట్ ఆన్సర్ అండి. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా, అమ్మనిగుర్తి నుంచి రైట్ ఆన్సర్ పంపారు. నెల్లూరు నుంచి గణేష్ రైట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నాగమణి ఒంగోలు నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద రైట్ ఆన్సర్ అండి. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్ అండి. సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, వీరంతా తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ అండి. రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఎల్బండ విలేజ్ నుంచి వినయ్, వీరమ్మ రైట్ ఆన్సర్ పంపారండి. పాపిన్నేపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదెన్న రైట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్, సుభాని రైట్ ఆన్సర్ పంపారండి. రాధా ఖమ్మం నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. బృందావనం పద్మశ్రీ, శ్యామ్, శశాంక్, అచ్యుత, శ్రీవత్స హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి రైట్ ఆన్సర్ అండి. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఇంకా సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ అండి. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకి, రాజు రైట్ ఆన్సర్. కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్ అండి. రాంబాబు, సుశీల, రాజా నర్సాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యాలరావు, సత్యవతి

కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. వీర కనకారావు వీరభద్రపురం నుంచి రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత రైట్ ఆన్సర్ పంపారు. సిరిగిరి రామప్రసాద్ మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్ అండి. బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మీగారు, రామకృష్ణయ్య గారు మస్తాన్ భాషా కార్పెంటర్ బుచిరెడ్డిపాలెం నుంచి, నరేంద్రరెడ్డి రాంపూర్ నుంచి నారాయణ పెంచలయ్య, గురుగుంట్ల నుంచి ముంత పెద్దన్న, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, డోకుపర్తి శివప్రసాద్, తుమ్మలచెల్ల గోపీనాథ్, బండారు శంకరయ్య వీరంతా కూడా రైట్ ఆన్సర్ పంపించారు. కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం తాడేపల్లిగూడెం నుంచి వీరు రైట్ ఆన్సర్ అండి. ఇంకా ఆన్సర్ పంపించలేదండి, మీరు పంపించారు, సెంటెన్స్లో కలిపేశారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల, సుయోన నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా వీరంతా కూడా రైట్ ఆన్సర్ అండి. కందేరి గోపీనాథ్ సుధారాణి తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ అండి. దైదా భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా లతా సుహాస్ హోస్కోట నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. రమేష్ దొంతి ఇంకా గగన్ పెరుమాళ్ళ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ అండి. చిలుక నారాయణ, అనసూయ, యమున జానకంపేట నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ భాష వారి కుటుంబ సభ్యులు, ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య, కర్నూలు బ్రహ్మయ్య, ఎఫ్ఎంఎస్ సర్దార్భాయ్ నెల్లూరు, ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకీర్ భాయ్, మొహమ్మద్ రఫీ భాయ్, మంగళంపూరి ప్రకాష్, ఖాదర్ బాషా భాయ్ వీరంతా కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నందకిషోర్ రెడ్డి భారతి, ఓబుల్ రెడ్డి, యోగానంద్ రెడ్డి అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్ అండి. సాగి మౌనిక, సందీప్ వర్మ, సంజయరామ్, దుర్గా బాచుపల్లి హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం రైట్ ఆన్సర్ పంపించారు. నాగేంద్రప్ప ఉడేవు మొలకల్పూర్ నుంచి, ఇది ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్ పంపించారు. ఎల్లా సుబ్బారావు ఆత్మకూరు నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. ఇంకా చంద్రశేఖర్ కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. తర్వాత విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రేణుక గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్. సత్యనారాయణ గంగాధర్ రాజేశ్వరి ప్రశాంత్ పార్థసారథి నగర్ నుంచి, ధర్మవరం వీరంతా కూడా రైట్ ఆన్సర్ అండి. బొడ్డు ఓంకార్ గౌరీ రామనగర్ వేటపాలెం నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా వైసీహెచ్ డేవిడ్ దొనగొండ నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్ పంపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని రైట్ ఆన్సర్ పంపారు. త్రిలోక్ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. నాగార్జున లక్ష్మీ వడియంపేట అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి మీరు అనుకునేది రైట్ ఆన్సర్ అండి. ఇంకా యువలయ కార్యక్రమానికి సెలవు కాదండి, ఇంకో ప్రశ్న కూడా ఉంది. మరి సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత భూమేష్ కొత్తపల్లి చిత్తూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కడప నుంచి శ్రీదేవి, శైలజ, మహేష్, రవి రైట్ ఆన్సర్ అండి. కుంచి రామమూర్తి ఆన్సర్ పంపించలేదండి మీరు, కుంచి రామమూర్తి కుంచువానిపేట నుంచి. తర్వాత తాళ్ళూరు శ్రీనివాస్ చక్రవర్తి, మాధవి, యలమంచిలి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపూర్ నుంచి సాయినగర్ నుంచి హరినాథ్ బాబు

ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు వీరు. తర్వాత ధర్మవరం బాలాజీ నగర్ నుంచి మేకల శివయ్య, కాంతమ్మ, షణ్ముఖ ఈశ్వర్ రైట్ ఆన్సర్ అండి. ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మహమ్మద్ రఫీబాయ్, మంగళపూరి ప్రకాష్, కాదర్ బాషాబాయ్ నెల్లూరు నుంచి వీరంతా రైట్ ఆన్సర్ అండి. విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. మరి అందరి సమాధానాలు వచ్చేసాయి. సరైన సమాధానం ఏంటంటే ఆకాశం వైపు నేరుగా చూడలేని జంతువు పంది అండి. పందుల మెడ కండరాలు ఇంకా వెన్నెముక నిర్మాణం వాటి తలను పైకి తిప్పడానికి వీలుగా ఉండదట. 45 డిగ్రీల కోణంలో మాత్రమే చూడగలవు. ఇంకా అయితే అవి పక్కకు పడుకుని చూడాలట ఆకాశాన్ని చూడాలంటే. మరి సరైన సమాధానాలు పంపిన మీ అందరికీ కూడా అభినందనలు. మరి తర్వాత క్విజ్ ప్రశ్న. ప్రతి 4 ఏళ్లకొకసారి నిర్వహించే ఒలింపిక్ క్రీడల్లో మొత్తం ఎన్ని క్రీడలు ఉంటాయి? ఒలింపిక్ క్రీడల్లో మొత్తం ఎన్ని క్రీడలు ఉంటాయి? మీ సమాధానాలు పంపించేసేయండి. 0866 248 8812. మరి ప్రశ్న మరొక్కసారి. ప్రతి 4 ఏళ్లకొకసారి నిర్వహించే ఒలింపిక్ క్రీడల్లో మొత్తం ఎన్ని క్రీడలు ఉంటాయి? ఇది ప్రశ్న. మీ సమాధానాలు వచ్చేలోగా ఒక సినీ గీతం వినేద్దాం.

యువలయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి ఈ క్విజ్ ప్రశ్నలలో ఈరోజు ఆఖరి ప్రశ్న. ప్రతి నాలుగేళ్లకొకసారి నిర్వహించే ఒలింపిక్ క్రీడల్లో మొత్తం ఎన్ని క్రీడలు ఉంటాయి అని మరి అందరూ సమాధానాలు పంపించారు. చూసేద్దాం. ముందుగా అయితే విశాల నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ పంపించారు, రైట్ ఆన్సర్ పంపారు. నెల్లూరు నుంచి శ్యామ్ పంపించారు, రైట్ ఆన్సర్ పంపారు. వీరు సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నుంచి, ఇది రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత నాగమణి ఒంగోలు నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. లలితా మల్లిక్ సత్తుపల్లి నుంచి, రైట్ ఆన్సర్ అండి. కడప నుంచి వినయ్ శ్రీదేవి శైలజ, ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అండి. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, రైట్ ఆన్సర్ పంపారు. విజయ్ శేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మధుసూదన్ రెడ్డి పాపిన్నేపాలెం నుంచి, రైట్ ఆన్సర్ పంపారు. రాధా ఖమ్మం నుంచి, రాంగ్ ఆన్సర్ అండి ఇది. తర్వాత పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ, ఇది మీరు రెండు ఆన్సర్స్ పంపించారండి, ఏదో ఒక్కటే క్లియర్గా పంపించండి. తర్వాత చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి మీరు కూడా టూ ఆన్సర్స్ పంపించారండి, ఏదో ఒకటే కదా సరైన సమాధానం. మరి సరైన సమాధానాన్ని పంపించేయండి. నెల్లూరు

నుంచి గణేష్ రైట్ ఆన్సర్ పంపారు. నాగేంద్రప్ప ఉడివేవు మల్కల్పూర్ నుంచి రైట్, ఇది సారీ సారీ అండి, మీరు పంపింది రాంగ్ ఆన్సర్. విజయ కైలాష్ మారుతినగర్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. ఇది ప్రశ్న ఏంటంటే, మీరు పంపింది మనకి అది ఒలింపిక్ సింబల్ ఉంటుంది కదా 5 అని, అది పంపించారండి మీరు. ప్రశ్న ఏంటంటే, ఒలింపిక్ క్రీడల్లో మొత్తం ఎన్ని క్రీడలు ఉంటాయి అనేది ప్రశ్న. తర్వాత పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రమేష్ దొంతి అనంతపురం నుంచి, ఇది రాంగ్ ఆన్సర్ అండి. రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అండి. సిరిగిరి రామప్రసాద్ మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కుంచి రామమూర్తి కుంచివానిపేట నుంచి రాంగ్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ నుంచి రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ అండి. నందకిషోర్ రెడ్డి భారతి ఓబుల్ రెడ్డి అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్ అండి. ధర్మవరం బాలాజీనగర్ నుంచి మేకల శివయ్య, కాంతమ్మ, షణ్ముఖ, ఈశ్వర్, మరి మీరు 2 ఆన్సర్స్ పంపించారండి. సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. బొడ్డు ఓంకార్ గౌరీ రామనగర్ నుంచి, ఇది రాంగ్ ఆన్సర్ అండి. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా, అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి, రామకృష్ణయ్య గారు, నరేంద్ర రెడ్డి, మస్తాన్ బాషా కార్పెంటర్ బుచ్చిరెడ్డి పాలెం నుంచి, గురుగుంట్ల ముంత నుంచి ముంతా పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప డోకుపర్తి శివప్రసాద్, తుమ్మలచెర్ల గోపినాథ్ బండారు శంకరయ్య, వీరంతా కూడా రైట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్ అండి. దైదా భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుత్తి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం తాడేపల్లిగూడెం నుంచి వీరు, మీరు 2 ఆన్సర్స్ పంపించారండి. మనకి ఏదో ఒకటే కరెక్ట్ ఆన్సర్ కదా. హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం రైట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా లతా సుహాస్ హోస్కోట నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఎల్లా సుబ్బారావు ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. విడతల రామమూర్తి ఉర్వకొండ నుంచి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఇది రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. పాపిన్నేపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదెన్న రైట్ ఆన్సర్ అండి. సహస్ర సాత్విక త్రిలోక్ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం నుంచి మస్తాన్ బాషా వారి కుటుంబ సభ్యులు, ఇంకా ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య, కర్నూలు బ్రహ్మయ్య, ఎఫ్ఎంఎస్ సర్దార్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మొహమ్మద్ రఫీ బాయ్, వీరంతా కూడా రైట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సీ, సియోనా, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, వీరంతా రైట్ ఆన్సర్ పంపించారు. కందేరి గోపీనాథ్ సుధారాణి, ఇది రాంగ్ ఆన్సర్ అండి. రాంబాబు సుశీల రాజా నర్సాపురం నుంచి, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అండి.

అన్ని ఉండవండి, అన్ని క్రీడలు ఉండవు అందులో. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద రైట్ ఆన్సర్ పంపించారు. రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి, ఇది రాంగ్ ఆన్సర్ అండి. ధర్మవరం బాలాజీ నగర్ నుంచి మేకల శివయ్య, కాంతమ్మ, షణ్ముఖ ఈశ్వర్ రైట్ ఆన్సర్ పంపించారు. భూమేష్ ధనలక్ష్మి, పురుషోత్తం, వీరు చిత్తూరు నుంచి రైట్ ఆన్సర్ అండి.

సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి. సారీ అండి, ఇది కూడా రాంగ్ ఆన్సర్ మీరు పంపింది. మరి అందరి సమాధానాలు వచ్చేసాయి. సరైన సమాధానం ఏంటంటే, ప్రతి 4 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఒలింపిక్ క్రీడల్లో మొత్తం 32 క్రీడలు ఉంటాయి. మరి సరైన సమాధానాలు పంపిన మీ అందరికీ కూడా అభినందనలు. మరి క్విజ్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. ఈనాటి యువలయ కార్యక్రమం ఒక సినీ గీతంతో ముగిద్దాం. తిరిగి రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి హణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామివారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రగీతాలు వింటారు కార్యక్రమంలో ముందుగా కేకే పాడిన ఆర్యా చిత్రం నుంచి చంద్రబోస్ రచన

కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట జయచంద్రన్ చిత్ర బృందం పాడిన నువ్వే కావాలి చిత్రం నుంచి, సిరివేనెల రచన, కోటి సంగీతం.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట శంకర్ మహదేవన్ పాడారు చిత్రం నువ్వు వస్తావని.

0: ಹುಕ್ಕು ಬುಲ್ಲಾಕು ಮೆರಿಸೆನು ಮೆರಿಸೆನು.
1: ఆ పాటతో చిత్రతరంగిణి కార్యక్రమం సమాప్తం.

యువవాణి యువజనుల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో ముందుగా ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం గురించి తెలుసుకుందాం. మనిషి జీవితంలో కరుణ, దయ, సహాయమనే మూడు విలువలు ఉంటేనే మనిషి జీవితం సార్థకమవుతుంది. కష్టాల్లో ఉన్నవారికి తోడుగా నిలబడి నేను ఉన్నాను అని భరోసా ఇవ్వడమే నిజమైన మానవత్వం. అలాంటి మానవత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేసిన సేవే ప్రపంచ రెడ్ క్రాస్. ప్రపంచ యుద్ధాలు జరిగినా, ప్రకృతి విపత్తులు సంభవించినా, ఎక్కడైనా మనుషులు ఇబ్బందితో ఉన్నారంటే హుటాహుటిన వచ్చి సమాజానికి సహాయం చేసే సంస్థగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ రెడ్ క్రాస్ సంస్థకు పునాది వేసింది స్విట్జర్లాండ్కు చెందిన ఒక ప్రఖ్యాతగాంచిన మహనీయుడు. అతనెవరో కాదండి, ఆయన పేరే హెన్రీ డునాంట్. అప్పటి కాలంలో, అనగా సరిగ్గా అది 1859వ సంవత్సరం, ఇటలీ దేశంలో జరిగిన సోల్ఫెరినో యుద్ధంలో వేలాది మంది సైనికులు గాయపడ్డారు. కొంతమంది అయితే చనిపోయారు. హెన్రీ డునాంట్ గారు ఈ పరిస్థితిని గమనించగానే ఆయన హృదయం బహువేదనకు గురైంది. ఎలాగైనా ఇలాంటి వారికి తక్షణ సహాయం అందించాలనే ఆలోచనతో సరిగ్గా 1863వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్ అనే సంస్థను స్థాపించారు. తరువాత కాలంలో ఆయన సహచరులు ఆయన జన్మదినమైన మే 8వ తేదీ గుర్తుగా తీసుకుని 1948వ సంవత్సరం నుండి ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం జరపాలని నిర్ణయించడం జరిగింది. ఈ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక ప్రధాన ఉద్దేశం చాలా గొప్పది. ఇప్పటి కాలంలో ప్రజల్లో సహానుభూతి, కరుణ, సేవాభావం పెరగాలనేది దీని లక్ష్యం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బాధితులకు సహాయం చేయడం, కులమతాలనే తేడా లేకుండా దేశ ప్రజలకు సేవ చేయడమే వీళ్ళ కర్తవ్యం. ఈరోజునుద్దేశించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పలు కార్యక్రమాలు చేపడతారు. అందులో ముఖ్యంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం, ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, విపత్తుల సమయంలో ప్రజలెలా స్పందించాలో ప్రజలకు శిక్షణ ఇవ్వడం, పాఠశాలలు, కళాశాలల్లో సదరు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థుల్లో సేవాగుణాన్ని పెంపొందించడం జరుగుతుంది. చివరగా చెప్పాలంటే ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మనకు ఒక మంచి సందేశాన్ని అందిస్తుంది. సమాజానికి ఉపయోగపడే మనిషిగా మారడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలి. సమాజం బలంగా ఉండాలంటే మనందరం కలిసికట్టుగా ముందుకు రావాలి. ఒకపక్క యువత, మరోపక్క విద్యార్థులు కూడా సేవాగుణాన్ని అలవాటు చేసుకోవాలి. బాధ్యతతో కూడిన భావి భారత పౌరులుగా ఎదగాలి. కార్యక్రమంలో మరొక అంశం గురించి వినబోయే ముందు మనసుకు హాయినిచ్చే ఒక మధురమైన పాట మీకోసం. మీరు వింటున్న ఈ పాటకు గీతరచన సాయి శ్రీహర్ష, సంగీతం చక్రీ.

హాయిగా ఒక మంచి పాట వినేశారు కదా, ఇక ఆలస్యం చేయకుండా మరొక అంశంలోకి వెళ్ళిపోదాం. ప్రస్తుత రోజుల్లో ఒక వ్యక్తి ఇంటి నుండి బయటకు వెళ్తే వారు సాయంత్రానికి క్షేమంగా తిరిగి వస్తారనే నమ్మకం ప్రస్తుత రోజుల్లో ఎక్కడా కనిపించట్లేదు. అవునండి, మీరు విన్నది నిజమే. ప్రస్తుత రోజుల్లో రోడ్ల మీద ఎక్కడ చూసినా ప్రమాదాలే అధిక శాతంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు రక్తపు మడుగులతో తడిసిన రోడ్లు, మరోవైపు చావు బ్రతుకుల మధ్య కొటమిట్లాడుతున్న ప్రాణాన్ని చూస్తే ఆ రోజు మనసు విషాదంగా మారిపోతుంది. అసలు ఈ ప్రమాదాలన్నిటికీ ప్రధాన కారణం మీకు తెలుసా? అదేనండి, నిర్లక్ష్యం. చూశారా, ఒక చిన్న నిర్లక్ష్యం కొన్ని వేల ప్రాణాలను బలితీసుకుంటుంది. అందుకేనండి పెద్దలు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు, నిదానమే ప్రధానమని. మరి ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు గాను ప్రతి ఒక్కరిలో బాధ్యతాయుతమైన భావాన్ని నాటేందుకు జరుపుకునే ఈ గొప్ప అవగాహన కార్యక్రమమే యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ అని పిలుస్తాం. ఈరోజు మనం ఈ కార్యక్రమం గురించి తెలుసుకుంటూ మన జీవితాల్లో జాగ్రత్త అనే విలువను మరింత బలంగా నాటుకుందాం. యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ అనే ఈ కార్యక్రమాన్ని సరిగ్గా 2007 ప్రారంభించారు. మొదటిసారిగా 2007 ఏప్రిల్ 23 నుండి 29 వరకు ఈ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ ని నిర్వహించడం జరిగింది. ఆ సంవత్సరకాల సమయంలో ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు అధిక శాతంలో జరిగాయి. వాటిని తగ్గించేందుకు గాను ఒక సమిష్టి

యత్నంగా ఈ ప్రత్యేక వారోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి అప్పటి నుండి ప్రతి 2 ఏళ్లకొకసారి ఈ మహత్తర వారోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ప్రజల్లో రోడ్డు భద్రతపై సరైన అవగాహన పెంచుతున్నారు. ఈ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలు రక్షించడమే దీని ప్రధాన ఉద్దేశం. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా గమనిస్తే లక్షలాది మంది ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో తమ ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని నివేదికల ప్రకారం చూసుకుంటే వీరిలో ఎక్కువ శాతం యువతే. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రజల్లో అవగాహన పెంచడం అత్యంత అవసరమని ఈ వారోత్సవం మనకు తెలియజేస్తుంది. ఈ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక కీలక చర్యలు తీసుకుంటుంది. అందులో ముఖ్యంగా ట్రాఫిక్ నియమాలను కఠినంగా అమలు చేయడం, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ వినియోగాన్ని తప్పనిసరి చేయడం, మద్యం సేవించి వాహనం నడిపే వారిపై కఠిన శిక్షలు విధించడం వంటి చర్యలు చేపడతారు. అలాగే ప్రభుత్వం వారు రోడ్లను మెరుగుపరచడం, ట్రాఫిక్ సిగ్నల్స్ని సక్రమంగా అమలు చేయడం, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ పెంచడం వంటి సాంకేతిక చర్యలు కూడా తీసుకుంటారు. ఇకపోతే ఈ కాలం యువత కూడా ఒక చక్కటి విషయాన్ని గమనించాలి. మీ ఒక్క చిన్న నిర్లక్ష్యం మీ జీవితాన్ని మాత్రమే కాదు, మీ కుటుంబ భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి వాహనం నడిపేటప్పుడు తప్పకుండా ట్రాఫిక్ నియమాలను పాటించండి. వేగం అన్నది కేవలం క్షణికమైన ఆనందాన్ని కలిగిస్తుందే గాని అదే సమయంలో అదుపు తప్పితే ప్రమాదాన్ని కూడా తెచ్చిపెడుతుంది. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ ఉపయోగించడం ప్రాణాంతకం, దాన్ని పూర్తిగా నివారించాలి. హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ వంటి భద్రతా పరికరాలు మీ విలువైన ప్రాణాలకు కవచం వంటివి. ముఖ్యంగా రోడ్డు మీద నడిచే పాదచారులు జీబ్రా క్రాసింగ్ ఉపయోగించడం వంటి అలవాట్లు అలవర్చుకోవాలి. మీరే కాదండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఇంతటి విలువైన సమాచారాన్ని తెలియజేసి ఇరుగు పొరుగు వారిలో కూడా సరైన అవగాహన పెంచండి. కార్యక్రమంలో మరొక మంచి అంశం గురించి వినబోయే ముందు వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్ చిత్రానికి సిరివెన్నెల సాహిత్యంతో ఎస్పి బాలు శ్రీలేఖ పాడిన పాట మీకోసం. వింటూ ఆనందించండి.

ఒక చక్కటి పాట వినేశారు కదా, ఇక ఆలస్యం చేయకుండా మరొక అంశంలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఇంట్లో, ప్రతి వంటింట్లో స్త్రీలు చాలా ముఖ్యం. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకు మన ఇంట్లో ఆడవాళ్ళు, వాళ్ళ అమ్మైనా కావచ్చు లేక అక్కా చెల్లెలైనా కావచ్చు, నిత్యం కష్టపడుతూ ఉంటారు. స్త్రీ లేనిదే ప్రపంచానికి జన్మే లేదు. అటువంటి స్త్రీలకు బాధ వస్తే ఎవరు పట్టించుకుంటున్నారు? ఒకసారి ఆలోచించండి. వాళ్ళ బాధను కూడా దాచుకొని కుటుంబం కోసం రేయనక పగలనక కష్టపడుతూ ఉంటారు. ఈరోజు స్త్రీల ఆరోగ్యాన్ని ఉద్దేశించి ఒక మంచి విషయం తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అండాశయ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మొట్టమొదటిసారిగా ప్రపంచ అండాశయ క్యాన్సర్ దినోత్సవాన్ని 2013లో అధికారికంగా ప్రారంభించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా మహిళల ఆరోగ్యంపై పనిచేస్తున్న పలు అంతర్జాతీయ సంస్థలు ఈ ప్రత్యేక దినోత్సవానికి శ్రీకారం చుట్టాయి. ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం మహిళల్లో అండాశయ క్యాన్సర్పై మహిళలకు సరైన అవగాహన పెంచడమే దీని ప్రధాన ఉద్దేశం. అండాశయ క్యాన్సర్ అంటే మహిళల శరీరంలో ఉండే అండాశయాలు, అంటే గర్భాశయానికి ఇరువైపులు ఉండే అండాశయాలలో ఏర్పడే క్యాన్సర్ అన్నమాట. ఈ అండాశయాలు ముఖ్యంగా మహిళల్లో గర్భధారణకు అవసరమైన అండాలను ఉత్పత్తి చేస్తాయి. మరి ఈ భాగంలో కణాలు నియంత్రణ లేకుండా పెరుగుతూ గడ్డలుగా మారితే అప్పుడు దానిని అండాశయ క్యాన్సర్గా పరిగణిస్తారు. ఈ వ్యాధి ఎలా వస్తుందంటే మన శరీరంలోని కణాలు సాధారణంగా ఒక క్రమబద్ధతలో పెరిగి మళ్లీ చనిపోతూ ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో కణాలు అదుపు తప్పి వేగంగా పెరుగుతుంటాయి. అలా పెరిగిన కణాలు క్యాన్సర్గా మారతాయి. ముఖ్యంగా వయసు పెరగడం, కుటుంబంలో ఇంతకుముందే క్యాన్సర్ ఉండడం, ఊబకాయం, హార్మోనల్ చేంజెస్ వంటి కారణాల వల్ల అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ శాతం ఉంది. కొంతమంది మహిళల్లో జెనెటిక్ సమస్యల వల్ల కూడా ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. చాలామంది ప్రజలు ఎటువంటి నిర్లక్ష్యం వల్ల ఇది వస్తుందని అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా శరీరంలో కనిపించే చిన్న చిన్న లక్షణాలను పట్టించుకోకపోవడం ఒక

పెద్ద నిర్లక్ష్యమని చెప్పాలి. తరచుగా కడుపు ఉబ్బరం, పెల్విక్ పెయిన్, ఆకలి మందగించడం, ఎక్కువగా అలసట రావడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం వంటి సమస్యలు వచ్చినా చాలామంది ఇదేముందిలే గ్యాస్ ట్రబుల్ సమస్యలే అని తీసిపారేస్తారు. అలాగే రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకోకపోవడం, ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం కూడా ఈ ప్రమాదానికి దారితీస్తాయని తెలుసుకోండి. ఈ వ్యాధి లక్షణాలు మొదట్లో చాలా సాధారణంగా కనిపిస్తాయి, అందుకే త్వరగా ఈ వ్యాధి గుర్తించడం కష్టతరంగా ఉంటుంది. అందులో ముఖ్యమైన లక్షణాలు కడుపు ఉబ్బరం, పొత్తి కడుపు లేదా నడుము నొప్పి రావడం, నెలసరిలో మార్పులు జరగడం వంటి లక్షణాలు చాలా రోజుల పాటు కొనసాగితే వెనువెంటనే డాక్టర్ని సంప్రదించడం తప్పనిసరి అని తెలుసుకోండి. ఈ వ్యాధి ఎక్కువ శాతం 40 సంవత్సరాల పైబడిన మహిళల్లో కనిపిస్తుంది. కానీ ఇప్పటి కాలంలో ఈ వ్యాధి యుక్త వయసులో ఉన్న మహిళలకు కూడా వస్తుంది. ఇందుమూలంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే లక్షలాది మంది మహిళలు ఈ అండాశయ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఒక్కో వ్యాధికి కొన్ని కొన్ని స్టేజెస్ ఉంటాయి. మరి ఈ వ్యాధికి కూడా 4 రకాల స్టేజీలు ఉన్నాయి. మరి అవేమిటో చూద్దాం. మొదటి దశలో క్యాన్సర్ అనేది అండాశయంలో మాత్రమే ఉంటుంది. తర్వాత 2వ దశలో అది పెల్విస్ ప్రాంతానికి వ్యాపిస్తుంది. తర్వాత 3వ స్టేజీలో ఉదర భాగానికి చేరుతుంది. ఇక చివరిగా 4వ దశ, ఇది చాలా ప్రమాదకరం. ఈ 4వ దశలో క్యాన్సర్ అనేది ఊపిరితిత్తులు లేదా ఇతర అవయవాల మీద ప్రభావం చూపుతుంది. ఇప్పటికే చాలామంది మనసుల్లో ఒక చిన్న సందేహం వచ్చి ఉండాలి. ఇన్ని వాటి గురించి చెప్తున్నారు కదా, అసలు ఇటువంటి వ్యాధికి వైద్యం అనేది ఉందా అని చిన్న సందేహం వచ్చి ఉండాలి. అవునండి, మీ సందేహం నిజమే. డాక్టర్స్ ముందుగా క్యాన్సర్ స్టేజ్ని కొన్ని పరీక్షల ద్వారా గుర్తిస్తారు. అందులో ముఖ్యంగా అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్, బ్లడ్ టెస్ట్ వంటి పరీక్షలు చేస్తారు. తర్వాత సర్జరీ ద్వారా క్యాన్సర్ ఉన్న భాగాన్ని తొలగిస్తారు. కొన్ని కొన్ని సందర్భాల్లో కెమోథెరపీ, రేడియేషన్ థెరపీ వంటివి కూడా ఉపయోగించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వ్యాధితో బాధపడే మహిళలు వారి రోజువారీ తినే ఆహారంలో మార్పులు తీసుకురావాలి. అందులో ముఖ్యంగా తాజా పండ్లు తినడం, ఆకుకూరలు, క్యారెట్స్, తృణధాన్యాలు ఉన్న ఆహారం ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. అలాగే రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేయడం శరీరానికి చాలా మంచిది. పూర్వకాలంలో మన పెద్దలు ఒక సామెత చెప్పారు, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమని. అదే మాదిరి మహిళలు తమ ఆరోగ్యాన్ని చివరి స్టేజీలో కాకుండా మొదట్లోనే ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఒక స్త్రీ ఆరోగ్యంగా, మానసికంగా దృఢంగా ఉంటేనే ఆ కుటుంబం అంతా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. అందుకే ప్రతి మహిళ తన శరీరంలో వచ్చే మార్పులను గమనించి వెనువెంటనే డాక్టర్ని సంప్రదించాలి. కాబట్టి ఈ ప్రపంచ అండాశయ క్యాన్సర్ దినోత్సవం మనకు ఒక ముఖ్య సందేశమిస్తుంది. ఎర్లీ డయాగ్నసిస్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటే ఈ వ్యాధిని చాలా వరకు నియంత్రించవచ్చు. అందుకని ప్రతి మహిళ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కార్యక్రమంలో చివరి అంశం గురించి వినబోయే ముందు, వకీల్ సాబ్ చిత్రానికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యంతో సిద్ శ్రీరామ్ పాడిన పాట మీకోసం.

ఏకంగా జీవితాంతం రక్తం ఎక్కిస్తూనే ఉండాలి. పసిపిల్లలనే కాదు, వారి తల్లిదండ్రుల హృదయాలను కూడా కలిచివేసే దుఃఖం, అదే తలసేమియా. తలసేమియా అంటే గ్రీకు భాషలో సముద్రమని అర్థం. నిజంగానే సముద్రంలా ఇది అంతులేని సమస్య. తలసేమియా పిల్లల జీవితాలను, నిండు పౌర్ణమి అమావాస్యలను తలపిస్తాయి. ఒంటి నిండా రక్తం ఉన్నప్పుడు బిడ్డ పొన్నమి చంద్రుడిలా కలకలలాడుతూ హుషారుగా కనిపిస్తారు. అదే సమయంలో రక్తం తగ్గిపోయే కొద్దీ అమావాస్య చంద్రుడిలా నీరసించిపోతారు. ఇది జన్యు సంబంధమైన వ్యాధి. ఈ వ్యాధి పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే రక్తపిశాచి. దురదృష్టమేమిటంటే ప్రాణం పోసిన కన్నవారి ద్వారానే ఈ వ్యాధి వాళ్లకు సంక్రమిస్తుంది. ఈ అంతర్జాతీయ తలసేమియా దినోత్సవాన్ని మొట్టమొదటిసారిగా 1994 సంవత్సరంలో ప్రారంభించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం మే 8వ తేదీన ఈ దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నారు. తలసేమియా ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. పిల్లలు పుట్టిన కొన్ని రోజుల తర్వాత నుంచి పిల్లల్లో రక్తహీనత లక్షణాలు కనిపించడం ప్రారంభమవుతుంది. ముఖం వాడిపోవడం, తరచు జ్వరం రావడం, ఆకలి తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలా కనబడిన వెంటనే తల్లిదండ్రులు అశ్రద్ధ చేయకుండా పిల్లలను వెనువెంటనే వైద్యుల దగ్గర చూపించాలి. తలసేమియా ఒక ప్రాణాంతకమైన వ్యాధి అయినప్పటికీ సరైన అవగాహనతో, ముందస్తు పరీక్షలతో సరైన వైద్యం తీసుకుంటే ఈ వ్యాధిని కొంతమేరకు నివారించవచ్చు. ఈనాటి యువవాణి కార్యక్రమంలో ఎన్నో మంచి విషయాల గురించి తెలుసుకున్నారు. మరి ఈనాటి యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి యువవాణి కార్యక్రమంలో మరిన్ని అంశాలతో కలుద్దాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో ఖరీఫ్ 2026 సీజన్ కోసం వ్యవసాయ శాఖ సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉందని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఏపీ ఈసెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేశారు. పరిపాలనకు సాంకేతికతను అనుసంధానించడంతో పాటు మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. వార్తల వివరాలు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలను వాట్సాప్లో అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి ఈరోజు మాట్లాడుతూ ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని సూచించారు. ఇప్పటికే మన మిత్ర ద్వారా 29 లక్షల మందికి వాట్సాప్ గవర్నెన్స్పై శిక్షణ ఇచ్చామని గుర్తు చేశారు. దాంతో 90% సేవలు వాట్సాప్లో అందుబాటులో ఉన్నాయని ముఖ్యమంత్రి వివరిస్తూ
1: ఇయర్ ఎండ్ 100% ఐ వాంట్ టు డ్రైవ్ ఓన్లీ ఆన్లైన్. దానికి మీరు ఎంత ట్రైన్ చేయగలిగితే టెక్నాలజీ అడాప్షన్ వస్తే ఈజీ అయిపోతుంది. రెండోది రాబోయే రోజుల్లో కూడా నాలెడ్జ్ ఎకానమీకి ఇది కీ అవుతుంది. అన్ని జిల్లాల్లో 100% నేను డిసెంబర్ అన్నాను, ఇంకా ముందే మీరు చేయడానికి అవకాశం ఉంది. బై దట్ టైమ్ 100% టెక్నాలజీ అడాప్షన్ జరగాలి. వాట్సాప్ లోనే మన మిత్ర ద్వారానే ఆల్ సర్వీసెస్ విల్ ప్రొవైడ్.
0: ఇదిలా ఉండగా పేద మధ్యతరగతి బలహీన వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్య, వైద్యం, సామాజిక అభివృద్ది విషయాల్లో ప్రత్యేక దృష్టిని పెట్టామని చెప్పారు. రాష్ట్రంలో ఖరీఫ్ 2026 సీజన్ కోసం వ్యవసాయ శాఖ సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ

0: కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు తెలిపారు. రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సాగునీరు సమయానికి అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. 2026-27 సంవత్సరానికి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా 294 కోట్ల రూపాయల బడ్జెట్తో 7.46 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రైతులకు రాయితీపై సరఫరా చేస్తామని మంత్రి వెల్లడించారు. ఖరీఫ్లో అవసరమైన 93 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువు విత్తనాలను 50% రాయితీపై సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 30 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను సేకరించి రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీకి సిద్దం చేసినట్లు చెప్పారు. ఏపీ పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన విద్యార్థులకు బీటెక్ ద్వితీయ సంవత్సర ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈసెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు విడుదల చేశారు. అర్హత సాధించిన విద్యార్థులందరికీ ఆయన అభినందనలు తెలియజేశారు. ఫలితాల కోసం sets.apsche.ap.gov.in/eset లో లేదా వాట్సాప్ మనమిత్ర 9552300009 హాయ్ అని మెసేజ్ పంపి తెలుసుకోవచ్చు. ఈసెట్ ఫలితాల్లో 91.72% ఉత్తీర్ణత సాధించారు. 32434 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా వారిలో 29750 మంది అర్హత సాధించారు. ర్యాంక్ కార్డులు సంబంధిత వెబ్సైట్లో లేదా వాట్సాప్ నంబర్ ద్వారా అందుబాటులో ఉంచినట్లుగా అధికారులు వెల్లడించారు. అర్జీలు ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం చూపించవద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు సూచించారు. 7వ జిల్లా కలెక్టర్ల సదస్సు 2వ రోజున వివిధ అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫైళ్లను వేగంగా పరిష్కరిస్తే ప్రభుత్వ సేవలు త్వరగా ప్రజలకు అందుతాయన్నారు. పరిపాలనకు సాంకేతికతను అనుసంధానించడంతో పాటు మానవీయ కోణంలో ఆలోచించి చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో అర్జీలు స్వీకరిస్తున్నట్టుగానే ఇకపై ప్రతి శుక్రవారం నియోజకవర్గాల్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ
1: జిల్లాలో కలెక్టర్స్ చేసే పీజీఆర్ఎస్ ఏదైతే చేస్తున్నారు గ్రీవెన్స్ రిడ్రెసల్ అవి కూడా రికార్డ్ చేసేయండి, ఆటోమేటిక్ రికార్డింగ్. దెన్ మీకు 20 మందిని కలిచారు, ఆటోమేటిక్ రికార్డ్ వచ్చింది, దానిపైన యాక్షన్ ఫాలో అప్ వస్తుంది. దీంట్లో ఇంటిగ్రేట్ చేసుకోండి, బోత్ గవర్నమెంట్ అండ్ పొలిటికల్ కెన్ యూ ఇంటిగ్రేట్. గవర్నమెంట్ వర్క్ వచ్చినప్పుడు ఐ కాంట్ మెయింటైన్ దట్ పబ్లిక్ రిలేషన్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్. దిస్ ఈస్ అ స్టాండర్డైజ్డ్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ కెన్ ఇష్యూ నౌ. యూనిఫామ్ ఫ్రైడే, గ్రీవెన్స్ డే యూ విల్ గో టు ది ఫీల్డ్.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో ఈరోజు జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ అంశంపై కేంద్రం నుంచి అనుమతులు వచ్చేలోగా ఉద్యోగాలు మినహా ఎస్సీలకు వర్తించే ప్రతి ప్రయోజనాన్ని బుడగ జంగాలకు వర్తింపచేయాలని కలెక్టర్లకు సూచించారు. తక్షణమే ఈ అంశాన్ని అమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వేసవిలో ఎటువంటి అంతరాయం లేకుండా గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థను కొనసాగించేందుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ సమగ్ర వేసవి కార్యాచరణ ప్రణాళిక 2026ను అమలు చేస్తోందని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన ఈరోజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 251 మండలాల్లో గుర్తించిన 2106 సున్నిత నివాస ప్రాంతాల కోసం 40 కోట్ల 47 లక్షల రూపాయల వ్యయంతో ప్రత్యేక కంటింజెన్సీ ప్రణాళిక రూపొందించబడిందని చెప్పారు. ఇందులో కరువు ప్రభావిత 28 మండలాలకు 4 కోట్ల 94 లక్షల రూపాయలు, మిగిలిన 223 మండలాలకు 35 కోట్ల 53 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని ఆయన వివరించారు. భూముల సర్వేలో పారదర్శకత కోసం ఇకపై క్షేత్రస్థాయి పరిశీలన చేపడతామని భూపరిపాలన ప్రధాన కమిషనర్ జి జయలక్ష్మి తెలిపారు. అదేవిధంగా నోటీసుల జారీ దశలో భూ యజమానులకు తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారా ఈకేవైసీ విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో ఆమె భూపరిపాలనకు సంబంధించిన కీలక అంశాలపై ప్రజెంటేషన్ను ఈరోజు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామంలో తప్పులు లేకుండా సర్వే జరగాలనే ఉద్దేశంతో గడువును 223 రోజులకు పెంచినట్లుగా వెల్లడించారు. భూ సమస్యల పరిష్కారంలో సాంకేతికతను వినియోగిస్తున్నామని చెప్పారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో 2027 మార్చి నెలాఖరు నాటికి లక్ష్యాల మేరకు పట్టాదారు పాస్ పుస్తకం

0: పంపిణీ 100% పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశామని ఆమె తెలిపారు. అత్యాధునిక బ్లాక్ చైన్ టెక్నాలజీతో రికార్డులకు పూర్తి భద్రత కల్పిస్తున్నామని జయలక్ష్మి వివరించారు. రాష్ట్రంలో 2027 డిసెంబర్ నాటికి 10 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో 7వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు మాట్లాడుతూ, ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీలోగా 250,000 ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు జరగాలని కోరారు. డిసెంబర్ నాటికల్లా మరో 238,000 ఇళ్లకు గృహప్రవేశాలు చేయించాలని సూచించారు. ఇళ్లు లేని పేదలకు గ్రామాలలో 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ఇబ్బందులు లేని చోట భూసేకరణ లేదా సమీకరణతో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు కోరారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో బీసీ కులాల వెనుకబాటుతనం అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేశామని, ఆ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో తగిన రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి చెప్పారు. కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి సగటున 900 మీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ వివరాలను వాతావరణ కేంద్రం అధికారి నారాయణ తెలియజేస్తూ,
1: ద్రోణి లేదా గాలుల అంతరాయము ఇప్పుడు కొమరన్ ప్రాంతం నుండి విదర్భ, మరట్వాడ, అంతర్ కర్ణాటక, రాయలసీమ మరియు తమిళనాడు మీదుగా నైరుతి మధ్యప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది. ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో ఖరీఫ్ 2026 సీజన్ కోసం వ్యవసాయ శాఖ సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉందని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఏపీ ఈసెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు విడుదల చేశారు. పరిపాలనకు సాంకేతికతను అనుసంధానించడంతో పాటు మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. వరిష్ఠ భాజపా నేత సువేందు అధికారి భాజపా విధాయక దళస్య నేత నిర్వాచితః. సః పశ్చిమబంగ ప్రదేశస్య ప్రథమః భాజపేతి దళస్య ముఖ్యమంత్రి భవితుం సజ్జః అస్తి. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సోమనాథ మందిరం భారతస్య దృఢతాయాః, ఏకతాయాః, సభ్యతాయాః చ బలస్య కాలాతీతం ప్రతీకత్వేన వర్ణితం. డిఆర్డిఓ తథా భారతీయ వాయుసేనయా స్వదేశీయస్య తారా గ్లైడ్ శస్త్రస్య ప్రథమోడ్డయన పరీక్షణం సఫలతయా పూరితం. అపి చ భారతస్య సిమరన్జీత్ కౌర్ ఇత్యేషా సాంఘాయి నగరె ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 2 మధ్య మహిళానాం రికర్వ్ ఉపాంత్య చక్రీయ ద్వంద్వే ప్రవిష్టవతి. అథ వార్తాః విస్తరేణ. పశ్చిమబంగప్రదేశె భాజపేతి దళస్య వరిష్ఠ నేత సువేందు అధికారీ అద్య పశ్చిమబంగప్రదేశె భాజపా విధాయక దళస్య నేతృత్వేన నిర్వాచితః, యేన తస్య రాజ్యస్య ప్రథమః భాజపా ముఖ్యమంత్రి భవితుం మార్గః ప్రశస్తః అభవత్. విధాయక దళస్య సభాయాం అధికారిణః నామ ప్రస్తావితమాసీత్. తథా చ కేంద్రీయగృహమంత్రిణా అమితశాహేన నవనిర్వాచితానాం భాజపా విధాయకానాం దళస్య వరిష్ఠ నేతృణాం చ ఉపస్థితౌ ఔపచారిక రూపేణ ఘోషితం.
3: लगभग 8 प्रस्ताव और समर्थन प्राप्त हुए हैं और सभी प्रस्ताव और समर्थन एक ही नाम के मिले हैं. उसके बाद दूसरे नाम के लिए भी सबको समय दिया गया, पर्याप्त समय दिया गया, मगर कोई दूसरा नाम नहीं आया है. इसलिए केंद्रीय पर्यवेक्षक के रूप में मैं श्री शुभेंदु अधिकारी जी को पश्चिम बंगाल विधानमंडल दल के नेता के रूप में निर्वाचित घोषित करता हूँ.
2: नव भाजपा सर्वकारस्य शपथ ग्रहण समारोह श्वः.

0: समझौता ज्ञापन किए हैं तथा निष्पक्ष और नैतिक आवाजाही के लिए कई और अन्य समझौतों पर विचार किया जा रहा है। भारत का लक्ष्य अवैध पलायन, तस्करी और सामाजिक सुरक्षा में मौजूद कमियों जैसी चुनौतियों से निपटते हुए समावेशी, मानवीय और भविष्य के लिए तैयार ढांचे का निर्माण करना है।
1: प्रशासनेन उक्तं यत् सम्पूर्णे देशे गृहे एलपीजी इत्यस्य आपूर्तिः सुकरः अस्ति। कस्मिन्नपि वितरणसंस्थायां शुष्कतायाः सूचना नास्ति। नवदिल्ल्याम् अन्तर्मन्त्रालयीयं वार्तालापं सम्बोधयन्ति पेट्रोलियम् प्राकृतिक गैस मन्त्रालयस्य सचिवः सुजाता शर्मा इत्येषा उक्तवती यत् प्रशासनस्य प्रयासः अस्ति यत् देशीय ग्राहकेभ्यः गैस इत्यस्य अभावः न भवेत् तथा च पश्चिम एशियायाः विकसित स्थितौ मूल्यानि स्थिराणि एव भवेयुः।
2: भारत सरकार ने ये कोशिश की अभी तक कि कोई प्राइस इंक्रीज ना हो और इसके लिए एक्साइज ड्यूटी भी कम की। इसके अलावा और भी बहुत सारे कदम लिए, जैसे कि रिफाइनरीज के अंदर एलपीजी प्रोडक्शन को इंक्रीज करना, पीएनजी कनेक्शंस को प्रमोट करना, हमारे फर्टिलाइजर प्लांट्स को भी धीरे धीरे बढ़ाया गया और अब लगभग 98% तक उनकी सप्लाई इंश्योर की गई है।
1: आकाशवाण्या स्वीय 90वें वार्षिकोत्सवस्यावसरे अद्य राष्ट्रिय राजधान्यां मैराथन इत्यस्य आयोजनं कृतम्। प्रायः 3.5 किलोमीटर मितं मैराथन इत्येतत् आकाशवाणी भवनात् आरभ्य कृषिभवने, रेलभवने, आरबीआई भवने च भूत्वा पुनः आकाशवाण्याम् एव समाप्तम्। आकाशवाण्याः दूरदर्शनस्य प्रसारभारत्याः च कर्मचारिणः स्वीय परिवारस्य सदस्यैः च सह अस्यां मैराथन धावन प्रतियोगितायां भागं गृहीतवन्तः। सर्वे प्रतिभागिनः धावन समापन पदकं प्राप्तवन्तः। पुरुष महिला विभागयोः शीर्षत्रयेभ्यः धावकेभ्यः पारितोषकानि प्रदत्तानि। अस्माकं संवाददात्रानुसारं प्रसारभारत्याः सीईओ गौरव द्विवेदी, आकाशवाण्याः महानिर्देशकः राजीव कुमार जैनः च स्पर्धायै हरितध्वजं प्रदर्शितवन्तौ। भारतस्य सिमरनजीत कौर इत्येषा अद्य सांघाई नगरे आयोजितस्य आर्चरी वर्ल्ड कप स्टेज 2 इत्यस्मिन् महिलानां रिकर्व व्यक्तिगत स्पर्धायाः उपान्त्यचक्रीय द्वन्द्वे प्रविष्टवती इति वार्ताः।
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ముందుగా ఈ సాయంత్రం 6:35 ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో కంటి శుక్లాలు నివారణ చర్యలు ఈ అంశం గురించి నేత్ర వైద్యులు డాక్టర్ ఫణీంద్రారెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. అనంతరం వెన్నెముక సమస్యలు ఆయుర్వేద చికిత్స ఈ అంశం గురించి ఆయుర్వేద వైద్యులు డాక్టర్ తాజుద్దీన్ ఉల్ హక్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో చిరుధాన్యాలు రైతుకు భరోసా పంట ఈ అంశం గురించి దర్శి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ టి మానస గారితో పరిచయం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన భారతదేశ వనరులు ఈ అంశం గురించి తెలుసుకుంటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 పాటకు వేళాయరా కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతల కోరు పాటలు వింటారు. 10:00 జానపద రంజని కార్యక్రమంలో పల్నాటి చరిత్ర నుండి బాలచంద్రుడి యుద్ధరంగం పల్నాటి జోడుకథ ప్రసారమవుతుంది. 10:30 ఆపాత మధురాలు కార్యక్రమంలో అలనాటి పాత సినిమాల్లోనే సుమధురమైన గీతాలను వింటారు. 11:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాలు.

0: వివరాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో ఉదయం 6:05 అనంతరం 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం వింటారు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో తల్లి, తండ్రి, గురువు, దైవం ఈ అంశం గురించి వ్యాఖ్యానం అందిస్తారు శ్రీ వరికోటి కోటయ్య. 6:35 చేను ముచ్చట్లు రైతుల కార్యక్రమంలో బొప్పాయి పంట సాగు వివరాలు తెలుసుకుంటారు. 6:45 మధ్యాహ్నం 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:55 ప్రసార విశేషాలు. 7:00 దేశభక్తి గీతం. 7:05 మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రపంచ వలస పక్షుల దినోత్సవం ఈ అంశం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుంటారు. అనంతరం భూవాతావరణంలో మార్పులు, దాని పరిణామాలు ఈ అంశం గురించి ఎం నాగార్జునరావు గారి ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం హరికథా పితామహులు ఆదిభట్ల నారాయణదాసు ఈ అంశం గురించి ఎస్ సుబ్బారావు గారి ప్రసంగం వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీత మంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన శ్రీ కెవిఎస్ఎన్ మూర్తి. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా పాటలను కోరు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. కేవలం మహిళా శ్రోతలు మాత్రమే రేపు ఉదయం పాటల్ని కోరుకోవాల్సి ఉంటుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మార్కాపురం శ్రీ సత్యనారాయణ స్వామి మహిళా సేవా సమాజం వారి కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 10:00 మధ్యాహ్నం 12:40 అనంతరం 1:30 విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇక రేపటి సాయంకాలం ప్రసారంలో రేపు సాయంత్రం 6:00 రాత్రి 11:00 హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:05 రాత్రి 9:00 అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 ప్రసార విశేషాలు. 6:35 డియర్ ఎఫ్ఎం మీరు మేము కార్యక్రమంలో శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు వింటారు. కార్యక్రమ సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో గర్భాశయం మెలికపడుట చికిత్స నివారణ చర్యలు ఈ అంశం గురించి సంజీవరాయునిపేట పశు వైద్యులు డాక్టర్ కె శ్రావణ్ కుమార్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. 7:45 చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ ప్రసారమవుతుంది. 8:15 90 వసంతల ఆకాశవాణితో నా అనుబంధం ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 మధుర గీతాలు వింటారు. 10:00 అఖిల భారత జాతీయ శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. మీరింతవరకు ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన్ మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బబ్బలా
3: సై బాల్,
2: నడువుల తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: ప్రకటనలు విన్నారు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఆరోగ్య సలహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో కంటి శుక్లాలు నివారణ చర్యలు ఈ అంశం గురించి నేత్ర వైద్యులు డాక్టర్ ఫణీంద్రారెడ్డి గారితో పరిచయం వింటారు. అనంతరం వెన్నెముక సమస్యలు ఆయుర్వేద చికిత్స ఈ అంశం గురించి ఆయుర్వేద వైద్యులు డాక్టర్ తాజుద్దీన్ ఉల్హక్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. ముందుగా విందాం కంటి శుక్లాలు నివారణ చర్యలు ఈ అంశం గురించి నేత్ర వైద్యులు డాక్టర్ ఫణీంద్రారెడ్డి గారితో పరిచయం.
1: సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. అంటే అన్నిట్లో కల్లా కళ్ళు చాలా ప్రధానమైన అర్థం. ప్రపంచాన్ని చూపించేది, వెలుగునిచ్చేది కళ్ళు మాత్రమే. మరి అలాంటి కళ్ళ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మరి కంటి చూపు ఎందుకు తగ్గిపోతుంది? అలాగే శుక్లం అంటే ఏంది? దానివల్ల వచ్చే సమస్యలు ఏంది? ఈ విషయాల్ని మన శ్రోతలకు వివరించేందుకు ఈరోజు మన స్టూడియోకు మార్కాపుర పట్టణంలో ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ ఎన్ ఫణీంద్రారెడ్డి గారు వచ్చేశారు. వారి ద్వారా ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
2: నమస్కారం అండి. శ్రోతలకు అందరికీ నమస్కారం అండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు జనరల్గా ఏదైనా మనం బుక్ తీసుకున్నప్పుడు సన్నక్షరాలు కనపడకపోవటం అదొక సమస్య, కొంతమందికి దూరంగా ఉండే వస్తువులు కనరాకపోవటం, ఇలా ఈ కంటి చూపు తగ్గేందుకు గల కారణాలు ఏమంటారు?
2: కంటి చూపు తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయండి. ప్రధానంగా వచ్చేసి మొట్టమొదటి దృష్టి లోపము, దీన్ని రిఫ్లెక్టివ్ ఎర్రర్ అంటారు. అంటే మనం సాధారణ భాషలో చెప్పాలంటే సైట్ రావడం అంటారు. అంటే మన కంటిలో అన్నది పవర్ అనేది ఎగ్జాక్ట్గా మనకు తగినంత అవసరమైనంత పవర్ ఉండదు. దానివల్ల దృష్టిలోపం ఉంటుంది. దీనికి అద్దాలు పెట్టుకుంటే మనకు బాగానే కనిపిస్తుంది. రెండోది వచ్చేసి చత్వారం, 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి చిన్న చిన్న అక్షరాలు దగ్గర చూపనేది కొంచెం మసగా ఉంటుంది. ప్రధానంగా ఈ రెండు కారణాలు మనకు ఉంటాయి. వీటితో పాటు ఇంకో ప్రధాన కారణం ఏంటంటే శుక్లం. శుక్లం చాలా సాధారణంగా వింటూ ఉంటారు, 50-60 ఏళ్ళు దాటిన వారు పెద్దవాళ్లకు శుక్లం వచ్చి చూపు తగ్గిపోయింది అని చెప్తూ ఉంటారు. ఈ మెయిన్గా ప్రధాన కారణాలు. వీటితో పాటు ఇంకా కొంచెం సాధారణంగా వచ్చే కారణాలు ఏంటంటే నీటి శుక్లము, గ్లోకోమా అంటారు, అట్లాగే కంటి పొరలు టెరిజియం అంటారు, తర్వాత మధుమేహం ఉన్నవాళ్ళు అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కంటి నరాలన్నీ దెబ్బతింటా ఉంటాయి. అట్లాగే షుగర్ ఉన్న బీపీ ఉన్న వాళ్ళకంటే రక్తపోటు ఉన్న వాళ్ళకి కూడా కంటి నరాలు దెబ్బతింటా ఉంటాయి. ఇవన్నీ కూడా సాధారణంగా వచ్చే ప్రాబ్లమ్స్. ఇవి కాకుండా అరుదుగా వస్తాయి, కొంతమందికి పుట్టుకతోనే జెంటికల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. తర్వాత ఏదైనా దెబ్బతొలడం వల్ల కానీ, ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, అలర్జీలు రావడం వల్ల కానీ, ఇటువంటి కారణాల వల్ల కూడా చూపు తగ్గడానికి అవకాశం ఉంది.
1: డాక్టర్ గారు, ఇంతకు మీరు ఒక ప్రధానమైన ఇష్యూ చెప్పారు, శుక్లం అని. ఎందుకంటే చాలామంది ఇప్పుడు టౌన్లో కానీ తర్వాత పల్లెటూరులో కానీ కంటి తగ్గిపోతే వాళ్ళు ఏమంటారంటే ఏదో శుక్లం వచ్చినట్టుందబ్బా అంటారు. అంటే ఏంది, కంటిలో ఏమొస్తుంది, శుక్లం వస్తుందంటే మనకు కనిపించదా ఏమి కూడా?
2: మొట్టమొదటి విషయం ఏంటంటే మనం మామూలుగా కంటిని కెమెరాతో పోలుస్తారు. అంటే మనకు బయట ఉన్న కాంతి వెలుతురు మొత్తం మన కంటి లోపల నరం మీద ఫోకస్ కావాలి. నరం మీద ఫోకస్ కావడానికి కంటి అందు కంటి పాప వెనకాల ఒక చిన్న లెన్స్ ఉంటుంది, కటకం అంటారు దాన్ని, దాన్ని ఇంగ్లీష్లో లెన్స్ అంటారు. ఈ లెన్స్ అన్నది చాలా క్లియర్గా ఉంటుంది. అంటే అది మనకు చాలా గ్లాస్ కంటే చాలా క్లియర్గా ఉంటుంది. అంత క్లియర్గా ఉండడం వల్ల మన బయట కాంతి మొత్తం లోపల కంటి నరం మీద ప్రసరించి దాని నుంచి మనకు చూపు అనేది వస్తుంది. కొంతమందికి ఏంటంటే కొంతకాలం తర్వాత వివిధ కారణాల వలన ఈ లెన్స్ అనేది క్లియర్గా ఉండాల్సిన లెన్స్ వలన తెల్లగా పారదర్శకత్వం కోల్పోతుంది. దీనివల్ల మనకు చూపు అనేది బయట కాంతి అన్నది కంటి లోపలనే సరిగా పడదు. దీనివల్ల చూపు అనేది తగ్గుతుంది. ప్రధానంగా దీన్నే శుక్లము అంటారు.
1: ఓకే డాక్టర్ గారు, ఎలాంటి లక్షణాలు అంటే ఒక వ్యక్తికి శుక్లం వచ్చిందని తెలుసుకునేందుకు లక్షణాలు ఎలా ఉంటాయి?
2: శుక్లం వచ్చినందుకు ప్రధానంగా మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే చూపు అనేది తగ్గుతుంది. కాకపోతే ఏమంటే ఈ చూపు అనేది ఒక్కసారిగా సడన్గా తగ్గదు, మెల్లగా తగ్గుతూ వస్తుంది. అంటే కొంతమందికి 3 నుంచి 6 నెలలు టైంలో పడుతుంది, కొంతమందికి 3 సంవత్సరాలు పట్టచ్చు, 4 సంవత్సరాలు పట్టచ్చు. అట్లాగా మీ అది తప్పించి వేరే సమస్యలు ఏమీ ఉండవు, వేరే ఎటువంటి సింప్టమ్స్ కానీ ఏమీ ఉండవు. కానీ చూపు అన్నది మెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళు ఎవరికి వాళ్ళు గుర్తించడానికి కూడా కొంచెం టైం పడుతుంది.
1: ఓకే, ఇప్పుడు ఎలాంటి వయసు వారికి శుక్లం వచ్చే ప్రమాదం ఉందంటారు?
2: శుక్లం అనేది ఏ వయసులో వారికైనా రావచ్చు, కానీ సాధారణంగా ఎక్కువగా పెద్ద వయసు వారికి అంటే 50 నుంచి 60 సంవత్సరాల పైకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకు శుక్లం అనేది వస్తుంది. దీంతోపాటు ఇప్పుడు ఇంకా మనం ఇప్పుడు ప్రజెంట్ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చిన్న వయసులోనే శుక్లం రావడానికి అవకాశం ఉంది. ఇవి కాకుండా కొంతమందికి చిన్న వయసులో అంటే పుట్టుకతోనే శుక్లం రావడానికి అవకాశం ఉంది, కొంతమందికి

0: ఏ వయసులో శుక్లం రావడానికి ఇవన్నీ కొంచెం అరుదుగా జరుగుతూ ఉంటాయి.
1: అంటే జన్యుపరంగా ఏమైనా వచ్చే
0: జన్యుపరంగా కూడా రావడానికి అవకాశం ఉంది. కొంతమంది పిల్లలకు పుట్టుకతోనే అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కానీ లేకపోతే ఏదైనా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏమైనా మెడిసిన్స్ వాడడం వల్ల కానీ పుట్టుకతోనే శుక్లం రావడానికి అవకాశం ఉంది.
1: ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ శుక్లం అని చెప్పుకున్నాం కదా, మెల్లకన్ను కూడా ఇందులో భాగమేనంటారా, అది వేరంటారా?
0: మెల్లకన్ను సపరేట్ అండి. కాకపోతే ఏమంటే ఒక్కొక్కసారి చిన్నలకు పిల్లలకు పుట్టుకతోనే శుక్లం వచ్చిన వాళ్ళకు అదే సమయంలో మెల్లకన్ను కూడా రావడానికి అవకాశం ఉంటుంది. మెల్లకన్ను అనేది సపరేట్ అండి, శుక్లం అనేది సపరేట్ అండి, దానికి సంబంధం లేదు.
1: ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఒక వ్యక్తికి శుక్లం వచ్చిందని నిర్ధారణ అయిన తర్వాత చికిత్స ఎలా స్టార్ట్ చేయాలి?
0: శుక్లం అనేది చికిత్స అనేది మనకు దీంట్లో సమస్య ఏమిటంటే మన కంటి వెనకాల లెన్స్ అనేది కొంచెం పూర్తిగా క్లియర్గా ఉండాల్సిన లెన్స్ మనకు వైట్ తెల్లగా మారిపోయింది. మనకు దీనికి శుక్లం చికిత్స ఏమంటే ప్రారంభ దశలో కొన్ని రకాల గ్లాసెస్ వాడడం వలన కొంతవరకు చూపు అన్నది రికవర్ అవుతుంది. కానీ కొంచెం లేట్ స్టేజ్ వచ్చేసరికి మనకు అద్దాలు అనేవి ఉపయోగపడవు. అటువంటి స్టేజ్లో మాత్రము మనము ఆపరేషన్ చేసి ఆ శుక్లం ఏదైతే పారదర్శకం లేని శుక్లం ఏదైతే ఉందో దాన్ని తీసివేసి దాని ప్లేస్లో మనము మంచి ప్లాస్టిక్ లెన్స్ కానీ లేకపోతే అక్రిలిక్ లెన్స్ అని కొత్తగా వచ్చే అక్రిలిక్ లెన్స్ కానీ అవి వేయడం వలన కాంతి అన్నది మళ్ళీ లోపల ప్రసరిస్తుంది, ప్రసరించి చూపు అన్నది మళ్ళీ తిరిగి వస్తుంది.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మనం ఇందాక శస్త్రచికిత్స అంటే సర్జరీ అనుకున్నాం కదా, అది ఆ శస్త్రచికిత్స ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఎంతసేపు పడుతుంది?
0: ఓకే, దీని గురించి చెప్పాలంటే ఇప్పుడు చాలామందికి అపోహలు ఉన్నాయి. కంటికి ఆపరేషన్ అంటే నెలల తరబడి రెస్ట్ ఉండాలి, తర్వాత వచ్చేసి బాగా నొప్పి ఉంటుంది, వాపు ఉంటుంది. ఇట్లా గత కాలంలో కొంతకాలం క్రితం అంటే 30-40 ఏళ్ళ క్రితం టెక్నాలజీ ఎక్కువ లేని సమయంలో మనకు ఇట్లాంటి సిచ్యువేషన్ ఉండేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. ఇప్పుడు వచ్చేసి మనకు కంటికి నల్లగుడ్డి మీద చిన్న కోత పెడతాం. ఎంత కోత అంటే 3 మిల్లీమీటర్ల కంటే తక్కువ కోత,
1: అతి తక్కువ
0: కోత. అంటే మన పెన్ను ఉంటుంది, పెన్ను టిప్ మీద చిన్న రంధ్రం పెడతాము. ఆ రంధ్రంలో నుంచి ఒక మిషన్ ఉంటుంది, చిన్న పెన్ను లాగానే ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్ అన్నది కంటి లోపల పెట్టేసి కొంచెం ఈ ఎనర్జీ వలన, అల్ట్రాసౌండ్ ఎనర్జీ వలన లోపల శుక్లాన్ని కరిగించేస్తాము. శుక్లాన్ని కరిగించిన తర్వాత అదే ప్లేస్లో అదే రంధ్రంలో నుంచి మనకు ఒక రోలబుల్ లెన్స్ అంటే ప్లాస్టిక్ లెన్స్ వస్తుంది. ప్లాస్టిక్ లెన్స్ మడిచేసి లోపల పెట్టేస్తాము. లోపల పెట్టిన తర్వాత లోపల స్ప్రెడ్ చేస్తాము. ఇది చాలా చిన్న ఆపరేషన్. అంటే మనం భయపడతాం కానీ అంటే కంటి అన్నది చాలా ముఖ్యమైన అవయవం కాబట్టి చాలా భయపడడం సాధారణమే.
1: చాలా మంది అపోహ ఉంది,
0: అపోహ ఉంటుంది. కానీ చాలా చిన్న ఆపరేషన్, రికవరీ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. మనము 2 వారాల టైంలోనే మనం కోలుకోవచ్చు, మళ్ళీ పనులన్నీ యథా ప్రకారంగా చేసుకోవచ్చు. గతంలో అయితే 30-40 సంవత్సరాల క్రితము మనకు కంటికి అంటే గుడ్డు మొత్తం కోసేవాళ్ళు. గుడ్డు మొత్తం కోసేసి దాంట్లో నుంచి శుక్లం తీసి ఆ రోజుల్లో అద్దాలు కూడా సరిగా లేవు, లోపల లెన్స్ పెట్టడానికి కూడా సరిగా అవకాశాలు లేవు. కాబట్టి ఆ టైంలో ఏంటంటే అది పూర్తిగా రికవరీగా వెయిట్ చేయడానికి మనకు దాదాపుగా 2-3 నెలలు టైం పట్టేది ఇంతకు ముందు. కానీ ఇప్పుడు మాత్రం 2 వారాల్లో, మాక్సిమం 3 వారాల్లోనే మనము రికవరీ అవుతుంది. అదిగాక ఆపరేషన్ రోజు సేమ్ రోజు ఇంటికి పంపించేస్తాము. అంటే మన హాస్పిటల్లో అడ్మిషన్ కూడా అవసరం లేదు.
1: ఇంకొక డౌట్ డాక్టర్ గారు, ఇప్పుడు ఈ కంటికి సర్జరీ చేసే సమయంలో ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారా?
0: చాలా తక్కువ అండి. ఎందుకంటే ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ మనం కంప్యూటరైజ్డ్ మెషిన్ తో ఆపరేషన్ చేస్తాము. తర్వాత చాలా చిన్న రంధ్రం చేస్తాం మనము. అంటే మనం 2-3 మిల్లీమీటర్స్ మీద రంధ్రం చేస్తాము. దాంట్లో నుంచే చాలా కాంప్లికేటెడ్ అంటే ప్రొసీజర్ అనేది చాలా సింపుల్గానే ఉంటుంది. అది కంప్యూటరైడ్తో చేయడం వల్ల మనకు చాలా అక్యురేట్గా ఉంటుంది. అలా కాకుండా డాక్టర్లు కూడా ఏంటంటే దీనికి తగిన అనుభవం ఉన్న డాక్టర్సే చేస్తున్నారు ఇప్పుడు. దానివల్ల ఏమంటే కాంప్లికేషన్స్ అనేవి చాలా తక్కువ. అంటే మనం 1,000 మందికి ఆపరేషన్ చేస్తే ఎవరికో ఒకరికో ఇద్దరికి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అదర్వైజ్ పెద్దగా కాంప్లికేషన్ గురించి అయితే ఏమీ ఉండవండి.
1: ఇప్పుడు ఒక వ్యక్తి సర్జరీ చేయించుకున్న తర్వాత మళ్ళీ అంటే మామూలుగా చూడటానికి ఎన్ని రోజులు పట్టచ్చు?
0: అంటే 90% రికవర్ అయితే 1-2 వారాలను రికవర్ అయిపోతుందండి. 10 రోజుల నుంచి 2 వారాలు రికవర్ అయిపోతుంది. కొంతమందికి మాత్రం 1 మంత్ దాకా పడుతుంది. అంటే వాళ్ళ శుక్లం ముదిరేదాన్ని బట్టి, మనం ఆపరేషన్ చేసినప్పుడు ఆ ప్రొసీజర్ని బట్టి ఒక్కొక్కసారి కొంతమందికి ఎక్కువ టైం పట్టిన వాళ్ళకి కొంచెం డిలే ఉంటుంది. కానీ చాలా వరకు చాలా మందికి 2 వారాల లోపలనే రికవర్ అయిపోతుంది. అంటే 2 వారాల తర్వాత పనులు చేసుకోవచ్చు.
1: ఓకే, ఒక నాకు సందేహం డాక్టర్ గారు, చాలా మందికి ఆపరేషన్ చేసిన తర్వాత నల్ల కలర్ దాలిస్తారు, ఎందుకని అంటారు?
0: ఓకే, మనం ఆపరేషన్ చేసిన తర్వాత ఏంటంటే కంటిలో కొంచెం వాపు వస్తుంది. మనం ఎంత కంప్యూటర్ ఆపరేషన్ చేసినా ఏం చేసినా కూడా కొంచెం కంటిలో వాపు వస్తుంది. ఈ వాపు వచ్చిన వాళ్ళకి ఏంటంటే మనకు బయట లైటింగ్ ఎండపడినప్పుడు కొంచెం ఆ వాపు ఎక్కువ రావడానికి, నొప్పి రావడానికి అవకాశం ఉంటుంది.

0: దాంతో పాటు మనకు బయట దుమ్ము అట్లా వస్తూ ఉంటాయి, తర్వాత వాటర్ పడుతూ ఉంటుంది. ఇవన్నీ రాకుండా ఏంటంటే మనం నల్లద్దాలు పెట్టుకుంటాము,
1: ఓకే,
0: బ్లాక్ గాగుల్స్ పెట్టుకుంటాము, ఒక 2 వీక్స్ అట్లా పెట్టుకుంటే సరిపోతుంది.
1: ఇప్పుడు
0: అది
1: ఒక
0: ప్రొటెక్షన్
1: సర్జరీ
0: కోసం.
1: చేసుకున్న తర్వాత ఇంకొక అంటే డౌట్ డాక్టర్ గారు, చాలా మందిలో ఉన్న సందేహము, తలస్నానం చేయొచ్చా లేదా అంటారు.
0: ఫస్ట్ 2 వారాల వరకు చేయకూడదండి, ఎందుకంటే మనము ఎంతదైనా చిన్న కట్ చేస్తాం కాబట్టి ఆ కట్ చేసిన కోత అన్నది మానిపోవడానికి 1 నుంచి 2 వారాలు టైం పడుతుంది. కాబట్టి మనం ఏంటంటే 2 వారాల వరకు తలస్నానం చేయొద్దని చెప్తాము, ఎందుకంటే ఏదన్నా మళ్ళీ ఆ నీరు అన్నది ఆ కోతలో పడి కొంచెం ఇన్ఫెక్షన్స్ రావడానికి కానీ, లేకపోతే ఏదన్నా వీళ్ళు స్నానం చేసేటప్పుడు కొంచెం కన్నును రబ్ చేయడం అట్లా చేస్తూ ఉంటారు, అట్లా రబ్ చేసినప్పుడు కంటి మీద ప్రెజర్ పడినప్పుడు మళ్ళీ లోపల అద్దం కదలడం కానీ అటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ 2 వారాల వరకు తలస్నానం చేయొద్దు అని చెప్తాము. 2 వారాల తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు, కొన్ని జాగ్రత్తలు తీసుకుని చేసుకోవచ్చు
1: ఓకే
0: తలస్నానం.
1: డాక్టర్ గారు, ఇప్పుడు చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఒకవేళ అంటే గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఇంకా మారుమూల గ్రామాల్లో కంటి శుక్లం చేయించుకుంటే ఒకవేళ సక్సెస్ కాదేమో అని భయపడే వాళ్లకు, ఒకవేళ చేయించుకోకపోతే ఏం జరుగుతుందంటారు వాళ్లకు శుక్లం వచ్చి?
0: ఓకే, మంచి ప్రశ్న అండి. ఇప్పుడు శుక్లం అన్నది బాగా ముదిరిందంటే మనకు లోపల శుక్లం అన్నది గట్టిపడుతూ ఉంటుంది. శుక్లం గట్టిపడినప్పుడు ఏదో ఒక స్టైల్ ఏంటంటే ఒక్కొక్కసారి కంటి లోపల ప్రెషర్ పెరుగుతుంది, చూపు ఒకటి తగ్గుతుంది, రెండోది కంటి లోపల ప్రెజర్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే కంటి లోపల ఎరుపు రావడము, కన్ను నొప్పి రావడము, వాపు రావడము, ఇటువంటి సమస్యలు వస్తాయి. ఒక్కొక్కరికి శుక్లం పగిలిపోవడానికి కూడా ఛాన్స్ ఉంది, చుట్టలను చిట్లడం అంటారు. శుక్లం చిట్లినప్పుడు ఏంటంటే సడన్గా రాత్రికి రాత్రి ఇంకా బాగా భరించలేనంత నొప్పి వస్తుంది. ఇంకా అటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఎమర్జెన్సీగా అప్పటికప్పుడు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. కానీ ఆ సిచ్యువేషన్లో ఏమంటే ఆపరేషన్ చేసినా కూడా చూపు అన్నది రికవరీ రావడానికి తక్కువ ఛాన్సెస్. రెండోది వచ్చేసి ఈ సమస్య పక్కన పెడితే మనకు మెయిన్ వచ్చేసి శుక్లం అన్నది పెద్ద వయసు వాళ్ళకు వస్తుంది, అంటే 60-70 సంవత్సరాలు పైబడిన వయసు వాళ్ళకు వస్తుంది. ఇటువంటి వాళ్ళకి ఏమంటే మనము ఆల్రెడీ వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉండరు, వాళ్ళు అంటే కూర్చోవాలని లేయాలని అందరికి అవకాశం. ఇప్పుడు అటువంటి వాళ్ళు వచ్చేసి శుక్లం కన్ను కూడా కనిపించలేదంటే వాళ్ళు బాత్రూమ్ పోవాలన్నా కనీసం వాళ్ళు తిండి తినాలన్నా ఏదైనా బట్టలు మార్చుకోవాలన్నా చిన్న చిన్న పనులు చేసుకోవాలన్నా కూడా ఒకరి మీద ఆధారపడి ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే అటువంటి వాళ్ళకు కొంచెం ధైర్యం చేసుకుని ఆపరేషన్ చేయించుకుంటే చూపు బాగా వస్తుంది, వాళ్ళు తన పనులు చాలా వరకు వాళ్ళు సొంతంగా చేసుకోగలుగుతారు, ఒకరి మీద ఆధారపడకుండా.
1: డాక్టర్ గారు, మారుతున్న జీవన శైలిలో కంటి చూపు మెరుగుపడటానికి ఎలాంటి ఆహార నియమాలు పాటిస్తే బాగుంటుంది అంటారు?
0: ఓకే, ఇప్పుడు ప్రధానంగా జీవనశైలి వచ్చేసి మనము రకరకాల ఫాస్ట్ ఫుడ్స్ అవి తింటూ ఉన్నాము, ఆకుకూరలు కానీ వెజిటబుల్స్ కానీ తినడం చాలా తగ్గిపోయింది, ఆయిల్ ఫుడ్స్ పెరుగుతూ ఉన్నాయి. రెండోది వచ్చేసి మన జీవనశైలిలో వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఇంతకుముందు అంటే పొద్దున్న 5 గంటలకు లేచి రాత్రి 6 గంటలకే పండుకునేవాళ్ళు, అంటే నిద్ర అనేది తగ్గిపోయింది. ఇప్పుడు రాత్రి 12 గంటల వరకు మేల్కొని పొద్దున్న 5 గంటల వరకే మళ్ళీ 6-7 గంటలకే లేచి వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. మొట్టమొదటి వచ్చేసి ఆహార శైలి మారింది, ఆహార శైలి మారి మన శరీరంలో ఆకుకూరలు కాయగూరలు తినడం అనేది తగ్గిపోయింది, అంటే విటమిన్స్ రావడం కానీ తగ్గిపోయింది, తర్వాత శారీరక శ్రమ తగ్గిపోయింది. సో మనకేంటంటే మెయిన్గా ఈ కొంచెం స్వీట్స్ కానీ ఫాస్ట్ ఫుడ్స్ కానీ తగ్గించి వాటి ప్లేస్లో ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ వీలైతే పచ్చి తింటే మేలు, కొన్ని కొన్ని కూరగాయలు లేదంటే ఉడకబెట్టిన కానీ కొంచెం ఆయిల్స్ తక్కువ వేసుకొని కానీ తినడం వలన మనకు సరిగా విటమిన్స్ కానీ తర్వాత ఈ ప్రోటీన్స్ కానీ అందుతూ ఉంటాయి. తర్వాత ఫాస్ట్ ఫుడ్స్ అనేవి కొంచెం తగ్గించుకుంటే మేలు, అంటే మిగిలిన అన్నిటితో పాటు కంటికి కూడా సమస్యలు వస్తాయి, ఈ మసాలాలు ఎక్కువ తిన్న వాళ్ళకు, తర్వాత ఈ ఆయిల్ ఫుడ్స్ సరి తిన్న వాళ్ళకు, కొంచెం ఈ టెన్షన్స్ ఉన్న వాళ్ళకు గ్యాస్ ట్రబుల్ కానీ అట్లా వస్తూ ఉంటాయి. అట్లాగే ఎక్కువసేపు మేల్కోవడం వలన కళ్ళు కొంచెం డ్రైగా అవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం సరైన జీవనశైలితో సరి చేసుకోవచ్చు.
2: మీరు ఇంతవరకు కంటి శుక్లాలు నివారణ చర్యలు ఈ అంశం గురించి నేత్ర వైద్యులు డాక్టర్ ఫణీంద్రారెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ జిఎల్ నరసింహారావు.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది.

0: మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ప్రకటనలు విన్నారు, ఇప్పుడు వినండి వెన్నెముక సమస్యలు, ఆయుర్వేద చికిత్స. ఈ అంశం గురించి ఆయుర్వేద వైద్యులు డాక్టర్ తాజుద్దీన్ ఉల్హాక్ గారితో పరిచయం.
6: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోకు ప్రకాశం జిల్లా మార్కాపూర్ పట్టణంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ తాజుద్దీన్ ఉల్హక్ గారు విచ్చేశారు. వారి ద్వారా మరి ఇటీవల కాలంలో చాలామంది ఎదుర్కొంటున్నటువంటి డిస్క్ సమస్యలకు ఆయుర్వేదంలో పరిష్కారం ఏమైనా ఉందా, మరి అలాగే ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సకు ఉన్న ప్రాధాన్యత ఏంటి, ఇంకా ఆయుర్వేదం అపోహలు, ఈ విషయాలని కూడా తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
7: నమస్తే అండి.
6: సో మనము ఈ మధ్యకాలంలో ఏ నలుగురు ఐదుగురు గెలిచినా కూడా మాట్లాడుకునేది ఏంటంటే, అయ్యో నాకు వెన్నెముక దగ్గర నొప్పి వచ్చేసింది, ఎక్స్రే తీయించాను, L3 L4 ఏదో ప్రాబ్లం ఉందట, కొంతమంది అయితే సర్జరీ చేయాలంటున్నారు. ఈ మాటలు మనం ఎక్కువగా ఉంటున్నాం. ఏది తరచుగా 30 నుంచి 35 40 ఏళ్ల మధ్య వయసులో వారికి ఇలాంటి సమస్య, అంటే వీటిని డిస్క్ సమస్యలు అని కూడా అంటుంటారు, ఎలా వస్తుందంటారు, ఎందువల్ల వస్తుంది?
7: అంటే అండి, డిస్క్ సమస్యలు అంటే ఫస్ట్ మన బ్యాక్ సైడ్ చూసుకుంటే స్పైనల్ కార్డ్లో వర్టిబ్రా ఉంటుంది. ఆ వర్టిబ్రా మధ్యలో డిస్క్ అనేది ఉంటుంది, దాన్ని ఏమంటామంటే డిస్క్ అని అంటాం. ఆ స్పైనల్ కణాల్లో ఏదైనా కానీ, సర్వైకల్ అయినా, థొరాసిక్ అయినా, లంబార్ అయినా, శాక్రమైన, లంబార్ అయినా, ఇవన్నీ సెగ్మెంట్స్ లాగా ఉంటాయి. ఏ ఒక్కో వర్టిబ్రా నుండి ఒక సపోర్ట్ లాగా ఏమవుతుందంటే డిస్క్ అని అంటాం. వన్స్ మనము ఈ డిస్క్ వల్ల వ్యాధులు ఎందుకు వస్తాయంటే, మనం ఇంప్రాపర్గా క్యాపబిలిటీ చూసుకోకుండా, సపోర్ట్ లేకుండా, ఎక్కువ ప్రెజర్ అనేది అప్లై చేసినప్పుడు దానివల్లనే ఈ సమస్యలు అనేది ఎక్కువ వస్తాయండి.
6: ఓకే, అంటే ఇప్పుడు మనము ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి డాక్టర్ గారు.
7: చెప్పండి.
6: మనం నిలబడాలన్నా, నడవాలన్నా, పరిగెత్తాలన్నా ప్రధానమైన అవయవం ఏంటంటే వెన్నెముకే.
7: అవునండి.
6: ఒక రకంగా చెప్పాలంటే, సో అయితే మనం దాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, అంటే సరిగా కూర్చోకపోవటము, లేదంటే ఎక్కువసేపు కూర్చోకపోవటము, మరి దానికి తగిన విధంగా ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఇలాంటివన్నీ చేస్తుంటాం కదా. సో మరి డిస్కుల్లో ఎన్ని రకాల వ్యాధులు ఉన్నాయి, ఎలా వస్తాయంటారు?
7: సార్, డిస్కులో అదేంటంటే సార్, కొన్ని అడల్ట్ మన ప్రాబ్లమ్స్ ఇటీవకాలం చూస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, అడల్ట్ స్కోలియోసిస్ అని అంటాం. ఈ వ్యాధి ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే స్పైన్ కర్వేచర్ అనేది కొంచెం స్పైన్ కర్వ్గా ఉంటుంది. ఇంకోటి వచ్చండి హెర్నియేటెడ్ డిస్క్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎస్క్రేస్ అలా, దాని తర్వాత సిటీఎంఆర్ఐ ఇలా తీపిచ్చినప్పుడు ఏమవుతుందంటే బల్జుగా ఉండటం, రప్చర్ అయినట్టు ఉండటం, కొంచెం వర్టిబ్రా ముందు స్లిప్ అయినట్టు ఉండటం, ఇది ఒక కాజ్ అని చెప్పవచ్చు. ఇంకోటి వచ్చండి స్పైనల్ స్టీనోసిస్ అంటాం. అంటే వర్టిబ్రా మధ్యలో ఉన్నది కొంచెం నేరో లాగా కనిపిస్తుంది. ఇంకోటి వచ్చండి స్పాండిలోరిథోసిస్ అంటాం. అంటే వర్టిబ్రా కంప్లీట్గా

0: మూమెంట్ లేకుండా ఒక నేరోగా కంప్లీట్గా ఇమ్మూవబుల్ లాగా కొంచెం ముందుకెళ్తుంది. దాని ఒక ఫ్యాక్టర్ అని కూడా చెప్పొచ్చు, ప్రాబ్లమ్స్ కూడా అన్ని కూడా చెప్పొచ్చు.
1: ఓకే, మనం చూస్తుంటాము తరచుగా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వాళ్ళు కానివ్వండి, లేదా ఎక్కువగా ఆఫీసులో నాన్ స్టాప్గా కూర్చుని అంటే లేవకుండా సిస్టమ్ మీద కూర్చుని పనిచేసే వాళ్ళలో ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయంటారు, నిజమేంటారా?
0: అదైతే వాస్తవం అండి. అంటే కూర్చున్న వాళ్ళు దాంతోపాటు ఇవి దీనికి మెయిన్లీ కారణం ఏంటంటే బాడీ అనేది తనకు సపోర్ట్ లేకుండా ఒకటి, రెండోది ఎక్కువ అనేది హెవీ వెయిట్స్ క్యారీ చేసే వాళ్ళు దాంట్లో వాళ్ళతో మనం చూస్తాము, మూడోది వచ్చి ఎక్కువ ఒబెసిటీ పర్సన్స్ ఎవరైనా లావు ఉన్న వాళ్ళ వాళ్ళ దాంట్లో కూడా ఈ సమస్యలు అనేది మనం ఎక్కువ చూస్తామండి.
1: ఓకే, తర్వాత మనం ఇందాక అనుకున్నట్టు ఈ వెన్నెముక సమస్యలు వంశపారంపర్యంగా కానీ లేదా జన్యుపరంగా కానీ వచ్చే అవకాశం ఉందంటారు ఏమన్నా?
0: వంశపారంపర్యంగా అయితే అండి వచ్చే సమస్యలు అయితే మనం చెప్పలేము, ఓన్లీ ఫర్ ఇట్ టేక్స్ టు 22 or 30% అంతే, కంప్లీట్గా వంశపారంగా అని చెప్పలేము. మన జీవన విధానము దాంతోపాటు మన ఫుడ్ హ్యాబిట్స్ వ్యాయామము దాంతోపాటు ఒక కారణం వల్లనే వచ్చే వ్యాధులు అంతే అండి, కంప్లీట్గా జెంటికల్గా ఫ్యాక్టర్స్ అని అని మనం చెప్పలేము.
1: ఓకే, ఇప్పుడు డిస్క్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఫర్ ఎంప్లాయీస్ అనుకోండి?
0: ఎంప్లాయీస్ అయితే అండి తను కూర్చుండే ప్లేస్లో అయినా కానీ చైర్స్ బ్యాక్ సైడ్ ఒక సపోర్ట్ ఉన్నట్టు, కింద కూర్చున్నప్పుడు కొంత సపోర్ట్ ఉన్నట్టు, కంప్లీట్గా అలానే చైర్లో ఒక 2 to 4 hours అలా కూర్చోకుండా 30 minutes 40 minutes లేకపోతే ఒక 50 minutes అయినా కానీ లేయటం, కొంచెం అటు తిరిగి రావటం అలా చేయటం వల్ల కొంచెం యూజ్ అవుతుంది. దాంతోపాటు ఏంటంటే ఎక్కువ లాంగ్ సిట్టింగ్స్ అలా కూర్చున్న వాళ్ళ దాంట్లో కూడా సమస్యలు అనేది ఎక్కువ ఉంటాయి.
1: ఓకే, సో అలాంటి జాగ్రత్తలు
0: తీసుకోవాలి.
1: ఓకే, ఇప్పుడు కొంతమంది వెహికల్స్ నుంచి కింద పడి లేదా కాలు జారి కింద పడటం జరిగినప్పుడు కూడా సో వెన్నెముక దెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది.
0: అవునండి,
1: సో అలాంటప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది
0: అంటే సార్, ఒకటి ఇంజురీస్ అయిన తర్వాత అది ప్యాథాలజీ అది డిఫరెంట్ అండి. అంటే ఆ కండిషన్ బట్టి ఆ టైంలో అనేది కంపల్సరీ, ఫర్ ఎగ్జాంపుల్ బ్లీడింగ్ అవుతుందంటే ఆ క్రోనిక్ కండిషన్స్లో ఉందంటే కంపల్సరీ గో ఫర్ ఆపరేటివ్ మెథడ్ అండి, దే డోంట్ హ్యావ్ ఎనీ సెకండ్ ఆప్షన్ లేదు. అది అయిన తర్వాత మనం ఇచ్చే పంచకర్మ ట్రీట్మెంట్ అయినా ఏదైనా కానీ, ఐ మీన్ దట్ ఎనీ ఫిజిషియన్ ఆయుర్వేద తన పంచకర్మ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఆల్రెడీ అఫెక్టింగ్ అయినదండి, ఇట్ గివ్స్ సమ్ బెనిఫిట్ టు ద పేషెంట్, కొంచెం క్యూర్ కావడానికి బెనిఫిట్ కావడానికి కోసమే ఆ ట్రీట్మెంట్ మోడాలిటీస్ అనేవి ఉంటుంది.
1: ఓకే, ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పారు,
0: చెప్పండి,
1: పంచకర్మ అన్నారు కదా, సో ఈ డిస్క్ ప్రాబ్లమ్స్కు పంచకర్మ ద్వారా నిప్పులు తగ్గే అవకాశం ఉందంటారా?
0: అవునండి, వాస్తవము యాక్చువల్ అంటే ఇప్పుడున్న కాలంలో చాలా మందికి L3 L4 ఇలాంటి ప్రాబ్లమ్, సైటిగా అనేది కూడా ఇలాంటి ఉన్న కండిషన్స్లో అయినా కానీ అన్ని స్పైన్ ఉన్నదా అండి. ఇప్పుడైతే మీరు ఫారినర్స్ కొన్ని గ్లోబల్గా మనం చూసే మాట అయితే అందరూ ఏమంటున్నారంటే కొత్త రకం ట్రీట్మెంట్ వచ్చింది స్పైన్ హెల్తీ అని చెప్పి అంటున్నారు. ఇట్ మీన్ దట్ స్పైన్ ఏరియాలో మొత్తం ఒక పొట్టిలాగా చేసి ఆయిల్ బంధన అంటాం, అంటే ఆ కట్టుంది బంధన అని చెప్పి సర్టెన్ హీట్ టెంపరేచర్లో మనం వేసినప్పుడు ఆల్రెడీ ఎఫెక్టింగ్ అయినది డ్యామేజ్ అయినది ఏదైనా కానీ కొంచెం రిలీఫ్ అవుతుంది, స్ట్రెంథింగ్ ఇస్తుంది, కొంచెం బెనిఫిట్ ఇస్తుంది. వన్స్ బెనిఫిట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే పేషెంట్ బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉంటుందంటే తన వర్క్ తను చేసుకుంటాడు, వాకింగ్ ఏదైనా తన ఇంట్లో ఏదైనా పని చేసుకున్నప్పుడు స్ట్రెంథింగ్ అయినా కానీ దాంతోపాటు మూమెంట్ ఉండడం కోసము, ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఏదైనా కూర్చున్నా కానీ కొంచెం నొప్పి తగ్గినట్టు ఇలాంటి సింప్టమ్స్ కనిపిస్తూ ఉందండి. దాంతోపాటు ఏం చేస్తామంటే కటి వస్తితో పాటే అభ్యంగా శస్త్రకశాలి పిండ స్వేద, దాంతోపాటు బస్తీ, అంటే బస్తీ అనేది ఒక నేమ్ అండి, సర్టెన్ ఎనిమాతో మనం ప్రిపేర్ చేసి మనము ఈ డోస్ ఉంటుంది దాంట్లో, యోగ బస్తీ అనవాసాలు అని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. అది ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే పేషెంట్ కనుక కొంచెం బెనిఫిట్ అనేది ఉంటుందండి.
1: ఓకే, ఇప్పుడు డిస్క్ ప్రాబ్లం వచ్చిన వ్యక్తికి ఆయుర్వేదంలో ఎన్ని రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది
0: సార్? అది యాక్చువల్లీ ఎన్ని రోజులు అని చెప్పి మనం చెప్పలేము సార్. యాక్చువల్ ఏంటంటే ఒక కండిషన్ ఉన్నదానికి బల అంటాం, ఇట్ మీన్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ మనం చూసుకుంటే అక్యూట్ క్రోనిక్ ఇలా ఎలా ఉంటుందో సేమ్ అలానే ఏంటంటే కొంతమందికి అంటే షార్ట్ టైమ్ ఆఫ్ 6 days తీసుకుంటే ఒక రకంగా ఉంటుంది, కొంతమందికి 16 days ఉంటుంది, కొంతమంది 30 days ఉంది. ఇట్ డిపెండ్స్ ఆన్ సివిరిటీ ఆఫ్ ద డిసీజ్, అంటే తన వ్యాధి దాని కండిషన్ బట్టి ఎంత క్రోనిసిటీ ఉందో దాన్ని బట్టి ఉంటుందండి.
1: ఓకే, ఇప్పుడు నేను కింద పడను అలాగే నా పని నేను చేసుకుంటూ పోతాను, సో సడన్గా ఒకరోజు నొప్పి వస్తుంది, సో అలాంటి నొప్పులు కూడా మీరు ఇందాక చెప్పినట్టు L3 L4 ప్రాబ్లమ్స్ అనుకోవచ్చా? లక్షణాలు ఎలా ఉంటాయి?
0: లక్షణాలు అంటే అండి ఒకటి మనం ఏదైనా పని ఏదైనా చేసుకున్నప్పుడు వెనకాల ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బింద ఫర్ ఎగ్జాంపుల్ బింద ఏదైనా వాటర్ అయితే క్యాన్ పట్టుకోవాలనుకున్నప్పుడు వెనకాల పట్టుకున్నట్టు ఉంటుంది, దాన్ని నమ్నెస్ అంటాం, అదొకటి చూస్తాం. ఇంకోటి వచ్చి చేతులు కాళ్ళు వచ్చి జుమ్ జుమ్ అని అరికాళ్ళు లాగినట్టు ఏదో అనిపిస్తున్నట్టు అంటాం. ఇంకోటి ఏంటంటే సైటికల్ ఉన్నప్పుడు మనం బ్యాక్ సైడ్ బటక్స్లో ఏరియా నుండి కింద టో వరకు ఒక సెన్సేషన్ లాగా లాగినట్టు జుమ్ అన్నట్టు ఉంటుంది, ఇలాంటి సింప్టమ్స్ అనేది చూస్తాం. దాంతోపాటు ఒక

0: మనం యాక్టివేట్ చేసుకున్నప్పుడు, కూర్చుంటున్నప్పుడు, నించుంటున్నప్పుడు అయినా కానీ, ఏదైనా వర్క్ చేసుకుంటున్నప్పుడు అయినా కానీ, ఈ పెయిన్ అనేది, పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు రేడియేటింగ్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది.
1: ఓకే, ఇప్పుడు చాలామంది కూడా ఇప్పుడు కొంతమంది డాక్టర్స్ ఇలాంటి నొప్పులు వెళ్తే మనం, మీరు కాల్షియం తక్కువ ఉంది సో ట్యాబ్లెట్స్ వాడుతూ ఉండండి చెప్తుంటారు కదా, సో ఆ కాల్షియం ట్యాబ్లెట్స్కి బదులుగా మన ఆహార శైలిలో ఎటువంటి మార్పులు చేసుకుంటే ఎముకలు పటిష్టంగా ఉండి ఇలాంటి వ్యాధులకు దూరంగా ఉండొచ్చు అంటారు?
0: అంటే సార్, ఒకటి కాల్షియం అదంతా ఏంటంటే అండి, ఫస్ట్ నార్మల్గా మనం ఎక్సర్సైజ్ అలా చూపించినప్పుడు మన బౌండరీ ఫార్మిటీ ఎంత తగ్గిందో, దాంతోపాటే మన ఫుడ్ హ్యాబిట్స్గా వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటున్నప్పుడే, కొన్ని గ్రెయిన్స్ ప్రోటీన్స్ దాంతోపాటు తీసుకుంటున్నప్పుడు, హెల్తీ డైట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం బెనిఫిట్ అవుతుంది. దాంతోపాటు బ్రౌన్ రైస్ తినడం వల్ల చాలా మంచిది. అలా కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ జేఐటీ ఇబ్బంది ఉంటుంది, పొద్దున్న లేస్తే గ్యాస్ పట్టిందా, గ్యాస్ పట్టిందా, అలాంటి క్లయింట్స్కి ఏంటంటే కొంచెం సోంపు అని చెప్పి మన మార్కెట్లో దొరుకుతుంది. డైలీ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఒక 1 టీ స్పూన్ ఆఫ్ సోంపు అలా వేసుకుని తాగితే కంప్లీట్గా ఏమైతే డే బై డే కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. 100% చెప్పలేము కానీ ఉన్న వర్క్ అకార్డింగ్ టు రీసెర్చ్ వర్క్ ప్రకారం చూసుకుంటే ఇట్ గివ్స్ ఫ్రమ్ బెనిఫిట్ టు ద పేషెంట్. అలా అంటే
1: ఓకే, సో మన లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలంటారు ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ రాకుండా?
0: డిస్క్ అంటే సార్, ఒకటి ఎక్కువ వెయిట్ అనేది క్యారీ చేయకుండా,
1: అంటే
0: కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ హెవీ వెయిట్స్ తగ్గాలి, మన బాడీ ఉన్న వెయిట్ తగ్గాలి, బిఎంఐ తగ్గాలి, అంటే ఎంత మనకు సంబంధించింది అంతే ఉండాలి. కొంతమంది ఏంటంటే ఐ మీన్ దట్ వర్క్ చేసుకునే వాళ్ళు ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హెవీ క్యారీ వెయిట్స్ వితౌట్ సపోర్ట్ ఎలా అంటే అలా ఎత్తుతూ ఉంటారు. వాళ్ళకి అలా ఎత్తినప్పుడు ఆ వర్క్ వల్ల ఓకే ఉంటుంది, దానివల్ల ఏమవుతుందంటే అది కొన్ని రోజుల తర్వాత అది కాంప్లికేషన్ అవుతుంది. వాళ్ళు దాంతోపాటు మూట, దాంతోపాటు కొంచెం మార్బుల్స్ ఎత్తేవాళ్ళు, హెవీ క్యారీ వెయిట్స్ అంతే.
1: ఓకే,
0: దానివల్ల
1: ఓకే. తర్వాత ఇప్పుడు ప్రధానంగా ఈ సాఫ్ట్వేర్ కానీ ఆఫీసులకి పనిచేసే వారికి కానీ ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటే ఈ సమస్య నుంచి మనం బయటపడవచ్చు అంటారు రాకుండా?
0: అంటే సార్, వాళ్ళు యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఓకే, దాంతోపాటు పొద్దున్న లేచినమ్మంటే కొంచెం సూర్య నమస్కార అలాంటివి ఏంటంటే వ్యాయామం చేసుకుంటూ కొంచెం హెల్తీ ఉంటూ డైట్ మెయింటైన్ చేస్తూ ఓవర్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కూర్చొని ఏమవుతుందంటే కొంచెం అనేది కొంచెం ఒబెసిటీ అవుతూ ఉంటుంది.
2: మీరు ఇంతవరకు ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో కంటి శుక్లాలు నివారణ చర్యలు ఈ అంశం గురించి నేత్రవైద్యులు డాక్టర్ ఫణీంద్రారెడ్డి గారితో పరిచయం విన్నారు. అనంతరం వెన్నెముక సమస్యలు ఆయుర్వేద చికిత్స ఈ అంశం గురించి ఆయుర్వేద వైద్యులు డాక్టర్ తాజుద్దీన్ ఉల్హక్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ జిఎల్ నరసింహారావు. ఇంతటితో ఈనాటి ఆరోగ్య సలహాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది జే చెన్నయ్య. ముఖ్యాంశాలు. దేశ సేవలో విశిష్ట పాత్ర నిర్వహించిన ఆకాశవాణి 90 సంవత్సరాల ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవంలో భాగంగా ఈ నెల 11న జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొంటారు. దేశ రక్షణ సరిహద్దుల భద్రత మాత్రమే కాదని సామాజిక పర్యావరణ పౌరుల భద్రత కూడా అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి నూతన శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. వార్తల వివరంగా. దేశ సేవలో విశిష్ట పాత్ర నిర్వహించిన ఆకాశవాణి 90 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా ఈరోజు దేశ రాజధానిలో మారథాన్ నిర్వహించింది. ఆకాశవాణి భవన్ నుంచి రైల్ భవన్, ఆర్బీఐ బిల్డింగ్ మీదుగా తిరిగి ఆకాశవాణి భవన్కు ఈ మారథాన్ చేరింది. ఆకాశవాణి, దూరదర్శన్, ప్రసార భారతి సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొన్న వారందరికీ ఫినిషర్ మెడల్, అగ్రభాగాన నిలిచిన 3 పురుషులు, 3 మహిళలకు ట్రోఫీలు బహుకరించారు.

0: ప్రసారభారతి సీఈఓ గౌరవ్ ద్వివేది, ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ జెండా ఊపి మారథాన్ను ప్రారంభించారు. ఇలాంటి మారథాన్ వాకథాన్లు దేశవ్యాప్తంగా ఉన్న ఆకాశవాణి కేంద్రాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ప్రసారభారతి సీఈఓ గౌరవ్ ద్వివేది మాట్లాడుతూ,
1: इस साल 90 वर्ष पूरे करने के उपलक्ष्य में विभिन्न कार्यक्रम आकाशवाणी में आयोजित किए जा रहे हैं. हमारे पूरे देश में जितने भी स्टेशंस हैं, जो देश में फिटनेस की एक मूवमेंट माननीय प्रधानमंत्री जी के आह्वान पर आरंभ हुई, उसका संदेश भी लोगों तक ले जाने के लिए ये उस कड़ी में एक कदम था कि आकाशवाणी से जैसे आपका लगाव पिछले 9 दशकों से बना हुआ है, आने वाले समय में भी वैसे ही बना रहे.
0: ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 232 ఆకాశవాణి కేంద్రాల్లో ఈ నెలంతా ఆకాశవాణి 90 సంవత్సరాల ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు.
2: దూరకాశం హోనే కే నాతే జో ఇస్ తరహ కా కార్యక్రమ హమ్ కర్తే హై ఇస్కా సందేశ్ దూర్ దూర్ తక్ సుదూర్ ప్రదేశ్ తక్ ఇస్ పహుంచతా హై ఔర్ యే ఏక్ బహుత్ బడా ఉదాహరణ్ హోగా.
1: దేశ్ భర్ మే జో హమారే 232 ముఖ్య కేంద్ర హై ఉన్ పర్ యే ఆయోజన్ ఇస్ మహీనే ఆయోజిత్ హోగా ఔర్ యే ఉత్సవ్ హై. హమ్ దేశ్ కీ సేవా మే జో ఆకాశవాణి కా యోగదాన్ రహా హై ఉస్ యోగదాన్ కో సెలబ్రేట్ కర్ రహే హై.
0: ఆకాశవాణి 1936 సంవత్సరంలో ప్రారంభమై అత్యంత విశ్వసనీయ ప్రసార మాధ్యమంగా పేరు పొందింది. డిజిటల్ ఆధిపత్య కాలంలోనూ ఆకాశవాణి ప్రజల హృదయాల్లో తనదైన స్థానాన్ని నిలబెట్టుకుంటున్నది. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లైన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ నిర్వహించనున్నారు. ఈ నెల 11వ తేదీన సోమనాథ్లోని ప్రభాస్ పఠన్లో జరిగే ఉత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రాష్ట్ర మంత్రి జీతుభాయ్ వాఘాని విలేకరులతో మాట్లాడుతూ, సోమనాథ్ స్వాభిమాన్ పర్వులో భాగంగా భారతదేశ సుసంపన్నమైన సంస్కృతి సంప్రదాయ వారసత్వం ప్రతిబింబించే పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 11వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివేణి హెలిప్యాడ్ నుంచి వీర్ హమీర్జీ గోహిల్ విగ్రహం వరకు కిలోమీటర్ మేర మెగా రోడ్ షో నిర్వహిస్తారని ఆయన తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులు రోడ్ షోలో తమ ప్రదర్శనలతో అలరిస్తారని చెప్పారు. తమిళనాడులో టీవీకే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆ పార్టీ సిపిఐ సిపిఎం వీసీకే పార్టీల మద్దతు కోరింది. 5 సభ్యులున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. విస్తృత చర్చల అనంతరం టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బేషరతుగా మద్దతిస్తామని చెరో 2 స్థానాలున్న సిపిఐ సిపిఎం ప్రకటించాయి. ఈ సాయంత్రం లేదా రేపు సమావేశం అనంతరం టీవీకే తన నిర్ణయం ప్రకటించవచ్చునని మా విలేకరి తెలియజేశారు. ఇలా ఉండగా తమ పార్టీ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును హుందాగా స్వీకరిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ తెలిపారు. టీవీకేతో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ కలవదని విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశ రక్షణ సాధికారత సరిహద్దుల భద్రతతోనే సరిపోదని, సామాజిక పర్యావరణ పౌరుల భద్రత కూడా అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత సైన్యంలో తిరంగా మౌంటైన్ రెస్క్యూ దశాబ్దోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, దేశ సాధికారత అంటే దేశ సరిహద్దుల రక్షణ, ప్రజల్లో ధీమ, ఏ ప్రమాదం వాటిల్లినా ప్రతి వ్యక్తి రక్షణ కూడా అని అన్నారు. అట్టడుగు స్థాయిలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను పటిష్టం చేసే దృష్టితో ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య బృందాల సమగ్ర శిక్షణను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రారంభించారు. సమాజంలోని చివరి వ్యక్తి వరకు నమ్మకమైన ఆరోగ్య సేవలు అందించే అవగాహనను శిక్షణను అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలకు వారు జీవించే ప్రాంతాల్లోనే సులభంగా ఆరోగ్య సేవలు అందించాలన్న ఆశయంతో ఇటీవలి కాలంలో సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవలు ప్రజల భాగస్వామ్యంపైన దృష్టి సారించడం జరిగింది. ఉన్నత స్థాయి వైద్యశాలలపైన భారం తగ్గించి ప్రాథమిక స్థాయిలోనే నాణ్యమైన సేవలందించే దిశగా సిబ్బంది సామర్థ్యాన్ని పెంపొందించారు.

0: తీర్చడం ఆవశ్యకమని ప్రభుత్వం భావిస్తున్నది. మన వైమానిక రంగం ఇప్పటి వరకు ప్రపంచంలో శీఘ్రగతిన పురోగమిస్తున్న స్థాయి నుంచి ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్ ఫైనాన్సింగ్లో భారీ భౌగోళిక కేంద్రంగా వేగంగా మారుతున్నదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గాంధీనగర్లోని గిఫ్ట్ సిటీలో ఈరోజు ఏర్పాటైన 2వ దశ ఇండియా ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్ అండ్ ఫైనాన్సింగ్ సమ్మిట్లో ఆయన ప్రసంగించారు. గిఫ్ట్ సిటీ ద్వారా ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్ ఫైనాన్సింగ్లో గుజరాత్ ప్రపంచానికే గవాక్షంగా ఉందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. వైమానిక రంగం అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఆయన, 2026 సంవత్సరంలోనే దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 191 మిలియన్ స్థాయికి పెరిగిందని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సీనియర్ నాయకుడు శువేందు అధికారి నూతన శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. దీంతో ఆ రాష్ట్రంలో మొదటి బీజేపీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఆయనకు దక్కనుంది. ఈరోజు హోంమంత్రి అమిత్ షా సమక్షంలో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో అధికారి పేరు ప్రతిపాదించగా ఆయనను లాంఛనంగా ఎన్నుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో రేపు బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేయనుంది. వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల యువతలో సాంస్కృతిక సమైక్యత భావాన్ని కలిగించడం, ప్రజలకు మధ్య సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా 6వ విడత యువ సంఘం కార్యక్రమాన్ని కేంద్ర విద్యాశాఖ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం కింద వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల యువత తమకు నిర్దేశించిన చోట్ల పర్యటించి ప్రజల జీవనం, అభివృద్ధి, సంస్కృతి, వారసత్వం, విద్య, పర్యాటకం, ఆవిష్కరణలు మొదలైన అంశాల్లో ఉత్తమ విధానాలను అధ్యయనం చేస్తుంది. బీహార్లో లిచీ పంటకు సోకిన తెగులు నివారణకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తక్షణ చర్యలు చేపట్టారు. ప్రాంతాలను సందర్శించి సమస్య నివారణకు తగు సూచనలు చేసే విధంగా ప్రత్యేక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 3వ దశ డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమంపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో అధ్యక్షత వహించారు. ప్రజలకు, రెవెన్యూ అధికారులకు కూడా సౌకర్యంగా భూ సంబంధమైన సేవలు పారదర్శకంగా సమర్థవంతంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. దేశ సేవలో విశిష్ట పాత్ర నిర్వహించిన ఆకాశవాణి 90 సంవత్సరాల ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవంలో భాగంగా ఈ నెల 11న జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. దేశ రక్షణ సరిహద్దుల భద్రత మాత్రమే కాదని, సామాజిక, పర్యావరణ, పౌరుల భద్రత కూడా అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సీనియర్ నాయకుడు శువేందు అధికారి నూతన శాసనసభాపక్ష నాయకునిగా ఎన్నికయ్యారు. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో చిరుధాన్యాలు రైతుకు భరోసా పంట ఈ అంశం గురించి దర్శి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ టి మానస గారితో పరిచయం వింటారు. ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: ఇధర్ ఇధర్ ఇధర్ హమ్ బోల్ రహే హై తేరే బిజూ కా
3: పుతలా బోల్ రహే
2: హై. పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై పర్ ఇన్ ఘాతక రసాయనో సే కైసే బచాయే.
3: మత్లబ్
2: దేఖ్ బేటా, తూ జో యే అంధాధుంధ్ రసాయన్ మిలాతా హై నా, మిట్టీ కీ సెహత్ బిగడ్నే లగీ హై ఔర్ జబ్ మాటీ హీ కమ్జోర్ పడ్ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద్ హోగీ హై. అరే పహలే ఐసా నహీ థా, పూచ్నా అప్నే బడే బుజుర్గో సే కైసే ఫసల్ లహలాతీ థీ, శుద్ధతా ఝలక్తీ థీ, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहाँ,
3: परम तो सभी डाले हैं.
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
3: सच है
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
3: ठीक है भाई, मैं भी आज तक जैविक खेती शुरू करूँगा.
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
5: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు వినండి చిరుధాన్యాలు రైతుకు భరోసా పంట. ఈ అంశం గురించి దర్శి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ టి మానస గారితో పరిచయం.
6: చిరుధాన్యాలు రైతుకు భరోసా పంట ఈ అంశం గురించి మరి రైతు సోదరులకు తెలియజేయడానికి దర్శి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ టి మానస గారు మన స్టూడియోకి వచ్చారు. నమస్తే మేడం.
7: నమస్తే అండి.
6: మేడం గారు, ముఖ్యంగా చిరుధాన్యాలు అంటే రైతుకు భరోసా పంట అంటున్నాం కదా, దీనికి సంబంధించి చిరుధాన్యాల గురించి ముందుగా కొన్ని వివరాలు తెలియజేస్తూ తర్వాత చిరుధాన్యాలు ఎన్ని రకాలు, వాటి ఉపయోగాలు ఇలాంటి విషయాలు రైతు సోదరులకు అందిద్దాం మేడం. చెప్పండి మేడం.
7: ముందుగా ఈ సిరిధాన్యాలు అనేవి మన భారతదేశంలో వేల ఏళ్ళుగా పండిస్తున్న సాంప్రదాయ పంటలు. ఈ సిరిధాన్యాల పంటలు అనేవి చాలా తక్కువ నీటితోటి ఎండలు తట్టుకొని పెరిగే పంటలు అన్నమాట. అందుకే ఈ సిరిధాన్యాల పంటల్ని భవిష్యత్ పంటగా గుర్తు పొందాయన్నమాట. అందులోనూ మరి ముఖ్యంగా 2023 అంటే కోవిడ్ తర్వాత ఐక్యరాజ్య సమితి ఏం చేసింది అంటే 2023 అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. దీనికి గాను మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన భారత ప్రభుత్వం అనేది ప్రత్యేక ప్రోత్సాహం అనేది ఇచ్చింది. ఎందుకు అంటే మన ప్రపంచం మొత్తం చూసుకుంటే చిరుధాన్యాలు అనేవి ఎక్కువ మొత్తం మన భారతదేశం నుండే పండటం చూస్తుంటామన్నమాట. కాబట్టి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంలో భాగంగా భారతదేశం అనేది ఒక ప్రత్యేక పాత్ర పోషించింది.
6: ఓకే మేడం, చెప్పారు బాగుంది. మరి ఇప్పుడు చిరుధాన్యాలు ఎన్ని రకాలు, అవి ఎక్కడెక్కడ ఎక్కువగా పండుతాయి అనేటువంటి విషయాలు తెలియజేయండి మేడం.
7: ఓకే, ఈ చిరుధాన్యాలు అనేవి మొత్తం 7 ఉంటాయండి, 7 రకాలు ఉంటాయి. ముందుగా చూసుకున్నట్లయితే ఈ చిరుధాన్యాలని 2 రకాలుగా విభజించడం జరిగింది. మేజర్ మిల్లెట్స్ అండ్ మైనర్ మిల్లెట్స్ అని విభజించడం జరిగిందనమాట. ఈ మేజర్ మిల్లెట్స్లో ముఖ్యంగా చూసుకుంటే 3 రకాలు ఉంటాయి. అవేంటి అంటే మనం తరచూ చూసే అలాగే ఎప్పుడు మనం వాడుకునే చిరుధాన్యాలే అండి ఈ మేజర్ మిల్లెట్స్ కిందకు వచ్చేవి. అవేంటి అంటే రాగులు, సజ్జలు, జొన్నలు. ఏవైతే మనం రోజువారీలో ఎప్పుడు తీసుకుంటూ ఉంటామో ఆ 3 కూడాను మేజర్ మిల్లెట్స్ కిందకు వస్తాయి. అలాగే 2వది మైనర్ మిల్లెట్స్. ఈ మైనర్ మిల్లెట్స్ ఏంటి అంటే అరికలు, వరుగులు, సామలు, కొర్రలు, ఈ 4 కూడాను మైనర్ మిల్లెట్స్ అంటారనమాట. ఇవే కాకుండా సూడో మిల్లెట్స్ అని కూడా 2 ఉంటాయి. సూడో మిల్లెట్స్ అంటే ఏంటి అంటే తోటకూర విత్తనాలు ఉంటాయి కదా, వాటిని కూడాను, తోటకూర గింజల్ని కూడాను సిరిధాన్యాల్లానే పరిగణించడం జరిగింది. ఎందుకు అంటే వాటిలో కూడా మిగిలిన, ముందు మనం ఏమైతే చెప్పుకున్నామో మేజర్ అండ్ మైనర్ మిల్లెట్స్, వీటి రెండిటిలో ఉన్నటువంటి పోషక పదార్థాలన్నీ కూడాను ఈ తోటకూర గింజల్లో గమనించడం జరిగింది శాస్త్రవేత్తలు. కాబట్టి సేమ్ పోషక విలువలు ఉన్నాయి కాబట్టి ఆ తోటకూర గింజల్ని కూడా సూడో మిల్లెట్స్గా పరిగణించడం జరిగింది. ఈ సూడో మిల్లెట్స్లో ఏదైతే మనం తోటకూర విత్త

నాలుగు గింజలు అని చెప్పుకుంటున్నాము. వాటికి తోటకూర విత్తనాలు అనకుండా రాజ్గీరా అని ఒక పేరు ఉంటుందన్నమాట. ఇవి మనం చూసుకున్నట్లయితే మన సౌత్ ఇండియాలో ఎక్కువ కన్జ్యూమ్ చేయరు, తినరు అనమాట. ఎక్కువ మనం చూసుకున్నట్లయితే ఈ జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, వరుగలు ఇవే తింటారనమాట. కానీ నార్త్ ఇండియాకి వెళ్ళినట్లయితే వాళ్ళు ఈ తోటకూర గింజలు ఏవైతే ఉన్నాయో రాజగీరా, ఈ రాజగీరాను వాళ్ళు మనం ఎలా అయితే జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు చేసుకుంటారో వాళ్ళు ఆ తోటకూర గింజలతోటి, రాజగీరాతోటి అన్నం వండుకుంటారు, అన్నంలాగా తీసుకుంటారు లేదా రొట్టెలు చేసుకొని తింటారనమాట. ఈ రాజగీరా అనేది చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చాలా ఎక్కువ వింటున్నాం కోవిడ్ తర్వాత. అంతకుముందు నార్మల్ గోధుమ చపాతీల కంటే జొన్న రొట్టెలు బాగుంటాయి, జొన్న రొట్టెలు ఆరోగ్యకరమైనవి అని చెప్పి అవి తినడం స్టార్ట్ చేశారు. తర్వాత మెల్లిగా కరోనా ఎప్పుడైతే పోయిందో అందరూ కీన్వా అనే ఒక పదం అనేది మనం బాగా వింటున్నాం అనమాట మార్కెట్లో, అండ్ అందరూ కూడాను ఆ కీన్వాని ఎక్కువ తినడం ప్రారంభించారు. ఈ కీన్వా అనేది కూడా ఒక గ్రెయినే. కీన్వాలో ఎంత అయితే ప్రోటీన్ కంటెంట్ ఉంటుందో ఈ రాజగీరాలో కూడా అంతే ప్రోటీన్ అలాగే ఫైబర్ కంటెంట్స్ ఉంటాయి. కాకపోతే ఈ కీన్వా అనేది మన కాంటినెంటల్ ఫుడ్ కాదండి, ఇది మన దేశంలో అసలు పండదు, వేరే దేశాల్లో పండుతుంది అనమాట. అండ్ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఫుడ్, కొంచెం కాస్ట్లీ కూడా. ఈ కీన్వా అనేది అందరూ అన్ని కుటుంబాల వాళ్ళకి తీసుకోలేరు అనమాట, ఎందుకంటే కొంచెం ఖర్చుతో కూడిన పని కాబట్టి. అంతే పోషక విలువలు ఉన్న ఇంకొక పదార్థం ఏంటి అంటే, అలాగే ప్రతి ఒక్కళ్ళు తినగలిగిన పదార్థం ఏంటి అంటే ఈ రాజగీర. ఏ ప్రోటీన్ కంటెంట్, ఫైబర్ కంటెంట్ కీన్వాలో అయితే ఉందో అవే కంటెంట్స్ రెండు మనం ఈ రాజగీరాలో చూసుకోవచ్చు. ఈ తోటకూర గింజల్ని కనుక మనం అలానే తీసుకున్నట్లయితే మనం కూడా ఈ ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్స్ అనేవి ఎక్కువ పెంపొందించుకోవచ్చు అనమాట. అలాగే మనం చాలామంది పూర్వం అయితే మన పెద్దలందరూ కూడాను ఈ జొన్నలు, సజ్జలు, రాగులు తింటూనే ఉండేవాళ్ళు, ఎందుకంటే అప్పుడు ఆ పంటలు ఎక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు క్రమేపీ ఈ జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు అయితే అసలు ఉండట్లేదు, ఇప్పుడు చాలా తక్కువ అయిపోయాయి. ఎందుకు అంటే అందరూ ఎక్కువ లాభాలు వచ్చే పంటలు చూసుకుంటున్నారు. అండ్ ఈ మోడర్నైజ్డ్ ఎరాలో ఏం చేశారు అంటే అసలు ఈ సిరిధాన్యాలను తీసుకోవడం అనేది చాలా తగ్గిపోయింది. ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో, కరోనా వచ్చిందో, మళ్ళీ ఈ సిరుధాన్యాల పైన మొగ్గు చూపడం చూస్తున్నాం అనమాట. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2023వ నుండి ప్రతి ఒక్క సూపర్ మార్కెట్లో కూడాను ఈ చిరుధాన్యాలు కనిపించడం జరిగింది. ఎందుకంటే భారత ప్రభుత్వం వాటి మీద అంత ప్రాముఖ్యత ఉంది అని చెప్పి, జనాలకి అవేర్నెస్ కల్పించాలని చెప్పి ప్రతి ఒక్క పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రాండ్స్ ద్వారా వాటిని మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే 2023వ మన స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ స్కూల్స్ అలాగే అంగన్వాడీ సెంటర్స్, వీటిలో మిడ్ డే మీల్ ప్రోగ్రాంలో భాగంగా పిల్లలందరికీ కూడాను మిల్లెట్స్ అందాలి అని చెప్పి, వాళ్ళు మిల్లెట్స్ తీసుకోవాలి, ఏదో ఒక రూపంలో తీసుకోవాలి అని చెప్పి రాగి జావను ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అప్పటి నుండి అంటే 2023వ నుండే పిల్లలందరూ కూడాను పోషక లోపాలు ఏవి లేకుండా ఉండాలి అంటే ఈ చిరుధాన్యాలను వాళ్ళు మిడ్ డే మీల్ ప్రోగ్రాంలో ఇంట్రొడ్యూస్ చేయాలి అని చెప్పి వాళ్ళు ఈ రాగి జావా, రాగి మాల్ట్ అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అలాగే ఈ అంగన్వాడీ సెంటర్స్లో కూడాను రాగి పౌడర్, రాగి పిండిని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఇలాగా క్రమేపీ కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ చిరుధాన్యాలను కన్జ్యూమ్ చేయడం ఎక్కువ అవడం చూసామన్నమాట. వీటికి మార్కెటింగ్ కూడా ఈ 2023వ తర్వాత చాలా ఎక్కువ మార్కెటింగ్ ఛానల్స్ అనేవి పెరిగిపోయాయి. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మార్కెట్లో కూడా బేకరీ ఐటమ్స్ కూడా మనం చూస్తున్నట్లయితే ఈ మిల్లెట్ బేస్డ్ ప్రోడక్ట్స్ అనేవి వస్తున్నాయి. ఎందుకు అని అంటే రైతుల్ని మళ్ళీ ఆ పంటని వేసి వాటిపై మొగ్గు చూపేలా రైతుల్ని మార్చడం కోసం ఇప్పుడు రైతులు మనం చెప్పినంత మాత్రాన వేయలేరు. ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ జీవనోపాధి బాగా చూసుకోవాలనే ఉంటారు. రైతులు ఇప్పుడు ఎక్కువ మిర్చి, పొగాకు పంటలే వేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే వాటికి గిట్టుబాటు ధరలు అనేవి ఎక్కువ ఉంటాయి కంపేర్ టు ఈ మిల్లెట్స్. మిల్లెట్స్ ధర అనేది చాలా తక్కువ ఉంటుంది, వాళ్ళకి ఎవరు తీసుకోవట్లేదు లోకల్ మార్కెట్స్లో. కానీ అర్బన్ ఏరియాస్లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడాను ఈ మిల్లెట్స్ మీదే ఆధారపడి ఉంటున్నారు. ఇంకా రూరల్ ఏరియాస్లో ఇంకా తెల్లన్నం మీదే ఆధారపడి ఉంటున్నారు. కానీ మన సిటీస్, టౌన్స్లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడాను ఏదో ఒక రూపంలో చిరుధాన్యాలు తీసుకుంటున్నారు. అది బ్రేక్ఫాస్ట్లో అయినా కానీ, లంచ్లో అయినా కానీ, డిన్నర్లో అయినా కానీ ఇవి తీసుకోవడం జరుగుతుంది. ఇలా వాళ్ళు మళ్ళీ చిరుధాన్యాల పంటలను సాగు

0: చేయడం కోసమే ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది మన భారతదేశ ప్రభుత్వం. ఈ చిరుధాన్యాలు పంట వేసినట్లయితే మన వరి గోధుమలతో పోలిస్తే చాలా తక్కువ నీరు కావాల్సి వస్తుంది ఈ పంట మనం సాగు చేసుకోవడానికి. అలాగే నీరే కాకుండా ఎరువులు మందులు కూడా చాలా తక్కువ అవసరం ఉంటుంది ఈ పంటకి. ఈ చిరుధాన్యాల పంట ఏంటి అంటే ఎండలను తట్టుకొని కూడా మనకి మంచి దిగుబడిని ఇస్తుంది అన్నమాట. అంటే ఎలాంటి మెట్ట ప్రాంతాల్లో వేసినప్పటికీ కూడాను సారవంతమైన భూమి లేనప్పటికీ కూడాను ఈ చిరుధాన్యాల పంట అనేది బాగా సాగు చేసుకోవచ్చు. ఈ వరి గోధుమలకి కావాల్సినంత సారవంతమైన భూమి అయితే వీటికి అవసరం లేదన్నమాట. మరియు ఇది ఈ పంట అనేది చాలా తక్కువ కాలంలోనే దిగుబడి ఇస్తుంది. మోస్ట్లీ ఉన్న చిరుధాన్యాలన్నీ కూడాను 70 నుండి 100 రోజుల్లోనే కోతకొచ్చేస్తాయి. అలాగే వీటిలో పోషక విలువలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి మిగిలిన పంటలతో పోల్చుకుంటే. అలాగే ఈ చిరుధాన్యాల పంటలు ఎవరైతే సాగు చేస్తారో వాళ్ళు ఇంటర్ క్రాపింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే వాళ్ళు వేరే పంట వేసి దాంతోపాటు ఈ చిరుధాన్యాలను కూడా వేసుకోవచ్చు అన్నమాట. అందుకనే వీటిని ఈ రైతులకు భరోసా పంటగా ఉంటాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇందులో మనం ఇంకా పోషక విలువలకి చూసుకున్నట్లయితే ఇందులో అధిక ఫైబర్ ఉంటుంది. అలాగే మంచి మాంసకృతులు ప్రోటీన్ కంటెంట్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ వరి మరియు గోధుమలతో పోల్చుకున్నట్లయితే వీటితో చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే మైనర్ అండ్ మేజర్ మైక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ అనేవి కూడా చాలా ఎక్కువ ఉంటాయండి ఈ చిరుధాన్యాల్లో. అలాగే వీటిలో కాల్షియం ఐరన్ కంటెంట్ అనేది మనం ఎక్కువగా చూసుకోవచ్చు.
1: ఓకే మేడం, మరి చిరుధాన్యాలు రైతుకు భరోసా పంటలో భాగంగా మరి వాటి ప్రయోజనాలు గురించి బాగా వివరంగా చెప్పడం జరిగింది. అంటే ఈ చిరుధాన్యాలలో అంటే విలువ జోడిత పదార్థాలు ఎలా చేసుకోవచ్చు అనేటువంటి విషయాలు తెలియజేయండి మేడం.
0: మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇప్పుడు మనం ఈ లాస్ట్ 2-3 ఇయర్స్ నుండి చూసుకుంటున్నట్లయితే ఫైనాన్షియల్ బడ్జెట్ ఏదైతే రిలీజ్ చేస్తున్నారో మన ఫైనాన్స్ మినిస్టర్, అందులో బాగా స్ట్రెస్ చేస్తున్న విషయం ఏంటి అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ మీద చాలా ప్రాముఖ్యత ఉంది. గత 2-3 ఫైనాన్షియల్ ఇయర్స్లో చూసుకున్నట్లయితే, బడ్జెట్ చూసుకున్నట్లయితే, ఇది ఎందుకు అనంటే మన దేశంలో చాలామంది యువత నిరుద్యోగులుగా ఉన్నారు. అలాగే మహిళలకు కూడా ఉపాధి కల్పించాలి అనే ముఖ్య ఉద్దేశంతో కొంత మొత్తాన్ని ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ కిందకి విభజించడం జరిగిందనమాట. మైక్రో అండ్ మ్యాక్రో ఎంటర్ప్రెన్యూర్స్ని డెవలప్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ మిల్లెట్ బేస్డ్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం వాళ్ళు చిన్న చిన్న యూనిట్స్ పెట్టుకోగలగాలి అని చెప్పి కొన్ని పథకాలు అనేవి రిలీజ్ చేయడం జరిగింది మన భారత ప్రభుత్వం రైతుల కోసం. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే యువత మరియు మహిళల కోసం, మహిళా రైతుల కోసం చాలా మంచి మంచి పథకాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగిందండి. వాళ్ళకి సబ్సిడీ రూపంలో అలాగే తక్కువ ఇంట్రెస్ట్ తోటి కొన్ని లోన్స్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు దాదాపు 5 కోట్ల వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు తిరిగి ఆ లోన్ చెల్లించుకోవడానికి 5 నుండి 10 సంవత్సరాల టైం అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఏంటి అంటే ఈ వాల్యూ అడిషన్ అనేది 2 రకాలుగా చేసుకోవచ్చు అండి, ఒకటి ప్రైమరీ అండ్ సెకండరీ. రైతులు పంట నుండి ఏదైతే పొలం నుండి కోస్తామో దాన్ని డైరెక్ట్గా ఆ ముడిధాన్యాన్ని అమ్మడం కంటేను మిల్లెట్ ప్రాసెసింగ్ చేసి అమ్ముకుంటే కొంచెం వాళ్ళకి ధర అనేది కొంచెం బాగా ఉంటుందన్నమాట, లాభం అనేది ఎక్కువ పొందొచ్చు రైతులు. ముడి ధాన్యం ఎప్పుడు అమ్మినా కూడాను వాళ్ళకు అంత ఎక్కువ లాభం అనేది మనం ఎప్పుడు చూడలేదు. అది ఓన్లీ ఈ చిరుధాన్యాల్లోనే కాదు, వేరే ఇతర పంటల్లో కూడా ఎప్పుడైనా కూడా మనం ముడి ధాన్యాన్ని అలానే అమ్మేసుకోవడం కంటే దాన్ని ప్రాసెసింగ్ చేసి, ఏదో ప్రైమరీ ప్రాసెసింగ్ అయినా చేయొచ్చు, లేదు అనంటే సెకండరీ ప్రాసెసింగ్ అయినా వెళ్ళచ్చు, ఏదో ఒక ప్రాసెసింగ్ చేసినట్లయితే మనకి ఖచ్చితంగా లాభాల్లో మనం తేడా అయితే చూడొచ్చు. ముందుగా ప్రాథమిక ప్రాసెసింగ్ అంటే ఏంటో చర్చించుకుందాం అండి. ప్రైమరీ ప్రాసెసింగ్ అంటే ఫస్ట్ దాన్ని శుభ్రపరిచి గ్రేడింగ్ చేసి లేదా పొట్టు తొలగించడం. అంటే ఈ ప్రాసెసింగ్లో స్టెప్స్ అండి ఈ నేను చెప్పిన 4 కూడాను. అందులో ఏదో ఒకటి చేసైనా మనం సేల్ చేసేసేయచ్చు, లేదు మనం 4 చేసి ఫైనల్ ప్రోడక్ట్ని సేల్ చేయొచ్చా అన్నది కూడా మన ఇష్టం. ఎక్కడి వరకు చేయొచ్చు అనేది అది ఆ రైతు మీద ఆధారపడి ఉంటుంది. అతను దాన్ని శుభ్రపరిచి మార్కెటింగ్ చేసేసుకోవచ్చు, లేదు అంటే దాన్ని గ్రేడింగ్ చేసి గ్రేడింగ్ వైజ్ ఆ ప్రోడక్ట్ని సేల్ చేసుకోవచ్చు, లేదు అనంటే పైన డీహస్కింగ్ పొట్టు తీసేసి పొట్టు తీసిన పదార్థాన్ని అయినా ఆయన మార్కెటింగ్ చేసుకోవచ్చు, లేదు అనంటే పొట్టు తీసిన దాన్ని ఇంకొక రూపం ఏమి ఇవ్వచ్చు, పిండి రూపంలో ఇవ్వచ్చు, దాన్ని ఫ్లవర్ రూపంలో మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ప్రైమరీ ప్రాసెసింగ్కి వస్తాయి, ప్రథమ ప్రాసెసింగ్కి, ప్రాథమిక ప్రాసెసింగ్.

0: ఇప్పుడు సెకండరీ ప్రాసెసింగ్కి ఎలా చేయొచ్చు అని అంటే, ఆ పిండి చేసిన దాన్ని ఇంకొంచెం అడ్వాన్స్డ్గా, ఎలా అంటే ఇప్పుడు మనం వరి పిండి కూడాను బియ్యం పిండి కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది అవైలబుల్గా. అంతకుముందు పిండి కావాలి అంటే మనం మర పట్టించుకుంటేనే అవైలబుల్గా ఉండేది, ఇప్పుడు అలా కాకుండా రెడీమేడ్ ప్యాకెట్స్ అమ్ముతున్నారనమాట. ఎందుకు అనంటే ఈ బిజినెస్ అనేది కూడాను ముఖ్యంగా ఈ టౌన్స్ సిటీస్లో ఉన్న వాళ్ళ మీద నుండే వాళ్ళ అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిని గ్రహించి ఈ బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటున్నారనమాట. ఎలా అంటే ఇప్పుడు చాలామంది ఇద్దరు ఉద్యోగస్తులు ఉండే కుటుంబాలు ఉంటాయి, వాళ్ళు ఈవినింగ్ వచ్చి వాటిని నానపెట్టి పిండి చేసి రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవాలి అంటే అంత టైం ఉండదు, ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఆ రాత్రికి భోజనం వండుకోవడానికి టైం సరిపోతుంది. ఇంకా వాళ్ళు తర్వాత రోజు మార్నింగ్ చేసుకోవాలి, ఈ ప్రిపరేషన్స్ అన్నీ చేసుకోవాలి అంటే వారికి టైం సరిపోదు. కాబట్టి అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తున్నారు, రెడీమేడ్ మిక్సెస్ లేదు అంటే రెడీమేడ్ పిండి ఇలాంటివన్నీ దొరుకుతున్నాయి. ఇప్పుడు దోశ పిండి, ఇడ్లీ పిండి ఇవన్నీ కూడాను ఆటోమేటిక్గా మనం ఒక ప్యాకెట్ తెచ్చుకొని ఆ ప్యాకెట్ ఓపెన్ చేసుకొని ఇడ్లీ పెట్టేసుకునేలా, దోశ పోసేసుకునేలా ఉంటున్నాయి మార్కెట్లో. అలానే ఇప్పుడు మనం ఏదైతే రాగి పిండి చేశారో ఆ రాగి పిండి ఓన్లీ రాగి పిండి మాత్రమే కాకుండా కొంచెం బెల్లం కూడా ఇప్పుడు పౌడర్ రూపంలో దొరుకుతుంది. ఆ బెల్లం కూడా ఈ రాగి పిండిలో కలిపేసి, బెల్లం పౌడర్ మరియు రాగి పిండి కలిపేసి ఏవైతే ఫ్లేవర్స్, ఇలాచీ ఫ్లేవర్, పిస్తా ఫ్లేవర్ ఇలాంటివి ఫ్లేవర్ యాడెడ్ చేసుకుని వాటిని వివిధ రకాలుగా అమ్ముకోవచ్చు. ఎలా అంటే పిస్తా రాగి మాల్ట్, లేదు అంటే బాదం రాగి మాల్ట్, చాక్లెట్ రాగి మాల్ట్, ఇలా ఉన్నదానికి వేరొక పదార్థాన్ని యాడ్ చేసి దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేసేస్తున్నారు. ఇవన్నీ ఏంటి అంటే టైం కన్జ్యూమ్ అవ్వదు, అలాగే అందరూ ఇప్పుడు ఆరోగ్యం పట్ల దృష్టి పెడుతున్నారు కాబట్టి మార్కెట్లో మనకి ఈజీగా అవైలబుల్గా దొరికింది అంటే ఆటోమేటిక్గా అదే తెచ్చుకుంటారు. లేదు అని అంటే ఇప్పుడు రాగులు తెచ్చి శుభ్రం చేసి దాన్ని పిండి పట్టించాలి అని అంటే టైం కన్జ్యూమ్ అయిపోతుంది. అందుకని చెప్పి ఈ పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏం చేస్తున్నాయి అనంటే వాళ్ళకి ఏ అవసరాలు అయితే ఉంటాయో వాటిని చూసుకొని వీళ్ళు ఆ ప్రోడక్ట్స్ అనేవి డెవలప్ చేసి మార్కెటైజ్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇందులో భాగంగానే ఇప్పుడు అంతకుముందు నూడిల్స్ అంటే ఓన్లీ మైదా పిండితోనే ఉండేవి, కానీ ఇప్పుడు చిరుధాన్యాలతోటి నూడిల్స్, మిల్లెట్ నూడిల్స్ అనేవి మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటున్నాయి. అలాగే బిస్కెట్స్, అంతకుముందు బేకరీ ఐటమ్స్ అంటే ఓన్లీ మైదా లేదా గోధుమ పిండితోనే దొరికేవి, ఇప్పుడు చూసుకున్నట్లయితే మార్కెట్ మొత్తం కూడాను మిల్లెట్స్, చిరుధాన్యాలు అనేవి అన్ని రంగాల్లోనూ ఉన్నాయి. బేకరీ ఫుడ్స్లో ఉన్నాయి, ట్రెడిషనల్ ఫుడ్స్లో ఉన్నాయి. బేకరీ ఫుడ్స్ అంటే ఈ చాక్లెట్స్, బిస్కెట్స్, కేక్స్ ఇవన్నీ కూడాను చిరుధాన్యాలతో చేయడం జరుగుతుంది. అలాగే ట్రెడిషనల్ ఫుడ్స్, అంతకుముందు మనం లడ్డు ఇలాంటివన్నీ కూడాను బూందీ, లడ్డు, మురుకులు ఇలాంటివన్నీ మనం శనగపిండినో బియ్యపిండినో లేదు అంటే మినుములతోనూ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు చూసుకుంటున్నట్లయితే అన్నీ కూడాను మిల్లెట్ లడ్డు, మిల్లెట్ మురుకులు, మిల్లెట్ మిక్సర్ అన్నీ ఇవి ప్రతి ఒక్కటి కూడాను మిల్లెట్స్ తోటి చేయడం స్టార్ట్ చేసేసారనమాట. ఇవే కాకుండా డ్రింక్స్ కూడాను, అంతకుముందు మనం డైరీ ప్రోడక్ట్స్ అనేవి ఓన్లీ పాలతోనే చేసేవాళ్ళు, ఇప్పుడు చాలామందికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది ఉంటుందన్నమాట, పడవు కొంతమందికి పాల పదార్థాలు, అందుకని వెజిటబుల్స్ లేదా సీడ్స్ నుండి పాలు తీయడం జరుగుతుంది. చాలామంది ఇప్పుడు మనం నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ అని మాత్రమే విని ఉంటాం, కానీ ఇప్పుడు ఇంకొన్ని కొత్త పదాలు ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే. ఎవరైతే శాకాహారులు మాంసాహారులు ఉంటారో వీళ్ళిద్దరే కాకుండా ఇంకొకళ్ళు కూడా ఉంటారు, వీగన్, వీగన్ అని చెప్పి ఒక కొత్త టర్మ్ ఉంటుందన్నమాట. ఈ వీగన్ ఏంటి అంటే వాళ్ళు యానిమల్స్ నుండి వచ్చే పాల పదార్థాలు కూడా తినరు, వాళ్ళు మాంసకృతులే కాదు. శాకాహారులు అంటే ఓన్లీ మాంసం మాత్రమే తినరు కానీ వాళ్ళు పాలు తాగుతారు. ఈ వేగన్ అని ఎవరైతే అంటున్నామో వాళ్ళు పాలు కూడా తాగరు, జంతువుల నుండి వచ్చే ఏ పదార్థం కూడా వాళ్ళు తీసుకోరు, మజ్జిగ పెరుగు వెన్న ఇవేవి తీసుకోరు. కానీ వాళ్ళు పాలు తీసుకోవాలి. ఆ పాలు ఎలా తీసుకుంటారు అనంటే వెజిటబుల్స్ రూపం నుండి, లేదు అనంటే ఈ సీడ్స్ రూపం నుండి వచ్చే పాలను తీసుకుంటారు. వెజిటబుల్స్ నుంచి పాలు ఎలా వస్తాయి అనుకుంటారు, ఇప్పుడు సోయాబీన్ ఉంది, సోయాబీన్ నుండి మనం పాలు తీయచ్చు. కోకోనట్ ఉంది, కొబ్బరి పాలు తీయచ్చు, ఈ పాలు తీసుకుంటారనమాట. సో వాళ్ళకి ఏవైతే మనం డైరీ పాల నుండి తీసుకుంటున్నామో ఆ పోషకాలు అన్నీ కూడాను ఈ వేగన్ రూపంలో, వీగన్ ప్రోడక్ట్స్ నుంచి తీసుకుంటారనమాట. సోయా మిల్క్, ఆల్మండ్ మిల్క్, కోకోనట్ మిల్క్, ఇప్పుడు ఇంకా కొంచెం అడ్వాన్స్ అయ్యి ఏంటి అంటే మిల్లెట్ మిల్క్, చిరుధాన్యాల నుండి కూడా పాలు తీసి ఆ పాలని తాగడం జరుగుతుంది.
1: పచ్చి రాగులతో

0: కూడా పాలు
1: పాలు
0: వచ్చాయి.
1: తీయచ్చండి. రాగులు నానపెట్టి
0: జొన్నలు
1: ఇవన్నీ కూడాను ఒక రాత్రి మొలకెత్తించి, ఆ మొలకెత్తించిన గింజల్ని గ్రైండ్ చేసి దాని నుండి వచ్చిన పాలని తాగుతారనమాట. సో మార్కెట్ అంతా కూడాను చాలా అడ్వాన్స్డ్గా ఉంది. ఇవన్నీ కూడాను రైతులు దృష్టి పెట్టుకొని ఏ నీడ్స్ ఉన్నాయి మార్కెట్లో అనేది వాళ్ళకి అర్థమైపోతుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో కూడాను చిన్నపిల్లలు ఉంటూనే ఉంటారు. వాళ్ళు తీసుకునే బేకరీ ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కటి కూడాను ఇప్పుడు మనం యాడ్స్ చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కటి కూడా మిల్లెట్స్ మిల్లెట్స్ మిల్లెట్స్ అనే పదమే ఎక్కువ ఉంటుంది. మనం బాగా తరచూ వినే హార్లిక్స్ బూస్ట్ ఇవన్నీ కూడా ఇప్పుడు యాడ్స్లో చూసుకుంటుంటే మిల్లెట్స్ మిల్లెట్స్ అనేది ఒక పదం అనేది దానిలో యాడ్ చేసేస్తున్నారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు చిరుధాన్యాలకి ఎంత ప్రాముఖ్యత అనేది పెరిగింది అని. కాబట్టి రైతులు ఎప్పుడు వరి గోధుమలు మిరప ఇలాంటివే కాకుండా ఈ పంటలు చూసుకున్నట్లయితే వారికి మార్కెటింగ్ ఛాన్సెస్ అనేవి పెరిగిపోయాయి. ఇంతకు ముందులా ఇబ్బంది అయితే పడాల్సిన అవసరం లేదు. కాబట్టి మెల్లిమెల్లిగా వీళ్ళు అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారైనా కూడా ఈ పంట వేసుకునేలా చూసుకున్నట్లయితే వాళ్ళకి మంచి లాభం వస్తుంది. అలాగే పెట్టుబడి అనేది చాలా తగ్గుతుంది వాళ్ళకి. ఇతర పంటలతో పోల్చుకుంటే దీన్ని సాగు చేయడానికి చాలా తక్కువ మొత్తమే పడుతుంది. అండ్ ఓన్లీ డబ్బులు రూపంలోనే కాకుండా మన పర్యావరణానికి కూడా చాలా మంచిదన్నమాట ఈ చిరుధాన్యాలు పంట పండించడం వల్ల. ఎందుకు అంటే ఈ పంట ఎక్కడైతే వేస్తారో అక్కడ రసాయనాలు అనేవి ఎక్కువ వాడరు, ఎరువులు మందులు అనేవి అవసరత ఉండదు. ఆటోమేటిక్గా అక్కడ ఉన్న సాయిల్ అలాగే ఎయిర్ పొల్యూషన్ అనేది కూడా తగ్గిపోతుంది. ఎప్పుడు కూడాను మనం పంటల చుట్టూ కాలువలు ఉంటాయి. ఇది ఎవరు అంత గమనించుకోరు, అంత మనం రిలేట్
0: దృష్టి
1: చేసుకోలేమన్నమాట.
0: పెట్టరు.
1: కాకపోతే మనం అగ్రికల్చర్ వల్ల కూడాను చాలా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. పూర్వం అయితే ఉండేది కాదు, ఎందుకంటే అందరూ న్యాచురల్ ప్రాక్టీసెస్ ఫాలో అయ్యేవాళ్ళు కాబట్టి అంత పొల్యూషన్ వచ్చేది కాదు. కానీ ఇప్పుడు అగ్రికల్చర్ పొల్యూషన్ అనేది ఒక పెద్ద టాపిక్ అయిపోయిందన్నమాట. ఈ అగ్రికల్చర్ పొల్యూషన్ ఎలా జరుగుతుంది అంటే వ్యవసాయంలో అందరూ ఈజీగా పంట చేతికి వచ్చేయాలి లేదా ఈజీగా దానిలో ఉన్న పురుగులు తెగుళ్లను నివారించాలని చెప్పేసి బాగా గాఢత ఎక్కువ ఉన్న మందులు వాడడం జరుగుతుంది అన్నమాట. అలా వాడడం వల్ల సాయిల్ అనేది ఆటోమేటిక్గా పాడైపోవడం జరుగుతుంది. అలాగే మనం ఇప్పుడు స్ప్రే చేస్తున్నాము అని అంటే అది ఆటోమేటిక్గా గాల్లో కూడా వెళ్తుంది. సో ఎయిర్ పొల్యూషన్ కూడా అయిపోతుంది. ఇవి కాకుండా మన పంటలో నుండి నీరు పక్కకి పంపిస్తూనే ఉంటాం. లేదు అని అంటే మన పంటల చుట్టూనే చిన్న చిన్న కాలువలు ఉంటాయి. ఈ స్ప్రేయింగ్ ఏదైతే చేస్తూ ఉంటాం పిచికారీ చేసేటప్పుడు, మనం ఆ పిచికారీ మందు అనేది ఆ నాజిల్ ద్వారా ఆ తుప్పర్లు అనేవి దూరం పోతాయి. ఆటోమేటిక్గా ఆ కాలువల్లో కూడా మనం కొట్టే మందు అనేది దానిలో ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ ప్రవహించే నీళ్లు పిల్ల కాలువల ద్వారా మన ఊర్లో వెళ్తూ ఉంటాయి. పల్లెటూర్లలో చూసుకుంటున్నట్లయితే ఇప్పటికీ చాలామంది బట్టలు ఉతకడం జరుగుతుంది. వాళ్ళ పశువులు ఆ కాలువలో నీళ్లు తాగడం
0: పిల్లలు
1: జరుగుతుంది.
0: ఈత కొట్టడం
1: పిల్లలు
0: జరుగుతుంది.
1: ఈత కొట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడాను ఇంటర్లింక్డ్ అనమాట, ఒకదాని నుండి ఒకటి. ఇవి ఇమ్మీడియట్గా మనకి ఎఫెక్ట్ చూపించవు, కానీ కొంచెం టైం బీయింగ్ మనకి వీటన్నిటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనం చూడడం జరుగుతుంది. ఇలా తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా యానిమల్స్ జంతువులకు కూడా ప్రాబ్లం అవుతుంది. అందుకే కొత్త కొత్త రోగాలన్నీ మనం జంతువుల్లో కూడా చూడడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఈ పిల్లలు వీటిలో దిగుతారో లేదా బట్టలు ఎవరైతే వాష్ చేస్తారో ఆ వాటర్లో స్కిన్ డిసీజెస్ అనేవి మనం తరచూ చూస్తూ ఉంటాం అన్నమాట. సో అంటే మన ఆహారం కోసమే కాదండి చిరుధాన్యాలు. చిరుధాన్యాలు మనం సాగు చేయడం వల్ల మనం పర్యావరణాన్ని కూడా రక్షించుకోవడం జరుగుతుంది. మట్టి ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నట్లు ఉంటుంది. అలాగే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఏదైతే ఈ వాటర్ బాడీస్ ఉంటాయో వీటన్నిటిని కూడాను మనం పరిరక్షించుకోవచ్చు అన్నమాట. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం కంటే మనం ఇలాంటి పంటలు సాగు చేయడం మొదలు పెట్టామంటే ఆటోమేటిక్గా మన శరీరాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం, ఆరోగ్యం పెంపొందించుకున్న వాళ్ళం అవుతాం, అలాగే పర్యావరణాన్ని పరిరక్షించుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట.
0: ఓకే మేడం గారు, మరి చిరుధాన్యాలు రైతుకు భరోసా పంట ఈ అంశం గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. దర్శి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ టి మానస గారు, ధన్యవాదాలు మేడం.
1: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో చిరుధాన్యాలు రైతుకు భరోసా పంట ఈ అంశం గురించి దర్శి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ టి మానస గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ పివి నరసింహారావు. ఇప్పుడు ఒక జానపద గీతం విందాం.

0: ನಾಕನ್ನು ಸೊಟ್ಟ ಅಹ ನಾಕನ್ನು ಸೊಟ್ಟ ಅಹ ನಾಕನ್ನು ಸೊಟ್ಟ.
1: మీరింతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో చిరుధాన్యాలు రైతుకు భరోసా పంట ఈ అంశం గురించి దర్శి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ టి మానస్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ పివి నరసింహారావు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: సమృద్ధి యోజన పథకం గురించి ఎం అరుణ్ కుమార్ గారితో పరిచయం వింటారు.
1: తెలుగు రాష్ట్రాల్లోని శ్రోతలందరికీ వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకుందాము. ఈ పథకం గురించి తెలియజేయడానికి మనతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం ఎం అరుణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్.
2: నమస్తే మేడం.
1: మరి ఈరోజు సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకుందాం సార్. ముందుగా అసలు ఈ పథకం ప్రవేశపెట్టడానికి వెనక ఉద్దేశం అండ్ ఎప్పటి నుంచి ఈ పథకం ప్రవేశపెట్టారో చెప్తారా?
2: ఈ పథకం భారత ప్రభుత్వం వారు 2015లో బేటీ బచావ్ బేటీ పడావో స్కీమ్ కింద ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో బెనిఫిట్స్ వచ్చేసి హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం కానీ, వాళ్ళ అమ్మాయి యొక్క అవసరాలను బట్టి విత్డ్రా చేసుకునే సౌలభ్యం, మినిమం అమౌంట్స్, మ్యాక్సిమం అమౌంట్స్ ఇవన్నీ ప్రొవిజన్ చేసి వాళ్ళకి అవసరానికి ఎప్పుడైతే విత్డ్రా చేసుకోవడానికి గార్డియన్గా తరఫున కానీ, అమ్మాయి 10 ఇయర్స్ దాటిన తర్వాత కానీ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్కి మీట్ అవ్వడానికి గవర్నమెంట్ భారత ప్రభుత్వం వారు ఈ స్కీమ్ని తీసుకుని వచ్చారు.
1: సార్ మరి వయసు పరిమితి ఏమన్నా ఉందా?
2: ఈ స్కీమ్లో గర్ల్ చైల్డ్స్ లెస్ దాన్ 10 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంది అండ్ సబ్స్క్రైబ్ చేసిన దగ్గర నుంచి 15 ఇయర్స్ వరకు క్రెడిట్ ఇవ్వచ్చు, 21 ఇయర్స్ తర్వాత మొత్తం డ్రా చేసుకోవచ్చు. ఈ స్కీమ్ మ్యాక్సిమం 2 గర్ల్ చిల్డ్రన్ వరకే

0: ఎలిజిబిలిటీ ఉంది, బియాండ్ దట్ వాటికి ఎలిజిబిలిటీ లేదు మేడం.
1: అలాగే సార్, ప్రతి సంవత్సరం జమ చేయాల్సిన మొత్తం ఏమన్నా ఉందా సార్?
0: మినిమం 1000 రూపీస్ వరకు క్రెడిట్ చేయాలి, అది ఇప్పుడు 250 రూపీస్ దాకా తీసుకొచ్చారు. అండ్ అప్ టు 1.5 లాక్ పర్ ఇయర్ వరకు క్రెడిట్ చేసుకునే ఆస్కారం ఉంటుంది.
1: అంటే గరిష్టంగా వన్ అండ్
0: వన్
1: హాఫ్
0: అండ్ హాఫ్
1: ల్యాక్
0: లాక్
1: వరకే చేయాలా సార్
0: చేయాలి
1: ప్రతి సంవత్సరం?
0: ప్రతి సంవత్సరం.
1: అయితే నెల నెలా ఇంత చేయాలి అని ఏమన్నా
0: అట్లేం
1: ఉందా?
0: లేదు మ్యామ్, ఎంతైనా క్రెడిట్ చేసుకోవచ్చు, బట్ 1.5 లాక్ వరకే ఉంటుంది. 1.5 లాక్ అంటే ఎక్కువ ఉంటే ఇంట్రెస్ట్ రాదు, దాన్ని రిఫండ్ తీసుకోవడానికి తీసుకోవాల్సి వస్తుంది. అప్ టు 1.5 లాక్ వరకు గవర్నమెంట్ విల్ గివ్ ఇంట్రెస్ట్.
1: సార్ మీరు ఇందాక అన్నారు మంచి వడ్డీ రేటు కూడా ఈ పథకం ద్వారా ఇస్తుంది ప్రభుత్వం అనేసి, ఎంత వడ్డీ రేట్ ఇస్తుంది సార్?
0: ఇప్పుడు 8.5% పర్ యానం వరకు ఉంది మేడం. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ రివైజ్ చేస్తారు, మరి ఏప్రిల్లో రివైజ్ చేస్తే మళ్ళీ అది చూడాలి, బట్ యాజ్ ఆన్ టుడే 8.5% వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు మేడం.
1: అయితే మారుతున్న వడ్డీ రేట్లతో పాటు ఇది కూడా
0: ఇది
1: మారుతూనే
0: కూడా
1: ఉంటుంది.
0: మారుతుంది. గవర్నమెంట్ భారత ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ ఏప్రిల్1కి ఆ ఇయర్ వరకు ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు 8.5%.
1: అలాగే సార్, 18 ఏళ్లు దాటిన తర్వాత ఆ వ్యక్తి అంటే ఎవరి పేరు మీద అయితే వాళ్ళ పేరెంట్స్ ఈ సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేశారో వాళ్ళు దీన్ని ఆపరేట్ చేసే అవకాశం ఉంటుందా?
0: అది మనం నోటిఫై చేసేది అన్నమాట ఉంటుంది మ్యామ్. ఇప్పుడు 18 ఇయర్స్ దాటి ఉందంటే అబౌట్ 10 ఇయర్స్ ఎనీవే గార్డియన్ లేకుండా కూడా గర్ల్ చైల్డ్ కెన్ ఆపరేట్. సో ఈవెన్ 18 ఇయర్స్ వచ్చినా కూడా దే కెన్ ఆన్ ఆపరేటింగ్, దాంట్లో రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు మేడం. అబౌట్ 10 ఇయర్స్ దాటిన ఎవ్రీబడి కెన్ ఆపరేట్ ఆన్ దేర్ ఇండివిజువల్ నేమ్.
1: సార్ మరి ఇది మైనర్ బాలికలకి ఇస్తున్న ఫెసిలిటీ కాబట్టి వాళ్ళు ఎలాగా ఈ అకౌంట్ ఓపెన్ చేయాలి?
0: అప్ టు 10 ఇయర్స్ వరకు 18 ఇయర్స్ గార్డియన్ తో పాటు గార్డియన్ యొక్క ప్రూఫ్, గర్ల్ చైల్డ్ యొక్క ప్రూఫ్ తీసుకుని వెళ్తే లైక్ రెగ్యులర్ గా SBI అకౌంట్ ఓపెన్ చేసినట్టు ఏ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ పోస్ట్ ఆఫీసెస్ కానీ వెళ్ళి రెగ్యులర్ గా అకౌంట్ ఎట్లయితే ఓపెన్ చేస్తారో, మైనర్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేస్తారో ఇవి కూడా అట్లే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మ్యామ్. దానికోసం స్పెషల్ గా అప్లికేషన్ ఫార్మ్స్ అని పాస్బుక్ కూడా డిజైన్ చేస్తున్నారు. అప్లై చేసిన తర్వాత అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ పాస్బుక్ ని క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుంది.
1: సార్ ఇప్పుడు ఈ అకౌంట్ గార్డియన్ గానీ పేరెంట్
0: పేరెంట్
1: ఎవరైతే వాళ్ళ కేర్ టేకర్ ఉంటారో వాళ్ళ ఆధారంగా చేస్తారు కాబట్టి ఈ దీనికి పర్టికులర్ ఉన్న సిఫ్ నెంబర్ వాళ్ళకి అటాచ్ అవుతుందా సార్?
0: లేదు మ్యామ్, వీళ్ళకి కూడా సెపరేట్ సిఫ్ నెంబర్ ఓపెన్ చేస్తారు, కస్టడీ ఓపెన్ చేస్తారు, రెండు ఆ అకౌంట్ లో జాయిన్ చేస్తారు. సో దట్ 18 ఇయర్స్ తర్వాత, 10 ఇయర్స్ తర్వాత కానీ, 18 ఇయర్స్ తర్వాత కానీ ఎవరు ఎప్పుడైతే ఆపరేట్ చేసుకోగలుగుతున్నారో ఈ అకౌంట్ ని దేర్ పేరెంట్ అకౌంట్ కింద కూడా వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రెండు సిఫ్స్ ఉంటాయి, ఆ రెండు సిఫ్స్ ని అకౌంట్ లో యాడ్ చేస్తారు. డిస్క్రిప్షన్ ఇస్తారు, ఈజ్ ద గార్డియన్, విల్ బి ఆపరేటింగ్ ద అకౌంట్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తే సరిపోతుంది.
1: సాధారణంగా ఇలాంటి డిపాజిట్ లాంటి అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తారు కదా సార్ మీరు చెప్పినట్టు? సో ఆ మైనర్ గా ఉన్న బాలికకి ఓపెన్ చేసిన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఎప్పటికీ వాడుకునే అవకాశం ఉంది?
0: ఎప్పుడైనా వాడుకోవచ్చు మ్యామ్. అందరూ మరి మన బ్యాంక్ తరఫున, యూనియన్ బ్యాంక్ తరఫున కూడా మనం అప్ టు 18 ఇయర్స్ యూనియన్ ముస్కాన్ అనే అకౌంట్ ని ఓపెన్ చేస్తున్నాము విత్ 1000 రూపీస్ బ్యాలెన్స్. అది వాళ్ళకి డే 1 నుంచి వాళ్ళ పేరు మీదనే ఉంటుంది. 18 ఇయర్స్ తర్వాత గార్డియన్ ఉంటే దాన్ని జాయింట్ అకౌంట్ అనే చేసుకోవచ్చు, లేదా దే కెన్ ఆపరేట్ ఆన్ దేర్ ఓన్. సో మనం ఎక్కడ అకౌంట్ ఓపెనింగ్ కానీ ఆపరేటింగ్ కానీ ఎక్కడ రెస్ట్రిక్షన్స్ అయితే లేవు మేడం ఏ బ్యాంక్ లో కూడా.
1: సార్ మీరు ఇందాక కూడా చెప్పారు కానీ మరోసారి, ఎన్ని సంవత్సరాల పాటు ఇందులో అమౌంట్ ని జమా చేయాలి, ఎప్పుడు ఎలాగా ఇందులో అక్యుములేట్ అయిన అమౌంట్ ని వాడుకోవచ్చు?
0: ఇది అప్ టు 15 ఇయర్స్ వరకు క్రెడిట్ చేయచ్చు మ్యామ్ ఫ్రమ్ ద డే ఆఫ్ అకౌంట్ ఓపెనింగ్. లెస్ దాన్ 10 ఇయర్స్ ఉంటే, ఇప్పుడు 10 ఇయర్స్ వాళ్ళు ఓపెన్ చేశారు అనుకుంటే అప్ టు 25 ఇయర్స్ వరకు క్రెడిట్ చేసుకున్న తర్వాత 21 ఇయర్స్ అంటే 31 ఇయర్స్ కి విత్డ్రా చేసుకునే ప్రొవిజన్ ఉంటుంది. దీన్ని మన అవసరాలు ఎడ్యుకేషన్ కోసం కానీ మ్యారేజ్ కోసం కానీ అవసరాన్ని బట్టి, మెడికల్ ఎక్స్పెండిచర్ ఉన్నా కూడాను దానికోసం మనం వెళ్ళి విత్డ్రా చేసుకుని సౌలభ్యం అయితే ప్రొవైడ్ చేస్తుంది. మిగతా స్కీమ్స్ లో లాగా రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు మేడం.
1: 21 ఏళ్ల ముందే హైయర్ ఎడ్యుకేషన్ కోసం వాడే అవకాశం,
0: హైయర్ ఎడ్యుకేషన్ కోసం వాడుకోవచ్చు, మెడికల్ ఎక్స్పెండిచర్ కోసం కూడా వాడుకోవచ్చు, ఎనీ ఎక్సిజెన్సీస్ వాడుకునే అవకాశం ఉంది మ్యామ్.
1: దీంతో ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమన్నా ఉంటాయి
0: మ్యామ్? 80C కింద ఏదైతే ఉందో 1.5 లాక్ లో, అందులోనే దీని కాంట్రిబ్యూషన్స్ అన్ని దాని కిందనే ఉన్నాయి. ఒక బెనిఫిట్ ఏంటంటే, ఏదైతే ఇంట్రెస్ట్ వచ్చిందో అక్యుములేటెడ్ ఇంట్రెస్ట్ ఈస్ ట్యాక్స్ ఫ్రీ.
1: ఓకే, సో ఇంట్రెస్ట్ అంతా కూడా,
0: ఇంట్రెస్ట్ అంతా ట్యాక్స్ ఫ్రీ.
1: ఓకే సార్, మరి ఒకవేళ అప్లై చేయాలి అనుకుంటే ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, ఎలా అప్లై చేయాలి చెప్తారా?
0: ఇది అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఉంటుంది మ్యామ్, ఏ బ్యాంక్ లోకి వెళ్ళినా వాళ్ళ రెస్పెక్టివ్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. దాంట్లో ఒరిజినల్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి, వాటిలో ఆధార్, బర్త్ సర్టిఫికేట్, ఆధార్ ఉంటే ఆధార్, అండ్ గార్డియన్ యొక్క రెసిడెన్షియల్ ఆధార్ అండ్ ప్యాన్ నెంబర్ ఏమైనా తీసుకుని రేషన్ కార్డు ఉన్నా, ది కెన్ టేక్ దోస్ డాక్యుమెంట్స్. రెగ్యులర్ గా మనం అకౌంట్ ఓపెనింగ్ కి ఏవైతే RBI స్టిప్యులేట్ చేసిన వ్యాలిడ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ తెలియ మనం ఓపెన్ చేసుకోవచ్చు.
1: సో ఆ బాలికకి సంబంధించిన ఆధార్ కార్డు కూడా,
0: ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్ ఏదన్నా,
1: బర్త్
0: సర్టిఫికేట్ తీసుకుని వెళ్తే, బర్త్ సర్టిఫికేట్ ఇస్ మనం ప్రూఫ్, ఏజ్ ప్రూఫ్ కోసం తీసుకుని వెళ్తున్నాం.

0: ఏ డాక్యుమెంట్ ఉన్నా తీసుకుని కెన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి వెళ్ళచ్చు.
1: సార్ మరి ఇటువంటిదే ఇంకో సౌకర్యం బ్యాంకులు పోస్ట్ ఆఫీసులు కూడా ఇస్తున్నది పీపీఎఫ్.
0: పీపీఎఫ్ అందరికీ ఉన్నాం, సేమ్ ప్రొవిజన్స్ ఉన్నాయి, కాకపోతే ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొద్దిగా అడిషనల్ అడ్వాంటేజ్ ఉంది. ఈ సంవత్సరానికి మనకు గవర్నమెంట్ దీంట్లో 7.1 ఇస్తుంది, ఇందులో 8.5 ఇస్తుంది, అది మేజర్ అడ్వాంటేజ్. ఇందులో హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రొవిజన్ ఉంది, అదర్వైజ్ స్కీమ్ గైడ్ లైన్స్ రెండింటికి మాక్సిమం ఓకే స్కీమ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. సేమ్ 15 ఇయర్స్ దాకా కంట్రిబ్యూషన్ ఉంది, 21 ఇయర్స్ దాకా ఎక్సిజెన్సీస్ విత్డ్రాల్ ఉంది, ఏం రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు మ్యామ్. అండ్ పీపీఎఫ్ కి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, స్కీమ్ గైడ్ లైన్స్ అంతా ఒకటే, ఏమి మార్పు.
1: అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో పీపీఎఫ్ కంటే ఎక్కువ,
0: సుకన్య సమృద్ధిలో ఎక్కువ ఉంది. అండ్ ఇది ఓన్లీ ఎనీ పబ్లిక్ కెన్ జాయిన్ ఇన్ దట్ వన్. ఇందులో ఓన్లీ స్పెసిఫిక్ టు గర్ల్ చైల్డ్ కాబట్టి దీంట్లో అడిషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సౌలభ్యం ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తాం.
1: సో ఆడపిల్లలకి ఇచ్చిన ప్రతి ఫెసిలిటీకి కొన్ని సేఫ్ గార్డ్స్ కూడా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మరి ఈ జమ అయిన అమౌంట్ ఖచ్చితంగా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్కి కానివ్వండి, మ్యారేజ్కి కానివ్వండి, హెల్త్ ఎమర్జెన్సీస్కి వాడడానికి ఏమన్నా ప్రత్యేకంగా గైడ్ లైన్స్ ఇచ్చిందా ప్రభుత్వం?
0: ఏం లేదు, మనం ఏదైనా విత్డ్రాల్ ఉన్నప్పుడు మన రిక్వైర్మెంట్ని తీసుకెళ్లి బ్యాంకులు ప్రొవైడ్ చేస్తే దెన్ వాళ్ళు ప్రాసెస్ చేసి విత్డ్రాల్కి అలౌ చేసేస్తారు మ్యామ్. మన రిక్వైర్మెంట్ని ప్రాపర్ డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళి చూపిస్తే దెన్ దే విల్ అలౌ ఫర్ విత్డ్రాల్. దాంట్లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. మ్యారేజ్ కార్డు తీసుకుని వెళ్ళి పూజ చేసామనుకోండి, దే విల్ ప్రాసెస్ అండ్ రిలీజ్ ఇట్. హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నాం, ఎవరైనా డిమాండ్ ఇచ్చి ఉంటారు నాకు ఇంత ఫీజు కట్టాలని, ఆ డాక్యుమెంట్ని తీసుకుని వెళ్ళి అక్కడ ప్రూఫ్ ప్రొవైడ్ చేస్తే దే విల్ ప్రాసెస్ అండ్ అలౌ ఫర్ విత్డ్రాల్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ కానీ పెళ్లికి కానీ. మెడికల్ ఎక్స్చేంజ్ అంటే అక్కడ అడ్మిషన్ రిపోర్ట్ ఉంది, ప్రాపర్ పేమెంట్ రేజ్ చేసిన ఏమైనా ఉంటే వాటిని చూపిస్తే కూడా విత్డ్రాల్ అలౌ చేస్తారు.
1: సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా 21 ఏళ్లకి ముందే హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా, మ్యారేజ్ ఉన్నా, హైయర్ ఎడ్యుకేషన్ కోసం అన్నా విత్డ్రా చేయొచ్చు అన్నారు, కానీ దీనికి ఖచ్చితమైన లాకిన్ పీరియడ్ ఏమన్నా ఉందా?
0: లాకిన్ పీరియడ్ ఉంటే ఏం లేదు, ఇప్పుడు 18 ఇయర్స్ మినిమం ఏజ్ ఉంది కాబట్టి మ్యారేజ్కి, 18 ఇయర్స్ కింద వచ్చినప్పుడు ఏవైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో అవి మాత్రం ఇంప్లిమెంట్ అవుతాయి. విత్డ్రాల్ ఫస్ట్ మ్యారేజ్ అని చెప్పినప్పుడు 18 ఇయర్స్ మాత్రం కంపల్సరీ కంప్లీట్ అయి ఉండాలి.
1: ఓకే,
0: చైల్డ్ మ్యారేజ్ కాకుండా ఉండడానికి ఆ ప్రూఫ్ తీసుకుంటున్నారు. సో ఆ ప్రూఫ్ కాకపోతే దెన్ దే ఆర్ అలవింగ్ ఫర్ విత్డ్రాల్.
1: ప్రస్తుతం ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది సార్?
0: ఇప్పుడు ప్రస్తుతం 8.5% దాకా ఉంది. ఏ బ్యాంక్ లో ఇంత రేట్ ప్రొవిజన్ కూడా లేదు, బ్యాంక్ లోకి వెళ్ళినా కూడా మాక్సిమం వస్తే 7-7.5 దాకా వస్తుంది. ఇందులో గర్ల్ చైల్డ్ కాబట్టి ఎక్స్క్లూజివ్ గా 8.5% వస్తుంది. దిస్ ఇస్ బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్ ను.
1: సో అక్రాస్ బ్యాంక్స్ అండ్ అలాగే పోస్ట్ ఆఫీసులలో కూడా సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సుకన్య సమృద్ధి యోజన ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతే అక్కడ ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్,
0: ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుందో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పాస్ ఆన్ చేస్తారు.
1: సార్ మరి ఒకవేళ విత్డ్రా చేసుకోవాలి అని అనుకుంటే ఎడ్యుకేషన్ కోసం ఒకేసారి మొత్తం విత్డ్రా చేసుకోవచ్చా, ఇంతే విత్డ్రా చేసుకోవాలి అని ఏమన్నా ఉందా, ఇన్స్టాల్మెంట్స్ లో విత్డ్రా చేసుకోవచ్చా?
0: మనకి స్కూల్ ఫీ ఎట్లయితే ఉందో, కాలేజ్ ఫీ ఎట్లా ఇయర్ వైజ్ ఉంటుంది కాబట్టి మనం ఏ ఇయర్ కి ఆయర్కి డిమాండ్ రేస్ చేసుకుంటే రిక్వెస్ట్ ఇచ్చుకుంటే ఆ ఇయర్ కి వాళ్ళ పేమెంట్ చేసే ఆస్కారం కూడా ఉంటుంది. ఒకేసారి తీసుకుని ఇంట్రెస్ట్ లాస్ అయ్యేదానికంటే ఏ ఇయర్కి ఆ ఇయర్కి పేమెంట్ తీసుకుంటే మిగిలిన అమౌంట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఆ ఫెసిలిటీ ఉపయోగపడుతుంది.
1: ఓకే సార్, మీరు ఒక కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలకి సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ హోల్డ్ చేయొచ్చు అని అన్నారు కదా, మరి మల్టిపుల్ బ్యాంక్స్ లో ఒక్కొక్క అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఏమైనా ఉంటుంది?
0: ఏ బ్యాంక్ అయినా అన్ని బ్యాంక్స్ కలుపుకొని ఒక అకౌంట్,
1: ఒక అమ్మాయికి ఒకే అకౌంట్
0: అన్ని బ్యాంక్స్ కలుపు.
1: సార్ మీరు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఫర్ సమ్ టైమ్ ఉన్నారు కాబట్టి అమ్మాయిలు ఓపెన్ చేసిన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ సుకన్య సమృద్ధి యోజన ఇంప్లిమెంట్ అయిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు 10 ఏళ్ళు 2015లో ఇంప్లిమెంట్ చేశారని చెప్పారు, నవ్ ఇయర్ ఇన్ 2025, సో ఈ 10 ఇయర్స్లో ఆ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ శాతం ఏమైనా పెరిగిందంటారా?
0: మన బ్యాంక్ వర్క్ అయితే మనం చాలా ఇన్సిస్ట్ చేస్తున్నాం మ్యామ్, ఎందుకంటే మనం ఎవ్రీ ఇయర్ ఒక ప్రోగ్రామ్ కింద కండక్ట్ చేస్తున్నాము, యూజీనియస్ ప్రోగ్రామ్స్ అని, దాంట్లో ప్రతి స్కూల్కి వెళ్తున్నాము, వాళ్ళని మన ప్రోగ్రామ్ ఏదైతే కండక్ట్ చేస్తున్నామో దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి కూడా అక్కడ నుంచి అక్కడే అకౌంట్ ఓపెన్ గార్డియన్తో సహా తీసుకుని పేరెంట్స్తో కూర్చోబెట్టుకుని అక్కడే అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకి అకౌంట్ ఓపెనింగ్ సేవింగ్స్ అనేది మనం వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం, ప్రెజెంట్ చేస్తున్నాము, ఈ అకౌంట్ ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఫ్యూచర్లో అకౌంట్ ఎట్లా వాడుకోవచ్చు. సో ఫస్ట్ అకౌంట్ ఎప్పుడైనా వాళ్ళకి ఓపెన్ చేసుకున్న వాళ్ళకి అభిమానం ఉంటుంది కాబట్టి ఆ అకౌంట్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చైల్డ్, గర్ల్ చైల్డ్ కానీ బాయ్ చైల్డ్ కానీ, మనం వాళ్ళకి ముందు నుంచే ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎక్కడైనా మనం ఎవ్రీ ఇయర్, ఇప్పటికీ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తున్నాం, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మనకి తెలంగాణ వరకు మనం 5,000 నుంచి 6,000 అకౌంట్లు ఓపెన్ చేస్తున్నాం ఓన్లీ ఫర్ స్టూడెంట్స్. సో ఆ ప్రొవిజన్లో ఇంకా అందులో అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే పేరెంట్ యొక్క ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తున్నాం, అంటే వాళ్ళకి అట్లనే కాకుండా ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మిస్ హ్యాపెన్స్ టు ద పేరెంట్ మనం వాళ్ళకి ఎడ్యుకేషన్ వరకు, పర్టికులర్ పీరియడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వరకు కూడా బ్యాంక్ సపోర్ట్ చేస్తా ఉంది. సో ఆ స్కీమ్స్ అని మనం ఎడ్యుకేట్ చేస్తున్నాము, యూజ్ చేసుకోమని చెప్తున్నాము, దాంట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాము స్కీమ్.

0: సో డిపెండింగ్ ఆన్ వేరియస్ బ్యాంక్స్ వాళ్ళు వాళ్ళ స్కీమ్స్ తీసుకొస్తున్నారు. బట్ యాజ్ ఆన్ టుడే అప్ టు 18 ఎవ్రీ చైల్డ్కి బ్యాంక్ అకౌంట్ ఉండి దాంట్లో పేరెంట్ యొక్క బెనిఫిట్స్ని మనం అందుబాటులోకి తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాము.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్.
0: థ్యాంక్ యూ మ్యామ్.
2: మీరింతవరకు సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి ఎం అరుణ్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీమతి నిహారా కానేటి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఈ వేసవి కాలంలో పాటించవలసిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజురోజుకీ తీవ్రమవుతున్న ఈ వేసవి వడగా

పరిచయం చేసిన వారు శ్రీమతి నిహారా కానేటి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఈ వేసవి కాలంలో పాటించవలసిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజురోజుకి తీవ్రమవుతున్న ఈ వేసవి వడగ
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. యువవాణి.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన భారతదేశ వనరులు ఈ అంశం గురించి తెలుసుకుంటారు. ముందుగా విందాం విద్య ఉద్యోగ సమాచారం. ఎయిమ్స్ మంగళగిరిలో ట్యూటర్ లేదా డెమాన్స్ట్రేటర్ పోస్టులు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ మంగళగిరిలో ట్యూటర్ లేదా డెమాన్స్ట్రేటర్ అనాటమీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 1. అర్హత సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్ లేదా ఎండీ లేదా ఎంఎస్ లేదా ఎంఎస్సీలో ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు అభ్యర్థుల వయస్సు 37 ఏళ్లకు మించకూడదు. వేతనం నెలకు 56,100. ఎంపిక విధానం అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు దాఖలకు చివరి తేదీ 30/5/2026. పూర్తి వివరాలకు అభ్యర్థులు సంప్రదించవలసిన వెబ్సైట్ చిరునామా https://www.aiimsmangalagiri.edu.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి https://www.aimsmangalagiri.edu.in. మీరు ఇంతవరకు విద్యా ఉద్యోగ సమాచారం శీర్షికన ఉద్యోగ సమాచారం తెలుసుకున్నారు. ఇప్పుడు ఒక సినిమా పాట విందాం.

సినిమా పాట విన్నారు. యువవాణి యువజనుల కార్యక్రమంలో భాగంగా తెలుసుకుందాం రండి శీర్షికన ఈరోజు శ్రోతలు తెలుసుకోబోతున్న అంశం భారతదేశ వనరులు. వనరులు రెండు రకాలు. అవి ఒకటి సహజ వనరులు. సహజ వనరులు అనగా భూమి, నీరు, వాయువు, జీవరాశులు. రెండు మానవ నిర్మిత వనరులు, యంత్రాలు, భవనాలు మొదలైనవి. మొదటగా సహజ వనరుల గురించి ప్రస్తావించుకుందాం. భారతదేశంలో సహజ వనరులు చాలా ఉన్నాయి. వాటిలో నీరు, భూమి, అడవులు, ఖనిజాలు, శక్తి వనరులు మరియు జీవ వనరులు ఉన్నాయి. భూ వనరులు. మన దేశంలో భూ వనరులు అనేవి చాలా భిన్నంగా ఉంటాయి. ఇవి వివిధ రకాలైన ఖనిజాలు, నీరు, అడవులు మరియు వ్యవసాయానికి అనుకూలమైన భూమిని కలిగి ఉంటాయి. రెండవదిగా ఖనిజాలు. బొగ్గు, ఇనుము, మాంగనీసు, లిథియం, మైకా, బాక్సైట్, సున్నపురాయి మరియు థోరియం వంటి మనకు భూమి నుండి లభిస్తున్న ఖనిజాలు. భూ వనరులను నిర్లక్ష్యంగా నిర్వహించకుండా వాటిని తెలివిగా మరియు సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా దీర్ఘకాలం పాటు ఉపయోగించుకోవచ్చు. మూడవది నీటి వనరులు. భారతదేశంలో నీటి వనరులు ప్రధానంగా ఉపరితల జలాలు, నదులు, సరస్సులు, చెరువులు మరియు భూగర్భ జలాలు, బావులు, బొగ్గులు ఉన్నాయి. ఈ వనరులు మంచు కరగటం ద్వారా నిరంతరం సమకూరుతూ ఉంటాయి. భారతదేశంలో నీటి వనరులు ముఖ్యంగా ఉపరితల జలాలుగా వ్యవహరించే వాటిలో నదులు, హిమాలయ నదులు, గంగా, యమున, బ్రహ్మపుత్ర, సింధు మరియు ద్వీపకల్ప నదులు, గోదావరి, కృష్ణ, కావేరి భారతదేశపు ప్రధాన నదులుగా వ్యవహరించుకోవచ్చు. సరస్సులు. భారతదేశంలో అనేక సరస్సులు ఉన్నాయి. ఉదాహరణకి చిల్కా సరస్సు.

సరస్సు, పులికాట్ సరస్సు, భోజ్తాల్ సరస్సు, ఉప్పర్ లేక్. మూడవదిగా చెరువులు. వ్యవసాయం మరియు నీటిని నిల్వ చేయడానికి చెరువులు చాలా ముఖ్యమైన నీటి వనరులు. భూగర్భ జలాలుగా మరొక నీటి వనరుల గురించి తెలుసుకుందాం. బావులు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి వినియోగానికి బావులు చాలా ముఖ్యం. బుగ్గలు. కొన్ని ప్రాంతాల్లో బుగ్గలు నీటి ప్రధాన వనరుగా ఉన్నాయి. ఇవే కాకుండా ఇతర నీటి వనరులుగా హిమానీ నదాలు, మంచు కప్పులు, జలాశయాల గురించి చెప్పుకోవచ్చును. హిమానీ నదాలు. హిమాలయ పర్వత శ్రేణుల్లోని హిమానీ నదాలు నదులకు నీటిని అందిస్తాయి. మంచు కప్పులు. హిమాచల్ ప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో మంచు కప్పులు ఉన్నాయి. జలాశయాలు. నదుల మీద నిర్మించిన జలాశయాలు నీటిని నిల్వ చేయటానికి మరియు విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడతాయి. నీటి వనరుల సంరక్షణ చాలా అవసరం, లేకపోతే నీటి కొరత మరియు అసమర్థ నీటి వినియోగం వంటి సమస్యలు ఏర్పడతాయి. అటవీ వనరులు. ఇవి చాలా వైవిధ్యభరితంగా ఉన్నాయి. వివిధ రకాల హిమాలయ పర్వత అడవులు, ఉష్ణమండల సతధారిత అడవులు, ఋతుపవన ప్రాంతాల్లో ఆకురాల్చు అడవులు, మడ అడవులు, పర్వత ముళ్ళ అడవులు మరియు స్క్రబ్లాండ్స్ మన దేశంలో ఉన్నాయి. ఉష్ణమండల సతధారిత అడవులుగా ఈ అడవులు తూర్పు కనుమలు, అండమాన్ మరియు నికోబార్ దీవులు మరియు ఈశాన్య హిమాలయాలు వంటి తడి ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఉష్ణమండల ఆకురాల్చు అడవులు. ఇవి ఋతుపవన వర్షపాతంతో కూడిన ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ముఖ్యంగా హిమాలయ ప్రాంతాలు, జార్ఖండ్, పశ్చిమ ఒడిషా, ఛత్తీస్గఢ్ మరియు పశ్చిమ కనుమల తూర్పు వాలుల్లో ఈ అడవులు ఉన్నాయి. మూడవదిగా మడ అడవులు. ఈ అడవులు సాధారణంగా తీర ప్రాంతాల్లో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ తీరంలో కనిపిస్తాయి. ఉష్ణమండల ముళ్ళ అడవులు. ఇవి తక్కువ ఎండలు, తక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో కనిపిస్తాయి. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ఈ రకమైన అడవులు ఉన్నాయి. ఉప ఉష్ణమండల పైన్ అడవులు. ఇవి హిమాలయ దిగువ భాగాన కనిపిస్తాయి. ఆల్పైన్ అడవులు. ఇవి హిమాలయాల ఎత్తైన ప్రాంతాల్లో కనిపిస్తాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఆల్పైన్ అడవులు ఉన్నాయి. స్క్రబ్లాండ్స్. ఇవి పొడిగా ఉన్న ప్రాంతాలు మరియు తక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో ఈ స్క్రబ్లాండ్స్ కనిపిస్తాయి. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో ఈ ల్యాండ్స్ ఉన్నాయి. అడవులు అనేక రకాల వృక్ష జంతు జాతులకు నిలయాలు. ఇవి వాతావరణాన్ని నియంత్రిస్తాయి, నీటి వనరులను కాపాడతాయి, ఆహారం, మందులు మరియు ఇతర వనరులను అందిస్తాయి. వ్యవసాయ భూమి. భారతదేశంలో వ్యవసాయ ప్రధాన దేశం. వైవిధ్యమైన వాతావరణాలు, వైవిధ్యమైన భూభాగాలు, ఎక్కువ మంది జీవనాధారం వ్యవసాయంగా ఉంది. ఉత్పాదకత మరియు స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి వ్యవసాయం సాంకేతికత మరియు ఆధునికీకరణపై ఆధారపడి ఉంది. మన దేశంలో ఎక్కువ మంది రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. జీవనాధార వ్యవసాయం. భారతదేశం వరి, గోధుమ వంటి ప్రధాన పంటలతో పాటు ప్రత్తి, టీ, చెరకు వంటి వాణిజ్య పంటలను పండిస్తున్నారు. భారతదేశం ప్రపంచంలో పాలు, పప్పుధాన్యాలు, జనపనార ఉత్పత్తిలో అగ్రస్థానంలో బియ్యం, గోధుమలు, చెరకు, వేరుశనగ, కూరగాయలు, పండ్లు, ప్రత్తి పంటలకు సంబంధించి రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారునిగా ఉంది. శక్తి వనరులు. మన దేశంలో వాణిజ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రధానంగా ముడిచమురు, అణుశక్తి, సహజ వాయువు, జల విద్యుత్ శక్తిని ఉపయోగిస్తున్నారు. నిప్పుతో మొదలైన శక్తి వనరుల వినియోగం నేడు విద్యుత్ ఇంధనాల రూపంలో ప్రతి రంగంలో కొనసాగుతుంది. మన దేశంలో వ్యవసాయం, పరిశ్రమల అభివృద్ధికి శక్తి వనరు ఎంతగానో సహాయపడుతుంది. శక్తి వనరులు రెండు రకాలు. అవి ఒకటి తరిగిపోయే శక్తి వనరులు, రెండు తరిగిపోని శక్తి వనరులు. తరిగిపోయే శక్తి వనరుల్లో బొగ్గు, పెట్రోలు, సహజ వాయువు, యురేనియం, తోరియం, అణుశక్తి వంటి ఖనిజాలు సంప్రదాయ వనరులు. ఈ వనరుల యొక్క పునరుత్పత్తి సాధ్యం కాదు, కాబట్టి భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని క్రమబద్ధంగా ఉపయోగించుకోవాలి. తరిగిపోని శక్తి వనరులు. ప్రకృతిలో ఎంత ఉపయోగించినా, ఎన్నిసార్లు వాడినా ఇవి తరగవు. వీటినే సంప్రదాయేతర వనరులు అంటారు. ఉదాహరణకి సూర్యరశ్మి, గాలి, నీరు. జీవ వనరులు. అన్ని జీవులను, వాటి జన్యు పదార్థాన్ని మరియు అవి ఏర్పడే పర్యావరణ

స్థలం మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు మరియు జీవ వైవిధ్యం వివిధ మానవ ఉపయోగాలకు కీలకమైనవి. జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవటానికి జీవ వనరులు చాలా అవసరం. జీవ వనరులకు ఉదాహరణ మొక్కలు, జంతువులు, జన్యు పదార్థం, పర్యావరణ వ్యవస్థలు. మీరింతవరకు తెలుసుకుందాం రండి శీర్షికన భారతదేశ వనరులు ఈ అంశం గురించి తెలుసుకున్నారు. మీరింతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన భారతదేశ వనరులు ఈ అంశం గురించి తెలుసుకున్నారు. ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: తొంభై వసంతాల ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణితో తనకున్న అనుబంధం గురించి ప్రముఖ కవి, సార్క్ అవార్డు గ్రహీత, రిటైర్డ్ జీఎస్టీ ఆఫీసర్ డాక్టర్ పెరుగు రామకృష్ణ గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణితో తనకున్న అనుబంధం గురించి ప్రముఖ కవి, సార్క్ అవార్డు గ్రహీత, రిటైర్డ్ జీఎస్టీ ఆఫీసర్ డాక్టర్ పెరుగు రామకృష్ణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త మంజుల పాలేటి.
2: రేడియో గాలిలో మాటల్ని మోసుకొచ్చే మాధ్యమం. శబ్దం మాత్రమే కాదు, భావాలను పలికించే స్వరం. మనసులను కట్టిపడేసే మాయాజాలం. సమాచారం మాత్రమే కాదు, సమాజాన్ని చైతన్యపరిచే శక్తి. అదే మన ఆకాశవాణి. 1936లో ప్రారంభించి తరతరాలుగా వినిపిస్తూ వినోదం, విజ్ఞానం, సంస్కృతి, సాహిత్యం, వార్తలు, వ్యవసాయం, ఆరోగ్యం, ఉపాధి, ఇలా అన్నింటి సమాహారమే మన ఆకాశవాణి. ఆకాశవాణి 90 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకుంటున్న ఈ శుభతరుణంలో దేశవ్యాప్తంగా అన్ని ఆకాశవాణి కేంద్రాల్లో ఈ సుదీర్ఘ అపూర్వ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ, స్మరించుకుంటూ ప్రత్యేక కార్యక్రమాల్ని శ్రోతలకు అందిస్తోంది. ఈ పరంపరలో భాగంగా ఆకాశవాణి నెల్లూరు స్టూడియోస్లో ఉన్నారు సార్క్ దేశాల సాహిత్య పురస్కార గ్రహీత మరియు దాదాపు 12 దేశాల్లో పర్యటించి ప్రతిష్టాత్మక విశ్వవేదికల మీద వారి తెలుగు కవితా వాణిని వినిపించినటువంటి అంతర్జాతీయ కవి, ప్రముఖ రచయిత, విశ్రాంత వస్తుసేవల అధికారి అయినటువంటి డాక్టర్ పెరుగు రామకృష్ణ గారు నేడు మన స్టూడియోస్లో ఉన్నారు. వారిని అడిగి రేడియోతో వారికున్న అనుబంధాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ పెరుగు రామకృష్ణ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియోస్.
3: నమస్కారం అండి. ఆకాశవాణికి 90 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఆకాశవాణిని అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిరక్షించుకుంటూ, అడుగులు వేస్తూ భారతీయ సంస్కృతిలో భాగం చేసిన అందరికీ వినమ్రపూర్వంగా నమస్కరిస్తున్నాను.
2: డాక్టర్ పెరుగు రామకృష్ణ గారు, బాల్యంలో మీకు రేడియో అనగానే మీ మదిలో మొదటగా మెదిలే సందర్భం ఏంటి? మరి మీరు మొదటగా ఏ వయసు నుంచి రేడియో వినడం ప్రారంభించారు? ఆ జ్ఞాపకాల్ని మా శ్రోతలకు చెప్తారా?
3: 1972-73 ప్రాంతాల్లో, అంటే నాకు దాదాపు 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, హై స్కూల్ విద్యాభ్యాసంలో ఉండగా మేము ఒక చిన్న గ్రామంలో, జయంపు అనేటువంటి బాలాయపల్లి మండలంలో ఉండేటువంటి ఒక గ్రామంలో చదువుకునేటప్పుడు మొట్టమొదటిసారిగా ఈ రేడియో అనేటువంటి ఒక మాధ్యమాన్ని చూడడం, వినడం జరిగింది. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 53 ఏళ్ల అనుబంధం ఆకాశవాణితోటి ఏర్పడడం నా జీవితంలో ఒక ప్రధాన ఘట్టమే అయింది.
0: ఈ కార్యక్రమం తరువాయి భాగం వార్తలనంతరం వినవచ్చు. కొంచెం సేపట్లో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.
4: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. దేశీయ విమానయాన మార్కెట్ వేగంగా విస్తరిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. ఆకాశవాణి 90వ వార్షికోత్సవం సందర్భంగా మారథాన్ను న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ ఈ ఏడాదిలో 191 మిలియన్లకు చేరుకోవడంతో భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా ఆవిర్భవించిందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెప్పారు. గాంధీనగర్లోని గిఫ్ట్ సిటీలో ఈరోజు జరిగిన ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ లీజింగ్ అండ్ ఫైనాన్సింగ్ సమ్మిట్ 2.0లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న విమానయాన మార్కెట్గా భారతదేశం ఉందని చెప్పారు. విమానాల లీజింగ్, ఫైనాన్సింగ్కు సంబంధించి ప్రపంచ గమ్యస్థానంగా రూపాంతరం చెందుతోందని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో ఉన్న 1100 వాణిజ్య విమానాల సముదాయం 2035 నాటికి 3 రెట్లు పెరుగుతుందని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ,
5: ప్రధానమంత్రి జీ కా ఖాస్ సబ్జెక్ట్ ఏవియేషన్ ఉంటే పతా హై అగర్ ఏవియేషన్ మే కదమ్ అగర్ ఆగే బడ్తే తో దేశ్ దో కదమ్ ఆగే బడ్తా హై తో ఉన్కే

0: हम उड़ान स्कीम को 10 साल तक आगे बढ़ा रहे हैं और 29,000 करोड़, ये पहली बार हुआ है सिविल एविएशन के सेक्टर में कि 29,000 करोड़ गवर्नमेंट ऑफ इंडिया इन्वेस्ट करेगी, आगे 10 साल के लिए करेगी, जिससे 100 नए एयरपोर्ट बनेंगे देश में, 200 हेलीपोर्ट बनेंगे, खास करके हिली स्टेट्स, हिमालयन स्टेट्स, नॉर्थ ईस्ट स्टेट्स में बनेंगे।
1: ఆకాశవాణి సంస్థ దేశానికి గడిచిన 90 ఏళ్లుగా సేవలను అందిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని మారథాన్ను న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించింది. ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది, ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ ఈ పరుగును ప్రారంభించారు. దాదాపు 3.5 కిలోమీటర్ల వరకు సాగిన ఈ మారథాన్లో ఆకాశవాణి, దూరదర్శన్, ప్రసార భారతి ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది మాట్లాడుతూ మారథాన్ ద్వారా ఫిట్నెస్ ఉద్యమ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న 232 ఆకాశవాణి కేంద్రాలలో ఈ నెలలో అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా 1936లో స్థాపించబడిన ఆకాశవాణి దేశంలో అత్యంత విశ్వసనీయమైన ప్రసార వేదికలలో ఒకటిగా కొనసాగుతోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. 2026 నాటికే ప్రపంచ వాస్తవ జీడీపీ వృద్ధిలో భారతదేశం 17% వాటాను కలిగి ఉండబోతోందని ఐఎంఎఫ్ గణాంకాలు సూచిస్తున్నాయని ఆయన అన్నారు. సూరినామ్ పర్యటనలో భాగంగా స్థానిక సూరినామీ సమాజంలోని వివిధ వర్గాల ప్రతినిధులను ఉద్దేశించి కేంద్ర మంత్రి ఈరోజు ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి భారతదేశం ఒక మూల స్తంభంగా అభివర్ణించారు. భారతదేశ పారిశ్రామిక ఆర్థిక పురోగతి ప్రపంచ స్థిరత్వానికి ఒక సాధనంగా నిలుస్తోందని జైశంకర్ పేర్కొంటూ,
2: ఇండియా కాంట్రిబ్యూట్స్ టు ది 17% ఆఫ్ ది టోటల్ గ్లోబల్ గ్రోత్. వి హెల్ప్ టు డీరిస్క్ ది ఇంటర్నేషనల్ ఎకానమీ. వి హెల్ప్ టు గివ్ మోర్ పాసిబిలిటీస్. వి ఆర్ క్రియేటింగ్ మోర్ ఆప్షన్స్. వి ఆర్ టుడే నెగోషియేటింగ్ అండ్ కన్క్లూడింగ్ మోర్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఫర్ కంట్రీస్ టు అవైల్ ఆఫ్ ఇట్. అండ్ అలాంగ్ విత్ దట్ వి ఆర్ ట్రైయింగ్ టు క్రియేట్ అ గ్లోబల్ ఫుట్ ప్రింట్ సో దట్ ఆర్ ఇంపాక్ట్ ఆన్ ద ఇంటర్నేషనల్ ఎకానమీ అండ్ ది డీరిస్కింగ్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ యాజ్ ఇంపాక్ట్ఫుల్ ఫార్ రీచింగ్ యాజ్ పాసిబుల్.
1: దేశవ్యాప్తంగా గృహ వినియోగదారులకు ఎల్పీజీ సరఫరా సజావుగా సాగుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో గృహ వినియోగదారులు గ్యాస్ కొరతను లేకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గత 2 రోజుల్లో సుమారు 87 లక్షల ఎల్పీజీ బుకింగులకు గాను దాదాపు 57 లక్షల ఎల్పీజీ సిలిండర్లను గృహాలకు పంపిణీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. అలాగే గత 2 రోజుల్లో 111,000 పైగా 5 కేజీల సిలిండర్లు అమ్ముడయ్యాయని సుజాత శర్మ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పశ్చిమ బెంగాల్కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. కోల్కతాలో ఈరోజు నిర్వహించిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆయనను ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు. ఆ పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై సీనియర్ పార్టీ నాయకుల సమక్షంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సువేందు అధికారి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం రేపు ఉదయం కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో ప్రమాణం చేయనుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ అసాధారణ విజయం సాధించిందని అమిత్ షా శాసనసభాపక్ష సమావేశంలో పేర్కొంటూ,
3: मुझे विश्वास है कि भाजपा सरकार मोदी जी के नेतृत्व में ये डबल इंजन की सरकार बनकर दिन दूनी रात चौगुनी बंगाल को प्रगति की दिशा में ले जाए. घुसपैठिया मुक्त बंगाल, सुरक्षित महिला और सुरक्षित जनता, ये हमारा वादा है कि हमने बंगाल के आर्ष दृष्टाओं ने जो सुनार बांग्ला का संकल्प और स्वप्न देखा है, हम सबकी जिम्मेदारी है कि हम सुनार बांग्ला को जमीन पर उतारने के लिए अपना सबसे अच्छा परफॉर्मेंस बंगाल की जनता को दे.
1: క్షేత్రస్థాయి ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడానికి ప్రాథమిక ఆరోగ్య బృందాలకు అందించే సమగ్ర శిక్షణ కార్యక్రమాలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. దేశంలో క్షేత్రస్థాయిలో పనిచేసే ఆరోగ్య సిబ్బందికి నైపుణ్యం

0: వ్యక్తితో కూడిన శిక్షణను దీని ద్వారా అందిస్తారు. ప్రాథమిక ఆరోగ్య బృందాలకు శిక్షణ ఇవ్వడం ద్వారా నైపుణ్య ఆధారిత వ్యవస్థ రూపకల్పనకు కృషి చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇటీవలి సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణతో పాటు సమాజ భాగస్వామ్యంపై పూర్తిగా దృష్టి సారించింది. ప్రజలు నివసించే ప్రదేశాలకు సమీపంలోనే ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన వ్యవస్థ అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఆ శాఖ పేర్కొంది. భూ సంబంధిత సేవలను పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కోరారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆధునీకరించే ప్రయత్నాల ద్వారా ప్రజలకు, రెవెన్యూ అధికారులకు సౌకర్యాన్ని కల్పించాలని సూచించారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన భూ వనరుల శాఖ సమీక్షా సమావేశానికి కేంద్ర మంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమం 3.0 స్థితిని సమీక్షించారు. అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణా, సామాజిక భద్రతలోని లోపాలు వంటి సవాళ్లను పరిష్కరించడమే భారతదేశ విధానమని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ అన్నారు. న్యూయార్కులోని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత మిషన్లో ఈరోజు జరిగిన 2వ అంతర్జాతీయ వలస సమీక్షా సమావేశంలో ప్రతినిధి బృందాల అధిపతులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, బలమైన అంతర్జాతీయ సహకారం ద్వారా భారతదేశం వలసలను ఎదుర్కొంటోందని అన్నారు. ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన కోల్కతా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 11 ఓవర్లు పూర్తయ్యేసరికి 5 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. దేశ భద్రత సరిహద్దులకు మాత్రమే పరిమితం కాదని, దేశంలోని మొత్తం ప్రజల భద్రతతో ముడిపడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. తిరంగా పర్వత రెస్క్యూ 10 పూర్తి చేసుకున్న సందర్భంగా న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో భారత సైన్యంతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత సైన్యం సరిహద్దుల్ని సురక్షితంగా ఉంచడంతో పాటు విపత్తుల సమయంలో ప్రతి ప్రాణానికి రక్షణ కల్పిస్తోందని గుర్తు చేశారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశీయ విమానయాన మార్కెట్ వేగంగా విస్తరిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. ఆకాశవాణి 90వ వార్షికోత్సవం సందర్భంగా మారథాన్ను న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో వినబోతున్న మొదటి చిత్రగీతం ఆవారా. ఈ చిత్రం నుండి కార్తీక్ సునీత శరత్ పాడిన భువనచంద్ర గీతం వింటారు. సంగీతం అందించారు యువన్ శంకర్ రాజా.

0: work from home. High salary. Just ఒక క్లిక్ లో. అరే వా.
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ప్రకటన విన్నారు. చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో వినబోతున్న తదుపరి చిత్ర గీతం కులశేఖర్ గీత సాహిత్యానికి మికి జే మేయర్ సంగీతం అందించగా హరిణి గానం చేసిన పాట వింటారు. చిత్రం 10th క్లాస్.

0: పది లక్షల లాటరీ నాకా? వావ్,
1: చిక్కుకుంది.
2: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
3: ఆర్బీఐ అంటోంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: దోస్త్ ఈ చిత్రం నుండి కార్తీక్ టిప్పు గానం చేసిన ముప్పలనేని శివగీతం అంటారు, సంగీతం అందించారు కోటి.

చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో చివరిగా వినబోతున్న చిత్రగీతం భువనచంద్ర గీత సాహిత్యానికి శ్రీకాంత్ దేవ సంగీతం అందించగా హరిచరణ్ పాడిన పాట వింటారు. చిత్రం ఈ

మీరు ఇంతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఇంతటితో ఈనాటి చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం, అనంతరం 9:15 ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం పాటకు వేళాయరా వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతల కోరు పాటలు వినే కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పాటకు వేళాయరా కార్యక్రమంలో వాట్సాప్ సందేశం ద్వారా మొదటి పాటని కోరు శ్రోత ఎవరో తెలుసుకుందాం. పాటకు వేళాయరా కార్యక్రమంలో కంచుకోట చిత్రం నుండి ఈ పుట్టినరోజు అనే పాట ప్రసారం చేయగలరు, ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. మీకు కూడా మా యొక్క సాదర ధన్యవాదాలండి. కోరుతున్న శ్రోతలు శ్రీనివాసరెడ్డి, సుభాష్ని, ఇంకా వారి కుటుంబ సభ్యులు వారి సందేశాన్ని పంపారు గద్వాల నుండి. తప్పకుండానండి, మీకోసం మీరు మెచ్చిన పాటని ఈనాటి మన పాటకు వెళ్ళారా కార్యక్రమ స్వాగత గీతంగా ఆహ్వానిద్దాం.

పాటకు వేళయ్యారా కార్యక్రమంలో వినబోతున్న తదుపరి వాట్సాప్ సందేశం. పాటకు వేళయ్యారా కార్యక్రమంలో దేశమంటే మనుషులు చిత్రం నుండి పిబి శ్రీనివాస్, ఎస్ జానకి పాడిన దేవ కరుణామయ అనే పాటని ప్రసారం చేయమంటూ బెంగళూరు నుండి కోరుతున్న శ్రోతలు సాయి మనీష్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, తప్పకుండానండి మీకోసం మీరు మెచ్చిన పాటని విందాం.

పాటకు వేళాయిర కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరిన పాటలు వింటున్నారు. వినబోతున్న తదుపరి వాట్సాప్ సందేశం, ఈ సందేశాన్ని జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం నుండి పంపారు. పంపిన వారు ఖ్యాదర్ వీరేష్, విశ్వేష్, వివేక్, అవినాష్, మౌనిక, భవ్య, శ్రీ సంయుక్త. వారు కోరుతున్నారు వసే రాములమ్మ చిత్రం నుండి ఏ అసురుడు సృష్టించిన పాటని ప్రసారం చేయమంటూ. తప్పకుండానండి, విందాం మరి.

శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రం నుండి కలగ కమ్మని కలగ పాట తప్పకుండా వినిపించండి అంటూ వాట్సాప్ సందేశాన్ని పంపారు. అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి వారి సందేశాన్ని పంపుతున్నారు అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుండి. తప్పకుండానండి, మీకోసం మీరు మెచ్చిన పాటని విందాం.

0: Lakshmi.
1: ఈ వాట్సాప్ సందేశాన్ని కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి పంపిన శ్రోతలు శ్యామల ప్రకాష్, అశ్విని, ఆనంద్, మన్విత్, రమేష్. వారు కోరుతున్నారు, ప్రియమైన వక్తలకు మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. మీకు కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలండి. కార్తీక దీపం చిత్రం నుండి నీ కౌగిలిలో తలదాసి పాటని ప్రసారం చేయమంటూ తప్పకుండానండి మీకోసం విరమించిన పాటని విందాం.

మీరు వింటున్నారు 101.5 మెగాహెర్ట్స్ పై మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమవుతున్న పాటకు వెళ్ళారా కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు. మరి ఈనాటి మన వాట్సాప్ సందేశాల కార్యక్రమం పాటకు వెళ్ళారా ముగించే సమయం ఆసన్నమైంది. మరి ఈనాటి మన కార్యక్రమానికి వచ్చిన చివరి సందేశం పాటకు వెళ్ళారా కార్యక్రమంలో వెంగమ అంబ చిత్రం నుండి శ్రీకరముగా అనే పాటని ప్రసారం చేయమంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కోరుతున్న శ్రోతలు శ్రీకాంత్, విజయ, హరిద్రుతి, ఈశ్వర్, భాగ్యలక్ష్మి వారి సందేశాన్ని పంపారు దోర్నాల నుండి. తప్పకుండానండి మీకోసం మీరు ఇచ్చిన పాటని విందాం.

0: మీరు ఇంతవరకు పాటకు వెళ్ళారా కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతల కోరు పాటలు విన్నారు. ఇంతటితో ఈనాటి పాటకు వెళ్ళారా కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం జానపద రంజని కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి జానపద రంజని కార్యక్రమంలో పల్నాటి చరిత్ర నుండి బాలచంద్రుడి యుద్ధరంగం పల్నాటి జోడుకథ ప్రసారమవుతుంది. వినండి పల్నాటి చరిత్ర నుండి బాలచంద్రుడి యుద్ధరంగం పల్నాటి జోడుకథ.
1: ముగ్గురు బలమైన దేవరాజులు, బ్రహ్మనాయుడు మద్దత్తు, ఐదు బాల మాచర్ల, మూడు బాల గురుజాల పరిపాలన చేస్తున్నారు. ఇంతలో బ్రహ్మనాయుడు కోడి బిందములు కొన్ని భూములు ఓడాడు. ఓడి నిండిన మాచర్ల లేడు, నిఖిలంబు నడిచి లేడు, పండిన మాచర్ల లేడు, పంటల విడనాడుతాడు. దాని పేరే దానమాల దగ్గర ఉండే రేవున బ్రహ్మరాయుడు వలసపోయాడు. ఏడు ఏళ్ళని అర్థము ఆ మార్చల్ల నాగమ్మ ఏలి ఉన్నది, అతికి వేలి ఉన్నది. ఏమే నాగమ్మ, నా రాజ్యం నాకేమన్నాడు బ్రహ్మరాయుడా? రాయబారం వచ్చే ధీరుడు ఎవరైనా ఉంటే పంపమన్నది. అలరాజు రాయభారం వెళ్ళాడు, అత్తవారు సంస్థానంలో అలరాజు మరణించాడు. ఏమే నాగమ్మ, నా రాజ్యం నాకేమన్నాడు బ్రహ్మరాయుడా? నాతో కార్యం పుడుతం చేసి నీ రాజ్యం తీసుకోమంటే బ్రహ్మరాయుడు, పేర్నాయుడు, సూర్యనాయుడు, మల్లినాయుడు ఆ కార్యంపుడు ప్రక్షేత్రం వెళ్ళాడు. వాళ్ళతో మాచారం ఆ విధంగా ఉన్నది. ఇంతలో పసివాడు బాలుడు పాపంబు ఎరగడు. ఆ బాలచంద్రుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఇక బొంగరములోడు తోమన్నాడు. బాలచంద్రుడు బంగరములాడుతున్నాడు. ఆ బొంగరం పోయి కోమటి వారు నమ్మ కాలికి తగిలింది. ఆమె శ్రమ తప్పి పడిపోయింది. ఆ తీర్థం తీసుకొచ్చాడు, ముఖమార్థం చేశాడు, లేపాడు. రే బాలచంద్ర, నీ పౌరుషములు ఈ పెక్కి నా మీద ఎట్లా సూచించేది? నీ తల్లులు ఐదుగురు ఆ కార్యంపుడు క్షేత్రం వెళ్ళి అక్కడ యుద్ధం చేయించలేక ఎలిడోరలు వేసుకున్నారు. అక్కడికి వెళ్ళి నీ పౌరుషము నీ పెక్కి ఇక చూపించవు.

రామచంద్రుడు పరుగు పరుగు అంతఃపురం ఏం చేశాడు, ఏం చేసి ఓహో తల్లి మా తండ్రులు ఎక్కడికి వెళ్ళారు నాకు చెప్పమన్నాడు. కుమార బాలచంద్ర మీ తల్లులు ఉత్తరాది కోడెల మేర వెళ్ళి ఉన్నారు. లేదు నీకెందుకు రా పసివాడికి అన్నది. లేదు తల్లి మా తండ్రులు రణముల కార్యంబుడి నక్షత్రం పోయాడు, నేను చిత్రాంగి రామచీరుల అంపు కార్యంబుడి తొల్లా యుద్ధం గానీ కన్నాడు. కుమారా బాలచంద్ర కార్యంబుడు అన్న మాట నీకెవరు చెప్పారా? కుమారా బాలచంద్ర అది కార్యమా.

పశుపతులని పోలలో విసుమగలిపి సంహరించేది. కురాలు అది కార్యమూడి కాదు కన్న కుమార బాలుడు. అది రాముల కుంభకర్ణ రాజుల పోట్లాడిన పూస్తలంబులేడు. కత్తి కత్తి వరిస్తే కన్నెల బ్రాలుతున్నాయి. అది కార్యమ

0: తీర్థము తల్లి గిరాడు కుంభద్వార్థమాయా నిరవగురుల తీర్థ
1: సాలించుకుమారా కార్యం సమరమధ్యం అన్నది. లేదు లేదు తల్లి, నేంబోక కార్యము బూడిలో ఆ యుద్ధం బూడేదురాడు, నేంబోక కార్యంపుడులో ఏరు స్వర్గమే లేదే తల్లి, పోవుల కార్యంపుడు ప్రత్యేమ లేదన్నాడు. కుమారా బాలచంద్ర, నేను సెలవిస్తాను గాని నీ యొక్క ప్రాణకోగ్యం భూ మాంచాల మేడకు వెళ్ళి ఆ కార్యంపుడి బుద్ధులు పోషించి కార్యంపుడికి సెలవు తీసుకుని వెళ్ళబయ్యా. కుమారా బాలచంద్ర అన్నది. అప్పుడు ఏం చేస్తున్నారు? ఓహో కుమారా బాలచంద్ర, ఓహో తల్లి, నా పిల్లలు ఏడు నర్థములకు నా ప్రాణకులాంగి ముఖం అంచాల మేరకు నేను పోయిన వాడన కాదు, వచ్చిన వాడన కాదు, ఇవాళ ఎట్లా పోయి తల్లి అన్నాడు. కుమారా బాలచంద్ర, 15 నిమిషములు ఈ కొత్తగా కట్టిన కులుపు సాబిట్లో కులుపు తీరితే నీకైన ప్రాణకులాంగి ముఖం అంచాల మేరకు నేను వెళ్ళి ఓ బుద్ధులు పోషించి కౌర్యంపుడి క్షేత్రాన్ని సెలవు చూపిస్తాను కుమారా బాలచంద్ర అన్నది. అప్పుడు ఏం చేస్తున్నారు? అత్తవారు 5 ఆ మంచాల మేడకు వచ్చారు, ఆ మంచాలకు బుద్ధులు పోషించారు. గడబులో చెల్లకొస్తారు.

భార్యం పుడతల్లా ఇతరంగానికన్నారు. కుమారా బాలచంద్ర, చంద్రవంకకెళ్ళి స్నానం చేసి రమ్మన్నది. ఆర్ఘృతములు నా వాళ్ళు చంద్రవంకకు వచ్చారు. చంద్రవంకలో స్నానం చేశారు. చేసి ఆ తల్లి ఆరు వర్ణాలు వారికి ఆరు వర్ణాలుగా భోజనం పెట్టి ఉన్నది. ఆ భోజనం దగ్గరికి వచ్చారు. ఎట్లా పెట్టి ఉన్నది? చాకిల వారి తమ్ముడి గేమి సత్తు బల్లెమ్మరి వారి తమ్ముడి గేమి సత్తు బల్లెమ్మరి వారి తమ్ముడి గేమి గుండు బల్లెమలు తమ్ముడు బ్రాహ్మణికి తలియాకు ఏడు బంగారు పడదల్లబన్ని అడదలు సార్ తరిటాకు బల్లె వేసి బ్రాహ్మణికి భోజనం పెట్టుకున్నది. బాలచంద్రుడికి ముక్కల కమిది పేట వేసి భోజనం పెట్టుకున్నది. ఐదుగురు తమ్ములు బాళ్ళు ఒక పక్క పొంచేస్తున్నారు, బ్రాహ్మణి అక్కడే ఒక పక్క పొంచేస్తున్నాడు. వారి సమాచారం ఆ విధంగా ఉన్నది. కుమారా బాలచంద్ర, బ్రాహ్మణులకి ఎలవారికేనాడ్రా, మీకు సమాసమేనాడ్రా కుమారా బాలచంద్ర అన్నది. ఆ బాలుడు బంగారు పిల్లలు భోజనేస్తున్నాడు. ఆ బంగారు పిల్లలు తీసి ముక్కు గాజుతున్నది బండి. ఆ పల్లెము రెండు రెక్కలైంది. అన్నం భూమి మీద మళ్ళీ మొదలాడు వరైంది. ఆ తల్లి అస్తం పట్టుకున్నాడు. అది రకే తల్లి, పెద్దరకే తల్లి, కులములు ఏర్పంచాడు.

కుల ద్రోహురాల, కులమేమి స్థలమేమి గుణము కారణము తల్లి అని చెప్పన్నారు. అప్పుడు దీంట్లో కంచేదో పెంపేదో కను తేటపురం అన్నారు. కుమారా బాలచంద్ర, కంచు కల్పి పూడి పెంపులో గెలు.

0: దేవతల్లామా సత్యం అన్నాడు. అప్పుడు ఏం చేస్తున్నారు? ఓహో తల్లి, సెలవయ్యమన్నాడు. కుమారా బాలచంద్ర, ఎవరి దేవునిగా మనం కోరుకోమన్నది? నీ ఇష్ట ప్రకారం ఈ తల్లి అన్నాడు. నా ఇష్ట ప్రకారం అయితే ఆంజనేయుడు దీపిస్తాను కుమారా బాలచంద్ర. ఓహో తల్లి, ఆంజనేయుడు నీకు దేవుడిగా నాకు దేవుడుగా తల్లి. ఎట్లంటే రాముడు బ్రహ్మ సీత లంకాపురం తీసుకువెళ్ళాడు, సీత దాడా కనుకుని రమ్మని రాముడు ఆంజనేయుడు పంపాడు. అక్కడ సైన్యం బట్టి 7 గడియలు కట్టేసుకున్నాడు. వారి దీవులు నాకు వద్దన్నాడు. అయితే కుమారా బాలచంద్ర, భూదేవి దీవులిస్తాను. మహాపక్షవాతకు ఉన్న తల్లి, ఒక చక్రవర్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 7 ఎకరాల భూమి ఉన్నది, అన్నచేను పడుతుంది, తమ్ముడి చేను ఎండిపోతుంది. ఆ దీవెన నాకు వద్దన్నాడు. కుమారా బాలచంద్ర, ఆకాశమైన దీవిస్తాను. తల్లి, దక్షిణ వర్షం కురిస్తే ఉత్తరములు కురవదు. ఆ దీవెన నాకు వద్దన్నాడు. కుమారా బాలచంద్ర, సూర్యుడు దీవిస్తాను. వారి గర్భంలో మొత్తం ఉన్న తల్లి, ఆ దీవెన నాకు వద్దన్నాడు. కుమారా బాలచంద్ర, చంద్రుడు దీవిస్తాను. మహాపక్షపాతకుడు, 27 మంది బాధ్యులు, అశ్వని భరణి కూర్తిగా రోహిణి మృగసర ఆరుద్ర పునర్వసు పుష్మి ఆశ్లేష మగ పొబ ఉత్తరస్త చిత్త స్వాతి విశాఖను రాధా జ్యేష్ఠ మూల పూర్వ షాడ ఉత్తర షాడా శ్రావణం దళితం చతుర్విషం పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర రేవతి. 27 మంది బాధ్యులు. ఆ రోహిణిని చిన్నదాన్ని మోయిస్తున్నాడు కాని ఇంకెవరిని పట్టించుకోవాలి? వారి దేవుడు నాకు
1: వద్దన్నాడు.
0: మన ఇంటి చెలకేశ స్వామి ఆ పోతురాజుని అమ్మవారిని ప్రార్థించి నాకు సెలవిచ్చినట్లయితే

బాలచంద్రుడు కార్జంపుడి క్షేత్రానికి ప్రయాణమవుతున్నారు. ఎట్లా ప్రయాణమవుతున్నారు? ఆ తల్లి దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నారు. ఎవరు ప్రార్థన చేస్తూ ఉన్నారు? అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎట్లా చేస్తూ ఉన్నారు? నక్షత్రం ఇరవందని లాగో భయంకరి అంకోల దేవత నల్ల గుండెలు మరిగిన గాలి అమ్మో పరమాధి బాబు మరగిరి ఆకాశము పల్లకిలాగోది పరమాధి వారు అని చేత మగజాము.

ಮುನಿ ವಚನ್ಮುರಿ ಮಯ್ಯ ದಕ್ಷಿಣ ಕೋಣಕ ದಕ್ಷಿಣ ಗುರುಮಲಿಂಗಮ ಮನಸ್ಸಂತ ಲಿಂಗಮ ಪೋತುರಾಜ అమ్మవారు పచ్చడి రాముచులకు అవతారమెత్తమన్నది చొలికే స్వామి కోకిల అవతారమెత్తాడు పోతురాజు నమ్ములు అవతారమెత్తాడు కురబజమున కుమ్మెలవాడారు ఆకృతములు నా బాలుడు కార్యముడి క్షేత్రానికి ప్రయాణమవుతున్నారు ఎట్లా ప్రయాణమవుతున్నారు అల్లల గట్టిల కాశీలు తమ్ముల గట్టిన తమ్ముల గట్టిల కాశీలు అల్లల

కొందరు తమ్ముల సోల మీద, మొదటి కొందరు తమ్ముల జాతకముల పైన కొలువు తీరారు. స్థిరం వారి బాలుడు, ఆ కొండ గొర్రెకి పుట్టింది కొదమసింహము, ఆ ఏడుగు పుట్టలు ఎక్కారు, ఎక్కి ఆ తల్లి దగ్గర సెలవు తీసుకున్నారు. రణములో కజమభూడికి వేచేస్తా బాలచంద్రుడి కార్జంపుడు క్షేత్రానికి ప్రయాణమవుతున్నాడు. ఎట్లా ప్రయాణమవుతున్నాడు కదిలో.

Fala com o Luzirio! చెరచబల్లలు దాటి గదిలి వస్తువుల్లో అనురాలు అయ్యడం పనులు అడ్డి బాబయ్యో మూడు త్రుములు సింగిపోయిన యాలగుడి దగ్గరకు వచ్చాడు. ఏ తమ్ముడా బ్రాహ్మణ అన్నాడు. ఏ మన్నగారు అన్నాడు. మన పొలలోటి వారు పచ్చల బాలకి తచ్చుట్లాడుతుంది, కాదనార్థం ఏమిటన్నాడు. అన్నా బాలచంద్ర, ఇక్కడ మూడు బాటలు ఉన్నాయి. ఈ మూడు బాటల్లో ఏ బాటకు పోదామో తెలియక మన పొలలోటి వారు పచ్చల బాలకి తచ్చుట్లాడుతుంది అన్నగారు అన్నాడు. తమ్ముడా బ్రాహ్మణ, ఈ బాటలు ఎక్కడ పోతున్నాయిరా అన్నాడు. అన్నా బాలచంద్ర, రెండో బాట మహాభద్ర మంచి పోతున్నది, మూడో బాట సబ్బు.

ఈ మూడు మాటల్లో ఏ బాటకు పోతో మొత్తలేక మన పలనాటి వారు పచ్చలు పాలకు తచ్చుట్టుకెడుతుంది అన్నగారు అన్నాడు. తమ్ముడా బ్రాహ్మణ ఏ బాటకు పోదామన్నాడు. అన్నా బాలచంద్ర ఆలజీవులనేందే కార్యంపుల నలుగులు స్వర్గానికి రావు, తల్లి జీవులనేందే కార్యంపుల్లో తగదు మోక్షము. మహాభద్ర మంచాల వేడుకెళ్తామా? సభా ఎడుతుంది. సభా వేడుకెళ్తామా? మంచాలు ఎడుతుంది. అయినా మహాభద్ర మంచాలు అలిగితే నా పట్టణంలో అలిగితే మావిటాల మీద కలకలు తీర్చి మాట కలుపుతాను. మావద్ర సభాయిగా నలిగినట్లయితే 6 నెలల 15 రోజులు నీ చేత కాదు నా చేత కాదు. వీరమాలకెళ్ళి ప్రయాణం చెప్పురమ్మన్నారు. అది ఎట్లా ప్రయాణం అన్నగారు? ఎట్లంటే కొట్టడు ఎద్దులేమ్మడు దాదులు ఆ కాగింపుడు నక్షత్రానికి ప్రయాణం చెప్పురావయ్య అన్నాడు. అప్పుడు దేవ బ్రాహ్మణయ్య గరుడపల్ల స్వామి గప్పులు నెక్కాడు. సబ్బాయి వెనకెళ్ళి ప్రయాణం చెప్పొచ్చాడు. ఆ ఘృతముల నా బాలుడు ఆ సబ్బాయి ఒక అంతఃపురం ఏం చేశారు? ఆ సబ్బాయి అంత సర్వదోపు దోచి ఉన్నది అది చూసుకొని ఆ ఘృతముల నా బాలు ఎక్కడికి వస్తున్నాడు? ఆ మూర్తులు సమీపాలకి

అప్పుడు బ్రాహ్మణుడు దట్టిపురంలో శుభ్రరేఖ చూచాడు. ఆ శుభ్రరేఖ స్థానిక నిలచగా ఆ శుభ్రరేఖ ఇట్ల రాజ్యమున్నది. కన్నులు సంపరే సరస్సు కాట్లో భూతము పులివేల శక్తి రకారంగా రాచాడు. ఎట్లా ప్రయాణం అవుతున్నారు? ఆ తల్లి దగ్గర సెలవు తీసుకుంటున్నారు. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? అమ్మవారిని ప్రార్థన చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారు? నక్షత్రం ఇరవందని లాగో భయంకరి అంకోళ దేవత ఆకాశమ పల్లకి నలగాలి పలనాది వారు అని చేత

పులియము దోత పులియమ చంద్రుడు ఇక దైవం పులియమయ్యా అయ్యో అమ్మవారు పచ్చడి రాముచులకు అవతారం ఎత్తమన్నది, చొలికే స్వామి కోకిలు అవతారం ఎత్తాడు, పోతురాజు నవలు అవతారం ఎత్తాడు, కురభజములు కుమ్మెల వాడారు, ఆకృతములు నా బాలుడు కార్యంబుడి క్షేత్రానికి ప్రయాణమవుతున్నారు. ఎట్లా ప్రయాణమవుతున్నారు? అల్లల గట్టిన కాశీలు తమ్ముల గట్టిన కాశీలు.

కొందరు తమ్ముల సోల మీద మొదటి కొందరు తమ్ములకు జాతరంగంలో పైన కొలువ తీరారు. స్థిరం వారి బాలుడు ఆ కొండ గుర్రికి పుట్టింది కొదమ సింహము. ఆ ఏడుగు పుట్టలు ఎక్కారు, ఎక్కి ఆ తల్లి దగ్గర సెలవు తీసుకున్నారు. రణములో కజమభూడికి వేచేస్తాము. బాలచంద్రుడు కార్జంపుడు క్షేత్రానికి ప్రయాణం వస్తున్నాడు. ఎట్లా ప్రయాణం వస్తున్నాడు? కదిలినాడు బాలుడు, అదే కదిలినాడు బాలుడు. అయ్యో అక్కడ సంపూర్ణ కదిలే వస్తామన్నా. రాజుల కొలువ తీరి వాటి రచ్చబండలు దాటి కదిలి వస్తున్నాడు. మూడుత్రములు సింగిపోయిన యాడగుడి దగ్గరకు వచ్చాడు. ఏ తమ్ముడా బ్రాహ్మణు అన్నాడు. ఏమన్నగారన్నాడు, మన పొలలోటి వారు పచ్చల బాలకి చచ్చుట్లాడుతుంది, కారణార్థం ఏమిటన్నాడు. అన్నా బాలచంద్ర, ఇక్కడ మూడు బాటలు ఉన్నాయి. ఈ మూడు బాటల్లో ఏ బాటకు పోతామో తెలియక మన పొలలోటి వారు పచ్చల బాలకి చచ్చుట్లాడుతుంది అన్నగారన్నాడు. తమ్ముడా బ్రాహ్మణ, ఈ బాట ఎక్కడ పోతున్నాయిరా అన్నాడు. అన్నా బాలచంద్ర, రెండో బాట మా మంచి మెడకపోతున్నది, మూడో బాట సబ్బాయి మెడక.

ఈ మూడు మాటల్లో ఏ బాటలు పోతామ తెలియక మన పలనాటి వారు పచ్చలు పాలకు తచ్చుట్లాడుతుంది అన్నగారు అన్నాడు. తమ్ముడు ఆ బ్రాహ్మణ ఏ బాటకు పోదామన్నాడు. నా బాలచంద్ర, ఆలజములనేందే కార్యంపుల అలుగులు స్వర్గానికి రావు, తల్లిజములనేందే కార్యంపుల్లో తగదు మోక్షము. మహాభద్ర మంచాల వేడుకెళ్తామా? సభాయుతుంది సభాయు వేడుకెళ్తామా? మంచాలు అడుగుతుంది. అయినా మహాభద్ర మంచాలు అలిగితే నా పట్టణం అలిగితే మావిటల మీద కలకలు తీర్చి మాట కలుపుతాను. మహాభద్ర సభాయిగా నలిగినట్లయితే 6 నెలల 15 రోజులు నీ చేత కాదు నా చేత కాదు. విరమాలకెళ్ళి ప్రయాణం చెప్పురమ్మన్నారు. అది ఎట్లా ప్రయాణం అన్నగారు? ఎట్లంటే కొట్టడు ఎద్దులేవి సోలికపోయులేవి ఎమ్మడు దాదులు ఆ కార్యంపుడు నక్షత్రానికి ప్రయాణం చెప్పురావయ్య అన్నాడు. అప్పుడు దేవ బ్రాహ్మణయ్య గరుడ పలస్వాన్ని గప్పులు నెక్కాడు. ఓ సబ్బాయి వేడకెళ్ళి ప్రయాణం చెప్పొచ్చాడు. ఆ ఘృతముల నా బాలుడు ఆ సబ్బాయి ఒక అంతఃపురం ఏం చేశారు? ఓ సబ్బాయి అంత సర్వదోపదోచం ఉన్నది అది చూసుకొని ఆ ఘృతముల నా బాలు ఎక్కడికి వస్తున్నాడు? ఆ మూర్తులు సమీపాలకి

అప్పుడు ఓ బ్రాహ్మణుడు దట్టిపురంలో శుభ్రరేఖ చూచాడు. ఆ శుభ్రరేఖ స్థానిక నిలచగా ఆ శుభ్రరేఖ ఎట్ల రాజ్యములది తనికడప మంచాల దబ్బిసభల మంచాల మిడిగుడ్ల మంచాల మిడ్ల సభ మంచాల పూపోయిన కన్నులు సంపరి సరస్సు కాట్లో భూతము పులివేర శక్తి రకాలు ప్రకారంగా రాచాడు. అది చూచాడు. చూచి బాలచంద్రుడు ఘోరంగా దుఃఖించాడు. ప్రేతముడా బ్రాహ్మణ మీ వదుల ఆ రూపురేఖ విలాసం రాసుకురమ్మన్నాడు. నా విసుమగాతన్న గారు అన్నారు. బోళ్ళకి పోటుకు ఒప్పందుకు ప్రబలం పోల్చేస్తుంది బంగారు రాజ్యం సార్. ఆ రాజ్యం చూచాడు. చూచి ఆ ఒక్క బాలచంద్రుడు పిలిచి నిజ బ్రహ్మకుమార పూర్వనందనుడా అన్న ఆ బాలచంద్ర నాకు సెలవిచ్చినట్టయితే క్షేమాలు విలువ భాను వస్తానన్నాడు. తమ్ముడా రాజ్యంస క్షేమాలు విలువ భాను రమ్మన్నాడు. అప్పుడు రాజ్యంతో ప్రయాణమయ్యి మంచాల బాణకు వస్తాడు.

ఆ మంచాల రూపురేఖ విలాసం రాచాడు. రాచి దట్టిపొరలు వేసుకున్నాడు. వేసుకుని ఆర్ఘృతముల నా ఫాలు దగ్గరకు వచ్చాడు. ఆ శుభరేఖ

వారితో మాట్లాడారు మా విధంగా ఉన్నది. ఆ పలనాటి వారి రచ్చ దగ్గరకు వచ్చారు. ఆ రచ్చ దగ్గరికి రాగా ఆ పలనాటి వారి రచ్చలో తమరో బ్రహ్మణ మన పలనాటి వారి రంతులు భేరి అంటే యుద్ధభేరి కార్యంపుడికి స్తోకించమన్నాడు. అప్పుడు పలనాటి వారిది రంతులు భేరి లేడు ఏనుగు దిత్తించాడు. ఆ కార్యంపుడి అక్కడ నాయకురాలు చెత్తరాంగి రావు స్థలము అస్సములు ఏనుగులు పట్టు దగ్గర తెలుసుకొని పోతున్నాయట. అప్పుడు నాయకురాలు కళ్ళు చూచిందండి. చూచి ఈశ్వర ఈశ్వర పరమేశ్వర పంకజ ఈశ్వరో

అంటే రాజులు కాని పక్షానికి పోకలు కట్టుకొని రవికలు తొడుక్కొని ఆ గెరికిపుడ్ల స్థానం బట్టి కొంకేటి సాల్పున కదిలిపోండి రాజులారన్నది. ఎదవాడు దూషిస్తున్నది, సస్తే కాజింపుడి నక్షత్రంలో బాలు చేతులు దావాల, బ్రతికితే కాజింపుడి నక్షత్రంలో బాలు చేతులు బ్రతకాలని రాజులే ఆ కూర మేసపు రాజులు దళ్ళు దళాలని మళ్ళించుకొని కార్యము

వాళ్ళు మార్చారు మా విశంగామనది. ఆకృతములు నా వాళ్ళు ఎక్కడికి వస్తున్నారు? ఆ గండు గజరాజు ఎంచిన పుష్పాలను దగ్గరకు వస్తున్నారు. ఆ పుష్పాలను చక్కదనం చూస్తున్నారు. ఆ పుష్పాలను చక్కదనం చూస్తూ తమరో బ్రహ్మణ ఇలా

ಮಹಾಕಾಲ ಚಿತ್ರಕೂಟ ಮಗದರ ತಮಿಳ ಬ್ರಹ್ಮಣ ఇది బ్రహ్మ వైకుంఠ వాసుడు ఉండేది ఎంత పురముల కల్పిస్తున్నది చక్కని తమ్ముడు బ్రహ్మ బాలచంద్ర బ్రహ్మపట్టమగాదు ఇస్తూ ఇల్లగాదు.

పశువులను చక్కటి వచ్చారు ఆర్కృతములన్న పాలుడు ఎక్కడికి వస్తున్నారయ్యా మంచి

పెద్దలు ఏం చేస్తూ ఉన్నది? ఆ తొలంతపురం దగ్గర గండి వారి జట్టీలు కావలి పెట్టి ఉన్నది. ఓ జట్టీలు ఏమంటున్నారు? బాబో బాలచంద్ర, మీరెక్కువ మేమెక్కువ అన్నారు. ఒరే జట్టీలారా, మీ ఎక్కువ మా తక్కువ తేలదరా? మీరు మేము ఇక్కడ సిద్ధం చేసినట్లయితే మీ ఎక్కువ మా తక్కువ అప్పుడు తేలిపోతుందా జట్టీలారన్నారు. అప్పుడు స్థిలం వారి జట్టీలు ఆ గండు వారి జట్టీలు విడివడి యుద్ధం చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారు?

కండి మారి చుట్టాలు, స్థిల మారి భుజముల పగలగొట్టారు. ఆ స్థిల మారి భుజముల పగిలి రక్తధారులు క్షేత్ర మందిరాలు చున్నాయట. అప్పుడు బాలచంద్రుడు చూచాడు, ప్రియ తమ్ములారో పిల్లల్లి తమ్ముడో. తీలమారి చెట్టీలు ఓడే, మన వేగిలి చామప్పా గంధర్వ కాంత మంచాలన్నారు గండువారి చెట్టీలు. ఆహా, రాక రాక నా ప్రాణనాథుల్లో ఒక కంతపురం వస్తున్నాడే, తొలి పురుగులో ఓడింటున్నారే. ఈ ఏడు మేడలు దాటి ఎట్ట రాగలడని ప్రియతమ్ములారా, ఈ రభా యుద్ధంలో వీరే ఓడిపోమ్మన్నది. ఆ యుద్ధంలో గండువారి చెట్టీలు ఓడారు, స్థిరం వరికిలిచారు. చూచినారు రెండంతపురం వచ్చారు, మాడికి ఆ భాగం చూచారు.

మూడంతపురములకు ఆ భాగము చూశారు, ఐదంతపురం వచ్చారు. ఐదంతపురములో ఆ ఒక్క మాయ ప్రథములు ఉన్నాయి. ఏమిటనగా చేసే కొన్ని బొమ్మలు ఉన్నాయి, బాలుని పైన వసంతం జల్లేటి కొన్ని బొమ్మలు ఉన్నాయి. అక్కడే మాయప్రథములలో మా స్థిరవారికి ఎందుకు కస్తూరి మీ పైన నాడకూడదు, మీ గళ్ళు వారికి ఎందుకు కస్తూరి మీ పైన ఇప్పుడు నాడకూడదు. సరే మాయప్రథములారా అన్నాడు. సరే కాని బాబా, ఇంటి స్త్రీలు ఇప్పుడు నాడి పరస్త్రీ స్నేహితం చేసిన వాడిని కానీ, నడిచే దోమలో కంప కొట్టిన వాడిని కానీ, ధర్మంలో తప్పు తీసిన వాడిని కానీ, అది కాశీలో సాకిల వాణి బండి కింద కొమ్మలు పురుగు అవతారం ఇత్తని కానీ ఆ దోషము మోదు బాబా.

వాడు చిరుతపంచాడు. చిరుతపంచి ఆకృతమున నా బాలుడు రణమున ఎడంత ప్రభుత్వమున్నారు. వచ్చారు ఆ ఏడంతపురములో వజ్జిని వైడీర్యం రకత మాణిక్య పుష్ప రాగంతో చిక్కమల్లెమున్నది. ఆ చిక్కాన్ని తగటార్చారు. ఆర్ఘృతములున్న ఆ బాళ్ళు పైన వలవల ఆ వసంతం గురిచింది. ఆ వసంతం దెబ్బలకు తాళలేక ఆర్ఘృతములున్న ఆ బాలుడు మూర్చక తలయ్యారు. బాళ్ళు తన మూర్తులను తెలుసుకొని లేచారు. లేచి ఎవరిని ప్రార్థన చేస్తున్నాడు? వాళ్ళ తండ్రి ఉన్నాడే బ్రహ్మనాయుడిని. ఆ బ్రహ్మనాయుడిని ప్రార్థన చేస్తున్నాడు. ఎట్లా చేస్తున్నాడు? ఆహా నాయుడా.

0: ஐயோ மகவைய மூர்த்தி
1: మీరు ఇంతవరకు జానపద రంజని కార్యక్రమంలో పల్నాటి చరిత్ర నుండి బాలచంద్రుడి యుద్ధరంగం పల్నాటి జోడుకథ విన్నారు. ఇంతటితో ఈనాటి జానపద రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఆపాత మధురాలు అలనాటి పాత సినిమాల్లోనే సుమధురమైన గీతాలను వినే కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఆపాత మధురాలు కార్యక్రమంలో వినబోతున్న మొట్టమొదటి అలనాటి ఆపాత చిత్రగీతం జీవన తరంగాలు. ఈ చిత్రం నుండి ఘంటసాల పాడిన ఆత్రేయ గీతం వింటారు. సంగీతం అందించారు జేవి రాఘవులు.

వినబోతున్న తదుపరి ఆపాత మధుర గీతం ఆత్రేయ గీత సాహిత్యానికి కెవి మహదేవన్ సంగీతం అందించగా, ఘంటసాల ఎల్లారీశ్వరి గానం చేసిన పాట వింటారు. చిత్రం భార్యా బిడ్డలు.

మంచు మనసులు చిత్రం నుండి ఘంటసాల పి సుశీల గానం చేసిన దాశరథి గీతం వింటారు. సంగీతం అందించారు కెవి మహదేవన్.

దాగుడుమూతలు చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు. సంగీతం అందించారు కెవి మహదేవన్, గీత రచన ఆచార్య ఆత్రేయ.

0: ಅನ್ನುವ ನೋವು ನೀಗಿದೆಗ?
1: ఈనాటి ఆపాత మధురాలు కార్యక్రమంలో చివరిగా వినబోతున్న ఆపాత మధుర గీతం ఆత్రేయ గీత సాహిత్యానికి కెవి మహదేవన్ సంగీతం అందించగా, ఘంటసాల పి సుశీల గానం చేసిన పాట వింటారు. చిత్రం బంగారు బాబు.
2: చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియా దాని జి

మీరింతవరకు ఆపాత మధురాలు కార్యక్రమంలో అలనాటి పాత సినిమాల్లోనే సుమధురమైన గీతాలను విన్నారు. ఇంతటితో ఈనాటి ఆపాత మధురాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం

మీరింతవరకు ఆపాత మధురాలు కార్యక్రమంలో అలనాటి పాత సినిమాల్లోనే సుమధురమైన గీతాలను విన్నారు. ఇంతటితో ఈనాటి ఆపాత మధురాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.